0: ప్రతి మానవుడు కూడా నువ్వు భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మనలో ఉండేటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
1: When once we offer a food to our God, everything will be pure. That is the process of cooking, the material that is cooked, everything else.
0: కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
1: Therefore, before we dine, when once you offer to God, the padartha material becomes prasada.
0: కనుక ఆనాటి గోపికలందరూ కూడాను
1: గోపికస్ ఇన్ దోస్ డేస్
0: తమ సర్వస్వాన్ని తాము వదిలిపెట్టి
1: దే హావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్
0: తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించుకుంటూ
1: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీ
0: కృష్ణ చింతనలోనే జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: దే స్పెండ్ దేర్ లైఫ్
0: వాళ్ళకి ఎట్టి చదువులు లేదు, ఏ డిగ్రీలు పొందలేదు, ఏ యూనివర్సిటీకి పోలేదు.
1: They did not attend any university. They have no degree holders.
0: Upanishadulu kodanu vaaru patinchaledu.
1: They have not gone through Upanishad.
0: Vaari okke Upanishad.
1: They have only one Upanishad.
0: Krishna, Krishna, Krishna, Krishna.
1: That's only the sacred name of God, Krishna.
0: Okke Vedamu.
1: Only one Veda.
0: Adhe Gopala, Gopala, Gopala.
1: That's Veda of Gopala.
0: Okke Shastramu.
1: Only one sacred text.
0: Adhe నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుని యొక్క పదములు.
1: That is the divine name of the Lord Krishna.
0: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్లే గోపికలు.
1: గోపికస్ ప్రే టు గాడ్ దట్ వే.
0: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు ప్రాపంచిక రీతిగా కూడా.
1: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్. However, they enjoyed the life in
0: general. వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
1: The unity is there.
0: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
1: All devotees should be united.
0: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
1: We should not have any kind of differences based on caste community.
0: పంచభూతములకు ఏ జాతి లేదు.
1: Five elements don't have any caste.
0: కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
1: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
0: కనుకనే వారందరూ ఐకమత్యంతో వచ్చారు.
1: Therefore,
0: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
1: Where do you get?
0: Purity, purity, purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ బి యూనిటీ.
0: ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరటం చేతనే డివినిటీగా మారిపోయింది.
1: ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ అండ్ ప్యూరిటీ దేర్ బి డివినిటీ.
0: ఆ వ్రేపల్లెకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
1: ఏ న్యూ డాటర్ ఇన్ లా కేమ్ టు దట్ వ్రేపల్లె.
0: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
1: హి వాంటెడ్ టు సీ కృష్ణ.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
1: షీ కెన్నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
0: అత్తామామలకు చెప్పలేకపోయింది.
1: షీ కెనాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
0: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
1: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతుల ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
1: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ద ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. ఇట్స్ ఆల్ కృష్ణ.
0: నిత్యము అత్తగారు పోయి అంటించుకుని వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
0: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి, నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
1: But mother-in-law commanded that you should not go to Krishna. You should not see Krishna.
0: అతని భక్తుడు నీవు కాకూడదు.
1: You should never be his devotee.
0: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
1: That is the command of the mother-in-law.
0: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము, ఎవరి బాధలు, ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
1: Each one's desire, each one's ambition, each one's action.
0: దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
1: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్. ఈ పుష్పము
0: కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
1: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
0: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
1: దట్ స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
0: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
1: రిలీజియన్స్ ఆర్
0: డిఫరెంట్. ఒక్కడే
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
0: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
1: That day what happened? The mother-in-law suffered from high temperature.
0: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
1: She could not move.
0: ఇంకా తప్పినది కాదు.
1: So there's no way out.
0: సుగుణ వెళ్లి దీపం అంటించుకుని రా అనింది.
1: And she asked her daughter-in-law, సుగుణ, you go there and
0: lamp. అదృష్టం పండింది.
1: She was lucky.
0: నా హృదయం నిండింది.
1: I'm happy.
0: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
1: I'm extremely happy.
0: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
1: అండ్ సుగుణ డాక్టర్-in-law వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తున్నది.
1: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
0: ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలుతి పోతూ వస్తుండాలి.
1: And the whole hand is just being
0: లోపల నుంచి యశోద పరిగెత్తొచ్చింది.
1: యశోద ran from
0: ఏంటో చర్మం యొక్క స్మెల్ వస్తుందాది, వాసన వస్తుందాదని.
1: వాట్ ఈస్ ఇట్ దట్ ద స్మెల్ హస్ ఇట్స్
0: ఇది నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
1: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
0: యశోద పలికే పలుకులు కూడా వినిపించలేదు.
1: Suguna could not hear what Yashoda was speaking.
0: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
1: She had full concentration.
0: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుందాది.
1: As Krishna was smiling, she was also smiling.
0: కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు.
1: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
0: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కుని వచ్చారు.
1: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
0: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీ విధంగా చేశావంటే, అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
1: And everyone asked, what is that you are doing? The గోపికాస్, she said,
0: ఆడవారి నోర్లు ఉంటాయా, ఒక క్షణంలో అంతా ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
1: Women won't keep quiet. The news went on spreading.
0: పది మంది స్త్రీలంతా చేరినారు.
1: All ladies assembled.
0: సుగుణకు కనిపించెనంట.
1: సుగుణ కుడ్ సీ.
0: సుగుణకు కనిపించెనంట.
1: సుగుణ కుడ్ సీ.
0: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
1: టు సుగుణ గోపాల అపియర్డ్ దేర్ ఇన్ ద వెరీ ల్యాండ్.
0: వేలికి తగిలిన మంట.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెరీ ఫ్లేమ్ దట్ కాట్ హర్ ఫింగర్
0: బర్న్. సుగుణకు కనిపించెనంట.
1: అండ్ గోపాల అపియర్డ్
0: మనసు గుణకు కనిపించెనంట.
1: అవర్ సుగుణ కుడ్ సీ కృష్ణ.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
1: అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద దేర్ ఇన్ ద లైట్ షీ కుడ్ సీ కృష్ణ.
0: ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది.
1: And everywhere, even mother-in-law was suffering from fever.
0: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
1: Whatever may happen, she
0: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణు యొక్క లీలలు, కృష్ణు యొక్క మాధ్యములు, కృష్ణు యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
1: లైక్ దిస్ ద మిస్టరీ అండ్ ద గ్రాండ్ అండ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్ ఆఫ్
0: అందరిలో అందరి మాదిరి ఉంటారు. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటుంది. అందుకోసమనే సర్వత పాణిపాదం సర్వతో శిరోముఖం.
1: దేర్ఫోర్ కృష్ణ ఇస్ ఎ వుమన్ అమంగ్ విమెన్, ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రం పెట్టుకోకూడదు.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ హార్ట్ ఆఫ్
0: ఎవ్రీబడీ. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్.
0: అది ఒక్కటే, రెండు కాదు.
1: ఇట్స్ ఓన్లీ వన్.
0: అల్లా అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామా అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
1: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
0: మతం అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్
0: అది మానవ మతము.
1: దర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, ద రిలిజన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడ కాదు.
1: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలిజన్.
0: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
1: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మైండ్.
0: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ బేస్డ్ ఆన్ రిలిజియన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
1: దేర్ ఫోర్ టు డెవలప్ ద స్టెడ్ఫాస్ట్నెస్ డివోషన్, స్టూడెంట్స్ ఆర్ ది క్వాలిఫైడ్ డిజర్వింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావనను ప్రపంచానికి చాటుతూ పోవాలి.
1: పబ్లిసైజ్, ప్రొపగేట్ దిస్.
0: భిన్నత్వానికి అవకాశమే ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డైవర్సిటీ.
0: ఇది మీ నిజమైనటువంటి చదువు.
1: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ చదువును మీరు చదవాలి.
1: యు హావ్ టు లెర్న్ దిస్.
0: అయితే
1: హౌఎవర్,
0: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
1: భగవాన్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అస్ వన్ ఇంపార్టెంట్
0: అస్. దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
1: డివోటీస్ ఆర్ మోర్ అండ్ మోర్ డే బై డే.
0: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
1: డివోటీస్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ భగవాన్ అండ్ భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ.
0: కనుక నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
1: అండ్ స్వామి ఇస్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ ఆఫ్ టైం.
0: కనుక
1: సో
0: ఎవరైనా
1: ఎనీవన్
0: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
1: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్,
0: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నియమం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
1: దెర్ఫోర్ ఎనీవన్ కెన్ గెట్ మ్యారీడ్ ఎనీ కన్వీనియంట్ ప్లేస్ ఆఫ్ యువర్ చాయిస్. You can come here, Bhagavan will bless them. Hereafter, marriages will not be performed in Prashanthi.
0: Samuhika vivahalu chestanu santoshame.
1: However, there will be mass marriages.
0: Samuhika upanayanalu chestanu santoshame.
1: There will be mass upanayanas.
0: ఎప్పుడు చూసినా మీ యొక్క దీన్ని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
1: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
0: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
1: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమి అభ్యంతరం లేదు.
1: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
0: Swami Dwara Yavagan, ee vivahamlo jarmatramu jaragataniki veelundadu.
1: But Bhagavan is not going to perform the marriage in
0: Cheskoni anandanga randi.
1: You come here after performing marriage.
0: Nindu premato mimmalni aashirvadistanu.
1: Bhagavan will bless you with a total love.
0: Kanuka meeru grihasthulayi deshaniki taginatvanti okka aadeshanni andistu దేశానికి తగినటువంటి ఒక సేవను కూడా మీరు చేస్తూ ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
1: Therefore be householders, set an ideal to the society, serve the society and demonstrate the spirit of unity.
0: కనుక ఈనాడు గోకులాష్టమి.
1: Today is గోకులాష్టమి.
0: కృష్ణుడి పుట్టిన దినం.
1: It's the birthday of Krishna.
0: పుట్టడం ఏమిటింది?
1: What is the fun of his birth?
0: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
1: It's only the external form that's born.
0: పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటి.
1: It's not the birth.
0: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
1: We have to follow the command.
0: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
1: We have to follow his command.
0: కృష్ణుడు మీరు కృష్ణుడి వాణి
1: total love.
0: కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి ఒక ఆదేశాన్ని అందిస్తూ దేశానికి తగినటువంటి ఒక సేవను కూడా మీరు చేస్తూ ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం

0: వేరు కాదు
1: కృష్ణ,
0: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
1: భగవాన్
0: వాణే స్వామి, స్వామి వాణి.
1: భగవాన్
0: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
1: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
0: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
0: గోవింద కృష్ణ.

0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రభాతే, తెల్లవారి సూర్యోదయము కేవలము వెలుగును ప్రసాదిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద సన్ రైజ్ దట్ షెడ్స్ ఇట్స్ లైట్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
0: ప్రదోషే, ఈ సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రోదయం అవుతుంది. ఈ చంద్రోదయం అనేటువంటిది కేవలము చీకటిని ప్రసాదిస్తుంది.
1: ఆఫ్టర్ ది సన్సెట్ ఇస్ ద మూన్ దట్ షెడ్స్ ఇట్స్ లైట్ ఇన్ ది డార్క్ నైట్.

0: గుణవంతుడైనటువంటి కుమారుడు తన కులమునే పోషిస్తాడు.
1: A virtuous son is the beacon for the whole of his lineage.
0: కనుక సుపుత్రుడు అన్నింటికంటే గొప్ప ఆదర్శమైనటువంటి వాడు.
1: A good son, a virtuous son is an ideal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము వీటన్నింటికంటే కూడాను గుణవంతుడైనటువంటి కుమారుడు మహా గొప్పవాడు.
1: మోర్ దెన్ ద వన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అవేర్నెస్ వాట్ ఎవర్ యు మే కాల్ ఎ వర్చువస్ సన్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ గుణవంతుడైనటువంటి కుమారుడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ వర్చ్యూస్.
0: ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటుంటారు.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ ప్రిసెప్టర్ గురు.
0: కానీ వినాయకునకు ఎట్టి గురువు లేరు.
1: వినాయక హ్యాస్ నో గురు ఆర్ ప్రిసెప్టర్.
0: అతనే సర్వులకు నాయకుడు.
1: హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్ లీడర్స్.
0: తనకు మాత్రం ఎవరు నాయకుడు లేరు.
1: హీ హ్యాస్ నో మాస్టర్ ఆర్ లీడర్ అబౌవ్ హిమ్.
0: కనుకనే ఇతని పేర్ల యందు వినాయక అని కూడాను సార్థకమైనటువంటి నామం వచ్చింది.
1: సో హీ హ్యాస్ గాట్ ఎ బిఫిటింగ్ నేమ్. యాజ్ హీ హ్యాస్ నో లీడర్ అబౌవ్ హిమ్ హీ ఈజ్ కాల్డ్ వినాయక.
0: ఎట్టి నాయకుడు లేకుండా సర్వకులు నాయకుడైనటువంటి వాడు వినాయకుడు. కనుక ఇతనికి వినాయక అని పేరు వచ్చి
1: యాజ్ హీ హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్ He being the leader to all, he is called Vinayaka.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Ye poojalu prarambhinchinappudiki modalu Vinayakunni prarthinchi poojalu prarambhistuntaru.
1: All forms of worship, any path for that matter, begin with offering of puja to Lord Vinayaka to begin.
0: Sangeeta sahityamulandu kudanu prarambhamulo మొట్టమొదట వినాయకుని వలె ప్రభువే అని ప్రార్థిస్తారు.
1: ద మ్యూజిక్ అండ్ లిటరేచర్ దే ఆల్సో బిగిన్ విత్ ప్రేయర్స్ టు వినాయక.
0: కనుక సర్వులకును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: సో వినాయక ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: ఇట్టి వినాయకుణ్ణి మనము ఆదర్శంగా తీసుకున్నప్పుడే సర్వ కార్యములకు సిద్ధించుతుంది.
1: When we have Vinayaka as our ideal, we'll have fulfillment, we'll be successful in every task that we undertake.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Vinayakunaku oka thondam untundali.
1: Vinayaka has got a trunk.
0: Anaga yenugu yokka tala.
1: As the head of an elephant.
0: Telivi theatre yandu kaani, gunamulu yandu kaani, vicharamulu yandu kaani, yenuvuto samanam ainatunti vaadu vinayakudu.
1: Elephant stands for intelligence, the loyalty and discrimination, and Vinayaka represents all these qualities.
0: Prati daniki vicharana chesi yenugu mundu adugu pettutundi.
1: Elephant proceeds forth exercising discrimination first.
0: అదే విధంగానే నిత్యానిత్య పరిశీలన చర్యల తర్వాతనే వినాయకుడు ముందుకు సాగుతాడు.
1: Likewise, Vinayaka steps ahead after thoroughly discriminating between that which is temporal and that which is eternal.
0: గణ పాతి ఈ నాలుగు అక్షరములలో కూడాను విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి వాడు వినాయకుడు అని పేరు.
1: వినాయక రిప్రజెంట్స్ The excellence of wisdom contained in all the four letters, Ganapati.
0: Itti Vinayakunni Inadu, Sarvalakunnu Visparinchi, Yedo Kunni Pujalu Jarupthu Untuntaru.
1: All people seem to have forgotten this aspect of Vinayaka and yet offer worship.
0: Ee Pujalu Jaripinappatikini, Vinayakuni Pooja Matramu Manaradu.
1: Whatever path you may proceed, but you can never give up worship to Vinayaka.
0: Itti sarvulaku nayakudainatundi Vinayakunni manam nayakuduga teesukovatamu vidyarthulaku pradhana kartavyam.
1: It is the main duty of all students to consider Vinayaka as the leader who happens to be the leader of everyone.
0: Itti kudumbam kaliginatundi Vinayakudu jagattulo endunu kaaralaadu.
1: Vinayaka, with all these virtues and qualities, unparalleled, second to none.
0: Atti Vinayakuni manam adarshanga teesukoni mana vidyabhuktri yandu manam nadchukodaniki prayatnam chesinappudu sarva vidyalu kudanu manaku sampraptam avutayi.
1: When we take Vinayaka as ideal, acquire knowledge and intellect appropriate, and tread our life accordingly, we'll be successful.
0: Itaniki bojju chala peddadi.
1: He has got a wide, big stomach.
0: Anaga budharamku nindukudanu jnaname ataniki pradhanamainatundi shakti.
1: The main power of wisdom is contained in his stomach.
0: Itti nayakudainatundi Vinayakuni inadu manamu poojinchali.
1: We must worship Vinayaka of this stature.
0: Itaniki Tandri Talli Yavarani.
1: The mother and father, who are the mother and father of Vinayaka?
0: Yedu kuni charitralendu cheptunnaru kani kaadu.
1: As per the stories, they say Ishwar and Parvati.
0: Itaniki nayakudu lenattuga tallidandrulu kudanu Vinayakudiki leru.
1: As he has no master above him, he has no parents.
0: అందరికీ మాస్టర్ అయినటువంటి యొక్క వినాయకునికి తల్లి తండ్రి అనేటువంటి మాస్టర్స్ ఎక్కడ ఉంటారు?
1: When Vinayaka is the master of everybody, how can you decide his parents?
0: కనుక ఇతనికి నాయకుడే లేనటువంటి వారు వినాయకుడు కనుక ఇతనికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం ఎవ్వరు కూడా తెలుపుకోలేము.
1: We cannot understand the mystery, the divinity of Vinayaka. As he has no other master above him.
0: Prabhate deepaku ravihi. Ee tellavari chesinappudu manaku tejasu andinchetunti vaadu ravi.
1: It's only Ravi, the sun, who gives us light right from the time of dawn.
0: Itti raviki evaru tallidandrulu?
1: Who are the parents of this sun god Ravi?
0: Idani evariki ni tallidandrulu leru. కానీ ఇతనికి తండ్రి తల్లి ఉన్నారంటే అది చాలా చాలా పొరపాటు.
1: టు సే దట్ వినాయక హ్యాస్ పేరెంట్స్, యు ఆర్ మిస్టేకెన్.
0: సర్వులకు తానే నాయకుడు.
1: హీఈస్ ద లీడర్, మాస్టర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: సర్వులకు మాతాపితులు తానే.
1: హీఈస్ ద ఫాదర్ అండ్ ద మదర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: త్వమేవ మాతా చ పితా స్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం స్వమేవ. అన్నింటికీ తానే మనకు తల్లి తండ్రి ద్రవ్యము అంతా కూడా తానే.
1: వినాయక ఇస్ ద మదర్, ఇస్ ద ఫాదర్, ఇస్ ద ఫ్రెండ్, ఇస్ రిలేషన్, అవర్ ఎవ్రీథింగ్, ద ప్రాపర్టీ, ద పొజిషన్స్, ఎక్విజిషన్స్.
0: ఇట్టి నాయకుణ్ణి ఈనాడు లోకము మర్చిపోతూ వచ్చింది.
1: వి హావ్ ఫర్గాటన్ వినాయక ఇన్ ద రీసెంట్ టైమ్స్.
0: సర్వులను అల్పస్వల్పమైనటువంటి వారిని నాయకులుగా తీసుకుంటున్నాం మనం.
1: వీ గో బై లో పర్సనాలిటీస్ యాజ్ అవర్ లీడర్స్.
0: వినాయకుని యొక్క శక్తి సామర్థ్యములు ఎవరికి చాలవు, లేవు.
1: ది పొటెన్షియాలిటీ, ది కెపాసిటీ అండ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ వినాయక్ ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీబడి.
0: ఈ ప్రపంచమునందు సర్వ విధములైనటువంటి యొక్క ప్రయత్నములకు వినాయకుడే ప్రధాన నాయకుడు.
1: వి ఫైండ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ in offering our prayer to Vinayaka as he happens to the leader.
0: ఈ నాడు అట్టి వినాయకుడి యొక్క జన్మం యొక్క సంపర్కము దీని యొక్క సంభావము అంతా ఈ దినం యొక్క సంబంధమే.
1: This day is related to the birthday of Vinayaka and the significance in the birth of Vinayaka.
0: అతను పుట్టినవాడైనప్పుడు ఏదో ఒక దినము ఒక గంట కొన్ని స్థానములు చెప్పవచ్చును. అతను పుట్టినవాడు కాదు.
1: We may just decide the birthday in a calendar, but he has no
0: birth.
1: In fact, the whole universe has originated out of him.
0: How do
1: you expect a master above him? This happens with Chaviti, the fourth day.
0: అనగా చతుర్ముఖమైనటువంటి యొక్క దశ.
1: It is four faceted day.
0: వినాయక చవితి.
1: వినాయక చవితి, the fourth day.
0: దీనికి అతనికి అన్ని విధములు కూడాను నాయకత్వం వహించినటువంటి.
1: And he presides over the leader of all the four faceted day.
0: సర్వ వేదములు, సర్వ శాస్త్రములు, సర్వ ఇతిహాస పురాణములు కూడాను అన్ని కూడాను వినాయకుడి యొక్క ప్రబోధనలనే జరుగుతూ వస్తున్నాయి.
1: The Vedic Gita, the Upanishad teaching, and all that is conveyed in sacred texts are the result of Vinayaka, his gift.
0: Kanuka Vedamulu ekkada nunchino udbhavinchinavi manam tarchukoradu.
1: We should never entertain the thought that Veda is composed by any person.
0: Chatur Vedamulanta kudanu Vinayakuni yokka sankalpam ide.
1: All four Vedas represent the manifestation of his divinity and the will.
0: ఈ వినాయకుడికి సర్వమును స్వాధీనమైపోయినటువంటివి.
1: Everything is under the control of Vinayaka.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ వినాయకుడికి కోపం అన్నది ఎప్పుడు కూడాను లేదు.
1: Vinayaka has no element of anger in him.
0: ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడే.
1: He is the very personification of love.
0: ప్రేమ ఉండినటువంటి స్థానంలో ఈ కోపతాపయసూయ డంబములు ఏమాత్రం ప్రవేశించటం వీలు కాదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెనాట్ బి ఎన్వీ ప్రైడ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: అతని ముఖమును మీరు చూచి ఉంటారు.
1: యు మస్ట్ హావ్ వాచ్ హిస్ ఫేస్.
0: ఎక్కడే గాని వినాయకుడు కోపంగా ఉండేట్టుగా ఆ ముఖం మీరు చూడలేరు.
1: హావ్ యూ ఎవర్ సీన్ ద ఫ్యూరియస్ ఫేస్డ్ వినాయక? యు కెనాట్ ఈవెన్ ఫేస్ హిమ్.
0: ఎప్పుడు చిరునవ్వుతోనే చిందులు దొక్కుతుంటాడు.
1: యు సీ వినాయక విత్ ఎ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
0: తల్లిదండ్రులను పిలిచిపడినటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు కూడాను ప్రేమతోనే పిలువబడుతుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ అప్రోచ్ టు హిస్ పేరెంట్స్ పార్వతీ పరమేశ్వర ఇస్ బేస్డ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ లవ్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ స్మాల్ స్టోరీ అసోసియేటెడ్ విత్ దిస్.
0: మనం కొడైకెనాల్ పోయేటువంటి దారి లోపల,
1: ఆన్ అవర్ వే టు కొడైకెనాల్,
0: ఒక క్షేత్రం ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఎ పిల్గ్రిమేజ్ సెంటర్.
0: అది వినాయకుడి యొక్క స్థానము అని.
1: ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ వినాయక.
0: అక్కడ వినాయకుడు ఇక్కడ నుంచి వచ్చాడని.
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ హీ కమ్ దేర్?
0: ఎక్కడి నుంచి రాదు, అక్కడికక్కడే పుట్టాడు.
1: హీ హాస్ ఇన్స్టాల్డ్ హిమ్సెల్ఫ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అటువంటి స్థానం లోపల వినాయకుడికి ఎక్కడి స్థానము? సర్వత పాణిపాదం, తర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూసినప్పటికీ ఉండేటువంటి వినాయకుడికి ఫలాని స్థానం తనది, ఫలాంటి కాంతి తంది అనేటువంటి చెప్పుడుకు వీలు కాదు.
1: దో దేర్ ఇస్ ఎ సెంటర్ ఆఫ్ వర్షిప్, వినాయక ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ వన్ ఎట్ ఆల్ ప్లేసెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఏదో దృష్టికి మలుచుకునే నిమిత్తమై మనం ఒక స్థానం పుట్టిన దానమని, ఒక స్థానం పెరిగిన స్థానమని, ఒక స్థానం సంచరించినటువంటి స్థానమని దీనికి పేర్లు పెట్టుకుని తృప్తి పడుతున్నాము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ ప్రాక్టికల్ పర్పసెస్ ఆఫ్ విజువలైజేషన్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీ అట్రిబ్యూట్ ఎ డెఫినెట్ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్ ఈవెన్ టు గాడ్.
0: భగవంతుడి యొక్క పుట్టిన స్థానం అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా లేదు.
1: దేర్ నో సపరేట్ బర్త్ ప్లేస్ ఫర్ గాడ్.
0: పెరిగిన స్థానం మరొకటి అనేటువంటిది ఇక్కడ లేదు.
1: దేర్ నో స్పెసిఫిక్ ప్లేస్ వేర్ హీ హాస్ గ్రోన్.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతునికు ఏది పుట్టిన స్థానము, ఏది పెరిగిన స్థానము, ఏది సంచరించిన స్థానం?
1: When God pervades everywhere, so vast, all over the universe, What is the place which we can say it is birthplace or the place where he has grown?
0: ఎక్కడ భగవంతుడు ప్రార్థిస్తూ ఎక్కడ సర్వ దుర్గుణంలో కూడా దూరం చేసుకుంటారో అక్కడంతా భగవంతుడు ప్రత్యక్షమవుతుంటాడు.
1: The moment you give up bad qualities and start praying, appealing to God, he manifests himself there.
0: కనుక దుర్గుణములు దూరం చేసుకున్నటువంటి స్థానమే భగవంతుడి పుట్టిన స్థానం.
1: The birthplace of God is that where the moment when we distance ourselves from evil qualities.
0: కనుక భగవంతునికు గుణదోషుడు కాలే కాదు, గుణాతీతుడు.
1: God is beyond attributes, attributeless.
0: అతనికి ఒక గుణము మరొక గుణము లేదని చెప్పుటకు వీలు కాదు.
1: We cannot specifically say that he has got one attribute and he is without another.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: He is attributeless, formless, eternal, immortal, nectarine and crystal clear, ancient.
0: గుణమే లేనటువంటి వానికి ఇంకా ఎక్కడ గుణం అని చెప్పారు వీలు అవుతుంది.
1: When he is attributeless, how do you say he has got a particular attribute?
0: కనుక గుణాతీతుడనగా భగవంతుడు మాత్రమే గుణాతీతుడు.
1: The one who has transcended attributes is God himself.
0: ఏదో కోపించినట్టుగా మనకు కనిపించినప్పుడు గాని అది కోపం కాదు.
1: He may appear to be angry. It is not anger in the sense.
0: భక్తులను మార్గములో తెప్పించుకునే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా అలటిస్తాడు.
1: To set right the devotees, to see that they lead correct life.
0: ఆ కఠిన శబ్దములే లేకుండా ఈ భక్తులు కూడా వినడానికి వీలుండదు.
1: When God does not use harsh words, the devotees cannot be corrected.
0: కనుకనే భక్తులను సరైన మార్గంలో తెప్పించే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు.
1: God pretends to be angry only to set right the devotees.
0: అన్ని కేవలము ఒక నాటకమనే కాని సరైనటువంటి సత్యములు కాదు.
1: In fact, this anger is only dramatic action but not reality.
0: భగవంతునికి ఎట్టి కోపములు లేవు.
1: God has no trace of
0: anger. ఎప్పుడు అట్టి కోపమునకు అవకాశమే ఇవ్వడు.
1: He never gives scope for anger.
0: మనం దోషములు చేసినప్పుడు భగవంతుడు కోపించుతున్నాడేమో అని తలుచుకుంటాం.
1: When we commit a mistake, we think that God is angry.
0: కానీ నీ దోషమును నేను జ్ఞప్తి చెప్పించుకునే నిమిత్తమై ఈ రకంగా కనిపిస్తుంటాడు.
1: God pretends to be angry so that you will be reminded of your own mistakes.
0: కొన్ని కొన్ని సమయాల లోపల భగవంతుడు మీతో మాట్లాడకుండా ఉండే సమయం లోపల స్వామికేమో కోపం వచ్చిందేమో, ఎందుకో నాతో మాట్లాడటం లేదు అని భావిస్తుంటారు.
1: At times when Bhagavan does not talk to you, you think that Bhagavan is angry with you and therefore stop talking to
0: you. దానికి కోపం అనేది కాదు.
1: Bhagavan has no anger at all.
0: అన్నింటి యందు కూడాను ప్రేమతత్వమే.
1: Bhagavan is full of love in every aspect.
0: ఆ ప్రేమ కూడాను కఠినమైనటువంటి పదములతో ఉపయోగించినప్పుడు అది కోపంగా భావుతుంది.
1: In fact, the harsh words may sound as if he is angry, but its reality is love only.
0: మన నిత్య ప్రార్థనల యందు కూడాను అట్టి దోషము మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి.
1: And we find in our daily lives several of the mistakes that we commit.
0: నాయనా ఇట్రా అని పిలిస్తే ప్రేమతో పిలిచినట్టుగా అవుతుంది.
1: When he says softly, come close, it appears he is talking to you lovingly.
0: నాయనా ఇట్రా అన్నప్పుడు కోపంతో చెప్పినట్టుగా ఉంటుంది.
1: When he says harshly, come here, it means he is quite angry.
0: కనుక ఇవన్నీ శబ్ద ప్రమాణములే తప్ప అన్య ప్రమాణములు కాదు.
1: This is only change in the tone, nothing to do with the reality.
0: ఇది దుర్వాసునికి వచ్చినటువంటి పేరు.
1: This is an attitude of Durvasa at one time.
0: దుర్వాసునికి కోపమే లేదు.
1: Durvasa has no anger in him.
0: దుర్వాసుడు అనగా కోపం కలవాడు అని పిలుచుకుంటుంటారు ప్రపంచంలో.
1: We think Durvasa is the other name for anger.
0: కనుక మహాభారత యుద్ధ సమయమునందు,
1: డ్యూరింగ్ మహాభారత బ్యాటిల్,
0: ఈ పాండవులను దాచిపెట్టేత,
1: ఇన్ ఆర్డర్ టు కీప్ ది పాండవస్ హిడెన్,
0: వీరికి యుద్ధ సమయం లోపల ఎట్టి ప్రమాదము ఉండదు అని వారి యొక్క భ్రాంతి.
1: దే నెవర్ వాంటెడ్ టు ఫేస్

0: any danger or risk in the battle.
1: Draupadi went. Durvasuni prarthinchindi.
0: And she prayed Durvasa.
1: Swami. Rishi na patraku shapam ichinattuga kanipistundadi.
0: You should only save them from this danger and the risk.
1: Suryodayam lopanne pandavulu natinchuru gaaka annadu.
0: They faced the risk of losing their lives the next morning.
1: Kanuka na patraku atti doshamu em matram antakunda kaapadamani korindi.
0: She prayed to the saints saying that they would be rescued and saved against this curse.
1: Kaapadtanu cheppadu.
0: And Durvasa promised.
1: Kani tanu కూర్చున్నటువంటి సీటు కిందనే ఒక పెద్ద 5 మందికి సంబంధించినటువంటి స్థానం ఒకటి కంప్లీట్ గా ఖాళీ
0: చేయించాడు. హ్యూజ్ పిట్ వాస్ డగ్ అండ్ ఎంప్టీడ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఆల్ దీస్ 5 పాండవస్ సీటెడ్ దేర్.
1: దాని పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: అండ్ హి స్ప్రెడ్ ఎ వుడెన్ ప్లాంక్ ఓవర్ ఇట్ అండ్ దుర్వాస సాట్ ఆన్ ఇట్.
1: ఈ దుర్వాసుడికి కోపం వస్తే ఎవరిని శాపిస్తాడు అనేటువంటిది అందరి అందును ఈ భయం ప్రవేశించింది.
0: No one dares to be close to Durvasa because he stands for anger and he may curse any moment.
1: Kani tirigi aa Durvasudu unnatundi sthanamuniki poyi.
0: They went to that place where Durvasa was there.
1: Virodhi ainatundi vaadu.
0: The enemy.
1: Swami, meer sarvaloka samarthulu. Sarvajnana sampannulu.
0: Swami, O sage, you are omniscient, you are omnipotent.
1: Ee pandavulu ekkada unnaro kanipinchatam ledu.
0: I am not able to find Pandavas anywhere.
1: Varunna sthanamunu meeru bodhinchandi annaru.
0: Please show me where Pandavas are.
1: Atanu cheppe samayalo kodanu Pandavula nakinda unnaru ani cheppadu.
0: Responding to the question, Durvasa said harshly, Pandavas, they are right now here beneath.
1: Idi kopamtho undinattuga cheppadu.
0: This he said furiously, harshly.
1: ఇంకా రెండవ ప్రశ్న అడిగేటప్పటికే తన్నే శపిస్తాడో ఏమనుకొని అడిగినటువంటి వారు వెనుకు వెళ్లారు.
0: They did not dare enough to put this subsequent question because they are afraid that they may be cursed.
1: కానీ దుర్వాసుడు అసత్యమాడినాడనే కాదు.
0: Durvasa has not uttered a lie.
1: సత్యమని.
0: He said truth only.
1: శబ్దం మార్పు చేత ఆ విధంగా కనిపించింది.
0: It is only change in the tone, that's all.
1: కాబట్టి సత్యానికి అసత్యానికి శబ్దములే భేదములు కాని సత్యం వేరు అసత్యం వేరు కాదు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద టోన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ ద లై.
1: ఎక్కడ ఉన్నారు పాండవులు? నా క్రింద ఉన్నారు అన్నారు.
0: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్, వేర్ ఆర్ ద పాండవస్? దేర్ హియర్ రైట్ నౌ బినీత్.
1: ఈ శబ్దమును పురస్కరించుకుని తాను సత్యం వెళ్లిపోయాడు.
0: ఆఫ్టర్ హావింగ్ సెట్ హీ లెఫ్ట్ హిస్ ప్లేస్.
1: ఈ విధంగా ఈ కోపం అనేటువంటిది కూడాను శబ్ద మార్పు చేత ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి.
0: బై చేంజింగ్ ద టోన్ వీ కెన్ బ్రింగ్ మెనీ మోడిఫికేషన్స్ అమంగ్ పీపుల్.
1: తెల్లవారు లేచి చూసినప్పటికీ ఈ ద్రౌపది చాలా బాధపడుతుండాలి. ఈనాడు నా పత్ర యొక్క ప్రాణం ఏమైపోతుందో అని బాధపడుతుండాలి.
0: నెక్స్ట్ మార్నింగ్ ద్రౌపది వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద రిస్క్ దట్ హర్ హస్బెండ్స్ ఆర్ గోయింగ్ టు ఫేస్.
1: ఎందుకంటే చెప్పినటువంటి వాడు సామాన్యుడు కాదు.
0: Because the one who has vowed to kill them is not an ordinary one.
1: కనుక అతని మాటలు సత్యమే అవుతాయి.
0: What he vowed will happen.
1: కనుక తిరిగి తెల్లవారు లేచిన తక్షణమే ఈ యొక్క దుర్వాసు దగ్గరికి వెళ్ళింది.
0: నెక్స్ట్ మార్నింగ్ షీ అప్రోచ్డ్ దుర్వాస.
1: అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేదు.
0: అండ్ హీ సెడ్, దేర్ ఇస్ నో డేంజర్ ఫర్ యువర్ హస్బెండ్.
1: ఇదిగో చూడు, ఇందులోనే ఉన్నారు నీ పతులు.
0: రైట్ నౌ దే ఆర్ హియర్.
1: అప్పుడు ఆమె ఆనందించింది.
0: షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్
1: హియరింగ్. పతిపిచ్చని ప్రసాదించినటువంటి యొక్క మీకు ఎంతనో నా జీవితం అంతా కృతజ్ఞత చెప్తున్నాను.
0: షీ సెడ్ దట్ షీ ఇస్ వెరీ గ్రేట్ఫుల్ టు ద సేజ్ ఫర్ హావింగ్ సేవ్డ్ ద లైవ్స్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: ఋషులు కాని యోగులు కాని ధ్యానులు కాని తమ యొక్క శబ్దముల చేత అనేక రకములైనటువంటి శిక్షలు రక్షణలు అన్ని జరుపుతూనే ఉంటాయి.
0: సేజెస్, సెయింట్స్, ఎస్పరెంట్స్, యోగీస్, by changing their tone of their words, can bring about transformation, punish certain people, correct certain people, make them tread along the right path.
1: కనుకనే దుర్వాసుడు కూడాను తన వాక్ శబ్దం చేతనే రక్షణ శిక్షణ జరుపుతూ వచ్చాడు.
0: Therefore the sage Durvasa, by changing the sound of it,
1: అనేక మంది అజ్ఞానులు దుర్వాసునకు ఇంత గొప్ప తపస్సు అయిపోయినప్పుడు ఇతనికి ఇంత కోపమా అని నిందిస్తారు.
0: ఇగ్నోరెంట్ పీపుల్ గో ఆన్ బ్లేమింగ్ దుర్వాస ఫర్ హిస్ యాంగర్ హూ యాక్చువల్లీ షుడ్ నాట్ హావ్ ద టెంపర్.
1: క్రోధం యొక్క అంతరాత్మను గుర్తించినటువంటి వారి ఈ సత్యాన్ని విచారిస్తారు.
0: దోస్ దట్ నో ద డెప్త్ ద రీజన్ బిహైండ్ దిస్ యాంగర్ విల్ అండర్స్టాండ్ ద రీజన్.
1: దైవానికి ఎట్టి కోపము లేదు.
0: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఇన్ హిమ్.
1: కోపం కలిగినటువంటి వాడు దైవమే కాదు.
0: ఇఫ్ హెస్ యాంగర్ హీ కెనాట్ బి గాడ్.
1: కానీ రక్షించే నిమిత్తమై ఆ శబ్దమును మారుస్తూ ఉంటాడు.
0: ఓన్లీ టు ఆఫర్ ప్రొటెక్షన్ హీ చేంజెస్ హిస్ సౌండ్.
1: రక్షించే కోసమని ఆ శబ్దాలు మారుస్తుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ టు ప్రొటెక్ట్ యూ హీ చేంజెస్ హిస్ టోన్.
1: ఏ ఋషులు ఎందుకు కాని ఏ తపస్సులు ఎందుకు కాని ఇట్టి కోపం అనేటువంటిది ఉండనే ఉండదు.
0: నో సేజ్ నో మ్యాన్ ఆఫ్ పెనెన్స్ కెన్ హ్యావ్ దిస్ యాంగర్.
1: కోపంను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే తపస్సు ఆచరిస్తున్నారు అని కూడా కొందరు బోధిస్తారు.
0: ఇన్ ఫ్యాక్ట్ సమ్ ఫీల్ దట్ దే వుడ్ లైక్ టు గ్రో ఇన్ యాంగర్ దట్స్ వై దే టేక్
1: కోపము సాధించడానికి ఈ తపస్సు కావాలనా.
0: ఇన్ ఫ్యాక్ట్ పెనెన్స్ ఈజ్ నాట్ నీడెడ్ టు బి యాంగ్రీ.
1: కోపమునకు తపస్సే అవసరం లేదు.
0: ఫర్ యాంగర్ పెనెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్.
1: అది సహజమైనటువంటిదిగా వస్తుంది.
0: ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ట్రైట్.
1: కనుక ఇవన్నీ లోక సంబంధమైనటువంటి వాక్యములే ఇన్ని రకములైనటువంటి యొక్క ప్రబోధనలు జరుపుతూ వస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద వరల్డ్లీ ఫీలింగ్ ద కామన్ ఫీలింగ్ అమంగ్ అస్ దట్ మేక్ అస్ డిసైడ్ సో.
1: ఈ విధముగా లోక సమాచారములు ఈ చరిత్ర యందు అనేక రకములుగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ ద హిస్టరీస్ ద స్టోరీస్ ఆఫ్ దిస్ నేచర్.
1: వినాయకుని యొక్క తత్వం కూడా ఇట్టిదే.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: పార్వతి నాయన వినాయక ఒకతూరి రా అని చెప్పింది.
0: పార్వతి కాల్డ్ వినాయక టు కమ్ క్లోజ్ టు హర్.
1: దీనిని ఈశ్వరుడు కూడాను కనిపెట్టారని కాచుకున్నాడు.
0: ఈశ్వర వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్.
1: అంటే ఈశ్వరుడు తెలియక కాదు.
0: నాట్ దట్ ఈశ్వర
1: తెలిసి ప్రపంచానికి బోధించడానికి నిమిత్తమై ఈశ్వరుడు పిలిచాడు.
0: దో ఈశ్వర ఇస్ ఆల్ నోయింగ్ ఓన్లీ టు టీచ్ ద వరల్డ్ దిస్ ఈస్ ది యాక్షన్.
1: ఒక పరమును ఇచ్చి
0: He gave him a fruit.
1: సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఉండినటువంటి సమయం లోపల
0: అట్ ఎ టైమ్ వెన్ వినాయక్ అండ్ సుబ్రహ్మణ్య బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్
1: ఇరువురు పార్వతి బిడ్డలే.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ది సన్స్ ఆఫ్ పార్వతి.
1: కానీ ఒక పరమును ఇచ్చి నాయన ఈ ప్రపంచమంతైను ఒక్క రౌండ్ లోపల చుట్టుకుని వస్తే వారికి ఈ పరం దక్కుతుంది అన్నారు.
0: పార్వతి సెడ్ దిస్ ఈస్ ద గిఫ్ట్ దట్ వుడ్ బి గివెన్ టు ఐదర్ ఆఫ్ యూ హూ వుడ్ సక్సెస్ఫుల్లీ సర్కంఅంబులేట్ ఆల్ రౌండ్ ద యూనివర్స్.
1: ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? పళనిలో జరిగినాయి.
0: వేర్ హ్యాజ్ ఇట్ హ్యాపెండ్? ఇట్ హ్యాపెండ్ దేర్ ఇన్ పళని.
1: అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన యొక్క వాహనం ఎక్కాడు, బయలుదేరాడు.
0: సుబ్రహ్మణ్య లెఫ్ట్ ద ప్రమిసెస్ ఫోర్త్ విత్ ఆన్ హిస్ చారియట్
1: ప్రపంచాన్ని చుట్టే కోసమని.
0: హి వాంటెడ్ టు గో అరౌండ్ ద వరల్డ్.
1: కానీ వినాయకుడు అక్కడే కూర్చున్నాడు.
0: వినాయక సాట్ దేర్ ఆల్ ద టైమ్.
1: అడుగుతున్నాడు ఈశ్వరుడు, ఏ వినాయక నీ ప్రపంచాన్ని చుట్టుకుని రావడానికి పోవటం లేదే అన్నాడు.
0: ఈశ్వర క్వశ్చన్ హౌ ఇస్ ఇట్ వినాయక, వై హావ్ నాట్ ప్రిపేర్డ్, వై హావ్ నాట్ స్టార్టెడ్ యువర్ జర్నీ గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
1: ఆయన చెప్పాడు నవ్వు నవ్వి, తండ్రి నేను ఎక్కడికి పోనక్కర్లేదు అన్నాడు.
0: వినాయక స్మైల్ అండ్ సెడ్ ఫాదర్ ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: నా దృష్టిలో సర్వము ఒక చోటనే ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఓన్లీ.
1: సమస్తము ఇక్కడే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెసెంట్ రైట్ నౌ హియర్
1: అని చెప్పి ఆయన తల్లిదండ్రులకు ఇద్దరికి ప్రదర్శన చేసి కూర్చున్నాడు.
0: హీ హాస్ డిసైడెడ్ టు గో రౌండ్ బోత్ ఆఫ్ ది పేరెంట్స్ సర్కంఅంబులేట్ బోత్ ఆఫ్ దెమ్.
1: అప్పుడు నేనే జయించానన్నాడు.
0: అండ్ దెన్ హీ డిక్లేర్డ్ దట్ హీ ఈస్ ద విన్నర్.
1: ఇతను ఈ విధంగా చెప్పేటప్పటికి సుబ్రహ్మణ్యుడు వస్తున్నాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ సుబ్రహ్మణ్య
1: చాలా అలసిపోయాడు.
0: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: అలసిపోయి నాన్నా నేను చుట్టుకొని వచ్చాను ప్రపంచాన్ని అన్నాడు.
0: హావింగ్ గాన్ రౌండ్ ద హోల్ వరల్డ్ హి వాస్ టైర్డ్ అండ్ అల్టిమేట్లీ సెడ్ ఫాదర్ ఐ యామ్ ద విన్నర్.
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు వినాయకుడు ఎక్కడా చుట్టలేదే అన్నాడు.
0: అండ్ దెన్ ఈశ్వర స్టార్టెడ్ టెల్లింగ్ దిస్ వే.
1: అప్పుడు ఆ వినాయకుడికి నీయే పరని, నీవు పరించినావని ఆ ఫలము అతనికి అందించాడు, నీదే ఫలము అన్నాడు. ఆ ఫలము అనేటువంటి దాంట్లో పలనిగా మారిపోయింది.
0: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ద ఫలము అండ్ దట్ వెరీ వర్డ్ ద ఫలము ద రిజల్ట్ హాస్ గాట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్
1: పళని అని పేరు వచ్చేసేసింది.
0: దాట్స్ హౌ ద నేమ్ పళని గాడ్
1: అనగా వినాయకుడు సాధించినటువంటి ఫలం కాబట్టి అతని పళని అని పేరు పెట్టారు.
0: సిన్స్ దిస్ ఈస్ ది అచీవ్మెంట్ ద రిజల్ట్ ఆఫ్ ది పర్సూట్ ఆఫ్ వినాయక.
1: ఇట్లా అనేక రకములైనటువంటి యొక్క సంపర్కాల చేత ఈ పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
0: We have find so many words associated, names associated with the divinity.
1: అనగా తల్లి తండ్రులు జగత్తు కంత గొప్ప.
0: In fact, for the whole world, one's own parents are greatest.
1: కనుక ప్రపంచమంతా చుట్టి రావాలంటే తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే చాలు.
0: It is enough if you go around the parents, that's enough.
1: జగత్తంతా నిండినటువంటి వారు తల్లిదండ్రులే.
0: It's only the cosmic form of the parents.
1: ఆ తల్లిదండ్రులే లేకపోతే ఈ కుమారుడే పుట్టినవాడు.
0: Without the parents, the son won't have any place.
1: కనుక ప్రతి పుట్టిన పిల్లలు కూడాను సుగుణవంతులు కావాలంటే తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి వారు.
0: So every son, in order to be great, he should be respectful and obedient towards his parents.
1: సర్వ విజయములకు కూడాను తల్లిదండ్రులే ప్రధానులు.
0: In fact, for his success, parents are mainly responsible.
1: పిల్లలు చదువు కోసమని పాస్ కావాలని అనేక దేవాలయములకు వెళుతూ ఉంటారు.
0: And students go visit temples to secure passes in the examination.
1: తల్లిదండ్రులు ఏదో వాళ్ళ పాకెట్ మనీ ఇస్తే దాన్ని కొనబోయి కొబ్బరికాయలు కొనేది, పొలములు కొనేది, దేవునికి పెట్టేది, ఈ రకమైనటువంటి బాహ్యమైనటువంటి ఆటలు ఆడుతుంటారు. కానీ అంతర్ముఖమైనటువంటి భావాలు అర్థం కావు.
0: Out of the pocket money the students receive from the parents, they buy some coconut and make offerings to God there in the temple.
1: కనుక మనం విజయాన్ని సాధించాలంటే ఒక తల్లిదండ్రులను ప్రసన్నులు గావించుకుంటే అంత చాలు.
0: If you want to be successful, it is enough if you please your parents.
1: వారు సంతృప్తి పెడితే నీకు తప్పక సంసిద్ధుడవుతావు.
0: If your parents are pleased, you are bound to be successful.
1: కనుక ఇట్టి సంపూర్ణమైనటువంటి తత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై ఈశ్వరుడు పార్వతి ఈ రకమైనటువంటి పన్నాగమును పన్నారు.
0: This has been the drama of Ishwar and Parvati to teach this lesson to the entire humanity.
1: కనుక భగవంతుని ప్రసన్నుడు గావించాలంటే ప్రేమ చేత వారిని ఆజ్ఞను శిరసావహించుకుంటే అంతే చాలు.
0: Therefore, in order to please God, you should please your parents and you should have this love abundantly.
1: భగవంతుని ఆజ్ఞలు ఉల్లంఘించినను సర్వాలేదు, కానీ తల్లిదండ్రుల ఆజ్ఞలు మాత్రము జవదాటకూడదు.
0: At times you may not strictly adhere to the command of God, but you must be highly obedient to the command of your parents.
1: తల్లిదండ్రుల కంటే మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no other greater God than one's own parents.
1: తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి దేవతలు.
0: They are the presiding deities to everybody.
1: అట్టి తల్లిదండ్రులను మనం ప్రసన్నులు గావించుకోవడానికి వారి ఆజ్ఞలు శిరసావహించాలి.
0: To please them, one has to follow their command.
1: వారు ఎన్నో విధములుగా మిమ్మల్ని పోషించి,
0: they take care of you in every way.
1: ఇన్ని విధములైనటువంటి అభివృద్ధికి తెప్పించారు.
0: They are responsible for your career.
1: కనుక ఏ తల్లిదండ్రులు కూడాను కుమారుని ఉల్లంఘించినటువంటి వారు కనిపించారు.
0: And in fact, we do not find any parent who would not try to meet the demands.
1: ఏదో కొన్ని కొన్ని సందర్భముల లోపల తల్లిదండ్రులు కుమారుని కోపించినట్టుగా కొట్టినట్టుగా కనిపించవచ్చు.
0: It may appear as though the parents are angry with their children and even beat them.
1: కుమారుడి పైన తల్లిదండ్రులకు ఎప్పటికీ కోపం ఉండదు.
0: In fact, parents are never angry with their children.
1: అది సమయ సందర్భం సాధారణంగా అది కొంచెం కోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది కోపం కాదు.
0: It is only the time and the situations that made them look angry.
1: అది కూడాను కుమారుని యొక్క అభివృద్ధి నిమిత్తమై ఆ యొక్క కోపం కూడా చూపుతుంటారు.
0: They are angry only in the interest of their children.
1: కనుక తల్లిదండ్రులకు కోపం ఉన్నట్టుగా మనం ఎవరిని కూడా భావించరాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ పేరెంట్స్ ఆర్ యాంగ్రీ.
1: కోపం ఉన్నటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రులే కాదు.
0: ఇఫ్ పేరెంట్స్ ఆర్ యాంగ్రీ, దే కెన్ నాట్ బి కాల్డ్ పేరెంట్స్ ఇన్ ఎనీ.
1: ప్రేమ వారి యందు ఎంతో అమితంగా ఉంటుంటుంది.
0: దే హ్యావ్ లిమిట్ లెస్ లవ్ ఇన్ దెమ్.
1: ఆ యొక్క లిమిట్ లెస్ లవ్ వల్లనే వారిని పోషిస్తూ వస్తుంటారు.
0: ఇట్ ఈస్ దేర్ లిమిట్ లెస్ లవ్ దట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యు. స్మాల్ ఎగ్జాంపుల్.
1: కుమారులు వస్తుంటారు.
0: Son visits.
1: కానీ ఒక్కొక్క సమయంలో కుమారుడు తప్పు చేసినప్పుడు,
0: when son commits a mistake,
1: తల్లి ఒక ఏటు కొడుతుంది.
0: Mother beats.
1: ఎట్ట కొడుతుంది?
0: How?
1: ఇట్ట పొదుపు పెట్టి శబ్దం ఎక్కువగా అయ్యేటట్టుగా కొడుతుంది.
0: As she beats, there will be more of sound than the effect.
1: కానీ తల్లి గట్టిగా కొట్టినట్టుగా కనిపిస్తుంది.
0: It looks as though she beats him.
1: తల్లికి ఎట్టి కోపము లేదు. ఎట్టి భద్రతను కొట్టదు.
0: Mother is never angry with the son.
1: ఆ కోపం కూడాను ప్రేమ చేతనే కొడుతుంది.
0: That anger is also prompted by love.
1: ఇట్టి కోపం కలిగినటువంటి తల్లిదండ్రులను మనం కోపం కలవనేవాడని భావించరాదు.
0: Parents who pretend to be angry, we should never consider them.
1: తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన పైన ప్రేమను చూపించేటువంటి వారే.
0: Parents always shower love on their children.
1: తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా కోపం అనేటువంటిది లేదు.
0: Parents don't have anger in them.
1: కానీ మీరు కోపంగా భావిస్తుంటారు.
0: But we think that they are
1: అది మీ దోషమే కానీ తల్లిదండ్రుల యొక్క దోషం కాదు.
0: To think that parents are angry with you, it's only your mistake.
1: కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులే.
0: They are the very personification of love.
1: ఆ ప్రేమ వారి యందు అణగమణిగి ఉండినంత వరకు మీకు అది కనిపించదు.
0: So long the love is hidden, you don't see them, see it.
1: కనుక కోపం వారి యందు ఏమాత్రము పుట్టదు.
0: You don't find any scope for anger in parents.
1: కోపం కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
0: The one with anger will never accomplish.
1: ఏ పని ఫలింపకుండు ఎగ్గును గడుగును.
0: Not only that, he'll have so many obstacles and problems.
1: కానీ ఆ కోపం కలిగినట్టుగా చీ బొమ్మని పెంచుకుంట చేకూరుజుమి.
0: On the other hand, the man of anger will be put to shame.
1: చీ పో అంటారు తల్లిదండ్రులు.
0: People will kick him out.
1: కానీ కుమారుని శిక్షించే నిమిత్తమే చీ పో అని చెప్పదు.
0: All this is said not to punish the son.
1: ఆ చీ అనేటువంటిది కూడాను ఎంతో బుద్ధైనటువంటి పదం.
0: And this humiliation, the insult, also has got a depth.
1: ఆ చీని చీ అనేటువంటి అంతకంటే చిట్టి అనే కుటుంబం ఎంతో బాగుంటుంది.
0: And instead of totally dismissing by saying, asking, get out, it can be said in a pleasing form.
1: కనుక ఇవన్నీ కూడా ప్రేమతో పలికేటువంటి పలుకులే కాని కోపంతో వచ్చేటువంటి పలుకులు కాదు.
0: All these things are prompted by love, not by anger.
1: ఇటువంటి తల్లిదండ్రుల యొక్క తత్వాన్ని పిల్లలు చాలా ప్రేమించి దాన్ని కాపాడుకోవటం అత్యవసరము.
0: Students should know the love of their parents and then be grateful to them.
1: కనుక తల్లిదండ్రులకు పైన కోపం రావడానికి కుమారుడు కూడా అవసరం లేదు.
0: In fact, you have no need to be angry with your parents.
1: తల్లిదండ్రులకు కోపం లేదనే వినాయకుడు జగత్తుకంతా చాటినటువంటి వాడు.
0: And this is the demonstration of Vinayaka who went around the whole world.
1: తల్లిదండ్రులకే కోపం వస్తే నేను ఉండగలనా?
0: Can I exist if my parents are angry with me?
1: ఉండలేను.
0: No.
1: కనుక నేను ఉన్నాను కనుక తల్లిదండ్రులకు కోపం లేదు.
0: Since I am verily here, my parents are not angry with me.
1: తన కోపమే తన శత్రువు.
0: Your anger is your enemy.
1: తన సంతోషమే స్వర్గము.
0: And your very happiness is the very heaven.
1: కనుక మనం సంతోషంగా ఉంటుండాలి కానీ కోపం ఉండాలని భావించుకోకూడదు.
0: And you should always be happy, you should never be angry.
1: కోపం కలిగిన వారికి ఏ పని పనింపకుండు.
0: In no task you will be successful if you are angry.
1: కనుక అట్టి కోపం లేనటువంటి తల్లిదండ్రులను మనం కాపాడుకుంటూ రావాలి.
0: Therefore, we should take good care of our parents who have no anger.
1: వారి ఆజ్ఞలు శిరసావహించుకుంటూ పోవాలి.
0: We should follow their command order.
1: ఆ విధంగా శిరసావహించినటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక adhered to the command of his parents.
1: కనుక ఇతనికి నాయకుడు ఎవరు లేరు అని చెప్పి చెప్పారు.
0: సో వినాయక హ్యాస్ నో నాయక లీడర్ అబౌ హిమ్.
1: ముఖ్యంగా కుమారుడు సరిదైనప్పుడు తల్లిదండ్రులకే ఒక విధంగా కోపం రావచ్చు.
0: When there's a mistake in the son, the parents may be angry.
1: కనుక తల్లిదండ్రులకే కోపం లేదు కనుక నాకు కోపడేటువంటి వారి జగత్తులోనే లేరు అనేటువంటిది తనకు అర్థం చేసుకున్నాడు.
0: సిన్స్ ద పేరెంట్స్ హ్యావ్ నో యాంగర్ ఇన్ హే టువర్డ్స్ హిమ్, దేర్ ఆర్ నన్ టు బి యాంగ్రీ విత్ హిమ్. దట్ వాజ్ హిస్ కంక్లూజన్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే సుగుణంలో యొక్క సంపత్తి.
0: సో ది రియాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ వినాయక.
1: ఏదో ఒక్కొక్క సమయం లోపల కోపించినట్టుగా కనిపిస్తారు.
0: అట్ వన్ టైమ్ ఆర్ అదర్ వీ అపియర్ యాజ్ ఇఫ్ వీఆర్ యాంగ్రీ.
1: మరు క్షణంలోనే దాన్ని మార్పు తెచ్చుకుంటారు.
0: నెక్స్ట్ మూమెంట్ దేర్ విల్ బి చేంజ్.
1: కనుక ఇట్టి తల్లిదండ్రులను మనం కోపించుకునేటువంటి వారని మనం ఏనాడు కూడా భావించరాదు.
0: We should never consider that our parents are angry with us.
1: వారికి ఏదైనా ఒక విధమైనటువంటి సినిమాని పోవాలనుకుంటే డబ్బు అడుగుతారు.
0: If you want to go to cinema, you'll ask for money.
1: కానీ ఇవ్వకపోయినప్పుడు తల్లికి నా పైన కోపంగా ఉంది.
0: When they don't give you money, you think that your father is angry.
1: సినిమాకు ఒక టికెట్ కూడా డబ్బు ఇవ్వలేదు.
0: So they did not give you money.
1: అల్పమైనటువంటి కారణం చెప్పుకొని తల్లి కోపంగా ఉండేటట్టుగా భావిస్తుంటారు.
0: ఫర్ ది సింపుల్ మీన్ డిజైర్ యూ థింక్ దట్ యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ.
1: అల్పమైనటువంటి దానిపైన తల్లి యొక్క కోపాన్ని మనం పోల్చుకోకూడదు.
0: యూ కెన్ నెవర్ కన్సిడర్ టు బి యాంగ్రీ ఆన్ ది బేసిస్ ఆఫ్ దీస్ లో.
1: కానీ నిజమైనటువంటి యొక్క ప్రేమనే ఉండినటువంటి సమయం లోపల
0: ఇఫ్ దే హ్యావ్ ద లవ్ ఇన్ ఫుల్
1: తన ప్రాణాన్నైనా అర్పితం చేసి కుమారుని రక్షించుకుంటుంది.
0: షీఈస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ హర్ లైఫ్. to save her son. What a mistake it is to think that your mother is angry with you.
1: Kani talli paina kopam kaliginatundi kumarudu entano dveshanga kortu kuda pothuntaru.
0: There are some people who are angry with their mother and then draw her even to the court.
1: Alanti kumarudaina unnaru kani kopam kaliginatundi talidandulu leru.
0: There may be a bad son full of anger. There can never be a bad parent.
1: కనుక ఈనాడు కుమారుని గుణములే మార్చుకొని తల్లిదండ్రుల ప్రేమ స్వరూపులు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం అత్యవసరము.
0: సో చిల్డ్రన్ టుడే షుడ్ అండర్స్టాండ్ దట్ ద పేరెంట్స్ ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండ్ షుడ్ నో దేర్ లవ్.
1: ఇన్ని రకమైనటువంటి భేదములు ఇన్ని రకమైనటువంటి చేష్టలు కుమారుడు ఎందుకు కలుగుతుంటది కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఏమాత్రం కలగదు.
0: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ద రాంగ్ యాక్షన్స్ ఆర్ నోటీస్డ్ అమంగ్ సన్స్ బట్ నాట్ అమంగ్ ద పేరెంట్స్.
1: ఏదో ఆ సమయ సందర్భానుసారంగా తాను కోప్పడుతుంటారు గాని
0: బేస్డ్ అపాన్ ది సిచ్యువేషన్ దే జస్ట్
1: ఆ కోపం జీవితం అంతా కూడా నువ్వు ధరించేటువంటి కాదు.
0: దట్ యాంగర్ విల్ నాట్ సస్టైన్ లాంగర్.
1: కనుక కుమారుడు ఎందు కోపం లేనటువంటి తల్లిదండ్రులు లోకములో ఉన్నారు కానీ తల్లిదండ్రుల పైన కోపం కలిగినటువంటి కుమారులు ఎందరో ఉన్నారు.
0: దేర్ మే బి మెనీ చిల్డ్రన్ ద సన్స్ హూ హావ్ గాట్ యాంగర్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్.
1: వారి కూడా నువ్వు కొంచెం అల్పకాలమే.
0: And that's also lasts for a short time.
1: Tarvata tallidandru baadapadte taam kuda baadapadtu.
0: When parents feel sad, the children also feel equally sad.
1: Kanuka tallidandrulakunu kumarulakunu prema sambandham okkate nijamaina sambandham kaani inga anni sambandhamlu em maatram undavu.
0: It is really the bond of love, the proper relationship between a parent and the child, and no other relationship.
1: Eenaadu
0: today
1: alpa kopamnu abhiruddhi parchukoni
0: on silly considerations we are angry.
1: Courtu kudunu velli
0: we go even to the court.
1: Akkada velli satyanni palugutaru
0: and there we spell out truth.
1: Appudu courtu yajamandu ayya mee talli peru emi adite
0: and where they put a question, what's the name of your mother,
1: eduruga vaadichetuvanti talli peru aanu pere cheptadu aanu peru nadu
0: and he tells the name of his mother who is there on the other side.
1: Eeme Eesharamma.
0: And she is Eesharamma.
1: Eesharamma evaru?
0: Who is Eesharamma?
1: Na talli.
0: My mother.
1: Chusava akkada kuda tirigi na talli ani cheptaru
0: and they also say my mother.
1: Ee tallini adiginappudu ee kumarudu evaru ante
0: and if you ask the mother who is your son,
1: aa tallini kumarudu peru kuda nu ellayya mallayya ani cheptundi
0: and she tells the name ton so ellayya mallayya.
1: Aa peru pratyekanga cheppadam cheta tanu kumarudu kaakunda podu. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పకుండా పోవటం వల్ల ఈమె తల్లి కాకుండా పోదు. ఈమె తల్లియే ఆయన కుమారుడే.
0: బై మెన్షనింగ్ ది నేమ్ ఆర్ బై నాట్ మెన్షనింగ్ ది నేమ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మదర్ అండ్ ద సన్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్.
1: ఇది ఏ చరిత్ర యందు
0: దిస్ ఇన్
1: గొప్ప గొప్ప చరిత్ర యందు కూడాను ఈ యొక్క సంబంధాలు మనకు కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ వెల్ నోటీస్డ్ ఇన్ అవర్ హిస్టరీ.
1: తల్లి పైన కోపం చేత
0: out of anger towards the mother
1: kumarudu court ku vellaadu.
0: The son has gone to the court.
1: Court ku vellin tarvata
0: having gone there
1: aa tallini himsinchaadu ani cheppani adana paina shiksha vachindi
0: and he was punished for just persecuting the mother.
1: Appudu aa yokka court lopala ime talli ee talli tana kumaruniki chaala champadaniki prayatnam chesindi
0: and she wanted to pacify him and explain in every possible way
1: అని చెప్పి వాడి పైన ఉరి శిక్ష అని వచ్చేసేసింది.
0: అండ్ ఫైనల్లీ ద సన్ వాస్ పుట్ టు హ్యాంగ్.
1: కానీ నా పైన ఉరి శిక్ష తెచ్చాడా కుమారుడు అని తల్లి కూడా బాధపడింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్సో ఫెల్ట్ సో సాడ్ బికాస్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్.
1: ఈ కుమారుడు కూడా తల్లి పైన చాలా ప్రేమ అభివృద్ధి
0: అయింది.
1: ఈ ఉరి శిక్ష ఇచ్చే పూర్వము నాయన నీవు తల్లి దగ్గరికి పోయి 2 నిమిషాలైనా మంచిగా మాట్లాడు అని ఆర్డర్ ఇచ్చారు హైకోర్టు వాడు.
0: బిఫోర్ ద సన్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ద సన్ వాస్ డైరెక్టెడ్ టు గో టు మదర్ అండ్ కన్వర్స్ విత్ హర్ ఫర్ ఎ షార్ట్ టైం.
1: కానీ కొంతమంది కుమారుడు ఆ తల్లిని చూచిన తక్షణమే కోపం అనేటువంటి అభివృద్ధి తెచ్చుకుని 2 చేతులు పట్టుకుని గొంతును పిసికేసేస్తారు.
0: సమ్ ఆఫ్ దెమ్ అప్రోచ్ దేర్ మదర్ దే ట్రై టు కిల్ హర్ దేర్ అట్ దట్ మోమెంట్.
1: సత్యాన్ని గుర్తించినటువంటి ఈ కుమారుడు ఆ తల్లి దగ్గరికి పోయి
0: బట్ ది అదర్ బాయ్ వెంట్ క్లోజ్.
1: తల్లి నిన్ను అనుదాని మాట్లాడున్నాను.
0: And he said, I said so many bad words.
1: Kshaminchu ani paadalu muttukoni prarthinchi aaniki oka muddu pettadu.
0: And he just fell at her feet and sought her pardon and then prayed to her.
1: అట్టి కుమారులు కూడా లోకంలో లేకపోలేరు.
0: సచ్ సన్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక కోపం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది, కానీ కోపం స్థిరస్థాయి అయినటువంటిది కాదు.
0: సో యాంగర్ ఈజ్ ఓన్లీ ఎ టెంపరీ క్వాలిటీ బట్ నాట్ ఎ పర్మనెంట్ వన్.
1: ఇలాంటి టెంపరీ దీనికోసం మనం జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
0: ఫర్ దీస్ టెంపరీ థింగ్స్ వీ షుడ్ నాట్ సాక్రిఫైస్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: వీ హ్యావ్ టు లవ్ అవర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు కుమారుణ్ణి ప్రేమించాలి.
0: అండ్ పేరెంట్స్ హావ్ టు లవ్ దేర్ చిల్డ్రన్.
1: వీరి ఇరువురికి ఉండినటువంటి సన్ని సంబంధ బాంధవ్యము ఒక ప్రేమ తప్ప అన్య మార్గం లేవు.
0: ది ఇంటిమేట్ అండ్ ది క్లోజ్ అసోసియేషన్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ది చైల్డ్ ఈజ్ ఓన్లీ ద బాండ్ ఆఫ్ లవ్.
1: అట్టి పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక సింబలైజెస్ ద టోటాలిటీ ఆఫ్ లవ్.
1: ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కట్టగలిపటికి ఆ ప్రేమనే అందిస్తుంటాడు.
0: And he showers love whosoever that approaches him.
1: Bharatam rayalante
0: to compose Bharata.
1: Vinayakudu nirantaram kodunu prema swarupude kanuka atanu naaku nayakuduga kavalani koraadu.
0: In fact, Vinayaka was asked to take the dictation because he is the master of all.
1: Appudu ee Mahabharatam rasese samayalo Vinayakudu ratakotrakanta yajamanuduga nilichadu.
0: It was Vinayaka who has taken down the entire dictation of Mahabharata.
1: కనుక ఇట్టి మహాభారతం నందు ఎక్కడే కాని ఒక్క దోషం కూడా రాలేదు.
0: ఇన్ ది ఎంటైర్ కంపోజిషన్ ఆఫ్ మహాభారత యు డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్.
1: ఎవరు రాసినది?
0: హూ కంపోజ్డ్ ఇట్?
1: వినాయకుడే.
0: అండ్ ఇట్స్ వినాయక ఇస్ కంపోజర్ హింసెల్ఫ్.
1: కనుక ఆ వినాయకుడికి ఎట్టి దోషములు కూడా కనిపించవు.
0: దేర్ఫోర్ దేర్ విల్ బి నో మిస్టేక్ ఇన్ వినాయక.
1: అటువంటి వినాయకుడిని మనము నాయకుడిగా ఎంచుకోవటము చాలా అదృష్టము.
0: It is our good luck to have Vinayaka as our Lord and Master.
1: ఎట్టి పరిస్థితులు ఏందేలు కూడా అతనికి ద్వేషం కాని అసూయ కాని దమ్మం కాని ఆడంబరం కాని రాదు.
0: At any point of time, he has no envy, no ego, no pomp, no aggrandizement.
1: ఈ కోపతా అసూయ దమ్మములు ఈ యొక్క నరధర్మములకు కలిగినటువంటి యొక్క దోషం అనే తప్ప దైవంకు సంబంధించినటువంటి దోషములు కాదు.
0: The anger, the pride, envy, jealousy, or the weaknesses among the human beings, nothing to do with the divinity.
1: Manaku ee naatu nunchi meerandaru kodanu talli dandrula paina edaina anto into konjam kopam untunte vaadanu chaminchamani korukoni vaarito aikamatyanga untundi anni vidhala vaari premanu meeru andukoni mee yokka abhirudhini kodanu chudandi.
0: Right from this day, if parents are angry with you, approach them politely, fall at their feet, seek their pardon and lead a good life.
1: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినప్పుడే మీరు వినాయకుడి యొక్క కుమారుడుగా తయారవుతారు.
0: ఇట్స్ ఓన్లీ ఇఫ్ యు కండక్ట్ దిస్ వే యు విల్ బి ప్రాపర్ డివోటీస్ ఆఫ్ వినాయక.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు అన్ని పండుగల కంటే ముఖ్యమిది కానా
0: దిస్ వినాయక చవితి? మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్.
1: దాన్ని ఒకతూరు చెప్పాడు.
0: సెడ్ వన్,
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా అత్తవారింటికి ఏమో కొత్త పెండు కొడుక.
0: As it is the most important festival, the bridegroom visits his in-laws' house.
1: Muddu maradanni thoda mutchataadu.
0: And you converse with the relations there.
1: Odane neethoda maatiki varsalaadu.
0: And you go on joking with them.
1: Puri varam ninna ati gaaravumna manan sanpudu kuda nee maama kuda.
0: The whole neighborhood will come there to visit you. Your father-in-law also will talk to you sweetly.
1: Attavarintiki egiravayya neevu.
0: Better you go on visit your in-laws.
1: తూరి పోయినామంటే మనసంతా మార్పు వస్తేస్తుంది.
0: The moment you go and visit, there will be total change in you.
1: కానీ ఇటువంటి కఠిన హృదయుడైనటువంటి వారు అత్తగారి పైన కూడా కోపం పెట్టుకుని ఆ ఇంటికి కూడా పోరు.
0: The people who are so harsh, they don't visit their in-laws also.
1: ఇవి ఈ విధమైనటువంటి చేష్టలు కొన్ని ఆహార విహారంతో లభ్యమయ్యేటువంటివి.
0: These are because of certain habits, association and food.
1: కొన్ని ఫుడ్ వల్ల వచ్చేటువంటివి.
0: దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఫుడ్ దట్ వీ టేక్.
1: ఈ ఫుడ్ వల్లనే ఆ హెడ్ కూడా కుదరబోతుంది.
0: యాజ్ ఈజ్ ది ఫుడ్ సో ఈజ్ ది హెడ్.
1: కనుక ఫుడ్, హెడ్, గాడ్ ఈ ముగ్గురు కూడాను సరి సమానమైనటువంటి వారు.
0: సో ఆల్ దీస్ త్రీ కమ్ ఇన్ సీక్వెన్స్, ద ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
1: ఫుడ్ ఎలాంటిదో, హెడ్ అలాంటిది.
0: యాజ్ ఈజ్ ది ఫుడ్ సో ఈజ్ ది హెడ్.
1: హెడ్ ఎలాంటిదో, గాడ్ అలాంటి వాడు.
0: యాజ్ ఈజ్ ది హెడ్ సో ఈజ్ గాడ్.
1: కనుక మనం ఫుడ్ సరైనటువంటిదిగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ కరెక్ట్ ఫుడ్, రైట్ ఫుడ్.
1: దీనికి కొన్ని కోపంలో వచ్చేటువంటి ఫుడ్ ను మనం ముట్టకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఫుడ్ ఇన్ యాంగర్.
1: అందుకోసమనే ప్రాచీన కాలం నుండి కూడాను యోగాభ్యాసం చేసేటువంటి ఋషులకు ఈ ఫుడ్ ను ఒక నియమితంగా పెట్టుకున్నారు.
0: Therefore, in all the spiritual discipline, the food is an important factor.
1: సాత్వికమైనటువంటి ఫుడ్.
0: It should be సాత్విక్.
1: రజోగుణమైనటువంటి ఫుడ్ కాదు.
0: The food should not be రాజసిక్.
1: రజోగుణమైనటువంటి ఫుడ్ ను మనం తీసుకుంటే తింటూ ఉన్నట్టే కోపం వస్తుంటుంది.
0: If you partake రాజసిక్ ఫుడ్, you'll be full of anger.
1: ఇంకా తామసిక ఫుడ్ తీసుకుంటున్నామంటే మనం తినే సమయంలోనే తూకం వస్తుంటుంది.
0: If you eat tamasic food, you begin to sleep while eating itself.
1: కనుక ఈ రెండింటిని మనం త్యజించి సాత్వికమైనటువంటి యొక్క ఫుడ్ ని మనం తీసుకోవాలి.
0: Therefore, we should not take tamasic food or rajasic food.
1: ఎక్కువ కారము, ఎక్కువ ఉప్పు, ఎక్కువ పులుపు ఇలాంటిది మనం భుజించకూడదు.
0: And we should not take too much of hot stuff or spicy stuff.
1: అందుకోసమనే ఫుడ్ ని తినే సమయంలో ప్రార్థన చెప్పారు.
0: And so we offer prayer and be rajasic.
1: రజోగుణమైనటువంటి ఫుడ్ ని మనం తీసుకుంటే తింటూ ఉన్నట్టే కోపం వస్తుంటుంది.
0: If you partake rajasic food, you'll be full of anger.
1: ఇంకా తామసిక ఫుడ్ తీసుకుంటున్నామంటే

0: కోసమనే ఫుడ్ తినే సమయంలో ప్రార్థన చెప్పారు.
1: అండ్ సో వి ఆఫర్ ప్రేయర్ బిఫోర్ వి యాక్చువల్లీ ఈట్.
0: మనం తినేకి ముందుగా ఏమని చెప్తాం ప్రార్థన?
1: వాట్ ఈస్ అవర్ ప్రేయర్ ఇన్ ద బిఫోర్ వి డైన్?
0: చెప్పండి. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవతైన గంతవ్యం. ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, మనసులో కూడా ఉంటుండాల. అక్కడ ఆ విధంగా చెప్పేటప్పటికీ, బ్రహ్మార్పణమని మనం చేసేటప్పటికీ, బ్రహ్మ తన నుంచినే ఇది విని తాను తిరిగి జవాబిస్తుంటాడు. అహం వైశ్వా నరోభూత్వ, ఒరే పిచ్చివాడా, నేనే నీ యొక్క రూపంలో ఉంటుండి నీ యొక్క తినేటువంటి ఆహారమును నేనే జీర్ణింప చేస్తున్నాను.
1: దెన్ వన్స్ యు ఆఫర్ యువర్ ఫుడ్ సేయింగ్ దిస్ ప్రేయర్, యూ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ విదిన్, ఐ ఎమ్ వైశ్వానర ఇన్ యూ.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత, ప్రాణాపాన సమాయుక్తగా పచామన్యం చతుర్విధం, నాలుగు విధములైనటువంటి అన్నం నేను తింటూ ఉన్నప్పటికీ దాని అంతా కూడా నేనే జీర్ణిస్తున్నాను.
1: దో యూ టేక్ ఫుడ్ ఇన్ ఫోర్ డిఫరెంట్ ఫార్మ్స్, ఐ ఓన్లీ ఇంజెస్ట్, డైజెస్ట్ అండ్ అసిమిలేట్.
0: ఎలాంటి దాన్ని మనం జీర్ణించుకోదగినటువంటి దాన్ని మనం భుజించాలి.
1: We have to take that food which is digestible.
0: జీర్ణించుకు వీలు కానటువంటి దాన్ని మనం ఏమాత్రమో భుజించకూడదు.
1: We should not take that food which cannot be easily digested.
0: తినే సమయంలో ఏ విధంగా మనం ఆనందంగా వచ్చి కూర్చున్నామో,
1: the comfortable feeling with which you sit before dining.
0: ఈ భోజనం చేసిన తర్వాత లేచే సమయంలో ఆ విధంగా లైట్ గా లేయాలి.
1: After finishing your meal, you should be able to get up comfortably with ease.
0: కానీ కూర్చునే సమయంలో చాలా లైట్ గా వచ్చి కూర్చుంటారు.
1: You sit lightly.
0: లేచే సమయంలో భారంగా లేస్తారు.
1: And you get up heavily.
0: అది సరైన ఫుడ్ కాదు.
1: This is not proper.
0: కనుక లేచే సమయంలో కూర్చున్న సమయంలో లైట్ గా లేయాలి, లైట్ గా భుజించాలి.
1: You should be quite light while sitting and equally light while getting up.
0: ఇది వినాయకుడి యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
1: These are the main qualities of Vinayaka.
0: కనుక వినాయకుని యొక్క గుణములు చక్కగా మీరు దినదినములను ప్రాక్టీస్ లో పెట్టుకుంటే మీరు తప్పకుండా తొండము లేకపోయినా మీరు వినాయకులు అవుతారు.
1: Therefore, when we practice the qualities of Vinayaka, we may not have the trunk, but you are bound to be Vinayakas.
0: Prema mudita manase kaho kama

അതിശുദ്ധ ബുദ്ധിക്ക് ആത്മതത്വമഭൂ അതി

0: A person without purity of heart and mien, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchalani aase galiginatunti vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aase galiginatunti manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: చిత్త శుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు.
0: ద వన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రొపగేట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఆత్మతత్వంను కూడా తాను తెలుసుకోలేడు.
0: అండ్ హీ కెనాట్ కాంప్రిహెండ్ ద నేచర్ ఆఫ్ ది సోల్.
1: వెలుగు లేని గది ఎందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatundi gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunanda paripurna premanchinatundi vaadu paripurnamainatundi oka hruday prema hrudayudainatundi vaaniki కామక్రోధ లోభ మోహం మాత్సల్యమైనటువంటి అహంకారం అనేటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా పవిత్రమైన హృదయంగా ప్రేమమయమైన హృదయంగా దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu daya hrudayam kavali.
0: The heart of everyone should be one of
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi aatma tattvamu అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: దెన్ ఓన్లీ హీ డిజర్వ్స్ హ్యావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ.
1: కేవలము విద్యల వల్ల కాని మరి ఏ పాండిత్యం వల్ల కాని మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: Ramakrishna Paramahamsa, Kabir, Suradas, what form of education they have had.
1: Entati medha shakti vari endundenu.
0: How intelligent they are.
1: Athanu panditulu kaaru.
0: He is not a scholar.
1: Paamarulo ati chinta adugunatundi paamarudu. He is Ramakrishna Paramahamsa.
0: Ramakrishna Paramahamsa is very very innocent.
1: Kaani atti paamarudainatundi Ramakrishna Paramahamsa yokka peru vishala ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chitta suddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have the purity of heart, one need not undertake penance.
1: Veda shastri itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required.
1: Kani bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phalatam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti premagala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhruti kavaranna deeniki aahara paaniyamulu atyavasaramu.
0: To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Meeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhya rakamainatundi okka ee aaharamu manavuni okka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: Kanuka sattvikamaina pavitramaina hitamaina mitamaina aaharamunu bhujinchatamu atyavasaram.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is sacred.
1: Prachinakalam nandi maharshulu gramamulu visarjinchi pallalu visarjinchi kalanulalo jeevistu kandamooladulu bhujinchukuntu tama yokka jeevitamunu taanu prashantanga gadaputu vacharu.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and leaves.
1: Aa kandamooladullo udinatunte oka sattvikamainatunte tattvamu meeku teliyadu.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: Ramalakshmana Sitalanta kudanu aa aranyamulo sancharistu aa aranya phalamulu vaaru bhujistu entati aanandanni anubhavistu vacharu.
0: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking
1: aanandam aaharam nendu untunnadi.
0: Therefore, the bliss is there in food that we eat.
1: Bhautika sukhamunandu kani bhautika padarthamulu yendu kani bhautikamainatundi vishayamulu yendu kani panchapacha paramanyamulu yendu kani ee aanandam chikkadu manaku.
0: This sort of happiness is not there in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: ఇంకా పానీయం,
0: then the
1: త్రాగు నీరు,
0: water.
1: త్రాగు నీరు కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: The drinking water must be pure.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: The major part of the water that we drink is excreted as urine.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: The subtle form of water that we drink is the life.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food, while life is the product of water.
1: Manavuniki manasu pranamu rendu pradhanamainatundi.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవాలన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారముల యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: వారు మాత్రమే తాండవమాటం కాకుండా భక్తులు కూడాను తాండవమాడించారు.
0: They also made the devotees dance.
1: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు.
0: The whole cosmos danced as well.
1: మౌళిగులు కేడు

0: భగవత్స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానమే.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయి కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such. Yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసన అందించేటువంటి పుష్పానికి రూపము ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma.
0: ఈ ఆనందమునకు రూపము లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపము ఉంది.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానిని చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal supreme happiness
0: కేవలం జ్ఞానమూర్తిం
1: is one of wisdom.
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
1: That eternal bliss, ఈ మూడింటి
0: యందు ఉండినటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కాని, ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కాని, ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కాని మనకి ఏనాటికి కంటికి కనిపించదు.
1: This kind of eternal bliss and supreme happiness, which is non-dual in the one of wisdom, is not noticed in the worldly matter, the worldly action.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకు ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: This manifests and comes to our experience in the inward body.
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖ దుఃఖం తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖ దుఃఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the nature.
0: ఈ ప్రకృతి దృశ్యమునకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అది నిద్రావస్థయందు.
1: In sleeping state,
0: manasu ledu.
1: There is no mind.
0: Prapancham ledu.
1: There is no world.
0: Sukhadukhamulu levu.
1: No pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu. Prapancham undinappude sukhadukhamu.
1: When there is mind, there is this world. When there is world, this world.
0: Manasu ye vidhamga cheri povali.
1: In what direction
0: rasa
1: mind be?
0: Rasovai saha. Panakamulo chakkara ye vidhamga sarvatra vyapinchipoyindo. ఆ విధంగా ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్ ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: సర్వవ్యాపకమైనటువంటిది ప్రేమనే.
1: It's love that is ever expansive.
0: ప్రేమ లేక మానవత్వం ఉండలేదు, లేక ఏ జీవత్వము ఉండలేదు.
1: There is no living creature on earth without love.
0: మీకు పూర్వం చెప్పాను.
1: భగవాన్ said earlier.
0: మహాభారత యుద్ధం జరుగుతుండాలి, చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: It was the battle times of Mahabharata.
0: దీన్ని ఒకతూరి పరికింప చేయాలని వ్యాసుడు వస్తున్నాడు.
1: In order to say this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథము నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa,
0: ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: Oh Mahaprabho,
1: oh Lord,
0: Mahabharata yuddham chala ghoranga jarugutundadi.
1: And now the bitter war of Mahabharata is going on.
0: Konni kshanal lopala Arjuna yokka ratham ee margamlo vastundadi.
1: In a moment of time, the chariot of Arjuna is forthcoming.
0: Atani yokka ratham yokka vegam ittidi attidini evaru cheppaleru.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: Kanuka aa ratham raaka puramee naa praananni nenu samrakshinchukovatam kosamani nenu inta vegamga velutunnanani.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: Praananni rakshinchukovatam krimikeetukaadulu kuda untundadi manavunike kaadu.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama alu biddalu choodalaneetundi okka aasa kimikeeti kaadulu kuda untundadi manushulku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among
0: insects? Tama kshemanga untundalaneetundi aasa kimikeeti kaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that like thing for happiness, praniki
0: kudanu sukhaanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్స్ ఓన్లీ గాడ్ దట్ యు సీ.
0: విష్ణు కారకుడు, జగత్ కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్.
1: God is the cause. This world is the effect. That is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడా దైవాన్ని.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ హిస్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా దట్ మాస్టర్.
0: ఆ హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్
0: నో అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే. తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: కానీ రెండు తెలియవు అన్నాడు.
1: But the father said he doesn't know two.
0: ఏమిటది?
1: What are they?
0: ఒకరు చెప్పితే వినడు, తాను తెలుసుకోడు. ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనను తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: ఆయురారోగ్యంబు అనవరతంబు పరిపూర్ణ బలులగు వారులైన.
1: One may be physically strong, endowed with a long life.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and
0: ఏ నాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు.
1: దే ఆర్ నో మ్యాచ్ టు దిస్ స్పిరిచువాలిటీ.
0: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగా పరతు.
1: వాట్ మోర్ ఈస్ టు బి కన్వే.
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా విద్యార్థునారా.
1: This assembly of noble students.
0: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం. ఏమో నేర్చామనుకుంటున్నాము.
1: We think we have learned.
0: గొప్ప తెలివితేటలు కలవారు అనుకుంటున్నాము.
1: We think we are highly intelligent.
0: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
1: Truly intelligent man will never.
0: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
1: It's only a dunce who thinks that he is intelligent.
0: కనుక దైవప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore, everyone should mold himself as an ideal.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is, in this world, we should know the nature of the spirit.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: In fact, every form here is really the spirit being.
0: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: Because of the attachment to the body, you have forgotten Atma.
0: ఒక్క తూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపై ఉన్నటువంటి జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగానే పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారి కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: కానీ ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: they also lead a worldly life.
0: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
1: they also know the spiritual
0: thing. ఇటు ఇటు టూ హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
1: There are some who live the life with both the things in view.
0: Two horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమందు ఒక కారు.
1: One foot on the nature, another on the divine.
0: మరి కొంతమంది ఉంటుంటారు.
1: Next category.
0: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: The next category.
0: దాని వాసన కూడాను వాళ్ళకి ఏ మాత్రం అనుభవించలేరు.
1: They don't relish even the smell.
0: గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచము.
1: Because they are suffering from severe cold of ignorance.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు.
1: Therefore they don't relish any of this fragrance.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: Therefore they are theist and atheist and mixture of both.
0: యోగి జోగి విరాగి బైరాగి తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
0: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with a divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: It's not given to every
0: creature. ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: It's out of good fortune you are born as a
0: human being. జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: It's only the human life which is rarest. The one of beauty and the one of fragrance.
0: ఇది మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులుకంపుకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of it, gem,
0: would you keep it on the paper weight?
1: Therefore, he just considers rather cheap and makes use of his plate.
0: కాని నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: If he knows the value of the gem or the diamond, he will keep it.
0: మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఆత్మ ఆర్ ద సోల్.
0: నామ నిరూపణ మూల రతనతే, రత్నం యొక్క విలువని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామ రతన జన పయో పయోరేమైని, నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: Saint Tulsidas considered the name of God as a precious gem, most valuable.
0: Idi evaru icharu?
1: Who gave it?
0: Idi kevalam daivanugrahamto labhyamainatundide.
1: It's God's gift out of his
0: daivame ee ratnamu.
1: In fact, this precious gem is God himself.
0: Adi daivam daggara maatrame labhyam avutundi.
1: You can get it from God.
0: Mari ye market ku poyina, ye shop lo poyina ee labhyam ayyetundi kaadu.
1: It's not available anywhere in any shop or the market.
0: Niki master God e.
1: God is the master of this diamond.
0: కనుకని పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది.
1: When once you surrender to God, you can
0: have ఈ రత్నం ఎట్లా ఉంటుంది తెలుసునా?
1: You know how it looks?
0: 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది.
1: It shines with all the brilliance of 1000 suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్లా ఉంటుంది తెలుసునా?
1: You know how the divine love is?
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట, ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: ఇఫ్ యూ కీప్ దట్ నెక్టర్ అమృత బై ది సైడ్ ఆఫ్ ద డివైన్ లవ్, ఇట్ విల్ బి ఇన్సిపిడ్ టేస్ట్ లెస్.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: సో తులసిదాస్
0: వచనం మధురం,
1: ఇది టాక్ ఈస్ స్వీట్.
0: నయనం మధురం,
1: ద ఐస్.
0: హస్తం మధురం,
1: హ్యాండ్.
0: హృదయం మధురం,
1: హార్ట్.
0: శ్రవణం మధురం,
1: ఇయర్.
0: మధురాధిపతే మధురం మధురం,
1: హీ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ది స్వీట్స్.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: ఇన్ ఫ్యాక్ట్ లిసనింగ్ టు యు ఇస్
0: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
1: యువర్ వెరీ టాక్ ఈస్ స్వీట్.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: యువర్ హార్ట్ ఈస్ ఆల్
0: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: యువర్ హ్యాండ్
0: అంతా మధురమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ స్వీట్.
0: నాకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణమేమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే వీ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్

0: You may declare with all the pride that you are affluent and rich enough, but there is no peace on earth.
1: Vidya unnadani virravigina gani.
0: You may pride yourself because of education.
1: Udamiyandi sumanta shanti ledu.
0: There is not even a trace of peace on earth.
1: Dhanadhanyamul galigi dharma gunambunna.
0: You may be the one of charity with all the grain and the money, but yet there is
1: shanti
0: no peace.
1: Kaladokka chotu. Shanti kaladu, kaladokka chotu.
0: There is peace only at one place.
1: Adiye chittamanu mandiramu.
0: That peace is present in the temple of heart.
1: Mandiramlo untundi shanti.
0: There is peace in the temple of our heart.
1: Outside emtundi shanti. Peace, peace, peace, peace. Anta pieces. Peace is here.
0: We say peace, peace, but everything is pieces only. Peace is within. In fact, if you just work for the true
1: Dhanam
0: peace, money also will be after you. The wealth and prosperity. All the pleasure
1: becomes that.
0: The position of authority. You don't need You don't need to step forward, the very heaven will fall at your feet.
1: Heaven?
0: What is heaven?
1: Abba. Dendla bed veskoni, air condition bed koni, manchi pillolu vesku mettaga nidrapothu. Idi hai, ide swargamu. Emiti ee swargamu? Papa swargamu.
0: We think the heaven meant the dendla bed and air conditioned room.
1: Pancha bhautika meant shariram anugrahistundi kani neevu kaadu kada.
0: This heaven is experienced by this body, but not yourself.
1: Panchabhautikamu durbalamaina kayambu eppudo vidachedi erukaledu.
0: This physical body is so weak, when it drops down, you know not.
1: Shatavarshamula daka mitamu jeppiri kani. Shatavarshamula daka mitamu jeppiri kani nammarada mata.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have faith in it. Either in childhood, or at an young age,
1: mudiviyando,
0: old age,
1: musaliyando,
0: or advanced age,
1: urano, adavino,
0: the town or
1: farm,
0: or the midst of water. When you are going to die, you cannot say.
1: Maraname nischayamu.
0: Death is certain.
1: Dehamunnantalo tanu teliyavalayu.
0: While alive, one should know oneself. This is the thing we should know.
1: Manavatvanni manaku prasadinchadu devamu.
0: God has given this human life.
1: Manavatvamlo unnatundi visheshtatanu gurtinchali.
0: We should know the significance of human life.
1: Jeevitamanta grandhalu chadutu pothe inga acharinchedi eppudu.
0: If we spend all the time just merely reading and reading, when do we experience?
1: Emi prayojanam ledu.
0: No use at all.
1: Kanukane.
0: So,
1: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with
1: ఎప్పుడు
0: you
1: ఎక్కడు ఏ క్షణమో.
0: When, where, and what moment?
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అతనొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: సో
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the forlorn. He said, I am not anath, I am not the forlorn, I have got a master,
1: Sri
0: Rama. Rama has no master above him, you give him.
1: Anath, anath, anath, anath, anath, anath, anath. Yavarika nathudu. నాథులకు నాథుడు, అనాథ నాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్.
1: రామభజన కరవు ఏం చేయాల? రామభజన కరు.
0: Think the glory of Rama.
1: Chanting it. Untinanta yokka phaltamu danilo labhinchetundi yokka phaltamu maroka dantlo ledu.
0: The reward you get by chanting, repeating his name, you don't get anywhere else.
1: Alanti Bhagavat Namani manu hrudayamlo భద్రం చేసుకోవాలి.
0: లెట్ us ట్రెజర్ గాడ్స్ నేమ్ ఇన్ అవర్ హార్ట్.
1: ప్రాపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us డిశ్చార్జ్ అవర్ వరల్డ్లీ డ్యూటీస్.
1: నేను నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: బట్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ యు ఆర్ నాట్ మియర్లీ
1: నీవు మనిషి కాదు.
0: యు ఆర్ నాట్ ఎ హ్యూమన్.
1: నీవు తొడుక్కున్న బుష్కోట్ ఇది దేహము.
0: ఆఫ్టర్ ఆల్ ద బాడీ ఇస్ ఎ వెస్చర్.
1: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
0: యు మైట్ హావ్ చేంజ్డ్ నంబర్ ఆఫ్ దెమ్ ఎర్లియర్.
1: ఇది కాదు, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
0: Death is the dress of life.
1: ఈ దేహంకు నీవు ఆశపడుతున్నావు.
0: You just rely by the on the body.
1: నీవు దేహము కాదు.
0: You are not the body.
1: I am God. I am God. I am God. నేను బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: You should never forget even in a dream this statement that you are God.
1: అందరూ బ్రహ్మ స్వరూపులే.
0: All are divine.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: నాట్ టూ ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టూ ఓన్లీ వన్.
0: నాట్ టూ ఓన్లీ వన్.
1: అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లినను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మనలేడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ హ్యాబిట్.
1: చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యు టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ద టోటల్ నాలెడ్జ్.
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ సెక్యులర్ నాలెడ్జ్? యూ షుడ్ స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
1: నీతి ఉన్నను హీనుని గుణంబు మనలేడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ హ్యాబిట్.
1: చదువ తర్కవాదం.

0: ephemeral, transient, secular knowledge. You should study so as to be immortal.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మరాజు అప్పుడే క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్?
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: ఎప్పుడే క్వశ్చన్?
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్?
1: ఆ యక్షు చెప్పాడు,
0: ఎక్సర్సైజ్,
1: చదువు కలిగి చెడు గుణము విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు?
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలు, ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టి పోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: అదియే నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
1: మనం తెలుసుకోవాలి.
0: దట్ వీ హావ్ టు నో.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ఆల్ ద
1: దుర్భ్యాసాన్ని దూరం చేయాలి.
0: బ్యాడ్ హ్యాబిట్స్,
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: బ్యాడ్ థింకింగ్.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: In the world it is said that this address to Parvati. Parvati is
1: nature. నేను భక్తునికు రుణస్థుడయ్యాను అని.
0: God says that he is indebted to his devotee.
1: ఏంటి రుణము?
0: What is this?
1: వాడి దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
0: What is that? He has taken loan from him.
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: Here is a devotee who loves me. And now I should pay him back with interest by granting him a loan.
1: ఇలాంటి ఇంట్రెస్ట్ ఎలాంటిది? 18% 14% ఈ బ్యాంకులో ఇచ్చేటువంటి ఒక పర్సెంటేజ్ కాదు ఇది, 100% అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
1: భగవంతుడు.
0: గాడ్ ఈస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది ఎనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ ఎనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడీ.
0: ఇట్స్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడు భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హి ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకం ఆడతారు! టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఎంత మెరుస్తారు నా ముందు! పాపంబో పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కడునాపై నల్లెదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపంబో పని చేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి
0: అండ్ యు జస్ట్
1: వెక్స్డ్ దేవుడు అనుచు దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా హక్కు ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?

0: person call himself a devotee?
1: Bhakti.
0: Bhakti.
1: దానికి ఏమాత్రం కామ లేదు, ఫుల్ స్టాప్.
0: Bhakti, there's no comma there, full stop.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: Total surrender to God is devotion.
1: అంతా భగవంతుండే.
0: Everything is God's.
1: రెండవది లేనే లేదు.
0: There's no second.
1: రెండవది ఉంటే కదా దాని స్థానం కావాలి.
0: Is the one without the second.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండవ స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God,
1: I am so and so, so and so. నీ పేరు దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నువ్వు తిరుగుతున్నారు, చాలా దగా పని.
0: You introduce yourself, I am so and so, the name you are christened.
1: నువ్వు చెప్పుకునే నేను పలాన్ రామయ్య.
0: You say I am Ramayya.
1: కానీ నీ దేహం పేరు రామయ్య, కానీ నువ్వు రామయ్య కాదే.
0: రామయ్య ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
1: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: బట్ యూ క్యారీ అవుట్ లివింగ్.
1: దేహం అనిత్యమైనటువంటిది.
0: ది బాడీ ఇస్ టెంపరీ.
1: నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ ఆల్సో జస్ట్.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: ఇట్స్ లైక్ వాటర్ బబుల్, వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: సో యూ షుడ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్, యు మే గో ఎనీవేర్.
1: దానిని నీవు విశ్వసించాలి.
0: You should have full faith in that.
1: అప్పుడే భగవంతుడు సర్వత్రా నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చు, కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుండాలి.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: With the feeling that God is everywhere, we should keep everything clean. అందులో
1: శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశములు మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: All that you see around, it should be clean, neat.
1: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి, నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత?
0: Swami is here. So everything should be neat, everything should be pure, everything should be egoless.
1: Inka bhava subrata.
0: And the purity of thought.
1: Ee bhavam ettidiga undali.
0: What sort of feeling should you have?
1: Bhagavantudu sarvavyapakudu.
0: God is everywhere.
1: Karuna swarupudu.
0: And he knows
1: prema, it. Prema prakashakudu.
0: And his manifestation of love.
1: Idanu kevalamu agamya gocharudu.
0: And he
1: is apramanudu.
0: Beyond all measure.
1: స్వరూపుడు. ఈ విధమైనటువంటి భావంతో అతను నిరంతరము స్థితి రావాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ కంపారిజన్.
1: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
0: యు మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మానిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
1: ఇంకా దేహ శుభ్రత.
0: అండ్ ద క్లీన్లీనెస్ ఆఫ్ ద బాడీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
0: As the divine form is
1: everywhere. సేవలు అతనికి ఏది అవసరమో దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్.
1: ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: దేర్ఫోర్ వాట్ హీ నీడ్స్, వేర్ హీ స్లీప్స్, వేర్ హీ సిట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
1: ఆత్మశుభ్రత. ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్? ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి.
0: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his.
1: స్థానం లేదు.
0: There's no place without him.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము.
0: Whomsoever you serve, it amounts to service to spirit.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
0: All the bliss is God.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మ నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's just momentary.
1: కానీ నిత్యానందము ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
2: The eternal bless you get from God.
1: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
2: We should serve the embodiment of
1: bliss. ఆత్మ సేవ.
2: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
2: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
2: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములనే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
2: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: భజన బినా సుఖ శాంతి నహి.

0: ఇట్టిది అట్టిది ఇరూపు అరూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఇరూపు అరూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి జల్దిన తనకు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన దంచు పలికిడి పలుకులు పవనములే. రూపమేలేని శక్తికి రూపుదల్ రూపమేలేని శక్తికి రూపుదల్ నెవరి సాధ్యము ఎవరైనా ఎలుగగలరే, ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే. శక్తి రూపరహిత అనాది నుండి దిగ్గిగంతరములనందు దీప్తి నుండే, శక్తి రూపరహితమై అనాది నుండి.
1: That which has no form, that which has no concrete base or a physical shape or form, how can you possibly assign a definite name and a definite form to such an entity? That which has no hand, no feet, how can you possibly talk in terms of the grace or the subtlety of movement of such an entity? You talk of that entity having this attribute, that attribute, having this form of that nature. This is nothing but a matter for laughter. You talk in terms of that entity having the resplendence and the splendor of 1 crore sun. These words are nothing but a figment of your imagination. That Shakti, that innate power, which has no form, you tend to give it a form, a base, an existence. Is it possible for anyone to accomplish a task of this nature? Is it possible for anyone to comprehend the true majesty of this Shakti, which from times immemorial has been indefinable, indescribable, and beyond comprehension?

వేదాల పట్టుకుమ్ము యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు భరత దేశము వేదాల పట్టుకుమ్మ యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు పెక్కు అవతారమును గన్న పెద్ద తల్లి

0: ಭಾರತ ದೇಶ ದಿಸ್ ಕಂಟ್ರಿ ಭಾರತ್ ಈಸ್ ದ ಹೋಮ್ ಅಂಡ್ ದ ಟ್ರೆಷರ್ ಹೌಸ್ ಆಫ್ ದ ವೇದರ್ಸ್ ದಿಸ್ ಈಸ್ ದ ಹೋಮ್ ವೇರ್ ರಿಚುವಲ್ಸ್ ಸ್ಯಾಕ್ರಿಫೈಸಸ್ ಅಂಡ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸಸ್ ಲೈಕ್ ದ ಯಜ್ಞ ಯಾಗ ಹ್ಯಾವ್ ಅ ಸಿಂಬಾಲಿಕ್ ಸಿಗ್ನಿಫಿಕೆನ್ಸ್ ಅಂಡ್ ಎ ಡೀಪ್ ಸಿಗ್ನಿಫಿಕೆನ್ಸ್ This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: ప్రతి సాధకుడు తన జీవితంలో సాధించవలసినటువంటి కార్యములను ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించితిమా మనము సర్వ సాధన యొక్క తారమును కూడా నువ్వు సాధించిన వారం అవుతాం.
0: If you are to secure just love, you would have secured everything possible.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: One who has been the recipient of this love need not undertake any other form of sadhana.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: So long as the food is cooked, you have a need for the fire.
1: Vanta putti aina tarvata mantato manaku pani ledu.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: Bhagavat prema anetundi iniki patrulainatundi yokka sadhakulaku maroka sadhana anetundi anavasaram.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamula entante yokka bhrantula cheta tana jeevitamunu chuttabadukuni tadwara banditudavutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ఇష్టము, రెండవది అయిష్టము.
0: వన్ ఈజ్ ద లైకింగ్, ద అదర్ డిస్లైక్.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్తూ వచ్చింది.
0: ఇన్ ద వేదర్స్ ద సేమ్ హాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ద డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: You have two other names for the same thing.
1: Savikarshana, Viprakarshana.
0: Savikarshana and Viprakarshana.
1: Savikarshana anaga okka padarthamunu maroka padarthamu chintaku lagatamu.
0: The first one, Savikarshana, means trying to attract something through one entity.
1: Viprakarshana anaga okka padarthamu maroka padarthamu nundi దూరం కావటం.
0: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ సంథింగ్ త్రూ వన్ ఆబ్జెక్ట్.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ దాట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
1: ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ దిస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ హెస్ బీన్ ఆల్సో కాల్డ్ భక్తి.
1: ఈ విప్రకర్షణ ఎందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
0: When this savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who's below you, then you talk of compassion or mercy or kindness.
1: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who's far above you, that is God himself, you talk about it as bhakti.
1: ఈ సవికర్షణటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This సవికర్షణ భక్తి once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి ఎందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: And in that bhakti, denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these సగుణ భక్తి, the three types are తామసిక, రాజసిక and సాత్విక.
1: ఈ తామసికమైనటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మత్సరముతో కూడి ఉంటుంటుంది.
0: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటాయి.
0: And this exhibitionism has a prominent place.
1: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను పోలి ఉంటాయి.
0: అండ్ వాట్ ఎవర్ సాధన హీ అండర్టేక్స్ త్రూ ద మీన్స్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ త్రూ ద మీన్స్ ఆఫ్ హిస్ మైండ్ హ్యాస్ దిస్ డిస్టింగ్విషింగ్ ఫీచర్.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
0: నౌ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డాటెడ్.
1: కనుక ఇట్టి భక్తి సత్వమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: Inka rajasikamainatundi bhakti idi laukika bhoga bhagamulu yendu bhagyamulu yendu kirti yendu aishwaryamunandu dini abhilashistuntadi.
0: And the second type, the rajasik bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: Idi samanyamainatundi manavulaku ఇది సామాన్యంగానే ఉంటుంటాయి.
0: ఫర్ ది ఆర్డినరీ మ్యాన్ దిస్ సర్టన్లీ లుక్స్ టు బి ఎన్ ఆర్డినరీ వర్క్.
1: కష్టములు తీరవలనని, ఐశ్వర్యం కలగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడా సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
0: నౌ ఇట్ ఇస్ కామన్ ప్రాక్టీస్ దట్ వి అబ్జర్వ్ ఇన్ దమ్ ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే దట్ హీ టెండ్స్ టు సెక్యూర్ ఎ నేమ్ ఫర్ హింసెల్ఫ్, సమ్ మనీ ఫర్ హిస్ వెల్ బీయింగ్.
1: ఇది కూడాను సరి అయినటువంటి భక్తి కానేరదు.
0: బట్ దెన్ దిస్ అగైన్ ఈజ్ నాట్ ద ట్రూ టైప్ ఆఫ్ భక్తి.
1: ఇది రాజసికమైన భక్తి.
0: దిస్ ఈజ్ ద రాజసిక్ భక్తి.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: ది సాత్విక భక్తి on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old
1: truths.
0: This also has an element of duality in it.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడా ఒక విధమైనటువంటి భ్రాంతి.
0: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
1: పాపములు పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడా ఒక భ్రాంతి.
0: ఇట్ అగైన్ ఇస్ ఎన్ ఇల్యూజన్ ఫర్ యూ టు ఫీల్ దట్ యూ వుడ్ లైక్ టు పుట్ ఎన్ ఎండ్ టు యువర్ సిన్.
1: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహంలో మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: కానీ ఇది పరాభక్తి సంబంధం కాదు.
0: So this attitude is not something which is tuned in to the other aspects.
1: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటది.
0: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: Balichakravarti vamanaku sarvasthamunu darabochadu.
0: Emperor Bali gave his all to Vamana.
1: Idi kevalam ahankara roopam kaadu.
0: This is not a case of ego.
1: Adambara pradarshanamu kaadu.
0: Nor is it a case of exhibitionism.
1: Atmananda nimittamu తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సచ్ ఎ టైప్ ఆఫ్ భక్తి దేర్ ఆర్ 9 డిస్టింక్టివ్ కేటగిరీస్.
1: కానీ మరికొంతమంది మంత్రత్రస్తులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ది ఎఫికసీస్ ఆఫ్ ది మంత్రస్, హూ హావ్ సీన్ the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా, అన్నీ కూడాను దైవత్వము యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Wherever they might go, they would think they are going on the Lord.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
1: తన స్తోత్రములు నిరంతరం కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: దే వుడ్ కాన్స్టెంట్లీ హియర్ ద అట్రిబ్యూట్స్ అండ్ ద ఛార్మ్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: సో ఆల్ సెడ్ అండ్ డన్ ద ట్రూ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ దిస్ పరాభక్తి ఇస్ దట్ కాన్స్టెంట్లీ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కాని ఈనాటి భక్తి జపత్తుల యందు యథార్థమైన యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది కాని చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken and when it is taken round and round the mouth can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశ కర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది.
0: In the same
1: manner, అభిష్టములు నెరవేరకుండా పోతుంది.
0: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: But then we should also think of a higher goal.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: It is certainly a lofty idea to feel that the nature around us is a visible manifestation of God himself.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: Now also in relation to this nature, there are three distinctive types of argument advanced.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: The first is called ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: The second is called పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: The third is called నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
0: We should first spend some time on the first of these, ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువే లేకుండినా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమైనదనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruits, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
0: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
0: that his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
0: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: Yekoham bahusyam anetvanti yokka antaratthamulaku dinu sariyaina swaroopani dikkidichadu.
0: That the one manifest as the many is shown in this case.
1: Inka vivaktivadam anetvanti ni idi traadu traaduga undinappatikini paamu ani bhraminchi bhayaprantulaku guri avutu vastunnaru.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగా దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికి ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
0: That is, God is essentially God, but through this wheel of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వంతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
0: That which is the basis is the life force.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
0: And what you see the structure above is this jagat.
1: Aithe rendu avinabhava sambandham idi.
0: But then there is a close relationship between the two.
1: Kani upadana karanam anetundi pranthiku guri avutunnadi.
0: But what you see around you tends to throw you into a sense of delusion.
1: Ee upadana karanam anetundi swaroopamulaku mooladharamainatundi yokka nimitta karanam anetundi chaitanyame lekundina upadana karaname swaroopinchadu.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: Samasta jagattu antai kudanu chaitanyamainatundi yokka daivattamutone idi jarugutu unnadi.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: Sudantarai daggara జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెరించుతున్నదో అదే విధముగానే దైవత్వము యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెరించుతున్నది.
0: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: ఏ తావాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
0: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
1: కనుక జగత్తునగా వేరని దైవమునగా వేరని మనం భావించరాదు.
0: So we should not feel that this jagat of creation is something and God is something else.
1: Ee vasyam idam sarvam daivame sarvatra undinatvanti yokka chaitanya swaroopamga nirupistu untundadi.
0: That God exists in the form of this activity that you see around you.
1: I think ee upadana swaroopalainatvanti manavatvamunaku ee divyatvam arthamayye nimittamai konni vidhamulainatvanti yokka nimitta karanamainatvanti daivatvame ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
0: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
0: Avatarana means coming down.
1: Digiravatam anaga ekkadi nunchi digiravatam.
0: Where is he coming down from?
1: Nirakara tattvamainatvanti sthanamu nundi narakaramainatvanti sthanamunaku digiravatam.
0: Coming down from a formless stage to a formful one.
1: Aithe nirguna bhaktulu nirakara tattvamune pradhanamaina lakshyamunandu unchukunduru.
0: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
1: Saguna bhaktulane kunti varu kevalamu saakaramunu aadharam chesukoni nirakara tattvamulo varu praveshistunnaru.
0: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of
1: ee naadu manavulu chesetuvanti sarva sadhanalu kudanu kevalamu మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడా మనో సృష్టియే.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: వెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్ అరౌండ్ యూ.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యం కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
1: ekam satya prabhodavatanti ani unnadi okkate ainappatikini aneka mandi aneka vidhamulaitvanti roopanamamulnu talinchukuntu smarinchukuntu daniki nirupistu vastuntaru.
0: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: srishtilo etti bhedam kudanu ledu కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టింక్షన్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ. దిస్ డిస్టింక్షన్ ఇస్ బార్న్ అవుట్ ఆఫ్ ద వే యూ లుక్ అట్ థింగ్స్.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: ద సన్ ఇన్ ద హౌస్ అడ్రెసెస్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ఫాదర్.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
0: The same person is addressed by the wife as her husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
0: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
0: A tiny top in the household would address the same person as grandpa.
1: అదే ఇంటి ఎందు ఉండినటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: అండ్ ఇఫ్ యూ వర్ టు ఆస్క్ ఎ వెరీ ఓల్డ్ పర్సన్ ఇన్ ద హౌస్ వుడ్ రిగార్డ్ దిస్ యాస్.
1: కనుక తల్లి యొక్క దృష్టి అతనిపైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
0: సో ద సన్ రిగార్డ్స్ హిమ్ యాస్ ఎ సన్.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
0: ది మదర్ రిగార్డ్స్ యాస్ ద సన్, ద వైఫ్ యాస్ ద హస్బెండ్.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: ద సన్ రిగార్డ్స్ హిమ్ యాస్ ద ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికి వ్యక్తి ఒక్కడే కదా.
0: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికి భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ డిఫరెంట్ నేమ్.
1: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
1: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్.
1: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
0: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
1: కాలానుగుణ్యంగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
0: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఏ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ వీ టెండ్ టు ఫీల్ దట్ ఇట్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ థింగ్ థెరబై వి హావ్ సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్.
1: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
0: దిస్ వరల్డ్ విచ్ అండర్గోస్ ఎ రాడికల్ చేంజ్ సెకండ్ టు సెకండ్ ఇఫ్ ది ధర్మ ఆల్సో డస్ నాట్ చేంజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్ ద వరల్డ్
1: విచ్ కాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
0: ధర్మ ఆల్సో హస్ టు అండర్గో ఎ చేంజ్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్.
1: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
0: ఈచ్ పర్సన్ ఇస్ గవర్న్ బై సర్టన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద ప్లేస్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్.
1: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము పవిత్రమైనటువంటి స్థానము ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
0: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
1: మతములన్నీయు వేరు మార్గము ఒక్కటే.
0: The faiths or religions could be different but the path is the same.
1: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని క్షత్రియులని శూద్రులని వైశ్యులని ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకుని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
0: టుడే వి క్యాటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్ క్షత్రియస్ శూద్రస్ వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
1: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దిస్ కేటగిరీస్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ లుకింగ్ అపాన్ థింగ్స్ బట్ ద ఎండ్ గోల్ ఇస్ ద సేమ్.
1: కనుకనే మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము భక్తి మార్గము.
0: దట్స్ వై దట్ బీన్ సెడ్ దట్ ద రిలీజియన్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ ద సేమ్ దట్ ద పాత్ ఆఫ్ భక్తి.
1: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
0: You could have different types of cloth, but cloth as such is the same.
1: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలవచ్చును, రెండవది బనీన్ అని పిలవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
0: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటి.
0: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
1: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలం కొలది మనము నిర్మించుకుంటున్నామే కాని ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
0: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ అవర్ సెల్ఫ్ విత్ కుడ్ బి బట్ యాజ్ ఎ సూట్ ఆఫ్ కన్వీనియన్స్ But the basic entity, gold, is a common factor.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటి.
0: You could have different complexions of the cow, but the milk they give is the same.
1: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
0: If you look at a dark black cow, do you expect to get black milk?
1: తెల్ల గోవు అని తెల్ల పాలను అందిస్తున్నదా?
0: Or a white cow, would it give you white milk?
1: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు అని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
0: Or where you have an intermixture of black and white in the cow's complexion.
1: కాదు, అన్నింటి పాలు యొక్క రంగు ఒక్కటే.
0: No, the color of the milk is the same.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటి.
0: The
1: జీవ జంతువు వేరు, జీవుండు ఒక్కడే.
0: The colors of the cows may be different, but the milk is the same.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
1: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడుతులై.
0: He doesn't know this, and he leads himself astray and suffers in the process.
1: ఈ బ్రతుకు నిమిత్తమై ఈ విధమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే కాని నిజమైనటువంటి యొక్క ఆత్మానందమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
0: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
1: కనుక సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
0: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity would we be seeking a sense of fulfillment in our life.
1: కనుకనే అనాది కాలము నుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
0: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
1: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
0: There is no path greater than bhakti.
1: ఈ ప్రేమానుగ్రహమునకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
0: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
0: We talk of the nine types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
1: జగత్తునకు చేసేటువంటి యొక్క సేవనే దైవ సేవ.
0: What the service that you undertake for the cause of others is the service to the Lord.
1: అనంతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
0: You cannot possibly worship God who is infinite.
1: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి యొక్క విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: So we must make an endeavor to try and live in this world which is His creation.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
0: The service that we do to anyone is a service in the form of the Lord.
1: కనుక సేవా మార్గమునందు మనము ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభము.
0: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
1: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
0: There are absolutely no limits whatsoever to the love of God.
1: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
0: Nor does anybody have the right to decide upon God being this or that.
1: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
0: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways, but actually nobody has a right to do so.
1: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తన స్వతంత్రం ఉన్నది.
0: God has the freedom to grace a devotee of His in any manner chosen by Him.
1: దీనినే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
0: The same has been categorized into four ways.
1: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికీ ఉండదని గుర్తు

0: చేస్తూ వచ్చారు.
1: ద సేమ్ హాస్ బీన్ కేటగరైజ్ ఇన్ టు ఫోర్ వీస్. ద ఫస్ట్ ఈజ్ చాలోక్య.
0: చాలోక్యం అనగా నిరంతరము దైవం యొక్క చింతన చేస్తూ, దైవం యొక్క పనులను ఆచరిస్తూ, ఏ కార్యములు చేసినప్పటికీ దైవ కార్యములుగా భావించటము, ఇది సాలోక్య సేవ.
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సాలోక్య సర్వీస్ కన్సిస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ వర్డ్ యూ అటర్ ఈజ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దానినే
0: సాలోక్య, సహానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ ఈజ్ సాలోక్య. Therefore, it's associated with God.
0: దైవం యొక్క చింతలు తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: Thinking constantly of the Lord, whatever you do will certainly become conformed
0: to the act of worship. We
1: have an illustration for this in the Bhagavad Gita.
0: Imavanu smarayuchcha nannu smaristu nee yuddhamaina cheyavannadu.
1: Think of me constantly and jump into the battle field.
0: Kanuka neevu భగవత్ భావమును నీ హృదయమునందు చేర్చుకుని నీ హస్తములతో నీ అంగములతో ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి భగవంతునికే చెందుతాయి.
1: సో బై కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సే విల్ సర్టన్లీ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అండ్ రీచ్ హిమ్.
0: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి.
1: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: దీనిని సాలోక్యము అన్నారు.
1: దిస్ ఈజ్ సాలోక్య.
0: ఇంకా సారూప్యము.
1: ద సెకండ్ ఈజ్ సారూప్య.
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
1: దట్ ఈజ్ వి షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: దోస్ పార్ట్స్ విచ్ ఎమినేట్ ఫ్రమ్ ఫైర్ హావ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫైర్.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములు కూడా వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: జస్ట్ ఆస్ ఫైర్ హావ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ shedding of light and burning something, so also the
0: spark. సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ దిస్ సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ సత్ చిత్ ఆనంద బీయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ద పర్సన్ ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ దీస్ త్రీ.
0: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణములే.
1: ఎవ్రీ బీయింగ్ He is like a spark emanating from the Lord.
0: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పుటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
1: సో దట్ ఇస్ వై దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు క్లాసిఫై దిస్ యాజ్ సారూప్య.
0: ఇంకా సామీప్యము.
1: ద థర్డ్ ఈజ్ కాల్డ్ సామీప్య.
0: అనగా అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురు కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు, తదుపరి హోలీ గోస్ట్ అన్నాడు. ఇవి నాలుగు తత్వములు.
1: సో వి హావ్ సాలోక్య, సామీప్య, సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హాస్ ఆల్సో బీన్ టోల్డ్ టు us by the Bible. I am the messenger of God, first. Then I am the son of God. Third, I and my father are one, and then we have the Holy Ghost.
0: Inka aarya samajam nandu kani leka bharatiya samskrutin nandu kani konni vidhamulu ayyatti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
1: We also have in the form of what we have in our culture, Advaita, Dvaita and Visishtadvaita.
0: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: Now these are nothing but different ways to show to man, to suit his convenience and purpose, the self-same destination.
0: వీటినే కర్మ, ఉపాసన, భక్తి, జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
0: Karma marga managa kevalamu kali bata vanti.
1: The karma marga is like the kacha road.
0: కొన్ని శ్రమలకు మనము గురి కావాలి.

0: పడాల్సి వస్తుంది.
1: వి సర్టెన్లీ హావ్ టు అండర్గో సమ్ హార్ట్.
0: శారీరకంగా కొన్ని దుఃఖములకు కానీ అలజడకు కానీ మనం గురి కావాల్సి వస్తుంది.
1: వి మైట్ కమ్ టు సమ్ ఫిజికల్ డిస్కంఫర్ట్.
0: శ్రమ పడవలసి వస్తుంది.
1: వి ఆల్సో హావ్ టు అండర్గో సమ్ ట్రబుల్.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని.
1: నౌ ద సెకండ్ వన్ ది భక్తి మార్గ ఈజ్ ది పాత్ వే యూ కెన్ హ్యావ్ ఎ కార్ట్ గోయింగ్.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే కర్మ మార్గ ఈజ్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: Now when we travel by train, we have to undergo some hardships.
0: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
0: అయితే దీనికి రెండవ మార్గం ఏముందంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
1: Now the second type is the భక్తి మార్గ. You get into the through coach or through carriage.
0: ఈ రైలు నేరుగా పోతపోయినప్పటికి ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
1: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
0: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
1: So this looks to be a little more comfortable than the karma marga.
0: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
1: Now the third one, the జ్ఞాన మార్గ, is the through train itself.
0: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే. మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము, కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్ట్.
0: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
1: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వి హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
0: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
1: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
0: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము.
1: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
0: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్.
1: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
0: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైల్నే ఎక్కాలి.
1: Now in the first class compartment, maybe there will be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
0: Manamu prayanamu chese enta varaku, konni sukhadukkamulaku manu guri kavalsine tappa, gamyamu okkate.
1: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
0: Kanukane, ee bhautikamainatuvanti dehamuto, ee yokka jagattunandu, manam undinanta varaku kudanu, కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్ వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
0: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైంగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
0: ఐహికమునందు కాని ఆగుష్కమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
1: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
0: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
1: హియర్ యూ హ్యావ్ ఫుడ్, యూ హ్యావ్ పాయిజన్.
0: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
1: వెన్ యూ లుక్ ఎట్ ద పాయిజన్ వి డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్.
0: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
1: వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ప్రాపర్ వి హ్యావ్ ఎ డిజైర్ టు పార్టేక్ ఆఫ్ ఇట్.
0: కనుక మనం ఐహికమునందు కానీ ఆముచుకునేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖములు మనకు చిక్కవు.
1: సో either in this world or the world after in heaven as we call it,
0: tine chine punye matya lokam visanti annaru.
1: We cannot seek happiness which is permanent. That which is basically
0: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
1: We tend to experience comfort to the extent that we have performed some good deeds.
0: ఈ పుణ్యమును క్షీణించిన తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: The moment these good deeds have exhausted themselves or the efficacy, we come back to the first.
0: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. ఎ సెన్స్ ఆఫ్ జాయ్, ఎ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, సెన్స్ ఆఫ్ రిడిక్యూల్, బీయింగ్ క్రిటిసైజ్. ఇన్స్టెడ్ స్ట్రైవ్ ఆన్ సీజ్లెస్లీ టు రీచ్ ది ఆత్మ స్టేజ్.
0: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితంలో సార్థకం చేసుకోవాలి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్ అట్ అవర్ డిస్పోజల్ ఇన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ ప్లేన్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ దేర్బై రీచ్ గాడ్.
0: మనసు మాట క్రియలు మనిషికి ఒకటైన
1: ద థాట్ ద వర్డ్ అండ్ ద డీడ్ ఇఫ్ దీస్ వర్డ్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్
0: ఇది దివ్యమైన మానవత్వము.
1: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: It is through these three that we should plunge into service of society.
0: Prema swarupulara swami puttina dinam ani puttina dinam ani aneka mandi protestant Islam mojani veerandaru dagariki vachi happy birthday annaru.
1: Embodiments of love saying that this swami's birthday, many people like Charles Spence, Hislop, Ojaki came close to Swami and said happy birthday.
0: ఇక అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇది ఒక విధమైనటువంటి యొక్క ప్రాంతిగా వారు భావించి ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
1: అండ్ దెన్ మెనీ అదర్స్ అట్ ఎ డిస్టెన్స్ వర్ ఆల్సో సేయింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు గివ్ జాయ్ టు దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్.
0: నేను చెప్తుంటాను హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
1: ఐ ఆల్వేస్ టెల్ యూ దాట్ టు దాట్ పర్సన్ హూ డస్ నాట్ ఎంజాయ్ హ్యాపీనెస్ గో అండ్ టెల్ హిమ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ బి యువర్
0: బర్త్డే. బర్త్డే అనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహములకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
1: But I am happy every second.
0: ఇది ఏ నాటికైనా కూడా శాశ్వతమైనటువంటి కావు.
1: We talk of birthday, but birthday is something related to
0: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
1: The body has no permanent existence and all that is endowed into the body has to be used so that we do some activity.
0: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
1: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
0: ఈ బర్త్డే స్వామికి ఇవ్వవలసినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటి విచారించాలి.
1: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
0: తోటి మానవులను ప్రేమించి వారి పాదల యందు మీరు భాగమును వహించి వారికి సరి అయిన సేవలు ఆచరించినప్పుడే స్వామికి ఒక విధమైనటువంటి సరి అయిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంటాడు.
1: లవ్ యువర్ ఫెలో మెన్, షేర్ ఇన్ దేర్ డిస్ట్రెస్ అండ్ గ్రీవెన్సెస్, డూ సమ్ గుడ్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ యు కెన్ గివ్ టు స్వామి.
0: స్వామి కోరేటువంటి కానుక అది ఒక్కటే.
1: దిస్ ఈస్ ద గిఫ్ట్, దిస్ ఈస్ ద ఓన్లీ
0: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
1: దిస్ ఈస్ ద ఓన్లీ గిఫ్ట్ దట్ స్వామి వాంట్స్. Try and give him that love which is serene, pure and unsullied.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Ee jagatanta kudanu oka vidhamainatundi oka camp vante.
1: This world is like a camp.
0: Indulo loka kalyanamu aneetundi jarugutundadi.
1: In this camp, in this world, you have activities towards the welfare.
0: Idi oka karma kshetram.
1: This is the field of activity.
0: Ee kshetramulandu కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
1: అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ అండర్టేకెన్ ఆర్ ద సేక్రెడ్ వన్స్.
0: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయమనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వి గో టు ద లార్డ్ హూ ఇస్ అవర్ మాస్టర్ అండ్ సీక్ ఫ్రమ్ హిమ్ దీస్ బాడీస్ ఆఫ్ ఆర్.
0: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమయ్యి శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే వరల్డ్ వి నో దిస్ దట్ సమ్ మిడిల్ క్లాస్ పీపుల్ హూ కాంట్ ఎఫర్ట్ గో టు ద వెల్దీ వన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డాటర్స్ మ్యారేజ్ అండ్ ఆస్క్ ఫర్ సమ్ వెసల్.
0: తెచ్చుకున్నటువంటి పాత్రలు మన పని పూర్తి అయిన తర్వాత దాన్ని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
1: వన్స్ ద వెసల్స్ ఆర్ టేకెన్ యు మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ ఆఫ్టర్ ద పర్పస్ హస్ బీన్ ఫుల్ఫిల్ క్లీన్ దెమ్ థరలీ అండ్ దెన్ రిటర్న్ దెమ్ టు దేర్.
0: అట్టు కాకుండా మనం తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధం చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపడటమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైనటువంటి రీతిగా మనం విశ్వసించదు.
1: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
0: But the same thing is that these things are not the same as the divine nature of the body.
1: So in the same manner, these bodies have been received from us by God, from God. And we have to use them for a certain purpose.
0: In this world, we have to do the same thing. చూడవలసినటువంటి దృశ్యములు అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా నిశ్చలముగా నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం కావించుకున్నప్పుడు దైవం అనుగ్రహాన్ని కూడాను మనం పాత్రలు అవుతాం.
1: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ ఆల్ దట్ వి హావ్ టు సీ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్ వి హావ్ టు డూ వి మస్ట్ రిటర్న్ దీస్ వెసల్స్ ఆల్ బాడీస్ ఇన్ ఎ ప్యూర్ అన్సలీడ్ స్టేట్ టు గాడ్.
0: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక కోరికలను అభివృద్ధి పరచుకొనక సాధ్యమైనంత వరకు దానిని తగ్గించుకుంటూ జనసేవని జనార్దన సేవని సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
1: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God and make the fullest use of the bodies given to you.
0: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
1: ఆన్ దిస్ బర్త్డే దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్
0: ఇది కూడా నా ఆశ మాత్రం కాదు మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
1: దిస్ ఈస్ నాట్ టు బి టేకెన్ టు బి మై సెన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్.
0: రాబోయేటువంటి ఒక 60th బర్త్డే అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
1: ఐఎమ్ డూయింగ్ ఇట్ సో యాజ్ టు గివ్ యూ ఆనంద ఇన్ ద ప్రాసెస్. వీఆర్ మార్కింగ్ అవుట్ ప్లాన్స్ ఫర్ ద 60th బర్త్డే.
0: ఈ 60 సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
1: బిఫోర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 60th బర్త్డే సెలబ్రేషన్ ఇట్ ఈస్ మై హోప్ దట్ యు మస్ట్ టేక్ అపాన్ యువర్ సెల్ఫ్ యు మస్ట్ అడాప్ట్ అట్లీస్ట్ 6,000 విలేజెస్ and take care of the villagers and the villages in the proper way.
0: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు పొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
1: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
0: దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
1: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
0: aid. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను మీరే మిత్రులుగాను మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
1: సో గో టు సచ్ పీపుల్ అండ్ బికమ్ దేర్ రిలేటివ్స్ దేర్ ఫ్రెండ్స్ అండ్ దోస్ టు హూమ్ దే కుడ్ టర్న్ ఇన్ దేర్ అవర్ ఆఫ్ నీడ్.
0: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసిన అది చేరడానికి వీలు కాదు.
1: వన్ హూస్ లెటింగ్ అవుట్ క్రైస్ ఆఫ్ హంగర్ యూ గో అండ్ ప్రీచింగ్ ద స్పిరిచువల్ ట్రూత్ హీ కాంట్ గెట్ ఎనీ.
0: మొట్టమొదటి తన ఆకలిని తీర్చు ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
1: ట్రై అండ్ సాషియేట్ హిస్ హంగర్ అండ్ దట్ ఫుడ్ హీస్ విల్ టేక్ హిమ్.
0: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: యు ఆర్ గివింగ్ హిమ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఫుడ్.
0: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: ట్రై అండ్ గివ్ గాడ్ టు హిమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ క్లాత్.
0: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించరు.
1: వన్ హూస్ ట్రబుల్ గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించరు.
1: వన్ హూస్ డిసీజ్ గివ్ హిమ్ మెడిసిన్, దట్ ఈస్ గాడ్ ఫర్ హిమ్.
0: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
1: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
0: కనుక మనము ఈ 6000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
1: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
0: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవస్థలు పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
1: We cannot say that the government alone is going to do all.
0: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్.
0: ప్రభుత్వం ప్రజలపై ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
1: గవర్నమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్, డిపెండెంట్ ఆన్ ద పీపుల్.
0: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు
1: సహకరిస్తుంది.
0: మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంది.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ ఎంటైర్లీ, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ టు ది ఎక్స్టెంట్ దట్ యూ కెన్ plunge yourself in the service of your fellow beings. This is the true form of worship, true act of surrender to God.
0: Kanaka prema swarupulai prema anugrahamu ponte nimittamai mee sarvangamulu kodunu sarveshuni yokka sevayandu arpitam gavinchukune tunte swarupuluga meeru tayaru kavali.
1: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through acts of service to your fellow beings.
0: Yapatapadi yagniyagadi katula valla vachetunte palitam anta kodunu ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
1: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
0: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
1: You secure the love of God and there is nothing greater than this.
0: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
1: But you should also try to understand the nature of this love.
0: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
0: చాలా పొరపాటు.
1: This is a mistake.
0: ఇది కేవలము ప్రేమ తత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: This love is ego.
0: నిర్మలమైనటువంటిది.
1: Serene and pure.
0: నిస్వార్థమైనటువంటిది.
1: Selfless.
0: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
1: Whatever Sai would tell you, whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about,
0: swarthamanta mee aanandame,
1: he is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
0: Kanuka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
1: Your happiness is my happiness. I have
0: no aanandam kavalanu kudanu aashinchaledu.
1: I have no separate
0: naaku aashale levu.
1: I have no separate.
0: Meer anukovachunu స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడే ఇది నా కోసం కాదు మీకోసమే.
1: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
0: గర్చిన పుట్టినదినం కూడా నువ్వు చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: ఐ హావ్ టోల్డ్ యూ దిస్ డ్యూరింగ్ ద లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్ దట్ ఫర్ మై సేక్ I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క naya paisa ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా కుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: వస్తువులు ఇచ్చినవే ధరిస్తున్నాను.
1: Whatever the devotees give, I wear.
0: ఈ నాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాప విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణకి తెచ్చి ఉండటం వల్ల వేసుకున్నాను.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old student Radha Krishna, who had given this, who had
0: promised it. ఈ వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏ నాటికి రాదు రాలేదు రాబోదు ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు యువకుల యొక్క అభివృద్ధి కోసమని మార్గదర్శకుల యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: Kanuka, Sai Tattvani Chakkaga Gurtinchi, Sai Ki Swartham Ledanetti Yokka, Dinini Kuda Meeru Gamaninchi, Munmundu, Mana Karyakramamlo, Ati Utsahanni Kuda Nu Penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్ ప్లన్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి గట్టిగా దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్క తూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరైనటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా భాషించడానికి కొనుక్కుంటారు.
1: The world will very soon become a big prashanti limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now.
0: సుందరమైనటువంటి పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇది జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
0: అదే విధముగా సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలు అనేటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారు, ఏ విధముగా దీనిని తూలనాడుతూ పోతుంటారు, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organizations, are taking to mean to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
0: ఈనాటి విమర్శలు అన్ని కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులే.
1: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెం వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ అండ్ నేమ్.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ you cannot have this case of anasuya
0: taruku itti vaadina manam lekka cheyaka mana aasiyanni mana kartavyanni manam deekshaga pooni deenini saadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundakke veyali.
1: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty and plunge forward and move forward.
0: Ee vidhanga manam ikkada praveshinchinanduku ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి ఊనుకోండి.
1: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
0: Sankalpamu karyamu rendu okke paryayam jaragali.
1: You must have your resolve, your thought and your action at the same time.
0: Kanuka nete nundi meer cheyavalsinatundi okka dinlo konni vidhamaina master plan ga vesukoni ee naati madhyanamu kontha mandi oka committee ga cheri deeni taginatundi okka karyakramanni meer ninnayinchandi.
1: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
0: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
1: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీస్.
0: సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు.
1: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
0: ప్రపంచమే సాయి యొక్క గృహము.
1: ద ఎంటైర్ వరల్డ్
0: అందరూ సాయి వారే.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ద హోమ్ ఆఫ్ సాయి. ఆల్ ఆర్ సాయి పీపుల్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోనే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యు మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్ ఇన్ దిస్ కలియుగ దిస్ ప్రిన్సిపల్.
0: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
1: దిస్ ఇస్ వాట్ మై హోప్ ఈస్ ఆన్ దిస్ డే.
0: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
1: ఐ యామ్ ఫుల్ఫిలింగ్ ఆల్ యువర్ హోప్స్ అండ్ ఆల్ యువర్ ఆస్పిరేషన్స్. యు నౌ ఫుల్ఫిల్ this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: పాడతొడగిరి. పచ్చపూల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల ముఖములలంత విప్పి, మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి, సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే, సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే.
1: The sun appeared serenely peaceful. The day started to get shorter and the chill wind blew fiercely. The fields were ripe with the golden crop. The farmers rejoiced in singing. The birds of flowers blossomed on the banks of rivers like garlands. Farmers were bringing home the newly harvested grain and hailed the arrival of the sweet festival of Sankranti.
0: దూషణంబులు వేరు దూరంబుగా నెట్టి, దూషణంబులు వేరు దూరంబుగా నెట్టి, ప్రేమ భావములను పెంపు చేసి, సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనుల వలనే భూమి స్వర్గమగును. ఇట్టి జనుల వలనే భూమి స్వర్గమగును.
1: We have to brush aside, keep at a distance all that the criticism and all the blame, and we have to develop the principle of love and the spirit of equality, equanimity. And those people with such an intellect will make this earth the very paradise.
0: Prema swarupulaina vidyarthi vidyarthinilara,
1: embodiments of love, boys and girls,
0: gadachina 4 dinamala nundi prashanti leyemu pratyekamaina oka prapanchanga gochilistu vachindi.
1: For the last 4 days, Prashanti Nilayam has worn a new look, a new world altogether.
0: Prashanti Nilayam campus kani, Anantapuram campus kani, Bengaluru campus kani, primary school, higher secondary school, samasthalu kani, prati okka vidyarthi kudanu, అన్ని రంగములు ఎందు కూడాను అత్యంత శ్రద్ధాభక్తులను నిరూపించి శ్రమించి పనిచేస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్, బి దట్ ఆఫ్ ప్రశాంతి నిలయం క్యాంపస్, అనంతపూర్ క్యాంపస్, బెంగళూర్ క్యాంపస్, హైయర్ సెకండరీ స్కూల్, ద ప్రైమరీ స్కూల్, ఎవ్రీ స్టూడెంట్ స్ట్రగుల్ హార్డ్ విత్ ఆల్ ద సిన్సిరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ వర్క్ ఆల్ అలాంగ్.
0: కేవలం విద్యార్థులు మాత్రమే కాక అధ్యాపకులు కూడాను, యవ్వనులు మొదలుకొని వృద్ధుల వరకు కూడాను ఎంతో శ్రమించి గ్రౌండ్ లో దీనికి సహాయం చేస్తూ వచ్చారు.
1: నాట్ ఓన్లీ స్టూడెంట్స్, టీచర్స్ యంగ్ అండ్ ఓల్డ్ సీనియర్స్, దే ఆల్సో వర్క్ దేర్ ఆన్ ద గ్రౌండ్.
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము, ప్రేమ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి యొక్క సమస్తలు నిజముగా విచారించిన జగత్తులో ఎందుకూడను కానరాదు.
1: Such principles of unity, love, devotion and sincerity, the institutions with such qualities are present nowhere in the world.
0: Itti samasthalu jagattulo vyapinchina jagattu yokka samasyale pariharam avutundi.
1: If such institutions increase more and more day by day, there will be no problems in this world.
0: Vidyarthulu విద్యార్థినీయులు అధ్యాపకులు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క చర్యను కావిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టీచర్స్ హావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్.
0: కేవలం విద్యా విషయమునందు మాత్రమే కాక అనేక రంగములు ఎందు కూడాను ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని విశాలము గావిస్తూ వచ్చారు.
1: నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్ ఫీల్డ్ స్టూడెంట్స్ హావ్ డెమాన్స్ట్రేటెడ్ దేర్ టాలెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆల్సో.
0: అవేర్నెస్ ఈజ్ లైఫ్ అని అన్నింటి యందు పరిపూర్ణంగా గుర్తించినటువంటిదే నిజమైనటువంటి జీవితం అని.
1: ద ట్రూ లైఫ్ లైస్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ లైఫ్, ద టోటల్ అండర్స్టాండింగ్.
0: ఆటలు ఎందే కాక పాటలు ఎందే కాక ఈ యొక్క బ్యాండ్ నాదస్వరము ఇత్యాది అనేక విద్యలు ఎందుకు కూడాను మా యొక్క విద్యార్థులు ఎంతనో అభివృద్ధిగాంచి జగత్తునకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
1: Our students made everybody happy, not only in the academic field, but also in areas of music and also in Nadaswaram, which you have witnessed. They made everybody happy.
0: ఈ లయన్స్ డాన్స్ లోపల కేవలము చిన్న క్లాసు విద్యార్థులు మాత్రమే కాదు, ఎంఏ ఎంఎస్సి ఎంటెక్ ఎంబీఏ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను ఇందులో ప్రవేశించి చాలా ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని కురిపించి ప్రజలకు ఆనందాన్ని అందించారు.
1: యు మస్ట్ హావ్ ఎంజాయ్డ్ ద లయన్స్ డాన్స్ పార్టిసిపేటెడ్ బై సీనియర్ స్టూడెంట్స్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎంఏ ఎంబీఏ ఎంటెక్ అండ్ సో ఆన్.
0: ఇంతియే కాక అనంతపురం విద్యార్థినులు స్వామి యొక్క పుట్టిన పండుగ కని కాన్వకేషన్ ఫంక్షన్ కని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క నాదస్వరం నేర్చుకోవాలని వాళ్లు కేవలం పెద్ద పండితుల దగ్గర పోయి కొంతకాలం వినియోగపరిచి ఈ విధంగా నాదస్వరం నేర్చుకుని వచ్చి ఈనాడు కూడాను తెల్లవారి స్వామి యొక్క మేలుకొలుపుల లోపల ఆ నాదస్వరమును వినిపించారు.
1: Girls from the Anantapur campus, they have undergone training under experts and they have learned this Nadaswaram particularly to be played on the occasion of Bhagwan's birthday and convocation and this morning also you must have listened to the music.
0: పాటలు అన్ని కూడాను తమ తృప్తి నిమిత్తమై కాదు, స్వామిని తృప్తిపరచాలి స్వామిని ఆనందపరచాలి అనేటువంటి యొక్క అగాధమైనటువంటి యొక్క ప్రేమోత్సాహంతో దీనిలో పాల్గొన్నారు.
1: The sports and games and music is not for their satisfaction, to make Swami happy, to please Him, they have done all these activities.
0: Enni vidhamulaitvanti yokka kashtamulakaina nu orchi sahinchi barinchi tattukoni nettukoni munduku saagutu vacharu.
1: They could bear all the difficulties and problems on their way and could proceed.
0: Enta maatramana evaru talachina anta maatrame nenu.
1: God manifests in the way you estimate, in the way you imagine Him to be.
0: వారి వారి సంకల్పమును పురస్కరించుకొనియే నా యొక్క సంకల్పం కూడాను అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: Basing on your thoughts, Bhagavan responds and reacts.
0: ఈనాటి లోకం లోపల పిల్లలు కాని పెద్దలు కాని ఎన్నో విధమైనటువంటి యొక్క కార్యములు యందు దీక్షను వహించి చేతగానటువంటి దాన్ని కూడాను సాధిస్తూ అనేక విధమైనటువంటి విజయాన్ని పొందుతూ వచ్చారు.
1: You find many people, the youngsters and elders, who are victorious from different parts with all the determination.
0: Kani inta kaalam ainappatikini ye vyakti aina kudanu manassu padarthamu aneetuvanti rendinti yokka tarathamyanni gurtinchukolekapothunnaru.
1: Though times have passed, no one has ever recognized the difference between the matter and the mind.
0: Prati manavuni yokka jeevitam kudanu tellavari modalukoni ratri parundanta varaku kudanu ee manassu padarthamulu yokka sammilita swaroopamtone kaalam gadaputunnaru.
1: Man spends his life sojourn from dawn to dusk relating to these two aspects, the mind and matter.
0: Kani ee naati kudanu entati goppa vidyavantulainappudiki what is mind ani prashna vesthe ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: And if you ask anyone what is matter, he will say, what does not matter. What is mind, he doesn't say, doesn't matter.
0: దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు అని వాదిస్తారు.
1: అండ్ హీ గోస్ ఆన్ ఆర్గ్యూయింగ్ దట్ హీ డజంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దట్.
0: వాట్ ఈజ్ మ్యాటర్ అని పెడితే దెన్ డస్ మైండ్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈజ్ మ్యాటర్ హీ డజంట్ హీ సేస్ డస్ నాట్ మైండ్.
0: దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు.
1: హీ సేస్ హీ డజంట్ నీడ్ టు నో.
0: ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి.
1: What man has to know today is this differentiation, distinction between the mind and man.
0: మనసును తెలియనటువంటి మానవుడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: Man who does not know the mind is a fool.
0: కనుకనే మనసును గుర్తించినటువంటి వాడే మానీయుడు.
1: So the one who knows the nature of the mind is noble.
0: అయితే ఈ మనసు యొక్క స్వరూపం ఏమిటి?
1: Then what is the form of the mind?
0: ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: Where from it has originated?
0: దీని యొక్క క్రియలు ఏమిటి?
1: What is its nature?
0: దీని యొక్క మహత్వం ఏమిటి?
1: What is mystery behind it?
0: విచారణ చేస్తే,
1: if we inquire,
0: ఆత్మకు మూడు శక్తులు ఉన్నవి.
1: ఆత్మ, the spirit has three powers.
0: ఒకటి మనస్సు.
1: One is the mind.
0: రెండవది బుద్ధి.
1: Second, intellect.
0: మూడవది సంకల్పము.
1: The third one is the will.
0: మనోబుద్ధుల సంకల్పముల యొక్క స్వరూపమే ఆత్మ.
1: ఆత్మ, the spirit is the combination of the mind, intellect and the will.
0: కనుకనే ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ మనస్సు.
1: Therefore the mind has originated out of this self.
0: ఈ మనస్సు యొక్క విశాలత చెప్పుటకే సాధ్యం కాదు.
1: The vastness of the mind is beyond all measure.
0: దీనినే సంస్కృతం నందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిశిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. దీన్ని సంకల్పించిన ఎంత దూరమైన క్షణంలో ప్రయాణం చేస్తుంది.
1: This is what is said in philosophy, that by mere will it can go to any far of distance.
0: Sarvatra chanamalo vyapinchipothundi.
1: In a moment of time it would be so vast.
0: Ee manasu yokka shaktini evaru kodanu gurtinchaleru vicharinchaleru.
1: The power of the mind cannot be estimated by anybody.
0: Deenini varninchutaku bhashane chaladu.
1: And the language will not be able to reach.
0: కనుకనే మనస్సు యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు.
1: ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ నాట్ డిసైడెడ్.
0: మనస్సు అనేటువంటి యొక్క శక్తి లేకుండా ఏ చిన్న కార్యాన్ని కూడా మనము సాధించలేము.
1: వితౌట్ ద పవర్ ఆఫ్ ద మైండ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీ టైనీ టాస్క్.
0: అయితే మనస్సు అంటే ఏ విధంగా ఉన్నది?
1: Then how is the mind?
0: ఈ మనస్సుకు రూపం లేదు.
1: Mind has no form.
0: మనస్సు చేసే పని అంతా కూడాను ఆత్మశక్తి ద్వారానే చేస్తూ ఉంటుండాలి.
1: Mind works only with the help of the atmic power.
0: కనుకనే ఈ లోపల ఉండేటువంటి ఆత్మనే ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సర్వకర్మలు కూడాను ఆచరిస్తూ వస్తుండాలి.
1: Therefore it is the inner self that operates through the mind and functions in the outer world.
0: ఈ మనో యొక్క వికారమును మనో యొక్క వికాసమును గుర్తించాలన్నా కొన్ని సంవత్సరములైనా కూడా చాలదు.
1: ఫ్యూ ఆఫ్ ఇయర్స్ ఆర్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద నేచర్.
0: కొన్ని యుగములు కూడా వీలు కాదు.
1: ఈవెన్ ఏజెస్ ఆల్సో వుడ్ నాట్ బి యాడిక్వేట్.
0: రెండవది బుద్ధి.
1: ద సెకండ్ ఇస్ ఇంటెలెక్ట్.
0: ఇది ప్రకాశవంతమైనటువంటిది.
1: ఇంటెలెక్ట్ ఇల్యూమిన్స్.
0: ఇది వికాసవంతమైనటువంటిది.
1: అండ్ ఇట్ బ్లాసమ్స్.
0: ఇవి కేవలం విచారణకరమైనటువంటిది.
1: ఇట్ ఇన్వెస్టిగేట్స్.
0: విచారణ చేసడమే ఈ బుద్ధి యొక్క సత్యం.
1: Intellect discriminates. It is its quality.
0: ఆ డిస్క్రిమినేషన్ లోపల కూడా స్వార్థ స్వప్రయోజనములకు ఏమాత్రము స్థానం లేకుండా డిస్క్రిమినేషన్ చేసేటువంటిది బుద్ధి.
1: ఇట్ ఇస్ ది ఇంటెలెక్ట్ దట్ డిస్క్రిమినేట్స్ ఇన్ ద జనరల్ ఇన్ ద ఫండమెంటల్ వే నాట్ అలాంగ్ ది ఇండివిజువల్ డైరెక్షన్.
0: ఇంకా సంకల్పము.
1: అండ్ దెన్ ద విల్.
0: ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది.
1: ద థాట్స్ ఆఫ్ ది యెస్టర్డేస్ వి ఫైండ్ బై దెం బీయింగ్ fruitful than now and also would bear fruit.
0: Samskaravantamainatundi.
1: And it is the one of culture in the
0: fine. Samskaram anage emti?
1: What do you mean by
0: chedunu duram chesi manchini poshinchadame?
1: The refinement or culture meant removing all that is bad.
0: Nitya jeevithamlo manam ye karmalu aacharistunnamo aa karmalu yokka doshamulanu nirmoolam gaavinchi దోషరహితమైనటువంటి యొక్క కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారము.
1: ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అడల్టరేషన్ ఆర్ పొల్యూషన్. మేక్ ఇట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
0: సంస్కారం అంటే ఒక పెద్ద శ్రమతో కూడినటువంటిది కాదు.
1: దిస్ కల్చరల్ రిఫైన్మెంట్ ఈస్ నాట్ స్ట్రీ.
0: ఈ విధంగా మనోబుద్ధుల యొక్క సంస్కృతిని వర్ణించవలనన్న ఏ గ్రంథములు కూడా సాధ్యం కాదు.
1: It's not possible for any book to narrate in full the power of the mind and intellect.
0: Kani ee naati sankalpam naaku ee manassu buddhi ee samskaramulu moodintini gurinchi chakkaga ee naati nunchi pillalaku bodhinchalani aasha kalugutundadi.
1: Bhagavan wants us to know, and he is willing to teach us the relationship between the mind, the intellect and the thought.
0: What relationship? Powers.
1: The powers of the mind, the intellect and the thought.
0: కనుక మొట్టమొదట ప్రతి మానవుడు కూడాను మనస్సు మ్యాటర్
1: టు బిగిన్ విత్
0: పదార్థము
1: టు బిగిన్ విత్ ద మైండ్ అండ్ మ్యాటర్
0: పదార్థం లేకుండా మనసు లేదు మనసు లేకుండా పదార్థం లేదు
1: వితౌట్ మ్యాటర్ మైండ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద మైండ్ మ్యాటర్
0: ఇది గులాబీ పుష్పము ఇది ఒక పదార్థము
1: దిస్ ద రోజ్ ఫ్లవర్ దిస్ మ్యాటర్
0: అయితే ఇది పదార్థం లేకుండా నేను గులాబీ పుష్పమని మనసు ప్రవేశించదు
1: Without this matter, the rose flower, it cannot get into your head.
0: Manase lekunda pote ee oka gulab pushpam anetundi kanti kanipinchadu.
1: Without the mind, you cannot see this rose flower.
0: Ee manasu prapanchamlo unnatundi padarthamulu reaction, resound and reflection ani.
1: This mind carries with it three important features: reaction, reflection and resound.
0: Kanuka manasu yokka prabhavamu chaala goppadi.
1: The effect of the mind is very mighty.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని ఒక్క మానవుడైనా కూడా గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
0: మనస్సు యొక్క ప్రభావాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వాడే మానవుడు.
1: ఈజ్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యూ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: ఏదో సంకల్పం యొక్క ప్రభావమే మనస్సు యొక్క స్వరూపం అనుకుంటారు.
1: యు థింక్ దట్ వితౌట్ ద మైండ్ యూ కెనాట్ సీ దిస్ రోజ్ ఫ్లవర్.
0: ఈ మనస్సు ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థములు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అని.
1: దిస్ మైండ్ క్యారీస్ విత్ ఇట్ త్రీ ఇంపార్టెంట్ ఫీచర్స్.

0: the effects and the nature of the mind.
1: ఏదో సంకల్పముల యొక్క ప్రభావమే మనసు యొక్క స్వరూపం అనుకుంటారు.
0: You think that mind is the combination of thoughts.
1: కానీ ఆ సంకల్పం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
0: Where from the thought has arisen.
1: కాబట్టి సంకల్పములు కూడాను ఒక విధమైనటువంటి ఆధారం ఉంటున్నది.
0: The thought also has a foundation.
1: అది కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తుంది.
0: The thought arises out of the self.
1: అది చైతన్య శక్తి ద్వారా ఆవిర్భవించేటువంటిది.
0: And it's the one that comes out of this awareness, చైతన్య.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది వికసిస్తూ ఉంటుంటుంది.
0: In everyone there is this principle of vijnana that blossoms.
1: కానీ కొంతమంది మూర్ఖులు గ్రంథ పరిచయం వల్ల ఏదో కొన్ని పెద్దలు చెప్పినటువంటి మాటల వల్ల అనేక రకములైనటువంటి విద్యను మేము అభ్యసించామని గర్విస్తుంటారు.
0: In fact some people are proud of their own learning, their textual learning which they have learned from elders.
1: ఈ విధమైనటువంటి నేర్పులు నేర్చుకున్నటువంటి వారు కేవలము నిజమైనటువంటి విద్యావంతులు కాదు.
0: Acquisition of such skills will never make you educated.
1: ఇప్పుడు నిజమైనటువంటి విద్యావంతులు అంటే ఏ దాన్ని గుర్తించాలి అనేటువంటిది చక్కగా విచారణ చేయాలి.
0: A truly educated man must know what is to be known, what is to be recognized.
1: ఆత్మ విజ్ఞానమును గుర్తించలేనటువంటి వాడు ఎన్ని విద్యలు నేర్చేయకూడను మూర్ఖుడే.
0: Without this knowledge of the self, whatever form of education you may acquire, it is all useless and you are a fool.
1: విద్యావంతుడే ఉంటుంటాడు.
0: We have an educated man.
1: అతని దగ్గరికి పోయి మీరు ఒక ప్రశ్న వేయండి.
0: If you go and put a question,
1: అయ్యా మీరెవరు అని ప్రశ్నించండి.
0: If you ask him, sir, who are you?
1: అంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ దీనికి సరైన జవాబు చెప్పలేడు.
0: In spite of all of his high education, he will not give you correct answer.
1: అయ్యా నా పేరు నేను రామశాస్త్రి గారు అంటాడు.
0: He will say, my name is రామశాస్త్రి.
1: రామశాస్త్రిని దేహాన్ని పెట్టినటువంటిది కానీ నీవు కాదే.
0: రామశాస్త్రి's name given to you but not your true self.
1: మరి మీరెవరు అని రెండవసారి ప్రశ్నించండి.
0: If you ask him again, then who are you?
1: నేను ఒక పండితుడను అంటాడు.
0: And he replies, I am a scholar.
1: అది కూడా సరైన జవాబు కాదు.
0: It's not a correct answer.
1: పాండిత్యముని యొక్క ప్రభావం చే నీవు అభ్యసించినటువంటి యొక్క విద్యనే కానీ నీవు కాదు అంటాడు.
0: Scholarship is the one that you have acquired over a period of time. You are not the true.
1: మరి మూడవ ప్రశ్న వేయండి మీరెవరని.
0: If you ask him for third time, who are you?
1: అయ్యా నేను ఇండియన్, నేను అమెరికన్, నేను బ్రిటిష్ వాడి అని దేశం యొక్క పేరును ఉచ్చరిస్తాడు.
0: అండ్ హి గివ్స్ ఆన్సర్స్ లైక్ దిస్, ఐఎమ్ ఇండియన్ అమెరికన్, రిఫరింగ్ టు హిస్ నేటివిటీ.
1: నీవెవరు అని అడిగినటువంటి ప్రశ్నకు దేహం పేరు, వృత్తి పేరు, దేశం పేరు మాత్రమే వర్ణిస్తున్నాడు కానీ తానెవరనేటువంటిది తనకే మాత్రము గుర్తించుకోవటం లేదు.
0: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ హూ ఆర్ యూ, హీ రిఫర్స్ టు హిస్ నేమ్ దట్ ఈస్ గివెన్, ద ప్రొఫెషన్ అండ్ హిస్ నేటివ్.
1: కారణం తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకున్నాక కేవలం దేహతత్వాన్ని, విద్యాతత్వాన్ని, వృత్తితత్వాన్ని మాత్రమే దృష్టి అందించుకున్నాడు.
0: ద రీజన్ ఈస్ దట్ హీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. He has got the knowledge of his body, the profession and the place he belongs to.
1: Atma gnanam lenetunti vaadu deha gnanam tho enta varaku jeevinchagaladu.
0: Without this knowledge of the self, how long can you live by merely knowing the body?
1: Vidyanu abhyasinchinatvanti dehame.
0: It is the body that has learned.
1: Vidyanu poshinchinatvanti dehame.
0: The body sustains the knowledge.
1: Ee vidhanga chuste ivanni nee chethilo unnatvanti oka parikaramade.
0: They are of your own making, they are your own instruments.
1: Nee parikaramulu neeva leka parikaramulaku aadhinulainatvanti vaadu neeva.
0: In fact, are you the instrument or are you the holder of the instrument?
1: Kabatti ee parikaramulanta kudanu nee oka swadhinamulo undinatvanti panimutlu.
0: These are all the instruments that are under your control.
1: You are the master.
0: You are the master.
1: అందుకోసమని వేదాంతం చెప్తుందది, మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
0: సో వేదాంత సేస్, మాస్టర్ ద మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
1: కనుక నీవు ఈ యొక్క దీనికంతా నీవు మాస్టర్ కావాలి.
0: సో యూ షుడ్ బి ఎ మాస్టర్ ఫర్ ఆల్ ది.
1: ఈ విధంగా విచారణ పూర్తి చేసిన తర్వాత మరి నీవు అడగండి, ఎవరండి మీరు అని.
0: After thorough inquiry, now put this question, who are you?
1: అప్పుడు ఆయన చెప్పగలడు.
0: Then he can give the answer.
1: అయ్యా దేహాభిమానం చేత నేను అనేక విధమైనటువంటి అజ్ఞానంలో పాల్పడి దేహం యొక్క వృత్తులు, దేహం యొక్క పేర్లు, దేహం యొక్క పరిస్థితులు, కాలం యొక్క దీన్ని నేను చెప్తూ వచ్చాను. కానీ కాలాతీతమైనటువంటి వాడు, దేహాతీతమైనటువంటి వాడు, విద్యాతీతమైనటువంటి వాడు ఆత్మ, అదే నేను అంటాడు.
0: So long I have been referring to my name because of ignorance and the place I belong to associated with the passage of time. Now I realize that I am beyond the time and the body.
1: దేహమును, విద్యను, సంస్కృతిని సర్వం కూడాను తాను ఆడిస్తూ ఉంటుండాలి.
0: If you have the knowledge of the self, you know that is the foundation.

0: all the rest of the aspects of
1: kani nayakunni marchipothunnadu.
0: But he is forgetting the very master.
1: నాట్యాన్ని చూచి భ్రమిస్తున్నాడు.
0: He is deluded by the dance.
1: ఈ నాట్యం ఆడేది దేహమే.
0: And the body that dances.
1: దేహాన్ని చలింపు చేసేటువంటి ఆత్మ.
0: It is the self that makes the body move.
1: కనుకనే దేహాభిమానము నీవు అభివృద్ధి పరచుకొని
0: I have developed a body attachment.
1: ఈ దేశంలో నీవు దేశం యొక్క పేరు కాని విద్య యొక్క ప్రభావాన్ని కాని నీవు వర్ణిస్తూ వస్తున్నావు.
0: I go by the name of my country and the profession and the knowledge I acquire.
1: ఇవి ఏది కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
0: None of them are permanent.
1: ఇవన్నీ కూడాను క్షుద్రమైనటువంటివి.
0: After all, they're so low.
1: క్షణంలో నశించిపోయేటువంటివి.
0: They vanish in a moment of time.
1: నీవు సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: సత్యమే నీ పేరు.
0: Your name is truth.
1: అది ఆత్మ.
0: That is the self.
1: కనుకనే నీవు ఆత్మాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మజ్ఞానమును ప్రచారం చేసుకుంటూ నీవు దేహాభిమానమును తగ్గించుకుంటూ రావాలి.
0: Totally relying on the self or atma. Developing that the knowledge of the self, you have to give up the body
1: attachment.
0: So long there is dehabhimana, body attachment, you will not have atmajnana, the knowledge of the
1: self.
0: You may give the reply basing on information from textual knowledge.
1: సరైనటువంటివి కాదు.
0: ద కొటేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్ ఎనీవే.
1: ఇది డైలీ జరిగేటువంటి యొక్క మ్యాజిక్లు.
0: It's all the gimmicks and the magics of the daily routine.
1: ఇది నీవు కాదు.
0: That's not your true self.
1: నీవు కమక్కమైన అన్నిటికీ ఆధారమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
0: You are the very master, the power, the center of all.
1: ఆత్మశక్తిని అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: You have to make every attempt to know the power of Atma, the self.
1: మొట్టమొదట నీవు మనసు యొక్క తత్వాన్ని గుర్తించుకునరా.
0: To begin with, know the nature of the mind.
1: మనసు యొక్క ప్రభావము ఎంత గొప్పదో దీనికి అప్పుడు నీకు తెలుస్తుంది.
0: Then you will understand how great the mind is.
1: ఈ మనసు యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని కాదు.
0: The effects of the mind cannot be decided in a way.
1: మనిషి ఎందే పుట్టి మనిషి ఎందే పెరిగి మనసునందే జీవించి మనసునందే అంత్యమగును ఆనందం.
0: It is the bliss that is born in man, sustained in man, and ultimately annihilated.
1: Karmalanniyu manasu. Karmalanniyu manasu.
0: All actions relate to the
1: mind. Kashtamalu adi oka manasu.
0: The difficulties also.
1: Jeevinchita oka manasu.
0: The decay.
1: Chedupu manasu.
0: The failure.
1: Ivanni kuda manasu yokka prabhavamle.
0: They are all the expressions of the mind.
1: కనుకని మనసు యొక్క ప్రభావం ఇట్టిది అట్టిది ఎవరు నిర్ణయించలేరు.
0: The effect of the mind cannot be estimated.
1: కనుక మనసు యొక్క ప్రభావమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should know the effect and the influence.
1: మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పుడే మ్యాటర్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించడానికి శక్తి ఉంటుంది.
0: When once you know the impact of the mind, you can also know the nature of the matter.
1: నీ ఇంద్రియాలను నీవు అరికట్టుకోలేనటువంటి వాడు ఇతర యొక్క దీన్ని ఏ విధంగా అధికారం కాగలవు?
0: If you cannot control your senses, how can you be the master of others?
1: నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలవు.
0: If you control your senses, you can be the master of the
1: rest. మొట్టమొదట నీ మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు.
0: So first know the effects of the mind.
1: పుట్టుట ఒక మనసు.
0: The birth.
1: భూమి నుండిట మనసు.
0: Life.
1: సంసారం ఒక మనసు.
0: Family.
1: చావు మనసు.
0: Death.
1: బాల్యమంతా ఈ మనసు. వార్ధక్యం ఒక మనసు. జీవించుట ఒక మనసు. చెడుపు మనసు. కర్మలన్నీ మనసు. కష్టములు ఒక మనసు. సంతోషం ఒక మనసు. చింత మనసు.
0: And the mystery. They're all the effects and the manifestations of the mind.
1: మనసు యొక్క ప్రభావమే.
0: The whole thing is nothing but the reflection of the mind.
1: ఇలాంటి శక్తి కలిగినటువంటి మనసు నీ దగ్గర పెట్టుకుని
0: with that powerful mind in you
1: నీవు అల్పునిగా భావించుకొని
0: you consider yourself low
1: అణుమాత్రమైనటువంటి విద్యకే నీవు అనంతమైన గర్వాన్ని అనుభవిస్తున్నావు.
0: You are simply egoistic because of the fraction of the knowledge you
1: అది ఏ పెద్ద మూర్ఖత్వము.
0: It is the sign of
1: ఇంతకంటే మూర్ఖుడు మరొకటి జగత్తు
0: కాదు. There is no other greater fool than you.
1: నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావు.
0: You think you know all.
1: కానీ ఒక్కొక్క దాన్ని లెక్క చేయకుండా పోతున్నావు.
0: Sometimes you neglect others.
1: ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించుకోలేకపోతున్నావు.
0: You don't know this knowledge of the
1: self. ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటూ పోతున్నావు.
0: You go on knowing the
1: అందువల్లనే ఈనాటి మానవుడు నిరంతరము దుఃఖముల చేత కష్టముల చేత కృంగిపోతున్నాడు.
0: That's the reason why man has drowned himself in misery and sadness and failure.
1: మానవుని యొక్క సుఖము దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: What is the primordial cause for the pleasure and the pain?
1: ఈ సుఖదుఖములకు మూల కారణం నీవే.
0: You are the cause for the pleasure
1: and the pain. మరొకరు కారణం కాదు.
0: No one else.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నీ సత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం చేత.
0: Because you don't know your own self.
1: నీ సుఖ దుఃఖాలు నీవు పెంచుకుంటూ వస్తున్నావు.
0: You go by your pleasure and the pain in life.
1: నీ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే సుఖ దుఃఖములు నీ వెంట రావడానికి వీల్లేదు.
0: When once you know your true self, you'll not be affected by pleasure. నిన్ను
1: తాకుటకూడదు, సాధ్యం కాదు. నిన్ను తాకుటకూడదు, సాధ్యం.
0: No one can touch you anyway.
1: కనుకనే సుఖ దుఃఖములకు మూల కారణము నీవే.
0: For all your pleasure and pain, you
1: are వీరు వారని అనేక రకమైనటువంటి యొక్క దీన్ని ఆదర్శంగా తీసుకుని చెప్పుకుంటున్నారు.
0: You go on blaming others, that person and this person.
1: ఇది మరింత పాపం.
0: It is a sin.
1: నా కష్టములకు వాడు కారణము, నా దుఃఖములకు వీడు కారణము అని అనుకుంటున్నాము.
0: You think that so and so is responsible for your pain and misery.
1: చాలా పాపము.
0: It is a sin.
1: ఎవరు నీ కష్టములకు కారకులు కాదు.
0: No one is responsible for
1: ఎవరు నీ దుఃఖములకు కారకులు కాదు.
0: No one is the cause for your misery.
1: నీవే కారకుడు.
0: You are responsible for your own pain.
1: కనుక నీకు నీవే రెస్పాన్సిబిలిటీ, కానీ బరువుల పైన వేసుకోవటం మరింత పాపం.
0: You have to own your own responsibility. You cannot blame others.
1: కారణము
0: the reason.
1: నీ యందు సరైనటువంటి నీతిభావం లేకుండా ఉంటుండాలి.
0: You don't have morality within you.
1: అనగా చక్కని నడత,
0: meaning proper conduct.
1: ఈ నడత వల్లనే, ఈనాటి నడతనే రేపు సంస్కృతి అవుతుంది.
0: The present day conduct will help you to develop culture, sanskriti.
1: Reti samskrutame reti repti swabhavam avutundi.
0: And the very culture that you acquire today will make your swabhava.
1: Reti swabhavame repti gamyam avutundi.
0: And the very habit swabhava will be the gamya, the goal.
1: Ee samskrutamunaku nee bhavamunaku nee gamyamunaku nee sankalpamle moola karanam.
0: Therefore for your culture, the feeling and the goal, your thoughts are responsible.
1: Kanukane gamyam ettidante nee yokka karma ettido gamyam attidi.
0: As is your path, so is the goal.
1: కనుకనే నీతిని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: Therefore you have to know the morality in the beginning.
1: ఆ నీతి యొక్క ప్రభావమే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి కర్మ యొక్క సిద్ధాంతము.
0: And the results of all the moral principles that you adhere to,
1: ఈ కర్మ యొక్క సిద్ధాంతం అన్ని కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
0: All these things will have the mind as their origin.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మనస్సు మన వెంటనే ఉన్నది.
0: Mind is with you.
1: మనసు లేకుండా మనిషి కాదు.
0: No human can exist without mind.
1: కానీ మనిషి అయినటువంటి మానవుడు మనసును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: And this human is not able to know the mind which is in him, within.
1: నీవు మనసును గుర్తించుకోలేకుండా నేను మానవుడని ఎట్లా చెప్పగలుగుతున్నావు?
0: Without knowing the mind, how can you call yourself?
1: చెప్పే అధికారం కూడా లేదు.
0: You have no authority to declare yourself.
1: నీవు ఏనాడు మనసును గుర్తిస్తావో అప్పుడే నీవు మానవుడని చెప్పడానికి వీలవుతుంది.
0: That day when you know the nature of the mind, you can call yourself a human being.
1: ఇది సరైనటువంటి వేదాంతం యొక్క సారము.
0: This is the essence of Vedanta.
1: కనుక వేదాంతం అనగా సర్వ వేదముల యొక్క అంత్యమే వేదాంతము.
0: Vedanta means the purpose, the goal of all Vedas.
1: దానిని ఆత్మజ్ఞానము అన్నారు.
0: That is the knowledge of the self.
1: ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని మర్చిపోయి దేహ జ్ఞానాన్ని పెంచుకుంటూ నేను ఇది అది అని వాదించుకోవటము ఇది కేవలం మూర్ఖత్వం కాదా?
0: We go by only the knowledge of the body and we go on arguing with others. Is it not a sign of a fool?
1: ఈ ఆత్మ అనేటువంటిది కంట్రోల్ రూమ్.
0: And this ఆత్మ, the self, is the control room.
1: ఆ కంట్రోలర్ రూమ్ నువ్వు స్వాధీనం చేసుకో.
0: యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ కంట్రోల్ రూమ్.
1: అన్ని ఇంద్రియములు కూడా నువ్వు క్షణంలో నీకు కంట్రోల్ అయిపోతాయి.
0: ఆల్ ది సెన్సెస్ విల్ బి అండర్ యువర్ చెక్ కంట్రోల్.
1: ఇంటిలో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూముల్లో ఉన్నటువంటి లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
0: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ది మెయిన్ స్విచ్, వెల్ దేర్ విల్ బి నో లైట్ ఎనీవేర్ ఇన్ అదర్ రూమ్.
1: మెయిన్ స్విచ్ ని ఆన్ చేస్తే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలుగుతాయి.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్, యూల్ హ్యావ్ ద లైట్ ఇన్ ఆల్ ద రూమ్.
1: కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది నీ ఆత్మ.
0: So atma, the self, is the main switch.
1: నీ యొక్క చూపు, నీ యొక్క మాటలు, నీ యొక్క పలుకులు, నీ యొక్క శ్రవణము, నీ యొక్క పనులు, ఇవన్నీ కూడా రూముల్లో ఉన్నటువంటి స్విచ్ వంటివి.
0: Therefore your looks, your words and your listening, audition, they amount to bulbs.
1: ఇది నీకు నీవు కల్పితముగా ఆవించుకున్నటువంటివి.
0: And these are of your own making.
1: ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు.
0: You have built a big mansion.
1: ఇది బెడ్రూమ్.
0: This is the bedroom.
1: ఇది బాత్రూమ్.
0: This is the bathroom.
1: ఇది స్టోర్ రూమ్.
0: స్టోర్ రూమ్.
1: ఇది కిచెన్ రూమ్.
0: This is the kitchen.
1: ఇవన్నీ ఈ రకంగా పేర్లు వేరు వేరు పెట్టుకున్నావు.
0: And you have categorized them as different rooms for purpose.
1: ఎవరు పెట్టుకున్నటువంటిది?
0: Who made them so?
1: నీవు పెట్టుకున్నటువంటివి.
0: They are of your own making.
1: నీవు నిర్ణయించుకున్నటువంటివి.
0: That's your decision.
1: ఇది బాత్రూమ్ కు ఒక రూమ్ గోడ అడ్డం ఉంది.
0: And there is a wall separating the bathroom from the rest.
1: బెడ్రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: There lies a wall there near bedroom.
1: డ్రాయింగ్ రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: So also the drawing room.
1: డైనింగ్ హాల్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: The dining hall also has a wall.
1: ఈ గోడల వల్లనే ఇన్ని రూములుగా రూపొందింప చేసుకుంటున్నావు.
0: Only the walls separate the building into different rooms.
1: Walls anta kotti vesesesthe oka vishalamaina hall ga tayaravutundi.
0: If you remove walls, you'll find a very big hall there.
1: కనుకనే ఈ యొక్క పద్ధతులు నీవు సరైనటువంటి విచారణ చేయకుండా ఈ వాళ్ళను పెంచుకుంటూ పోతున్నావు.
0: You don't have proper inquiry and you go on building walls.
1: ఈ రూల్ వింతంట walls ఏ ప్రధానమైనటువంటిగా తీసుకుంటున్నావు.
0: And you go by these walls in the rooms thereafter.
1: కాదు కాదు.
0: No.
1: విశాలత్వాన్ని పొందాలి.
0: హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లార్జ్ హార్టెడ్నెస్.
1: అది ఏ నిజమైనటువంటి ఒక ఆత్మతత్వము.
0: దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అది ఏ అనంతమైనటువంటిది.
0: దాట్ ఈస్ ఇన్ఫినిట్.
1: అట్టి అనంతమైనటువంటి అమృతమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించగా
0: యు హావ్ ఫర్గాటన్ దట్ ఇన్ఫినిట్ నెక్టార్ నెక్టార్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అల్పమైన స్వల్పమైన దేహాభిమానమును పెంచుకుంటున్నావు.
0: అండ్ యు గో హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సో లో సో
1: కనుక మనము అనేక జన్మల నుంచి ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఓవర్
1: ఈ జన్మలోనే కొంత తగ్గించుకుంటూ పోవాలి.
0: అట్లీస్ట్ దిస్ లైఫ్ టైమ్ యు కట్ షార్ట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఏమిటి ఈ దేహం?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: ఇదంతా నాది అంటున్నావు.
0: అండ్ యూ క్లెయిమ్ ఎంతవరకు నీది? హౌ లాంగ్?
1: ఈ దేహం ఉండేంత వరకే.
0: So long you live.
1: తర్వాత ఎవరిదో.
0: Later.
1: ఏ పేరు వస్తుందో.
0: What name it would get.
1: కాబట్టి నీవెందుకు దీనికి నాది అనుకుంటున్నావు?
0: Then how do you claim that it belongs to you?
1: కొంతవరకు ప్రపంచ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఈ నేను అనేటువంటి ఒక ఉపయోగపడుతుంది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ అండ్ ద కాంటాక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ యు షుడ్ హావ్ ఎ నేమ్.
1: దీంట్లో నేను నాది ఈ రెండే ఉంటుండే.
0: హియర్ వి ఫైండ్ టూ ఐ అండ్ మైన్.
1: నేను అనేటువంటిది ఆత్మ.
0: I is the self, Atma.
1: Nadi anetvadi matter.
0: Nadi, mind is matter.
1: Ee Atma yokka tattvame manasu.
0: Therefore the nature of Atma is the mind.
1: Manasu yokka prabhavame ee padarthamu.
0: The effect of the mind is this
1: matter. Kabatti manasu padarthame yokka prabhavanni mattamattamani gurtinchukunnappudu sarvamu okkatai pothundi.
0: Therefore when once you know the nature of the mind and of the matter, everything else will be known.
1: Vidyarthulara,
0: students,
1: మీరు లాంగ్ లైఫ్ దీర్ఘకాలం జీవించగలిసినటువంటి వారు.
0: యు హావ్ గాట్ లాంగ్ లైఫ్ అహెడ్ ఆఫ్ యు.
1: కనుక ఏదో వృద్ధాప్యం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుని పోవటం తాత్సారం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ది అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ వయసు లోపలనే మనం చాలా జాగ్రత్త పడాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఎట్ దిస్ ఏజ్ యూ షుడ్ బి కేర్ఫుల్.
1: ఈ వయసు లోపల మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే తిరిగి మనకు చిక్కదు దక్కదు.
0: వెన్ వన్స్ యూ వేస్ట్ దిస్ టైమ్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్.
1: కనుక ఈ వయసును చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏజ్.
1: ఈ వయసు నుండే మనం తెలుసుకోవాల్సినవన్నీ చక్కగా తెలుసుకోవాలి.
0: యూ హావ్ టు నో ఆల్ దట్ యు ఆర్ సపోజ్ టు నో అట్ దిస్ ఏజ్.
1: లేకపోతే ఇంకెప్పుడు నీవు తెలుసుకుంటావు?
0: వెన్ ఆర్ యూ గోయింగ్ టు లర్న్?
1: మసలలేవు కన మసగలు మోమును మడతల పడిక తల నరిచే కదా. ముసలికోతి అని పనివా పసివాలను నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తైతే తైతే తై బొమ్మ, దీని తమాష దూరం తోలు బొమ్మ.
0: There will be cataract in the eye, arthritis, you cannot move about. What is it you want to learn? Later, it is impossible. People call you a monkey.
1: Andamu, prayamu, undani chikkaku roranna.
0: Oh man, don't pride yourself because of your beauty. And you...
1: Munnunnadira tondaraloni musulitanammana musulla pandaga.
0: There lies the festival of the old age at the very doorstep.
1: అప్పుడు నిన్ను ఎవరు చూస్తారు?
0: దెన్ హూ విల్ లుక్ ఎట్ యు?
1: అప్పుడు నిన్ను నీవు చూసుకోగలవా?
0: కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్?
1: సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: సర్వ సహాయాన్ని నీవు ఆశించాలి.
0: యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ సంబడీ ఎల్స్.
1: కనుక నీవు ఉండినంత వరకు ఎవరి సహాయం లేకుండా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫార్ యు ఆర్ హియర్ నౌ, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ రిలయంట్ అండ్ అచీవ్.
1: కనుక ఏ క్షణం లోపల ఈ దేహం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పడానికి వీలు కాదు.
0: అట్ వాట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ బాడీ నోబడీ కెన్ సే.
1: కనుక బాడీ అభిమానాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
0: సో డోంట్ హ్యావ్ టూ మచ్ బాడీ.
1: అయితే పరాధీనం కాకుండా క్షేమంగా ఉండడానికి తగిన ప్రోషన్ చేసుకోవాలి.
0: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. జస్ట్ క్యారీ ఆన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్.
1: డూ యువర్ డ్యూటీ. నీ దేహాన్ని పరాధీనం కాకుండా చూసుకో.
0: సీ దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మెయింటైన్ యువర్ సెల్ఫ్.
1: నీ స్వాధీనంలోనే ఉంచుకోవాలి.
0: హ్యావ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్.
1: నీవెవరు?
0: Who are you?
1: నేను అనేటువంటిది ఆత్మ. ఆత్మ స్వాధీనంలో పెట్టాలి.
0: అండ్ దట్ వెరీ ఐ ఇస్ ద సెల్ఫ్. యూ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అన్నింటి ఎందు ఉండేటువంటిది ఐ ఒక్కటే.
0: ది ఐ ఇస్ కామన్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: రామయ్య ఎవరు ఉంటే నేను అని ఒకరు చేస్తాడు.
0: ఇఫ్ యు సే రామయ్య, వన్ విల్ సే ఐ.
1: అనిల్ కుమార్ ఎవరంటే ఈయన అని లేస్తాడు.
0: ఇఫ్ యు సే అనిల్ కుమార్, దిస్ పర్సన్ విల్ గెట్
1: అప్. ఈయన ఎవరు ఉంటే ఆయన లేస్తాడు.
0: హూ ఇస్ దేర్, హీ విల్ గెట్ అప్ దేర్.
1: శాస్త్రి గారు ఎవరంటే ఆయన లేస్తాడు.
0: శాస్త్రి
1: నేను నేను నేను అని అంటున్నాడు.
0: సో దిస్ ఐ ఐ
1: ఆయన నేను అంటున్నాడు, ఈయన నేను అంటున్నాడు, ఆయన నేను అంటున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది అందరి ఎందుకు ఉండేటువంటిది ఏకాత్మ భావమే.
0: సో ఈచ్ వన్ స్టార్ట్ రిప్లైయింగ్ ఐ ఐ అండ్ దిస్ ఐ ఇస్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ ఐ అనేటువంటిది ఫండమెంటల్.
0: దిస్ ఐ ఈజ్ ఫండమెంటల్.
1: ఆ ఐ నుంచినే వచ్చినటువంటి సర్వ ఐలు కూడాను.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ ఐ ద రిమైనింగ్ థింగ్స్ ఫాలో.
1: మీకు తెలిసి ఉంటుంది ఇన్ని ద్వీపాలు ఇక్కడ వెలుగుతున్నాయి.
0: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్ బర్నింగ్.
1: అదే రీతిగా దీపావళి రోజు ఒక దీపం నుంచి అనేక దీపాలు అంటించుకుంటూ పోతుంటాం.
0: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ దీపావళి వెన్ యూ లైట్ సో మెనీ ల్యాంప్స్ దేర్.
1: కానీ ఇన్ని దీపాలు వెలగడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని నిప్పులు పీయాలి అని అనుకుంటాం.
0: హౌ మెనీ టైమ్స్ యూ షుడ్ లైట్ ఎవ్రీ ల్యాంప్, హౌ మచ్ టైమ్ యూ షుడ్ స్పెండ్.
1: అంటి ఎందుకు ఒకే కరెంట్?
0: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ బల్బ్.
1: ఆ కరెంట్ అనేటువంటి ఇంజిన్ నించిపోతే ఈ బల్బ్స్ అంతా నించిపోతాయి.
0: పవర్ కట్ ఆర్ ఫెయిల్యూర్ యూ డోంట్ గెట్ ఎనీ లైట్.
1: కనుక నే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడా ఒక బల్బు వంటి వాడే.
0: సో ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ బల్బ్.
1: కానీ భగవంతుడే దీనికి తగినటువంటి ఒక జనరేటర్.
0: గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద జనరేటర్.
1: ఇది ఏ జనరేటర్?
0: గాడ్ ఇస్ జనరేటర్.
1: రేటర్ అంటే
0: జనరేటర్.
1: అదే జనరేటర్.
0: దట్ ఈస్ జనరేటర్.
1: జనులంతా కూడా ప్రకాశింపజేసేటువంటిది
0: జనరేటర్, మేకింగ్ దట్ పీపుల్ షైన్ జనరేటర్.
1: ఆ జనరేటర్ ను నీవు చూసుకోకుండా బల్బులు మాత్రమే పట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఏంటి?
0: యూ ఫర్గెట్ దిస్ జనరేటర్ అండ్ గో బై ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్.
1: కనుక ఎవరైనా వచ్చి ఎవరయ్యా మీరు అని అడిగితే సరైన జవాబు చెప్పాలి.
0: సో ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యూ హూ ఆర్ యూ, యూ షుడ్ గివ్ ప్రాపర్ రిప్లై.
1: వాట్ ఈజ్ మైండ్ అంటే నా మైండ్ అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ వాట్ ఇస్ ద మైండ్, యూ షుడ్ సే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇట్ ఈజ్ నాట్ మ్యాటర్.
0: ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్
1: అని చెప్పకూడదు.
0: యూ షుడ్ నాట్ సే సో.
1: అదే విధంగానే నీ మనసు అంటే ఏమిటంటే అది ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: దెన్ వాట్ ఈస్ మైండ్? ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ బుద్ధి అంటే ఏమిటంటే ఆత్మ ప్రతిబింబమే.
0: ఇంటెలెక్ట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ సెన్సెస్ అంటే ఏమిటి? ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్సో సెన్సెస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: దీని అంశాలే.
0: దేర్ ఆల్ ద స్పార్క్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అంశమునకంతా ఒక్కటే ఆధారం.
0: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: మైసూర్పా, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అన్ని చేసుకున్నాము. దీంట్లో ఏది ప్రధానం అంటుంటే చక్కెర ఒక్కటే. చక్కెరని తీసేస్తే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: యు హావ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్, బట్ వితౌట్ షుగర్ నో స్వీట్.
1: అదే విధంగానే గాడ్ ఈజ్ డివైన్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ డివైన్ మాస్టర్.
1: డివైన్ అనేటువంటి షుగర్ ఉండటం వల్లనే నీవు ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నావు, ఇన్ని రకమైనటువంటి యొక్క వంటలు నీ వండుకో తింటున్నావు.
0: అండ్ బికాస్ ఆఫ్ ది డివినిటీ ద షుగర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ స్వీట్స్ ప్లెంటిఫుల్లీ.
1: కనుకనే మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ రైట్ ను మనం పట్టుకోవాలి.
0: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫండమెంటల్ రైట్.
1: ఈ ఫండమెంటల్ రైట్ అనేటువంటి మానవునికి మనసే.
0: ద ఫండమెంటల్ రైట్ రిలేట్స్ టు ద మైండ్.
1: ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఇది.
0: బికాస్ ఇట్స్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: మనసు అనేటువంటి మంకీ మైండ్ అనుకుంటారు, చాలా పొరపాటు.
0: యూ థింక్ దట్ మైండ్ ఇస్ మంకీ మైండ్, ఇట్ యువర్ మిస్టేక్.
1: నీవు మంకీగా ఉన్నప్పుడు అది నీకు మంకీ మైండ్ గా కనిపిస్తుంది.
0: సిన్స్ యు ఆర్ మంకీ, ది మైండ్ ఆల్సో టర్న్స్ ఇంటు ఏ మంకీ.
1: కానీ నీవు మ్యాన్ గా వచ్చినప్పుడు దట్ ఈస్ నాట్ మంకీ మైండ్.
0: ఈవెన్ వన్స్ యూ బిహేవ్ ఎస్ అ మ్యాన్, ద మైండ్ దెన్ ఇట్ బికమ్స్ మ్యాన్ కైండ్.
1: ఆ మ్యాన్ కైండ్ గా మారిపోతుంది.
0: దెన్ ఇట్ టర్న్స్ ఇంటు మ్యాన్ కైండ్.
1: మ్యాన్ కైండ్ ని సంపాదించుకోవాలి.
0: అండ్ యూ షుడ్ బి
1: మంకీ మైండ్ ని పెంచుకోకూడదు.
0: ఇట్ షుడ్ బి ఆఫ్టర్
1: మ్యాన్ గా ఉంటుండాలి.
0: It should be like a man.
1: నీవు మంకీగా కాకూడదు.
0: నెవర్ బిహేవ్ లైక్ ఎ మంకీ.
1: ఆ విధంగా ఉంటున్నప్పుడే నీవు నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి దాని కూడా ఏమిటండి మీ మనసు ఎట్టు పడుతుందా అంటే ఇదంతా ఒక కోతి వాదిరి పోతుందండి అంటారు.
0: అండ్ వెన్ యూ ఆస్క్ వాట్ అబౌట్ యువర్ మైండ్, యూ విల్ సే దట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మంకీ.
1: కోతి ఎంతో మేలు.
0: ఇన్ఫాక్ట్ మంకీ ఇస్ మచ్ బెటర్.
1: ఆ కోతి రామాజ్ఞ శిరస వహించి లంకను దాటి సముద్రాన్ని దాటి సీత యొక్క దీన్ని ముద్రికను తీసుకుని వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ ద వెరీ మంకీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ, కుడ్ గో ఓవర్ టు లంక, క్రాసింగ్ దట్ మైటీ ఓషన్.
1: అప్పుడు కోతి చెప్పిందట, వరే పిచ్చివాడా మానవుడా, నేను కోతి కోతి కోతినని నన్ను హాస్యం చేస్తున్నావు, నీకంటే కోతి మరొకడున్నాడా?
0: And then this monkey goes on replying, oh man, you started making fun of me.
1: You daiva karyamlo em palgonnavu?
0: What is your role in this divine program?
1: Nen daiva karyamlo palgonnanu.
0: I participated in the divine activity.
1: Kabatti nen ramajnana sirsa vahinchanu.
0: I followed the command of Rama.
1: Ramana daga deenudiga unnanu.
0: I was so humble in front of Ramana
1: daga deenudiga unnanu.
0: But in front of Ravana I was mighty.
1: Chettadan daga deenudai nilchali.
0: Therefore in front of a bad you should be courageous and strong. In front of the mighty one you should be so humble.
1: అని కోతి మనకు బుద్ధి చెప్తుంది.
0: And that is the lesson by that monkey.
1: కాబట్టి మనం కోతులు కాకూడదు.
0: So we should never be a monkey.
1: ఆ కోతికి ఒక తోక ఉంటున్నప్పుడు కోతి అయిపోయింది.
0: And that monkey is monkey
1: because of tail. ఆ తోక లేని కోతులే మీరందరూ.
0: And we are all monkeys without tails.
1: టెయిల్ లేకుండా ఉండేంత మాత్రమే మానవుడు అనుకోకూడదు.
0: బికాస్ వీ డోంట్ హావ్ టెయిల్స్ వీ కాంట్ కాల్ అవర్సెల్ఫ్స్
1: టెయిల్ పోయింది కానీ దాని గుణములంతా మనలో ఉన్నాయి.
0: దో టెయిల్ ఇస్ మిస్సింగ్ ద క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్
1: కనుకనమే ఆ గుణములు పూర్తి విమోచన గావించి
0: దేర్ఫోర్ వి షుడ్ డిస్ట్రాయ్ ఆల్ ద మంకీ
1: పవిత్రమైన మార్గంలో ప్రవేశించి
0: అండ్ వి షుడ్ గెట్ ఇంటు సీక్రెట్ పాత్
1: ఆత్మతత్వాన్ని లక్ష్యంలో ఉంచుకొని
0: అండ్ కీపింగ్ ద knowledge of self
1: అక్క అంశమే నేను యొక్క తత్వాన్ని పెంచుకొని
0: అండ్ వి షుడ్ హావ్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్ ద స్పార్క్
1: ఈ మనస్సు బుద్ధి సంస్కారము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం కోరుతూ రావాలి.
0: అండ్ వి షుడ్ ఆల్సో నో ద హార్మనీ ఇన్ ద యూనిటీ బిట్వీన్ ద మైండ్ ద మ్యాటర్ అండ్ ద థాట్.
1: సంస్కారం కూడా చాలా విచిత్రమైనటువంటిది.
0: ద కల్చర్ ఇస్ ఆల్సో వెరీ పిక్యూలియర్ మిస్టీరియస్.
1: నేను చిన్న మాటలతో చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం కావటం లేదు.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే యట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: ఈ సంస్కారం అనేటువంటిది నేటి చేసింది రేపటితో పోదు.
0: And this, after all, it doesn't
1: కొన్ని జన్మల వరకు వెంటాడుతూ ఉంటుంటుంది.
0: అండ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ త్రూ యువర్ లైఫ్.
1: ఎక్కడ పోయినా మన వెంట నీడ మాదిరి వస్తుంటుంది.
0: ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో.
1: కనుకనే సంస్కారం చాలా గొప్పది.
0: అండ్ దేర్ ఫోర్ దిస్ కైండ్ ఆఫ్
1: సంస్కరింపబడినటువంటి సంస్కారము అన్నారు.
0: సో దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ సంస్కార కల్చర్.
1: ఆ సంస్కారమును మనము అలక్ష్యంగా భావించుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దట్.
1: మీలో ఆ సంస్కారం లేదు.
0: యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్
1: సంస్కరించుకునేటువంటి శక్తి ఉంది.
0: బట్ యూ హావ్ గాట్ దట్ పవర్.
1: కానీ సంస్కరింపలేకపోతే
0: బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు పాలిష్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: దాన్ని సంస్కరింప చేసుకోవాలి.
0: యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: ఆ సంస్కారం చేసుకున్నప్పుడే సరైనటువంటి యొక్క సంస్కృతిలో మీరు ప్రవేశిస్తారు.
0: అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ మేక్ యూ కల్చర్డ్.
1: కనుకనే భారతీయ సంస్కృతి అంటే ఏమి? మహాభాగ్యవంతమైనటువంటి సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అఫ్లూయెంట్ సో పవర్ఫుల్.
1: మహాబంగారం వంటి వంటిది.
0: ఇట్ ఇస్ గోల్డ్.
1: అపరంజి.
0: ఇట్ షైన్స్
1: మరణం ఏమాత్రము ఇందులో కానరాదు.
0: అండ్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: అటువంటి అపరంజి యొక్క మన సంస్కృతి మనం ఈనాడు వ్యక్తం చేసుకుంటున్నాం.
0: ద షైనింగ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ టుడే.
1: పెద్దలను చూస్తే గౌరవించడం అనేటువంటి మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: గొప్పదాన్ని చూస్తే మనం వినయ విధేయతను చూపించడం మర్చిపోతున్నాం.
0: వి డోంట్ వి ఆర్ నాట్ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై
1: తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ నాట్ లవింగ్ రెస్పెక్ట్.
1: దేని మర్చిపోంది?
0: వాట్ ఇస్ దట్ యు హావ్ నాట్ ఫర్గాట్?
1: చదువుకుంది మాత్రం నీకు నిలుస్తుండాలి.
0: బట్ యు ఓన్లీ రిటైన్ దట్ వాట్ యు స్టడీ. హౌ లాంగ్?
1: ఇది కేవలము నీ తల ఉండినంత వరకు ఇది సంస్కృతి.
0: అండ్ యు విల్ హావ్ ఆల్ దిస్ నాలెడ్జ్ సో లాంగ్ ది హెడ్ ఎగ్జిస్ట్.
1: తర్వాత ఏ మాత్రమూ మన వెంట రాదు.
0: దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ నెవర్ ఫాలో.
1: ఏ మానవుడికైనా
0: ఫర్ ఎనీ మ్యాన్
1: ఎప్పటికైనా
0: ఎనీ టైం
1: కట్టగడపటికి మానవుడు పోయే సమయ లోపల సంస్కారమే వస్తుంది కానీ సంసారం రాదు.
0: ఫర్ ఎనీ మ్యాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నథింగ్ విల్ ఫాలో హిమ్ యాజ్ హి డిపార్ట్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్.
1: సంసారం వస్తుంది అనుకుంటున్నాం. సంసారం నీ వెంటనే రాదు.
0: ఇట్ ఓన్లీ సంస్కార దట్ ఫాలోస్ యూ నాట్ ద సంసార ఆఫ్ ద ఫ్యామిలీ. ఇట్ విల్ నెవర్ ఫాలో.
1: కనుకనే నీకు సంస్కారమే నీ వెంట వచ్చేది.
0: దేర్ఫోర్ ద సంస్కార దట్ ఫాలోస్.
1: అంటి వెంట వచ్చేటువంటి సంస్కారాన్ని సంపాదించుకోకుండా
0: వితౌట్ ఎక్వైరింగ్ ఇట్ పొజెసింగ్ ఇట్
1: ఎక్కడో తుమ్మితే తూలిపోయేటువంటి ఈ సంసారాన్ని నీవు కట్టుకుని
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ మొమెంటరీ ఎఫెమెరల్
1: ఫ్యామిలీ. ఇది ఏ సత్యం నిత్యమని భావించి
0: అండ్ యూ కన్సిడర్ ఇట్ ఎటర్నల్
1: అనేక రకమైనటువంటి అశాంతి గురి అయిపోతున్నావు.
0: అండ్ యు ఆర్ హైలీ రెస్ట్లెస్ ఇన్ ఎవ్రీ వే.
1: చాలా పొరపడుతున్నారు.
0: యు ఆర్ మిస్టేక్.
1: ఇన్ని చదువులు చదివి
0: విత్ ఆల్ దిస్ నాలెడ్జ్
1: చదువులన్నీ చదివి
0: హావింగ్ ఆల్ ఎడ్యుకేషన్
1: చాలా వివేకి అయి
0: సో ఇంటెలిజెంట్
1: మగిడి తన్నడు కూడా మందమతుడు.
0: ఏ ఫూల్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్.
1: ఎవడు తాను
0: హూ ఇస్
1: తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవటం.
0: అండ్ ద వన్ హూ డస్ నాట్ నో ద ట్రూ సెల్ఫ్
1: మగిడి తన్నడు కూడా మందమతుడు.
0: అండ్ ద ఫూల్ డస్ నాట్ నో
1: ఎంత చదువు చదివి
0: ఆల్ నాలెడ్జ్
1: ఏ నీతి ఉన్నను
0: హీ మే బీ నీవే
1: హీనుని గుణము మానలేడు.
0: ఏ మీన్ ఫెలో విల్ నెవర్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ.
1: తరచు చదువు చదువ
0: విత్ ఆల్ ది నాలెడ్జ్
1: తర్కవాదమే కానీ
0: ఓన్లీ ఆర్గ్యుమెంటేషన్
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: హీ విల్ నాట్ హావ్ టోటల్ నాలెడ్జ్.
1: చదువు చదివి చదివి
0: హావింగ్ ఎడ్యుకేషన్
1: చావంగా నేటికి
0: ఆఫ్టర్ ఆల్ యు
1: చావులేని చదువు చదువవని
0: యు షుడ్ స్టడీ సో హావ్ టు బి ఇమ్మోర్టల్.
1: అది ఆత్మతత్వం చావులేదు.
0: అండ్ దట్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అట్టి ఆత్మ చదువును చదివినప్పుడే మనము నిత్య సత్యమైనటువంటి స్వరూపాలుగా ఉంటాం.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ యూ విల్ బి ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: నిద్ర నుండి లేచి
0: రైట్ ఫ్రమ్ ద టైమ్
1: మన నిద్రపోయేడు దాకా
0: అంటిల్ యూ రిటైర్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: ఫర్ యువర్ లివింగ్ యూ హ్యావ్ నో
1: ఏమందుకు చేయొచ్చు జీవితంబు.
0: అండ్ యూ స్పెండ్ యువర్
1: లైఫ్ నీ నిత్య ధారబోసి
0: అండ్ యూ స్పెండ్ టైమ్
1: అరవింద దళాక్షుని విస్మరించి
0: అండ్ యూ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖము పొందితే
0: వాట్ కైండ్ ఆఫ్ ప్రెజర్ యూ హ్యావ్.
1: ప్రీతికి తెలుపు విద్యార్థి.
0: ఓ స్టూడెంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రెజర్ యూ హ్యావ్ స్పెండింగ్ ఆల్ యువర్ లైఫ్.
1: చెప్పు చూస్తావు.
0: యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ ప్లెజర్ యూ హ్యావ్.
1: ఎవరు చెప్పలేదు.
0: నో వన్ కెన్ ఆన్సర్.
1: దాన్ని విస్మరించి, దీన్ని విశ్వసించి ఏమి సంపాదించావు నీవు?
0: యూ ఫర్గెట్ గాడ్ విస్మరించి, బట్ యూ థింక్ ఆఫ్ దిస్ గాడ్ విశ్వసించి, వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్?
1: పోయినాను, దేశాలంతా చుట్టి వచ్చాను.
0: యూ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: కోట్ల కొద్ది సంపాదించాను.
0: యూ ఎర్న్డ్ క్రోర్స్ ఆఫ్ వెల్త్.
1: తెచ్చావు.
0: యూ బ్రాట్ ఇట్.
1: ఎవరికి వస్తుంది అది?
0: హూ విల్ గెట్ ఇట్?
1: పోయే సమయంలో మై వెంట ఒక కాసైనా రాదు.
0: యాజ్ యూ లీవ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ ఇట్.
1: ఇంత చుట్టినావు నీవు, చుట్టి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: యూ వెంట్ ఫ్రమ్ ది వరల్డ్, వాట్ ఇస్ ది యూజ్?
1: కేవలము మ్యాప్ లో చూసి ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్స్ సంథింగ్ లైక్ క్లెయిమింగ్ దట్ యూ హావ్ గాన్ రౌండ్ ది వరల్డ్ బై లుకింగ్ ఎట్ ద మ్యాప్.
1: మ్యాప్ ను చూసి ఇది ఇంగ్లాండ్, ఇది అమెరికా, ఇది జపాను, ఇది ఇండియా అని తెలుసుకున్నంత మాత్రం నీవు చూసినట్టు అవుతుందా?
0: యూ కెన్ పాయింట్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ మ్యాప్, బట్ దట్ డజంట్ మీన్
1: యాక్చువల్ సాధ్యం కాదు.
0: నో.
1: ఒక స్పూన్ ఉంటుంది.
0: హియర్ లైక్స్ ఎ స్పూన్.
1: ఆ స్పూన్ పచ్చడిలో చేరుతుంది. పచ్చడి.
0: You take this spoon to collect chutney.
1: Sambar lo cherutundi.
0: And also sambar.
1: Rasam lo cherutundi.
0: Rasam.
1: Payasam lo cherutundi.
0: Also rice pudding.
1: Annittlono idi praveshistundi.
0: And the spoon will get into any preparation delicacy.
1: Ichi kuda deniki teliyadu.
0: But the spoon does not taste.
1: Attade neevu anni desalu chuttunnavu.
0: You go around all the world.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూస్?
1: అన్ని గ్రంథాలు చదువుతున్నావు.
0: యు రీడ్ ఆల్ బుక్స్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది రిజల్ట్?
1: గంధమే నీలో లేదు.
0: And there's no gandha, the essence in you.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: నో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు బిగిన్
1: విత్. ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: గ్రో మోర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమను 10 మందికి పంచండి.
0: అండ్ షేర్ ద లవ్ విత్ రెస్ట్.
1: పంచి ప్రపంచమంతా ప్రేమమయంగా చూడండి.
0: అండ్ సీ దట్ కన్సిడర్ ద హోల్ వరల్డ్.
1: ఏ విధమైన దుఃఖములు ఉండవు.
0: అండ్ దేర్ విల్ బి నో మిజరీ, సాడ్నెస్.
1: కానీ ఇవన్నీ కూడా మన మనసు ద్వారానే ఏర్పడతాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే మనస్తత్వాన్ని గుర్తించండి.
0: సో నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడే మీకు ధన్యులైపోతారు.
0: దెన్ యుల్ బి రిడీమ్డ్.
1: ఆటలాడినారు.
0: యూ ప్లేడ్ వెల్.
1: ప్రైజులు పొందారు.
0: యూ గాట్ ప్రైజెస్.
1: గొప్ప చాకచక్యాన్ని చూపించారు.
0: అండ్ యూ హావ్ ఎక్స్ప్రెస్ యువర్ స్కిల్స్.
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి అవసరమే.
0: దట్స్ ఆల్ నెసెసరీ ఫర్ స్పోర్ట్స్.
1: ఇది యుగమును సుఖింపే హేమతారక విద్య.
0: అండ్ దిస్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పరమను సుఖింపే బ్రహ్మ విద్య.
0: అండ్ టు బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్యను చూడాలి, పరవిద్యను చూడాలి.
0: అండ్ యూ నీడ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పరవిద్య రైట్ లెగ్.
0: The spiritual knowledge is the right leg.
1: Iga leg iga sukamu left leg.
0: And the secular knowledge is the left leg.
1: He left and right, left and right, left and right vechabadi marching avutundi.
0: Oh, if you have got the secular knowledge and the spiritual knowledge, it is something like right, left, right, left. That is marching.
1: Marching jarugutunnadi ante em marching jarugutundadi?
0: Marching is happening. How
1: left, right, left, right, left, right.
0: In marching you find these two steps, left, right, left, right.
1: Left to edamadi.
0: The left side.
1: The left.
0: And the left has got to be left.
1: Right, always right.
0: And the right step is always right. Always right.
1: Inka okati meer sariga artham chesukovalanukunte laukikamainatundi vishayallo kuda nu sakkani aadarshamantamainatundi arthalu tha untunnayi.
0: In fact there are many many noble ideals which you can know.
1: Prathi daniki right hand ani deeni upayogapedutunnamu.
0: And we make use of the right hand for every task.
1: కానీ రైట్ హ్యాండ్ ఎందుకోసం దీన్ని ఉపయోగపడుతున్నావు?
0: వై డూ యూ మేక్ యూజ్ ద రైట్ హ్యాండ్?
1: రైట్ పనులంతా చేయాలి.
0: డూ రైట్ థింగ్స్.
1: పది మందిని మెప్పించాలి.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: దైవాన్ని ఆనందపరచాలి.
0: అండ్ మేక్ భగవాన్ హ్యాపీ.
1: అప్పుడే నీ రైట్ హ్యాండ్ చాలా సద్వినియోగం అవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ రైట్ హ్యాండ్ హ్యాస్ డిజర్వ్డ్ ఇట్స్ ప్లేస్.
1: లెఫ్ట్ ఏమవుతుంది?
0: లెఫ్ట్ వాట్ విల్ హ్యాపెన్?
1: ఎప్పటికీ లెఫ్టే.
0: ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ లెఫ్ట్ హ్యాండ్ మంచి పని చేయదు.
0: లెఫ్ట్ హ్యాండ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ గుడ్ పర్పసెస్.
1: గలీజ్ అంతా క్లీన్ చేస్తుంది.
0: ఇట్ క్లెన్సెస్ డర్ట్.
1: లెఫ్ట్ ఎప్పుడు వెనుకపోతుంది, రైట్ ఎప్పుడు ముందుకు వస్తుంది.
0: లెఫ్ట్ గోస్ బిహైండ్, ద రైట్ గోస్ టు ద ఫ్రంట్.
1: చక్కగా గుర్తించుకోండి మీరు.
0: నో క్లియర్లీ వెల్.
1: కనుకనే రెండింటి ఎందుకు పనులు కూడా వేరు వేరే ఉంటాయి.
0: జాబ్స్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: కనుక ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్
1: మనం లెఫ్ట్ ని ఎప్పుడైనా లెఫ్ట్ చేసుకోవాల్సింది.
0: ద లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ సమ్ డే రాదా.
1: రైట్ ని ఎప్పుడు దాన్ని పాటించవలసింది.
0: ద రైట్ హ్యాస్ గాట్ టు బి అడ్హియర్.
1: రైట్ ని మనం సాధించవలసింది.
0: అండ్ ఇస్ ద రైట్ దట్ హ్యాస్ టు బి అచీవ్డ్.
1: అది ఏ మన జీవితం యొక్క లక్ష్యము.
0: అండ్ దట్స్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి?
0: వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
1: అది ఏ మన ఏం?
0: And that should be our
1: fundamental truth nu gurtinchali.
0: And we have to know the fundamental truth.
1: Adiye nenu aneetvantidi.
0: That fundamental truth is this principle of I.
1: Ah nenu anedi meelo untundali.
0: That I is in you.
1: Danni gurtinchuko.
0: Know this.
1: Danni etta gurtinchali?
0: How do you know?
1: Mind dwarane gurtinchali.
0: It is the mind that helps you
1: Endukante
0: to know.
1: Endukante mind ee yokka aatma yokka pratibimbame.
0: Because mind is the reflection of the self.
1: Ee aatma yokka pratibimbanni manam visarjinchi
0: we forget that
1: laukikamaina క్షణికమైన ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. అయితే దాన్ని సాధించాలి.
0: We may get into the world, but it's momentary and fleeting, but yet we should achieve the goal.
1: విభజించవలసింది, వేరే వేరే విభజించాలి.
0: And we have to classify.
1: దానినే బుద్ధి అన్నారు.
0: And this classification is
1: discrimination power.
0: And that is the discrimination power.
1: ఒక చిన్న ఒక ముసంబి మనం తీసుకుందామంటే,
0: and if you got the orange fruit,
1: దాని పైనంతా ఒలుస్తావు.
0: You remove all the skin.
1: ఒలిచిన పిప్పినంతా పారవేస్తావు.
0: And you remove the whole
1: pulp. లోపల జ్యూస్ ను మాత్రమే తీసుకుంటావు.
0: And you accept
1: the juice. ఇది బుద్ధి యొక్క లక్ష్యం.
0: And this is the quality of
1: చెడ్డను పారవేస్తావు.
0: You remove the bad.
1: మంచిని స్వీకరిస్తావు.
0: And you accept good.
1: కనుకనే రుచికరమైనటువంటి దాన్ని స్వీకరించాలి, రుచిహీనమైనటువంటిది పారవేయాలి.
0: Accept that is tasteful and reject which is not so.
1: కేవలం మానవుడే కాదు,
0: నాట్ ఓన్లీ హ్యూమన్,
1: మీరు ఎక్కడైనా చూచింటారు కోతులు కూడా ఆ పని చేస్తాయి.
0: మంకీస్ ఆల్సో డిస్క్రిమినేట్.
1: ఒక అరటి పండు దానికి విసిరివేయి,
0: ఇట్ త్రో ఏ ప్లాంట్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్,
1: ఒలుస్తుంది.
0: ఇట్ రిమూవ్స్ ఇట్స్ పీలింగ్,
1: కోతి లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటుంది.
0: అండ్ ఇట్ జస్ట్ ఈట్స్ ద ఫ్రూట్ ఇన్ సైడ్.
1: నీవు కోతేనా?
0: And are you also simply a monkey like that?
1: నీవు అదే పని చేస్తున్నావే.
0: You do the same thing.
1: కాబట్టి నీవు కోతి కాదు.
0: You are not a monkey.
1: నీవు mankind.
0: You belong to mankind.
1: నీవు చేసే పనులు కోతులు కూడా చేస్తున్నాయి.
0: The other activity you do is done by monkey.
1: నీవు చేసే పనులు పశువులు కూడా చేస్తున్నాయి.
0: Also animals.
1: అది కాదు.
0: That's not great.
1: పశువుకైనా ఒక స్వార్థం లేదు.
0: The animals have no selfishness.
1: మొట్టమొట్ట పంటలో ప్రవేశిస్తాయి.
0: And they get into the fields.
1: పంటలో ప్రవేశించి నాలుగు కందినంతా తింటుంది.
0: And it just gazes on the grass
1: there. గబ గబ తింటేసిస్తుంది.
0: And it goes on eating the grass.
1: తిరిగి స్వస్థానానికి పోయి చేరుతుంది.
0: And it goes to its place.
1: స్వస్థానానికి చేరిన తర్వాత తిరిగి తీసుకొని నెమరు వేసి తిరిగి మింగుతుంది.
0: All that it has eaten before is mastigated once again.
1: కాబట్టి మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మంచినంతా స్వీకరించాలి.
0: So as we go around the world, we have
1: don't
0: to accept
1: waste
0: all the
1: time.
0: Food. Don't waste time.
1: ఈ టైం అంతా కూడా నువ్వు పవిత్రమైన దానికి ఉపయోగించు.
0: We should sanctify our time.
1: అక్కడ ఏమాత్రము కూడా నిదానం చేయవద్దు.
0: Don't delay to do.
1: మంచిని చక్కగా తినేసేయి.
0: And you eat, accept all that is
1: తర్వాత నీ స్వస్థానానికి పోయి నీ రూమ్ పోయిన తర్వాత మెమరీ వేసుకుంటూ రావాలి.
0: అండ్ యాజ్ యు గో బ్యాక్ టు యువర్ ప్లేస్ ద రూమ్ యూ షుడ్ బ్రింగ్ బ్యాక్ టు మెమరీ
1: ఆవిర్భవిస్తుంది.
0: అండ్ దేర్ లైస్ ద డివినిటీ,
1: నిజమైనటువంటి దేహశక్తిని అందిస్తుంది.
0: అండ్ దట్ విల్ గివ్ యూ ఆల్ ద ఫిజికల్ పవర్, దేహశక్తి.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: పశుపక్షి మృగాదులు ఎందుకు ఎంతో విజ్ఞానం ఉంటుండాలి.
0: బర్డ్స్ అండ్ యానిమల్స్
1: ఎంతో ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: అండ్ దే హావ్ గాట్ దట్ అవేర్నెస్.
1: కానీ ఎంతో సుజ్ఞానం ఉంటుండాలి.
0: దే టూ హావ్ గాట్ స్పిరిట్.
1: కానీ ఇంత చదువులు చదివి కూడాను ప్రజల లోపల ఈ సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు ఏమాత్రం లేకుండా పోతున్నాయి.
0: బట్ పీపుల్ విత్ ఆల్ దే హై ఎడ్యుకేషన్ నాలెడ్జ్ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: కనుకనే ఆ సుజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సాధించండి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అక్వైర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: చాలా మంది విద్యార్థులంతా కూడాను పరమ మూర్ఖులుగా మారిపోతున్నారు.
0: మెనీ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ ఫూల్స్.
1: ఎందుకంటే నాలో దీంట్లో మంచి ఫిజిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
0: బికాస్ హీస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ హై
1: కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చాయి.
0: ఐ గాట్ వెరీ హై మార్క్స్.
1: మ్యాథమెటిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
0: మ్యాథమెటిక్స్ ఐ గాట్ హై స్కోర్.
1: ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చింది.
0: ఐ గాట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్
1: అనుకుంటారు.
0: యూ థింక్ సో?
1: ఏమిటి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్?
0: వాట్ ఇస్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్?
1: ఈ భౌతిక విద్యలో నేర్చుకునేది అక్కడ పోయి కక్కావు.
0: ఆల్ ద వరల్డ్ ఇన్ ఆల్ యూ జస్ట్ వామిటెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్.
1: కానీ అందులో మాత్రమే వచ్చావు.
0: దట్స్ ఆల్.
1: ఫండమెంటల్ ఎంతవరకు టచ్ చేశావు?
0: వాట్ ఎక్స్టెండ్ యూ హావ్ గాన్ టు ద ఫండమెంటల్?
1: ఆధ్యాత్మికంలో ఏం పాస్ చేశావు?
0: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ హావ్ యూ పాస్?
1: దీంట్లో ఫస్ట్ క్లాస్.
0: హియర్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ క్లాస్.
1: దాంట్లో లాస్ట్ క్లాస్.
0: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ క్లాస్.
1: దీంట్లో ఒక విధమైన ఫస్ట్ ప్రైజ్.
0: అండ్ యూ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్.
1: దాంట్లో లాస్ట్ ప్రైజ్.
0: లాస్ట్ ప్రైజ్ ఇన్ స్పిరిచువల్.
1: దీంట్లో మార్క్స్.
0: హియర్ మార్క్స్.
1: దాంట్లో రిమార్క్స్.
0: దేర్ యూ గెట్ రిమార్క్స్.
1: కాబట్టి ఆ రిమార్క్స్ మనం చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ రిమార్క్స్ ఎనీవేర్.
1: దాంట్లో కూడా మనం మార్క్స్ తెచ్చుకోవాలి.
0: యూ షుడ్ గెట్ మార్క్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
1: పట్టుదల కావాలి.
0: దట్ డిటర్మినేషన్ నెసెసరీ.
1: ఆ నమ్మకం రావాలి.
0: దట్ ఫెయిత్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే ఎంత మాత్రమని ఎవరు తలచినా అంత మాత్రమే నీవన్నాడు పురందర్దాస్.
0: అండ్ సో ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ మేనిఫెస్ట్ యాజ్ పర్ యువర్ ఎస్టిమేట్ అండ్ యాజ్ పర్ యువర్ థాట్.
1: దైవము రెండూ చేస్తాడు.
0: గాడ్ డస్ బోత్.
1: కీడు చేస్తాడు, మేడు చేస్తాడు.
0: హార్మ్ అండ్ ద హెల్ప్.
1: అది ఏ పురందర్దాస్ కూడా చెప్పాడు.
0: వాట్ ఇస్ సెడ్ బై పురందర్దాస్?
1: రామా,
0: రామా,
1: నీ నామాన్ని స్మరించుకుంటూ
0: ఐ చాంట్ యువర్ నేమ్.
1: ఎన్నో విధములుగా కూడా తరింపజేసినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నాను.
0: And though I chant your name, I am not able to know the nature of the self or the spirit.
1: నీవు నన్ను రక్షించే సమయంలో రాముడవు.
0: As you protect me, you are Rama, God.
1: శిక్షించే సమయంలో యముడవు.
0: As you punish me, you are Yama.
1: యముడు నీవే, రాముడు నీవే.
0: You are Rama, God, the Yama, God of death. You are both.
1: కంసునికి రాములే, కృష్ణుడే యముడిగా పోయినాడు.
0: And to Kamsa, Krishna appeared as Yama, the God of death.
1: కానీ కంసదూతలుగా నిట్టుంటాడంత రాముడిగా నిలిచాడు. కనుక మనం ఏ ఒక్కదాని కూడాను దేవుడు వేరు, కీడు చేసిన వాడు, మేడు చేసిన వాడు అని అనుకోకండి.
0: వీ షుడ్ నెవర్ థింక్ గాడ్ పనిషెస్ యూ ఆర్ రివార్డ్స్ యూ.
1: కీడు చేస్తాడు, మేలు చేస్తాడు.
0: హి రివార్డ్స్ యు అండ్ హి పనిషెస్ యు.
1: ప్రహ్లాదునికి మేలు చేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి రివార్డెడ్
1: కీడు చేశాడు.
0: అండ్ హి పనిష్డ్
1: హిరణ్యకశిపుని దృష్టిలో యముడు.
0: సో ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ హిరణ్యకశిప ఇస్ యమ.
1: అదే యముడే ప్రహ్లాదు దృష్టిలో నారాయణుడు.
0: అండ్ ది సేమ్ యమ ఇన్ ది సైట్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ నారాయణ.
1: కాబట్టి ఒకరికి నరుడు, ఒకరికి రెండోటి నారాయణుడు.
0: సో టు వన్ నారాయణ నారాయణ
1: యముడు, ఒకరికి నారాయణుడు.
0: అండ్ సో ది యమ అండ్ నారాయణ అంటూ
1: కాబట్టి యముడికి నారాయణుడికి వ్యత్యాసం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యమ అండ్ నారాయణ.
1: హెల్ప్ చేసినప్పుడు నారాయణుడు అవుతాడు.
0: అట్ టైమ్స్ ఆఫ్ హెల్ప్
1: హర్ట్ చేసినప్పుడు యముడు అవుతాడు.
0: యాజ్ యు ఆర్ హర్ట్ హి
1: టర్న్స్ హర్ట్ ఎందుకోసం చేస్తున్నాడు?
0: వై షుడ్ హి పనిష్ యు?
1: చెడ్డని హర్ట్ చేస్తున్నాడు.
0: అండ్ హి పనిషెస్ యు బికాజ్ ఆఫ్
1: హెల్ప్ చేస్తున్నాడు.
0: సో బికాజ్ హి
1: పనిష్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: దీనిని వ్యాసుడు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్
1: బై వ్యాస. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: That's what he said, the help ever hurt never in the statement of Vyasa.
1: భగవంతుని మనసును నొప్పించేస్తే వాడి కంటే ఇంకెమ్మదేవుడు యమదూత మరొకరు లేడు.
0: And in fact, if you hurt God, there can never be worse the worst person.
1: భగవంతుని విమర్శిస్తే వాడి కంటే యముడు మరొకరు లేడు.
0: And if you criticize God, there cannot be worse than that Yama.
1: భగవంతునికి దూరమైపోతే వాడి కంటే ఇంక నరకం మరొకరు లేడు.
0: If you distance from God, there cannot be much worse than the hell.
1: అనుకుంటారు దేవుని తలచినటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది బ్రతకలేదు.
0: And you say that there are many people who are living who have forgotten God.
1: బ్రతుకుతున్నారు, బ్రతుకుతున్నారు. ఏ విధంగా బ్రతుకుతున్నారు?
0: దే లివ్ హౌ ఆర్ దే లివింగ్?
1: నక్కల వలె, కుక్కల వలె బ్రతుకుతున్నారు.
0: దే ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఏ ఫాక్స్ అండ్ ఏ డాగ్.
1: మనుషుల వలె, భక్తుల వలె, పవిత్రుల వలె బ్రతకటం లేదు.
0: దే ఆర్ నాట్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, ది లైఫ్ ఆఫ్ ఏ డివోటీ, ఏ సేక్రెడ్ లైఫ్.
1: కనుకనే మనము క్వాలిటీని పెంచుకోవటం మంచిది.
0: సో వీ షుడ్ డెవలప్ ద క్వాలిటీ.
1: క్వాంటిటీకి పోకండి.
0: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ క్వాంటిటీ.
1: భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి.
0: అండ్ వీ షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: దానికి తగినటువంటి యొక్క మన ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పేరును ప్రచారంగా మంచి అభివృద్ధిగా ఆదర్శవంతమైనదిగా చూపించండి.
0: అండ్ వీ షుడ్ కీప్ ది గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అండ్ వీ షుడ్ బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: మీరు ఫ్రీగా ఇంతకాలం ఇక్కడ చదివినందుకు,
0: ఫర్ హావింగ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ టోటలీ ఫ్రీ,
1: పేరును మాత్రం చక్కగా నిలపండి.
0: Keep up the good name of the institute.
1: ఎందుకోసం?
0: Why?
1: మీ యొక్క చీరికి చేసినట్టు ఉపకారానికి తగిన కృతజ్ఞత.
0: Because the institute has helped you.
1: ఎక్కడే గాని ఏ ఇన్స్టిట్యూట్ గాని డబ్బు పెట్టండి, ఒక్కదేని కూడా సై చీటు కూడా ఇవ్వరు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెనాట్ గెట్ అడ్మిషన్ వితౌట్ మనీ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్.
1: ఆ మెయిన్ ద్వారంలో కూడా ప్రవేశపెట్టరు.
0: దే వోంట్ పర్మిట్ యూ టు గెట్ ఇన్ టు ద మెయిన్ గేట్.
1: అంతా డబ్బు, డబ్బు, డబ్బు.
0: మనీ, మనీ ఎవ్రీవేర్.
1: మనీ, మనీ, మనీ.
0: Money is needed everywhere.
1: ఏం ప్రయోజనం మనీ? మనీ కమ్స్ అండ్ గోస్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: దానిని పెంచుకోండి మీరు.
0: వీ హావ్ టు డెవలప్ మొరాలిటీ.
1: ఇంత ప్రేమను పెంచి
0: ఆల్ ద లవ్
1: ఇన్ని విధాలు మీకు ఇది చేసినప్పుడు,
0: గివింగ్ యూ ఆల్ హెల్త్,
1: ఈ కృతజ్ఞత రక్తంలో ప్రతి బొట్టు లోపల కూడా నిలిచిపోవాలి.
0: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
1: ఈనాటి చదువులు ఎట్లున్నాయంటే,
0: అండ్ హౌ ది ప్రెసెంట్ పొజిషన్,
1: కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ జీరో.
0: ది కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ ఆర్ బిగ్ జీరో టుడే.
1: కానీ పాఠాల లోపల మాత్రం మంచి హీరోస్.
0: బట్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్ దే ఆర్ హీరోస్.
1: అడిగిన ప్రశ్నకంతా జవాబు చెప్తారు.
0: అండ్ దే విల్ రిప్లై ఎనీ క్వశ్చన్ యూ పుట్.
1: దాంట్లో హీరోలు కానీ ఈ జనరల్ నాలెడ్జ్ ఇస్ జీరో.
0: బట్ ఇన్ జనరల్ నాలెడ్జ్ యూర్ ఇస్ జీరో.
1: ఏం చేయాలి వారికి అనేటువంటి తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్. యూ షుడ్ నాట్ స్టాప్.
1: ప్రతి పిల్లవాడి యొక్క విషయం కూడాను, ప్రతి ట్రైనర్ యొక్క విషయం కూడాను స్వామి స్వయంగా చూస్తూ వచ్చాడు.
0: స్వామి అటెండ్స్ పర్సనలీ ఆన్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ట్రైనర్.
1: మీరు అనుకుంటారు స్వామి ఎక్కడో ఉన్నాడే దీనికి తెలియదు అనుకుంటారు.
0: యూ థింక్ స్వామి మూవ్స్ అబౌట్, హీ డజంట్ నో దీస్.
1: కానీ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో వక్కువై ఉన్నాడు.
0: భగవాన్ ఈజ్ హియర్ ఇక్కడ, భగవాన్ ఈజ్ దేర్ అక్కడ, భగవాన్ ఈజ్ ఎవ్రీవేర్ ఎక్కడ.
1: డబ్బు కోసం వరీనే చేయవద్దు.
0: నెవర్ వరీ ఫర్ మనీ.
1: మన కృతజ్ఞతను నిలుపుకోవాలి.
0: బట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: ఆ గ్రాటిట్యూడ్ మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్.
1: ప్రతి వచ్చినటువంటి వారికి కూడా సంతృప్తి పరుస్తూ ఉంటాను.
0: ఎవ్రీ వన్ ఇస్ సాటిస్ఫైడ్ బై భగవాన్.
1: మీరు చేసే పనులు అన్నింటి యొక్క నష్టమో కష్టం అంతా నేనే భరిస్తుంటాను.
0: భగవాన్ బేర్స్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దాట్.
1: దీన్ని గుర్తించుకోలేని వారు మీ తత్వాన్ని మీరు ఏ విధంగా గుర్తించుకోవాలి?
0: ఇఫ్ యు డోంట్ నో దిస్ హౌ ఇస్ ఇట్ దట్ యు విల్ బి ఏబుల్ టు నో యువర్ సెల్ఫ్.
1: అందరూ ఎంతో శ్రమించి,
0: ఆల్ హావ్ స్ట్రెయిన్.
1: టీచర్స్ చాలా శ్రమ పడ్డారు.
0: టీచర్స్ ఆల్సో హావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్.
1: యంగ్ టీచర్సే కాదు,
0: నాట్ ఓన్లీ యంగ్ టీచర్స్,
1: వృద్ధులైనటువంటి టీచర్స్ కూడాను,
0: ఆల్సో సీనియర్ టీచర్స్,
1: రిటైర్డ్ అయిపోయి కూడాను తిరిగి మన కాలేజ్ లో పనిచేస్తున్నారు.
0: దే ఆర్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్.
1: వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ రెండర్డ్ హెల్ప్.
1: ఎవరికి తగింది వాడి శక్తి?
0: The people do not know their power.
1: Andaru chesaru.
0: All worked.
1: Kanuka manamu meeru eppudu kudanu unity ga untunte entaina manamu divinity ni sampadinchukovachu.
0: With unity you can attain divinity.
1: ఆ డివినిటీ ఒకటి ఉంటే అన్ని మనకు ప్రాప్తిస్తుంటాయి.
0: విత్ డివినిటీ ది రెస్ట్ విల్ ఫాలో.
1: కనుక మీరందరూ శ్రమించి పనిచేశారు.
0: యూ స్ట్రెయిన్డ్ అలాట్.
1: తగినటువంటి కృషి చేశారు.
0: యూ ఆల్సో ఎక్సలెంట్
1: విజయాన్ని సాధించారు.
0: అండ్ యూ
1: ఈ విజయానికి మూల కారణం ఎవరంటే నీ ఒకటి కాదు, అందరూ ఒకటే.
0: ఫర్ ద సక్సెస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ మాదిరి ఇంకొక ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎక్కడ కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఈక్వల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ ఎనీవే.
1: ఎంత అన్యోన్యంగా, ఎంత అనుకూలంగా, ఎంత ప్రేమతో ఉంటుంటారు.
0: ద ఫ్రెండ్లీనెస్, ద కోఆర్డినేషన్, ద హార్మనీ, ద కోఆపరేషన్,
1: అన్నింటికీ మూల కారణము ఈ ఒక్కటే, ఇదొక్కటే.
0: భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్.
1: ఈ యూనిటీ కంటే అప్పుడు దీని నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క యూనిటీకి.
0: దిస్ యూనిటీ బ్రాట్ ఫోర్త్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ విదిన్.
1: కోర్ట్ అయినా కూడా నేను లెక్క చేయను.
0: భగవాన్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్
1: పిల్లలు బాగుపడాలి, దేశానికి ఆదర్శాన్ని అందించాలి.
0: ఆల్ బాయ్స్ షుడ్ బి గుడ్, దే షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ.
1: కానీ ఇంత అనుభవించి కూడా కొంతమంది కృతజ్ఞత లేకుండా పోతుంటారు.
0: సమ్ పీపుల్ ఆర్ నాట్ గ్రేట్ఫుల్ విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్.
1: వాళ్ళ కర్మ అంతే.
0: దట్ ఈస్ దేర్ డెస్టినీ.
1: నష్టం రాసిన రాధ కన్న కలదాను ఊరేండు చింతిల్లినన్.
0: ఈవెన్ యు వరీ ఫర్ 100 ఇయర్స్ యు కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ.
1: కనుకనే వాళ్ళ కర్మ అంతే.
0: దే హావ్ టు ఫేస్ దేర్ ఫేట్.
1: మీ ప్రాప్తి ఇంతే.
0: దట్ ఇస్ ఓన్లీ యువర్ డిజర్వ్డ్నెస్.
1: కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పేరును నిలబెట్టడానికి తగిన కృషి చేయండి.
0: యూ మే గో ఎనీవేర్, కీప్ అప్ ది గుడ్ నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: ఏది కావాల్సిన నేను సిద్ధంగా ఉన్నాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
1: కానీ కీర్తిని, ఇన్స్టిట్యూట్ కీర్తిని నిలబెట్టాలి.
0: అండ్ యూ షుడ్ ఆల్సో కీప్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
1: వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఈ ఇన్స్టిట్యూట్ విషయంలో ఆనందిస్తూ ఉంటారు.
0: మెనీ పీపుల్ హావ్ బీన్ విజిటింగ్ దిస్ ప్లేస్, ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఇన్స్టిట్యూట్.
1: అనంతపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా, చాలా ఆడబిడ్డలు కూడా ఎంతో శ్రమ పడి వచ్చారు.
0: ద గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్, దే ఆల్సో ఎక్సర్టెడ్ స్ట్రెయిన్డ్ అలాట్.
1: నిజంగా పుట్టపర్తిలో ఉన్నటువంటి వారి దగ్గర గొప్ప అదృష్టము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి ఆర్ వెరీ లక్కీ.
1: ప్రొద్దున సాయంకాలం స్వామి దర్శనానికి రావటం, స్వామి సంభాషణలు తీసుకోవటం, స్వామి స్పర్శలు కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
0: దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి దే ఆర్ లక్కీ ఎనఫ్ టు హావ్ భగవాన్స్ దర్శన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: అనంతపురంలో ఉండేటువంటి స్త్రీలకు ఏదీ లేదు పాపం.
0: గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ డోంట్ హావ్ దీస్ ఛాన్సెస్.
1: నేను 12 సంవత్సరాలు అయిపోయింది అనంతపురం పోక.
0: భగవాన్ విజిటెడ్ అనంతపూర్ 12 ఇయర్స్ బ్యాక్.
1: కానీ నేను పోకపోయినప్పటికీ వారు స్వామి అక్కడ ఉన్నట్టుగా భావించుకుని వారు శ్రద్ధగా భక్తిగా పనిచేస్తున్నారు.
0: దో భగవాన్ హాజ్ నాట్ గాన్ దేర్, దే ఆర్ ఫీలింగ్ హిస్ ఫిజికల్ ప్రెసెన్స్ అండ్ వర్కింగ్.
1: కాబట్టి వారి యొక్క భక్తి ప్రపత్తులు త్వరలో ఉండే వారిని కూడా విజయాన్ని సాధిస్తారు.
0: అండ్ వెరీ సూన్ దే ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ విత్ దేర్ సిన్సియరిటీ.
1: త్వరలోనే అనంతపురం పోయి
0: భగవాన్
1: త్వరలోనే అనంతపురం పోయి
0: విల్ బి విజిటింగ్ అనంతపురం వెరీ షార్ట్లీ.
1: ఇంతకాలము వారు నిరాశతో, నిస్పృహతో ఉండినటువంటి వారిని
0: దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్ టిల్ నౌ,
1: ఆనందాన్ని పరిచి వస్తారు.
0: భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక మొట్టమొదటి వేచి ఉండాలి.
0: ఫస్ట్ యూ హావ్ టు వెయిట్.
1: ప్రతి కర్మకుడు ఒక ఫలితం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ రిజల్ట్ ఫర్ ఎవ్రీ యాక్షన్.
1: కాబట్టి ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
0: అండ్ యూఆర్ బౌండ్ టు ఫేస్ ద రివార్డ్.
1: త్వరలోనే పవిత్రమైనటువంటి ఫలితం కూడా వస్తుంది.
0: వెరీ సూన్ యూ విల్ హావ్ సీక్రెట్ రిజల్ట్.
1: ముఖ్యంగా భారతదేశానికి చాలా శుభం ఏర్పడుతుంది.
0: అండ్ భారత్ విల్ హ్యావ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆస్పీషియస్ పీరియడ్.
1: అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
0: మెనీ పీపుల్ ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఏ నిమిషంలో వార్ వస్తుందో,
0: వార్ మైట్ కమ్ ఎనీ
1: టైం. ఏ నిమిషంలో పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరుగుతుందో.
0: వెన్ దేర్ విల్ బి వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్.
1: ఏది జరగదు.
0: నథింగ్ విల్ హ్యాపెన్.
1: భారతదేశము పవిత్రమైన దేశము, ఎప్పటికీ సుక్షేమంగానే ఉంటుంది.
0: భారత్ ఈజ్ సేక్రెడ్ ల్యాండ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి సక్సెస్ఫుల్.
1: చిన్న చిన్నవన్నీ కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటుంటాయి.
0: స్మాల్ థింగ్స్.
1: నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే లడాయి వేస్తుంటారు.
0: దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్యామిలీస్.
1: ఇన్ని కోట్ల కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న చిన్న లడాయిలు రాకపోదు.
0: భారత్ విత్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ దేర్ బి
1: కానీ వార్ అనేటువంటిది లేదు.
0: బట్ దేర్ బి నో వార్ ఎట్ ఆల్.
1: వారు వీరు వారు అందరూ కూడా ఒక ఏకోన్ముఖులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు.
0: ఆల్ విల్ స్టాండ్ యునైటెడ్ అల్టిమేట్లీ యాజ్ వన్ ఫ్యామిలీ.
1: మీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్త సుఖినో భవంతు అనే ప్రార్థనలు చేయండి.
0: ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్ ఆఫర్ ప్రేయర్స్ హోల్ హార్టెడ్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి.
0: Let the whole world be happy.
1: మనం లోకాన్ని బట్టి మనం జీవిస్తున్నాము.
0: You live in this world.
1: లోకమే లేకపోతే నీవెవరు?
0: Without this world, who are you then?
1: నీవే లేకపోతే లోకం ఎక్కడ?
0: Without this world, then where is he? Without you, there is no world.
1: సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: So there is intimate relationship between you and the world.
1: కాబట్టి భగవత్ నామస్మరణ చేసుకుంటూ
0: chant the name of God.
1: లోక క్షేమాన్ని ఆశిస్తూ
0: ఆల్వేస్ ప్రే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
1: క్షేమాన్ని నీవు పాల్గొని
0: అండ్ యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్
1: సేవల్లో కూడాను దీర్ఘస్థాయి సేవలు చేయండి
0: అండ్ యూ ఆల్సో టేక్ అప్ సర్టన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్
1: భజన బినా సుఖ

0: అధిక భాషించు సూరత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యశూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది. బ్రతుకు ఆడంబరముల భ్రాంతి ఆయే.
0: ఆల్ లైవ్స్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ ఫామ్ షోన్.

0: స్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
1: The present day plight of the students is highly confused.
0: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
1: The one who talks would not read. The one who studies well does not speak.
0: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
1: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
0: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
1: Human values have vanished today.
0: అసలు మానవునిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
1: Human being is not conducting himself like that of a human being.
0: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
1: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
0: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
1: By talking too much, man is wasting his time.
0: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
1: He is losing this divine power and the sanctity given to him.
0: Adika maatade kolladi atani yendu napak shakti kudanu nasinchutunnadi.
1: So we talk more and more, we lose our memory power.
0: Inte kaakunda ekagrata padukodunu cheeninchipothunnadi.
1: The concentration also will decrease.
0: Tadwara manavuni shariramundunnatvanti energy, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: He also loses the divine energy given to him.
0: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
1: By talking too much, he is more and more hungry.
0: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
1: As he is more and more hungry, he eats more.
0: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
1: By eating too much, he becomes lazy.
0: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకు కూడాను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: Being a dunce, he will not be sincere in any task.
0: ఎట్టి సేవలు ఎందుకు తాను పాల్గొనటకు అంగీకరించటం.
1: He is not prepared to render service in any form.
0: కనుకనే ఈనాటి యువకులు ఎందు సేవాభావం అత్యవసరం.
1: Among youth, the spirit of service is essential.
0: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
1: In order to serve, we should eat under certain limits.
0: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
1: Excessive eating is dangerous. We should eat in set limits.
0: Vallabhai Patel kudunu cheppetunte vaadu.
1: This is stated by Vallabhai
0: Patel. Mitanga maataadu, amitanga pani chey annadu.
1: He said, talk less and work more.
0: Ante kaakunda atanu chakkaga tana yokka panini taanu kramashikshanaga taanu saagistu poyetunte vaadu.
1: Not only this, he did all his work.
0: Itanni andaru kudunu practical man annaru.
1: Everyone call him a practical man.
0: Inte kaakunda vidurudu kudanu mamana mavanamta kante undinatvanti yokka shakti marok shakti ledu annadu.
1: Vidura also said, by observing silence we will have the power.
0: Anduvalle prachina maharshulu mavanamunu aashrayinchi mavanamudram chetane divyatvani pondagalavutu vacharu.
1: Therefore ancients observed silence and could attain divinity.
0: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనం చేత అభివృద్ధి గాంచుతుంది.
1: The spiritual power will increase as we observe silence.
0: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాడు.
1: By talking too much, we give a scope of being nervous.
0: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
1: బికాస్ ఆఫ్ నర్వస్నెస్ he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
0: Enta mitamuga manam maatadte anta sevalu manam aacharinchavachchu.
1: If we talk less, we can serve more.
0: Aithe ee sevalu yella aneka vidhamainatvanti yokka mitrutvanni kudanu abhivruddhi gaavinchukovachchu.
1: Through service we can develop friendship.
0: Ee mitrutvam ante emiti?
1: What do you mean by friendship?
0: Kevalamu hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitri.
1: It's not greeting each other by saying hello.
0: Anni samalemiyandu anni paristhitiliyandu anni rangamuliyandu kudanu taanu aikamathyamto pani chestaniki poonukovali.
1: It is a kind of preparedness to work unitedly in all circumstances.

0: and positions.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: సుహృత్ భావము అన్నారు. సుహృత్ అనగానే మంచి స్నేహితుడు ఎవరు ఈ జగత్తునందు?
0: Who is a good friend in this world?
1: భగవంతుడే గుడ్ ఫ్రెండ్.
0: God is the only good friend.
1: తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా కుమారుడైనా ఇంకెవరైనప్పటికీ అంతో ఇంతో స్వార్థమనేటువంటిది సప్రయోజనమైనటువంటిది లక్ష్యం అందించుకునే ఇతరులను ప్రేమిస్తుంటారు.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: ఎట్టి స్వార్థము లేక ఎట్టి స్వప్రయోజనము లేక ప్రేమించేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: Without an iota of selfishness and self-interest, there is only one God who loves you.
1: ఎట్టి తత్ఫలితమును కూడా తాను ఆశించడు.
0: He doesn't expect anything in return.
1: ఎవరి నుండి కూడా తాను ఏమిని అందుకోడు.
0: He doesn't receive from anyone.
1: తాను అందించడమే తన యొక్క లక్ష్యం కానీ అందుకోవటం తన యొక్క లక్ష్యం కాదు.
0: He only gives and gives, he does not take.
1: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు సరి అయినటువంటి యొక్క పద్ధతులను సరి అయినటువంటి నడతలను సరి అయినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend where are you, he will say I am present at such certain place in a hotel or his own residence.
1: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: Who is the one that stays there in that hotel?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: It's only the body that stays there in the hotel.
1: కాని దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: కనుకనే తాను నివసించేది ఎక్కడ?
0: Where does he live?
1: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
0: He lives in his own heart.
1: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
0: That heart is called love.
1: కనుకనే ప్రేమయందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: So man lives in love.
1: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: He carries out life so
1: ప్రేమ చేతనే తన నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: So what is, where is his residence? Love.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరి అయినటువంటి యొక్క ప్రవర్తన చేతను సరి అయినటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kodanu maatalu chetanu chestalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo shirdi lo untunnappudu baba,
0: at one time when baba was there in shirdi,
1: das gan anetundi oka bhaktudu undetundi vaadu.
0: There was a devotee by name das gan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ వర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూ.
1: ఆ సమయం లోపల ఈ మహారాజ్ దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడేది తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హీ సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్ ఏ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా వై డోంట్ యూ పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ.
1: ఎవరొద్దన్నారు, తప్పక ఉండవచ్చు, ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్లా, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: హి సెడ్ వై నాట్, యూ కెన్ స్టే, Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: కనుక నీవు కూడాను ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతాను అన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్డ్ హిస్ డ్యూటీ. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years, he came, Bhagwan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paatapadutunnanu kaani, dhanam kosam kaani, leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get promotion?
1: Taam promotion andisthe tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ, హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరం అయింది.
0: 1-2 ఇయర్స్ పాస్డ్.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామ మొహరం.
1: మర్చావా నీవు ఇచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్, దాస్ గారు, హావ్ యూ ఫర్గాటన్ ద ప్రామిస్ యూ హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి, ఐ హావ్.
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: Sare pommannadu.
0: He said, okay, go.
1: Taanu tirigi vachi cheretappudiki aa station lopala,
0: by the time he returned there at the station,
1: ekkado konni dongilinchinatunte oka vastuvulanni kudunu bangaru vastuvulu police station lo untunnayi.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతురికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: ఈ వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు,
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూ,
1: ఎవరు తెచ్చి పెట్టారు,
0: హూ బ్రాట్ దెమ్ హియర్.
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీ.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone. ప్రతి ఒక్కటి
1: కూడాను తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత, తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country. It is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీవన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్డ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్, కృష్ణ యు బి అవర్ ఎమిసరీ, యు గో దేర్ యాస్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్. పాండవులలో
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డినరీ డివోటెడ్.
1: ధర్మజుడు, అర్జునుడు, భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ, అర్జున, భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్ట పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
1: సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా భావన హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్,
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుని యొక్క ప్రవర్తన, పరమ భక్తుని యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాది.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెడ్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున
0: అభిమానమే,
1: యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితల్లు లీల.
1: Why should you throw the jasmine?
0: Nushkaranni brola kitoktulu mela gunajala yelayi sandhi matalika gopala.
1: Why do you throw all these precious things into the fire? Would they ever accept for the compromise? Why all this?
0: Salika
1: yena
0: uttara dakshina dhruvulu kaliyuna.
1: East and west will ever they meet?
0: Yuddham siddhamanaka kalaharanamikeyela.
1: Be ready to fight, why do you waste time?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: డూ యూ థింక్ ద నార్త్ అండ్ సౌత్ వుడ్ ఎవర్ మీట్?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిట్ వాజ్ in the middle.
0: Inta surattamu veerattamu gambheeramto palikinaatvanti yokka ee krishnudu manasu karigi poyindi.
1: Krishna's heart melted though he had all the valor and the courage.
0: Ee bandhu mitrulu chuchetappudike manasu mari poyindi.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharintutettulo.
1: How to bear the suffering killing everybody all related.
0: Krishna నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: మై ఐస్ ఆర్ రీలింగ్, హెడ్ ఈస్ రీలింగ్, లెట్స్ గో బ్యాక్.
0: ఇందరి బంధు మిత్రు గురుపుత్రుల జంపి భరించుటెట్టులో.
1: హౌ టు బేర్ ద సఫరింగ్ కిల్లింగ్ ద రిలేషన్స్ బ్రదర్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టీచర్స్.
0: పూర్వమంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kaani aa suratham anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadi.
1: Because he was in full youth, the blood was boiling.
0: Yuvakula yokka hrudayam anetundi ee vidhanga untuntadi.
1: This is the heart of the man of a courage.
0: Mudukura raktam anetundi ee vidhanga pravahistu untuntadi.
1: That is the trend of hot blood.
0: Ee yavanam anetundi madhyalo kadilipoyetundi meghamlo vantidi.
1: The youth is like a passing cloud that comes.
0: Baalyamulo ledu, వృద్ధాప్యములు లేదు, ఈ యవనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: ద స్టేజ్ ఆఫ్ యూత్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టం ఎందుకు?
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ యూత్?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: Arjuna's age at that time was 74 and that of Krishna 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి వారు.
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
1: Now we say between the age of 18 to 20 is youth.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: Till 50 it is a childhood.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: ది కమాండర్ ఇన్ చీఫ్ భీష్మ వాస్ ఏజ్ 112.
0: అలాంటి 112 ఇయర్స్ ఏజ్ వాడు కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు.
1: భీష్మ ఏజ్ 112 సర్వ్డ్ యాజ్ కమాండర్ ఇన్ చీఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్?
0: ఆనాటి ఆహార విహారములే దీనికి బలమునకు మూల కారణములు.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్ట్రెంగ్త్.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమునకు కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైన భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లెజర్ హావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఎన్
0: ఇన్స్టిట్యూషన్. విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ అ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ
0: కైండ్. విషయంలో ప్రవేశించే విద్య నాశనమవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా యా అనగా ప్రకాశము. ఏది అనగా ప్రకాశము,
1: విచ్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదియే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఇట్టి విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్, నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హి రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు అస్.
0: చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్, వెరీ యంగ్ బాయ్స్, దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ ది రెస్పాన్సిబుల్ ఫర్?
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హి గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్. ఈ
0: విచారం అంటే కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: దీనికి రూపం ఏమిటి? వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: Ante tappa deeniki kaaranale levu. Deeniki roopame ledu.
1: It has no form either.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru dhairya sahasam cheta gunamunu poshinchukoni nadatanu penchukoni aadarshavantamainatundi roopanga meeru tayaru kavali.
1: Therefore you should be ideals. By developing, fostering the virtues and proper
0: behavior. హృదయములో ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: See that the love is directed along the sacred path.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడా విలువలేనటువంటి ఒక కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: All the thoughts that come to us are so mean, so low as mud.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: That's like a coal.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ,
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
1: అండ్ యువర్
0: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: chala,
1: pride,
0: chinnavi, viluvaleinatvantivi.
1: They are mean, so low, no value.
0: Ilanti viluvaleinatvanti daniki mana viluvaleinatvanti yokka chamanu, viluvaleinatvanti shantini, viluvaleinatvanti yokka buddhini manam paadu chesukuntam manchidi kaadu.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: Adi puram cheppanu. P, P, P.
1: Bhagavan referred to 3 P's.
0: P, purity.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంత మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్ డిటర్మినేషన్.
0: ప్రతి దానికి ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డు చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్
0: ఎనీబడీ. హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్డ్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ దిస్ యూస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up determination to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యూ ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ద విట్నెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ద కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దిస్ చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరు కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name. కనుక
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటి చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఈస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్స్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలిగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలిగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells us. Four
0: F's.
1: Four F's.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Nee conscience is nee master.
1: Your conscience is your master.
0: Kanuka nee conscience nee follow chey.
1: So follow your conscience.
0: Nee conscience is nee guruvu.
1: And your conscience,
0: nee conscience
1: is
0: nee daivamu.
1: That's God.
0: Nee conscience is nee witness.
1: That is the witness.
0: కనుక నీ ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుక నీ ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atteundu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachiteri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke chellududa ka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo, adagane adigitiri, adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padale katanaina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani. Niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality
0: adi
1: of a devotee. That is determination.
0: Adi determination.
1: That is determination.
0: Adi pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యు షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: అదే దైవం.
1: No, friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend
0: shrut,
1: is only God.
0: Srut ani cheppindi Geeta.
1: Geeta says to
0: ye vidhamainatundi phalapeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ye danni kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ye vidhamainatundi danni korakunda.
1: He doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో
1: టోటల్ రెనౌన్సియేషన్
0: సర్వ కార్యములు ఎందుకు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తం.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యూ అండర్టేక్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్
0: ఎప్పుడు కూడా ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ వీ షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానం అవుతుందా?
1: యూ మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మిన్.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్
0: మై డియర్స్ ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైన శక్తి సామర్థ్యములు కలవారము.
1: Because so much of power and
0: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will
0: అంత
1: come out.
0: శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూచి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్డ్ ఎ యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: All theirs were ready, passing the resolution unanimously.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ One dog there in the forest barked loudly.
0: ఒక్క అరిచేటప్పటికీ ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: Enti ninnayalu.
1: What are these resolutions?
0: Kevalamu karya roopamlo digetappudiki anta parar.
1: By the time it's a matter of action, all would run away.
0: Inaati maatalu kudanu attlane untunnayi.
1: That's the modern trend.
0: Maatalu adhikanga maatadakoodadu.
1: We should not talk too much.
0: Kanukane manamu paniki parar, tindiki tayar.
1: We are ready for food, for work we run away.
0: Kaadu kaadu.
1: No.
0: తిండికి పరార్ పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: వి షుడ్ బి రెడీ టు డూ జాబ్.
0: ప్రతి దానికను కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: వి షుడ్ బి రెడీ యాక్షన్ ఓరియంటెడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: దిస్ ఏజ్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: ఇస్ వన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: ఇట్ గివ్స్
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: వి షుడ్ నాట్ స్పాయిల్ దిస్ సేక్రెడ్.
0: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఇన్ బ్యాడ్
0: కంపెనీ. ప్రవేశించకూడదు.
1: నాట్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: ఈవెన్ ది అడల్ట్స్ ఆల్సో విల్ ఫీల్ ఎలాంటి
0: తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఫస్ట్.
0: ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: టుడే దేర్ ఆర్ ర్యాంక్స్.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: బట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్లాంక్.
0: అది ర్యాంక్. ఇది బ్లాంక్.
1: ఎగ్జామినేషన్ ర్యాంక్. లైఫ్ ఇస్ బ్లాంక్.
0: ఉంటుంటాది.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ నౌ.
0: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: యూ షుడ్ సెక్యూర్ ర్యాంక్ ఇన్ ఎవ్రీ.
0: ఏ విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బిని క్రాక్ ఎనీ టైమ్.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye.
1: Goodbye. That's
0: ఇంకా అమితంగా మాట్లాడకూడదు.
1: You should not talk too much.
0: అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి.
1: By talking too much, you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనులైపోతాము.
1: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
0: ఈ బలహీనత చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైన భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యూ విల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెడుతుంటాము.
1: యూ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేని మాటలన్నీ వస్తుంటాయి.
1: ద గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ది వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపలు ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకని అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore, this kind of valor of talking too much is more. The action is less and less. Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా ఈ పాటిదాయే.
1: దిస్ ఈస్ ది సార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు.
1: వి షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: ఎ స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫార్ స్టడీ.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: టీచర్. తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ద లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం
1: ఫస్ట్, బ్రహ్మచర్యం
0: గృహస్థం,
1: హౌస్ హోల్డ్,
0: వానప్రస్థం, సన్యాసం
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యం విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడు అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థునిగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a
0: manchi
1: student.
0: పేరును సంపాదించాలి.
1: You should get a good name.
0: ఇంటిలో బయట కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: At home and outside, you should get good name.
0: పుత్రోత్సాహమునాడు. పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు, పుత్రోత్సాహము.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: పుత్రుడు తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహమునాడు పొందును తండ్రి.
1: The day when he
0: ప్రపంచమంతా జనులంతా కూడాను నీ కుమారుడు మంచివాడు మంచివాడంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది.
1: When the whole world, everybody praises your son, then the son will be happy. తల్లిదండ్రులకు
0: అందించాలి పుత్రులు.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore, parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యము లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age, listening to the name and the fame of their son.
0: అంతేకాని వారికి చెడ్డ పేరు కావాలని, ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు. దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: There may be a bad son, but there will never be a bad parent.
0: కనుకనే అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: You should make your parents very happy, ecstatic. By getting a good name.
0: మిత భాష అతిహాయి.
1: If we talk less, you'll be very happy.
0: సన్యాసాశ్రమందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: Ascetics spend their time in the forest, observing silence, will not look at anything, will not listen to anything.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్.
0: శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్?
0: ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఈజ్ గాడ్.
1: సో సైలెన్స్ ఈజ్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: చెవులు
0: రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye nishabdamloni shabdam.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu aa yokka shabdam andulo bayal deerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is brahma.
0: Kanukani shabdam.

0: The one of the sound.
1: ఏ శబ్దం అది? వాట్ సౌండ్? నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: శ్రమపడి పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: ఇంద్రియములు విశ్రాంతి రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means where limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can take rest.
1: నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్య విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ ఫా
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియ.
1: కనుక మనము తుర్యావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియ.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి ఒక ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వి గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: వీ స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 pages చదివావు.
0: యూ హ్యావ్ గాన్ త్రూ 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 page ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో
0: స్లీప్
1: అర్లీ గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి. అప్పుడు అవసరంటే చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చు, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీ.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్ రీసౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను చేతుల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: Talk what is
1: subject
0: necessary.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters related to the subject.
1: హలో అంటే హలో అని అంతే.
0: Always restrict yourself.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4000 ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: Regard the relationship by spending naya paisa. You cannot give it up even spending 4000 later.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితో విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపున కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్ దే ఫీల్
1: ధన వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్,
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ ఇస్ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: హితముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యు టాక్ లెస్ యు విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: that if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: Bhautika shariramu jadamu,
0: the physical body is inert.
1: Idi kevalamu padarthamulu yokka cheriga cheta yerpadetuvantadi.
0: This is formed because of the combination of matter,
1: inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.

0: కనుక సూక్ష్మ శరీరమైనటువంటి యొక్క ఈ స్వప్నావస్థ యందు ఇది అంతైకుడును మాయగా సంకల్పము చేత సర్వ సృష్టి కూడాను జరుగుతున్నది.
1: And therefore, in the stage of dream, the entire is one of illusion and imaginary, and so it is illusive.
0: ఇవి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
1: It appears to be all truth at that particular moment of time.
0: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
1: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
0: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త అవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
1: All the experiences in the dreaming state will appear to be all false in the waking state.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: The mansions and the castles watched in dream are not present in the waking state.
0: ఇది కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
1: If they are really true, they should be changeless in all the three states, the waking, dreaming and the deep sleep.
0: త్రికాల భాగ్యం సత్యం కాని ఇది త్రికాలముని యందు లేదు.
1: The truth is changeless in all the three times, but such is not present here.
0: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
1: And hence, the subtle body is compared to illusion.
0: ఇంకా కారణ దేహము ఇది కేవలము ప్రతిబింబమే.
1: Next comes the causal body, which is just the reflection.
0: దేని ప్రతిబింబము?
1: So what is it that is reflection?
0: మహాకారణము యొక్క ప్రతిబింబమే.
1: It is the reflection of super causal body.
0: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ కారణము ప్రతిబింబము మహాకారణమే పరతత్వము.
1: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body reflection, while super causal body is the object.
0: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
1: Being super causal, it just appears imaginary in the dreaming state.
0: కనుక మానవత్వంలో సర్వత్వము కూడాను ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
1: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
0: మనసు మైండ్ సూపర్ మైండ్ హయ్యర్ మైండ్ ఇల్యూజేషన్ మైండ్ ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడుకున్నవి.
1: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
0: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము చూడటము అనుభవించటము ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తుంటుండాలి.
1: This mind in the waking state watches, listens, experiences and delights.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
1: This mind is bound by the limitations of space and time.
0: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
1: In deep sleep state, it remains just a reflection.
0: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
1: As it is entirely the creation of the mind, it is called super mind.
0: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటది.
1: It is related to the time alone.
0: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
1: No factor such as time and responsibility are apparent there.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
1: A small example. Tonight, you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
0: ఇక్కడ కాలము కర్మ కారణ కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
1: Here, you have the effects, all the four factors, of the mind, the time, the cause, effect and the result.
0: ఎక్కడ పోయావు? రైల్లో పోయావు.
1: How did you go? You boarded the train.
0: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
1: How long did you took? 12 hours of time.
0: ఏ విధంగా నీవు చేరావు?
1: How did you reach there?
0: తిరిగి ఎక్కడ చేరావు?
1: Where did you go?
0: బొంబాయి చేరావు.
1: You reached Bombay.
0: ఈ చేరడానికి కారణం ఏమిటి?
1: What's the reason for reaching?
0: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
1: You have got some work in the office.
0: కాలము,
1: time,
0: కర్మ,
1: action,
0: కర్తవ్యము,
1: responsibility,
0: కారణము
1: and cause.
0: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
1: The combination of all the four is the mind.
0: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
1: You dream in the night.
0: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
1: In the dream you reached Bombay.
0: అన్ని దృశ్యములను చూచావు.
1: You have seen that.
0: ఆనందించావు.
1: You delighted.
0: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
1: Here in the dream there's no cause, there's no time, there's no result.
0: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
1: In dream how did you go, travel?
0: ఏ కాలములో వెళ్ళినావు?
1: What time you went?
0: ఏ కారణంతో వెళ్ళావు?
1: What is the reason?
0: ఏమి అక్కడ జరిగింది?
1: How did it happen?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
1: Everything happened within 5 minutes of time.
0: ఇది ఏ మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
1: దిస్ ఇస్ మిస్టరీ అండ్ ద పెక్యులారిటీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద మైండ్ దట్ షేప్స్.
0: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
1: ది సూపర్ మైండ్ హ్యాస్ నో సచ్ ఫ్యాక్టర్స్ లైక్ ద టైమ్, ద స్పేస్, ద కాజ్.
0: చిత్రంబులు,
1: పెక్యులర్,
0: త్రైలోక్య పవిత్రములు,
1: దట్ సీక్రెట్ ఫర్ ఆల్ ది వరల్డ్,
0: ప్రజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు, ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
0: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటివి అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
1: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
0: జాగ్రత్తలో 40 సంవత్సరములు జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
1: All our experiences spread over 40 years of time in the waking state will just pass on in a fraction of time in dream.
0: దీనికి చిన్న ఉదాహరణము.
1: For this, a small example.
0: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
1: You are born in the waking state.
0: నీకు 25 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
1: యూ స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
0: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యూ మ్యారీడ్.
0: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యూ హ్యావ్ సన్.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
1: యూ ఎడ్యుకేట్ యువర్ సన్.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: అండ్ యూఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
0: కానీ రాత్రి నిద్రించావు.
1: బట్ యూ స్లెప్ట్ ఇన్ ద నైట్.
0: 3 గంటలకు నీవు లేచావు.
1: యు గాట్ అప్ అట్ 3 o'clock.
0: కాలకృత్యములు తీర్చుకున్నావు.
1: యు అటెండెడ్ టు నిక్
0: కాల్. తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
1: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
0: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
1: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
0: ఏమిటి ఆ స్వప్నము?
1: వాట్ ఇస్ ద డ్రీమ్?
0: నీవు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
0: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: వివాహం జరిగినట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: కుమారుడు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
1: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్
0: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరం జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
1: In the waking state, all the happenings happened in a range of 40 years while in a dream just 2 minutes.
0: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
1: that which happens in 2 minutes in dream,
0: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
1: It just becomes a moment in the causal state.
0: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
1: So the dreaming state is called supermind.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: And therefore the natural mind, the super mind, is highly powerful.
0: ఇంకా మూడవది హయ్యర్ మైండ్.
1: The third one is higher mind.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
1: This is the state of deep sleep.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: Here there is no worry as such, since there is no mind.
0: ఇంద్రియములు లేవు,
1: no senses.
0: ఎట్టి అనుభూతులు లేవు,
1: no experiences.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: But the moment you get up from the deep sleep, you'll be all blissful.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: In the deep sleep, after you wake up and you say that, I had a sound sleep.
0: ఇది హాయిని అందించేటువంటిది.
1: It gives all the comfort.
0: ఎట్టి అనుభూతులను అందించక,
1: without giving an experience,
0: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
1: It confers all the happiness of sound sleep.
0: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
1: Happiness and bliss, truly speaking, is beyond the mind.
0: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
1: In deep sleep state there is life.
0: గాఢ నిద్రలో మనసు లేదు.
1: In deep sleep there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
1: When there is no mind there is neither pleasure nor pain.
0: లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: When there is no pleasure and pain there is no world.
0: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
1: Only bliss remains.
0: నీకు తెలుసును.
1: You know that.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: In a state of deep sleep you do not know what is pleasure.
0: కారణమేమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: What is the reason? There is no world there.
0: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖ దుఃఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్ర యందు మనస్సే లేదు.
1: So in deep sleep there's no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటిది కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: This higher mind relates to the causal body.
0: ఇది కారణము.
1: This is the cause.
0: కానీ
1: బట్
0: కర్త ఒకడున్నాడు.
1: But there's one doer.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుందాది.
1: దేర్ ఇస్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: దేర్ ఇస్ రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
0: ఈ కారణము ఎవరు?
1: కాజ్.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
1: దిస్ మెయిన్ కాజ్ ద డివినిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద యాక్టివిటీ.
0: దీనిని ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తు అంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
1: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
0: ఈ పురుషత్వమునందే నేను నేను నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
1: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్ ఐ?
0: సర్వ జీవుని యందు ఉంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుంది.
1: బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ప్రతి మానవుడు కూడాను నేను నేను నేను.
1: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ ఐ.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
0: ఇదే మహాపురుష తత్వము.
1: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: ఉమాం ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. పుం పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్యశక్తికే పురుషుడు అని పేరు.
1: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ దాట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుం అనగా పురుషత్వము.
1: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ అ ఉమెన్ బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
0: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
1: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
0: గుణముల యొక్క ప్రభావం కూడా ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్
0: పురము దేహములే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross subtle and causal body.
0: కనుక కారకుడు పరమాత్ముడే.
1: The main cause is God himself.
0: కార్యమే ఈ ప్రపంచము.
1: This entire cause is this
0: ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
1: The effect, the relationship between cause and effect is universal.
0: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
1: Therefore in the universe you find the gross subtle and causal aspects.
0: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
1: These are present in the daily experience of every man.
0: Panchabhutamulu.
1: The five elements.
0: Panchakoshamulu.
1: Five sheets.
0: Panchendriyamulu.
1: The five senses.
0: Panchapranamulu.
1: The five life.
0: Manasu, buddhi, chittamu, ahankaramu.
1: The mind, the intellect,
0: chitta, ego. ఇవన్నీ చేసి 24 తత్వములు అవుతాయి.
1: All this comes to 24.
0: ఈ 24 తత్వములతో పల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is the all divinity.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హెస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: it is the tree that's decayed.
0: పట్టు అయినది కొమ్మరా,
1: it is the branch that you hold on.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 20 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ దట్ ద డ్రీమ్ ఇస్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా, ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: truth? ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒకనొక సమయంలో,
1: ఎట్ వన్ టైమ్,
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి,
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి,
0: దేహభ్రాంతి లేనిటువంటి వాడు,
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్,
0: రాత్రి భుజించి
1: after taking food in the night,
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తుంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్, ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ ట్రూత్,
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్,
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true, is this true.
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: Watching the emperor in that state, other people were some.
0: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ no reply. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై, ఇస్ దట్ ట్రూ, ఇస్ దిస్ ట్రూ, దాట్స్ ద థింగ్ హీ రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై, ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
0: చక్రవర్తి, ఏమిటి మీ విచిత్రము, ఎందుకు ఈ విధంగా అంటున్నారు, ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: The queen started questioning, Emperor, what is that you dreamt? What is that you have seen?
0: Rani kaadu, raitu kaadu. Evvaru ochina ye jawabu ledu. Adi nijama, idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: Tirigi Vasishtha Maharishini pilipincharu.
1: Then Saint Vasishtha was to come there.
0: Atanu yoga drishtito chuchadu.
1: He just visualized.
0: Atanu jawabu cheppadu, Maharaja.
1: Then he gave reply.
0: Adi nijamu kaadu, idi nijamu kaadu, neevu nijamu annaru.
1: He said, O king, that is not true, this is not true, but you are true.
0: Swapnamlo neevu anubhavinchavu konni,
1: you experience in the dream.
0: Jagratalo konni anubhavinchavu,
1: in waking state you dream.
0: Jagratalo swapnam ledu,
1: in that waking state there is no dream.
0: Swapnamlo jagrata ledu,
1: in dream there is no waking
0: state. Jagratalo neevu unnavu, swapnamlo neevu unnavu, you are truth.
1: In the waking state you are there, in the dreaming state you are there, you are true.
0: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం ఎందు రెండింటి ఎందు కూడా అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది omnipresent, దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: So human life is divine life, omnipresent.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు.
1: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్ టెంపర్.
0: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు.
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Is permanent, unsullied, eternal and immortal.
0: ఇవన్నీ కూడాను కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: Man considers himself because of weakness, low, but he is divine. We should get away from that feeling.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యలను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: ఈ విద్యలంతా ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travel?
0: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions, I and my family.
0: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledu.
1: We are not traveling up to the position of society.
0: Kanukane manalo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Aspire world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Aspire the welfare of the world.
0: దేని కోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రపంచం సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమం ఉన్నప్పుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: So we have to travel to that extent.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: Therefore we should travel from I to the family and to the society.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: The main thing that is responsible for all the confusion.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హ్యాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది అబ్సెన్స్ ఆఫ్
0: ప్రైడ్. లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: I have seen God.
0: ఎక్కడ చూచావు?
1: Where have you seen?
0: స్వప్నంలో చూచావా?
1: Have you seen in the dream?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: Or have you seen him in
0: టీవీలో చూచావా?
1: Or you have seen in
0: TV? కాదు కాదు. తమసః పరస్తాత్ అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్ అజ్ఞానమైనటువంటి ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: ఇఫ్ యు క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There's wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts
0: ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: And therefore human life expands.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: One individual remains.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
1: It's not possible to lead the life all alone.
0: వివాహం ఆడతాడు,
1: he gets married,
0: ఇద్దరవుతారు,
1: they become two,
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
1: have a son, they
0: తిరిగి
1: become three,
0: కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: another son four,
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: when he gets married his daughter,
0: వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడు తల్లి వస్తాది, అల్లుడు తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు, ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
1: When the daughter got married, the son-in-law and entire family.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
1: This expansion is important.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనాభవతు సహనభునత్తు సహ వీర్యం కరవావై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: The Veda said with in a convenient way.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: Veda taught in a broad sense.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: The narrow minded people, because of selfishness, self interest, portrayed in that way.
0: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
1: True nature of Veda is vastness.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired by living together.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishattu yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి ఇది అద్వైతం.
1: What we experience in the world, తత్వమసి, that thou art, is non-duality.
0: అహం బ్రహ్మాస్మి,
1: I am the Brahma.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non-duality.
0: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు ఇది.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: It is dualism.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say I am the Brahman, you say I, but there is Brahman on the other hand.
0: I am Brahma, నేనే బ్రహ్మను.
1: You say I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: నౌ హియర్ దేర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యూయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యూయలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుంది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరీ ఇన్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: This is the very form of universe.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of your
0: life. ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is experience of divinity.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవటం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the
0: భిన్నత్వం పెరిగిపోవటం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is among
0: మీ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతను చెల్చుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together taught good.
0: Telisi meligavalanu telivithoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamulu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture, which is so broad,
0: anantamainatunti yokka bharatiya pavitrata,
1: the infinite sanctity,
0: agadhamainatunti bharatiya yokka ekatvamu,
1: the unity of fathomless depth,
0: enta divyatvanni prabodhistu vachindi,
1: teaches divinity,
0: enta ekatvanni anusaristu vachindi,
1: it follows oneness.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్,
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుంది.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామైన ఒక పరిణామము.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఇస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
0: ధార్మిక పరిణామము.
1: ద ప్రోగ్రెస్,
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will be protected.
0: ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందు ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundadi.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that
0: illuminates.
1: It's not the bulb that illuminates.
0: Current.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీ ఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ద
0: వాటర్? టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: Karuka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Karuka bhagavantudu jagattanta kudanu karya karana swaroopule.
1: So God and the world has got the relationship of cause and effect.
0: Vishnu vishwaroopame.
1: The entire universe is the form of
0: ilanti jeeva brahma aikyanu sandhananni manam chakkaga manam artham chesukovali.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం.
0: సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఇస్ వన్.
0: ఫలమును తిన్నాము,
1: You have eaten fruit.
0: ఫలము మంచి అంటున్నాము.
1: You call the fruit.
0: ఈ ఫలమే రేపటి దినం ఒక మలం మారిపోయింది.
1: The very fruit that you have eaten.
0: మనము చెడ్డ అంటున్నాము.
1: Becomes feces tomorrow.
0: అజ్ఞానము.
1: You call it bad, it's ignorance.
0: ఓ పిచ్చివాడా, ఆ ఫలమనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి,
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్,
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్,
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్,
0: ఆ రసంతో కూడినటువంటి ఆ చెరకు.
1: And the sugar cane has got the juice.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్,
0: కాబట్టి రసమునకు ఆ పిప్పియే ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the palm.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: The moment you cross the boat, you put on the,
0: దాటించినటువంటి పడవ ఇదియే.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude,
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: Then where is human quality?
0: ఇక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education,
0: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్యమార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: If you have broad feelings and tread along the path of truth, you are good.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: The time of Ramakrishna Paramahamsa, there are.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదా దేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: But Paramahamsa Sharada Devi are illiterate.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు పెన్సలు పెన్సలు అనేది, ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెట్, స్వామి ఇట్ ఈస్ పెన్షన్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్ పెన్సిల్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్ రెప్యూట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సత్యమార్గాన్ని అన్వేషించాడు, సత్యాన్ని దర్శించాడు, సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: నేను
0: చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వీ హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చితే నీవు అచ్చటికే గవలను, ఎచ్చట నుండి వచ్చితేవో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస, though he didn't have any formal education, సామాన్యమైనటువంటి
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్క తూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: Truth is the harmony between thought, word and deed.
0: మనసన్యత్ వచసన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: It is the very form of falsehood when there is difference between thought, word and deed.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్ ది సూపర్
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని. మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ, బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్, బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో టు?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ఈ సహజ మైండ్స్,
1: ఇట్స్ న్యాచురల్,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఎలిమినేటెడ్ మైండ్,
1: ఎలిమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఈస్ ది వెరీ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్
0: మ్యాన్. ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహం చిన్నదే.
1: The body small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దం తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంటుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దమును చూడవచ్చును మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్

0: షూడసోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్.
0: అష్టాదశ పురాణములు కాదు.
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్వ

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థం తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్, దట్ ఇస్ ద క్వశ్చన్ వి హావ్ టు పుట్ టు ద టంగ్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు,
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యు హావ్ ఈటెన్.
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలి నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని భుజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో మా ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హ్యావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కానీ ధర్మజుడు

0: ఎట్టి పరిస్థితిని ఎందుకు కూడాను క్షమా.
1: బట్ ధర్మజ మెయింటైన్డ్ దట్ పేషెన్స్ ఆల్ త్రూ.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకనే క్షమాపుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములు అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other
0: flowers? ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కాని భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness,
0: పుష్పము,
1: the flower of self-control,
0: అహింసా పుష్పము,
1: the flower of non violence,
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారతదేశమునందు మాత్రమే కాదు,
1: not merely in
0: భారత, అన్ని దేశముల యందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్నాడమ్ అని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు, కన్నులు లేనటువంటి వారకు, అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి,
1: he waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి వ్రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, mother, who are you? What is that you are writing?
0: ఆమె చెప్పింది, నాయన నేను దేవతా గణ్యను.
1: He replied, I am an angel.
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడాను లిస్టులో ఎక్కిస్తున్నానన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అభిమన్యుడు.
1: Abuban Adam asked, is there my name in the list?
0: నాయన ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, my dear son, your name is not here.
0: చాలా సంతోషం.
1: He said, I'm happy.
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, mother, what is that you are writing today?
0: నాయన ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నానన్నాడు.
1: టుడే ఐఎమ్ రైటింగ్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ దోస్ హు ఆర్ లైక్డ్ బై గాడ్.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: యెస్టర్డే ఐ మేడ్ ద లిస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ దట్ లవ్ గాడ్.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: టుడే ద లిస్ట్ ఆఫ్ దోస్ హు ఆర్ లవ్డ్ బై గాడ్.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find my name?
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అని.
1: She said, your name is the only one, no one else.
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: నవవిధమైనటువంటి సేవలు చెప్పారు ప్రపంచంలో.
1: In this world 9 parts of service were explained.
0: కానీ ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకు కేవలము సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఇస్ హైయెస్ట్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం
1: సర్వీస్
0: వందనం
1: సాల్యుటేషన్
0: అర్చనం
1: వర్షిప్
0: దాస్యం
1: సర్విట్యూడ్
0: స్నేహం
1: ఫ్రెండ్షిప్
0: ఆత్మనివేదనం
1: సెల్ఫ్ సరెండర్.
0: ఈ నవ విధమైనటువంటి భక్తుడు ఎందుకును సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the nine parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతీరులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి
1: పీస్
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనిపించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్
0: ఎటువంటి ఆటంకములు జరిగినప్పటికీ
1: ఆల్ అబ్స్టకల్స్
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ
1: ఆల్ దోస్ అబ్జెక్షన్స్ ఆన్ ద వే
0: శాంతం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ పీస్
0: పేషెన్స్ ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ బి కంపాషనేట్
0: ఈ దైవానుగ్రహంకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: ఇన్ ఫ్యాక్ట్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ యూ షుడ్ హ్యావ్ దిస్ పేషెన్స్.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్
0: శాంతి పుష్పం.
1: This flower of peace and patience.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: The one who is patient enough can receive God's grace in plenty.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: So త్యాగరాజు declared without being patient you can't be happy.
0: మానసికంగా భౌతికంగా ప్రాకృతికంగా లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience physical level mental level and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: హౌ టు బి పీస్ఫుల్
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: ఇన్ ఔటర్ వరల్డ్ ఇట్స్
0: బయట వస్తు వాహనాదుల్లో లేదు.
1: నాట్ ఇన్ ది మెటీరియల్
0: విషయాలలో లేదు.
1: నాట్ ఇన్ ది మ్యాటర్
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: కనుకని ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
0: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దట్.
0: వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience
0: and comfort. ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పము
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు
1: పెనెన్స్
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves
0: అది నిజంగా తమస్ అనే చెప్పవచ్చు.
1: ఇట్ ఇస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఇస్
0: తమస్. తపస్సుగా ఏమిటి? అన్నింటి ఎందు కూడాను తాను ప్రతిదానికి కూడాను సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడాను ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాకాయముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of education.
0: ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the educations and the disturbances.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on God.
0: That's daya hrudayam.
1: Hrud plus daya is hrudaya.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: The penance meant the heart should be full of compassion.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: Not merely wasting time.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: Nor misusing time.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: The penance meant the harmony, unification of all the three attributes.
0: యోగి.
1: He is yogi, the renunciant.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.
0: నతప

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be under check.
1: సుఖ దుఃఖే సమీకృత్వ లాభం లాభం చేయాలి. సుఖ దుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: you do anything,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: serve in any capacity,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పం,
0: the flower of meditation,
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వి డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యూ టు ఫాలో ద వరల్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెంట్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: జస్ట్ ఎస్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగానే భగవంతుడితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ ఎస్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుము అంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahmaiva Bhavati annadi Vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: Rendu ekamaipovali,
0: both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali,
0: the iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamaipovali.
0: Our mind should merge in the thought of the
1: universe. ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుడు ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleso sarvatra hari chintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానము.
0: దిస్ ఇస్ త్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enimidovadi.
0: This eighth one.
1: Idi chaala mukhyamainatundi.
0: This very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chaala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా. శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth pervading all over.
1: Tikala bhagyam satyam.
0: The truth remains the same.
1: Eppadiki maranatvanti satyam.
0: You cannot divide it.
1: Eppadiki undunatvanti satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappadiki satyam matram sthashitanga untundi.
0: Everything might vanish, but the truth remains.
1: Ah, satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kalukane ahimsa prasam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడాను మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: నోటికి బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of eating.
1: నీ జీవితమే ఎంత?
0: Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: యు షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్.
1: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
1: దేనిని నీవు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్. కనుక
1: నీవు చూడవలసినటువంటిది ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్.
1: దైవ స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: ఎక్స్పెక్ట్ గాడ్.
1: ఆ నిజమైన దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ.
0: When it is a matter of divine and spirituality, you are not ready.
1: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్ గాసిప్.
1: ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్.
1: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: వీడియో అండ్ రేడియో.
1: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఎ షేమ్. ఇయర్ డోంట్ లిసన్.
1: నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: ఎట్టి విషయాలు నీవు వింటున్నావో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: You have polluted even your heart.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: You have polluted your mind.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: When the mind is polluted, what is that you experience?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: Everything is useless.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్.
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get
1: kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamain vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed there.
1: Indilo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
1: అదే రంగే వస్తుంది.
0: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that sacred.
1: ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers.
1: ఓ ప్రీస్టా, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
0: You go on by these flowers which
1: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
0: And you collect the jasmine
1: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
0: And all the flowers.
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది. ఇలాంటి పుష్పాన్ని పూచి
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమ పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: ఏంటి అహింస?
0: వాట్ ఇస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetuvanti pannanta kudanu kurugayalu sambandhinatuvanti kaadu.
0: Is not related to vegetables alone.
1: Vrutchamulaku deeniganta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kudanu ledu.
0: They do not have wisdom either.
1: ఒక కాయను మనం కోసితమంటే అక్కడ నీరు కారుతుంది.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of it.
1: ఈ కాయను కోయటం చేత అది ఏడుస్తుందదే, కంటిదారాలు కారుస్తుందదే అని అనుకుంటావు.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: అది సహజమైన జలమే కానీ
0: it's a natural process.
1: దుఃఖజలం కాదు అది.
0: It is not the tears.
1: దుఃఖమైనటువంటిది ఎప్పుడు? మనస్సు ఉండినప్పుడే దుఃఖం వస్తుంది.
0: Where there is mind, there is grief.
1: మనసు ఉన్నటువంటి వానికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's only mankind that has got the mind. But
1: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమి కీటకాదులకు కూడా మనసు ఉంది.
0: So also insects.
1: కానీ
0: but
1: వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంతా ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: The one without the mind will never suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: All worship with all devotion.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్
1: యూ. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred ultimately.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only are relieved
1: of the pain,
0: you also sanctify them.
1: వారిని కూడా అభివృద్ధి కావించటము,
0: వారిని
1: కూడా సాత్వికులుగా కావించటము,
0: యు ఆల్సో మేక్ దెం హ్యాపీ.
1: సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: విత్ ఆల్ ద పైయస్ ఫీలింగ్,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: యు సర్వ్ టు యువర్ ఎక్స్టెంట్ పాసిబుల్.
1: భజనలు చేస్తున్నారు, ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి సింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact
1: అది భంగురమైనటువంటిది.
0: The influence
1: is చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అరి నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా నువ్వు కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకొని దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: Do not take it to heart.
1: మంచి కాని చెడ్డ కాని,
0: గుడ్ ఆర్ బ్యాడ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ కాలంను మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఉన్నటువంటి 24 గంటల లోపల,
0: విదిన్ 24 అవర్స్,
1: నిద్రాహారములకు ఎంతనో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, మిగిలిన
1: ముక్కాల భాగం అంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ వేస్ట్.
1: ఊరి వారి చింతలు,
0: థింక్ ఆఫ్ పీపుల్,
1: ప్రాకృతమైన చింతలు,
0: ద వరల్డ్లీ థాట్స్,
1: అపవిత్రమైన భావములు,
0: అన్సేక్రెడ్ థాట్స్,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: స్పాయిల్ ఆల్ ద టైమ్.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ అన్సేక్రెడ్.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని,
0: ఆల్ యాక్షన్స్ వుడ్ గివ్ యూ ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్.
1: చిత్తశుద్ధయే కర్మ అన్నది వేదం.
0: ద గోల్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ టు ప్యూరిఫై ద మైండ్.
1: కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: useless. ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము,
0: many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము,
0: time is wasted.
1: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము,
0: all actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There's no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్కంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: ద్రౌపది పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసనం పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: ధర్మజ ఆబ్జెక్టెడ్,
1: నాయన ధర్మమే జయం.
0: Brother, righteousness will be successful.
1: మనం ఓడిపోయినటువంటి వారము.
0: In fact, we lost.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: We are under their control.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: Let them act as they like.
1: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
0: The one who is defeated cannot fight, has no authority.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
0: Be
1: seated. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: The state of mind of peace is at the hands of you, not me.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అదే మనకి ఎంతో గొప్ప బలమునిస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You will have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You will have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you will have that eternal permanent peace.
1: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమంది పుట్టారు?
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫైవ్.
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్.
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
0: ద నేమ్ ఆఫ్ పాండవ,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్.
1: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజ ఇస్ లైక్డ్ బై ఎవ్రీబడి.
1: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజ, ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్ రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వి యాక్టర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
0: నోవేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: When there is dharma in this world, how do you expect agitation?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతాయి?
0: Why conflict and fighting?
1: ఈ కల్లోలం అంతా ఎందుకు వస్తుంది?
0: Why all disturbance?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: Repentance allara ledu.
0: There is no agitation.
1: Manamulu endu untundadi ee allara.
0: It is within you.
1: వాడి యొక్క పనులన్నీ అల్లరి పనులు గానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాడి మాటలంతా అల్లరి మాటలు గానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is a
1: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
0: Human life is rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది. జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వీ పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వీ హార్మ్ అదర్స్.
1: పరులకు కూడా బాధ పెట్టి
0: వీ సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ?
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్ సెన్సెస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సెక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వీ కెన్ శాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: When once you have sense control, you can achieve a lot.
1: అందుకోసమని చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: Oh peace, you are my friend.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: I cannot distance myself.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకి నేను దూరం అయిపోతాను.
0: If I am away from you, I am distanced from the world.
1: శాంతిని మనం వహించాలి.
0: We should observe peace.
1: భగవంతుడు ఆశించేటువంటిది
0: what God expects.
1: నీవు చేసే పూజలు
0: not your worship.
1: నీవు చేసే అర్చనలు
0: not your worship or
1: ritual. చేసే దాన ధర్మాలు
0: all the acts of charity.
1: చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: You just I offered 10 bags of rice.
1: 500 mandiki cheerulu ichanu panchulu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ekkadanta neevu income tax ku raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ye bhavamto chesanu?
0: God goes by your
1: ye hrudayamto chesanu?
0: With what thought?
1: Ye premato chesanu?
0: With what spirit?
1: Adhe bhagavantun display vastundi.
0: That goes to the account of God.
1: Kanuka manam premato cheyali.
0: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధమైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్
1: అక్వైర్. ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: What about the ahimsa pradhamam pushpam annaru?
0: The first flower of non-violence.
1: Adi chala pradhanamaina
0: It's very, very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: కంపాషన్
1: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
0: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
1: ఐదవది. శాంతి పుష్పం.
0: ద ఫిఫ్త్
1: ఆరవది. తప పుష్పం.
0: అండ్ పెనెన్స్
1: ఆరవది. ఏడవది ధ్యాన పుష్పం.
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్
1: ఎనిమిదవది. సత్య పుష్పం.
0: ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్
1: అహింసలో ప్రారంభమై
0: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్
1: సత్యంతో అంత్యమైపోయింది.
0: ఎండ్స్ ఇన్ ట్రూత్
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఏ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
0: పీపుల్ సే గీత స్పీక్స్ ఆఫ్ విజ్డమ్,
1: భక్తిని బోధించింది అంటారు.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ డివోషన్,
1: కర్మను బోధించింది అంటారు.
0: యాక్షన్
1: కాదు కాదు.
0: నో నో.
1: మొదటి శ్లోకం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమక పాండవ చైవ కిమ కురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
0: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
0: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
0: What is the last word?
1: Yatra Yogishwara Krishna Yatra Partho Danudara Tatra Sri Vijayarbhuti Dhruvani Tir Matir Mama.
0: The last word of the last verse is Mama.
1: Mama.
0: Mama.
1: First word Dharma.
0: First word Dharma.
1: The last word Mama.
0: The last word Mama.
1: Mama Dharmam. Nee Dharma Neeku Bodhinchindi.
0: If you connect both, it is Mama Dharma. Your duty is
1: taught. Nee Dharmam Emiti.
0: What is your duty?
1: Nenu Manavudu. Nenu Manavudiga Bratakali.
0: I am a human being. I should lead a human life.
1: I am not animal.
0: I am not animal.
1: I am man.
0: I am man.
1: I am man.
0: I am man.
1: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
0: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
0: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
0: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: You are on the path of falsehood.
1: కనుక నీవు మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
0: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
1: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్ అంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్ కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకు ఉండవు.
0: వితౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
0: వితౌట్ ట్రూత్ యూ కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
1: ఏమిటి ఈ భోగములు? క్షణభంగరం, వస్తుంది పోతుంది.
0: ఆల్ దట్ ఈస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
1: దీనికోసం కాదు మానవత్వం రావటం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: To lead an ideal life, you are born as
1: a human being. బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
0: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
0: What is that you achieved?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏ మాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in this
1: world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు. అన్ని మంచి పనులు గానే రావాలి.
0: We should do all that is good.
1: చేసిన చేతలు,
0: యాక్షన్
1: పలికిన పలుకులు,
0: words
1: విన్న వాక్కులు,
0: and thoughts
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చిన మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుక మనం మంచి పనులు చేయాలి.
0: వి షుడ్ డు గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
0: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
0: వోంట్ యూ ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యూ ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అదే నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తి పరచుకోవాలి.
0: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
0: అది ఆత్మ. ది కాన్షియన్స్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 18th discourse on Gita, Bhagavan delivered on 23rd August 1984. In this discourse, Bhagavan enlightens us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
1: ಯೋಗಸ್ಥ ಕುರು ಕರ್ಮಾಣಿ. ಆತ್ಮಸ್ಥಿತಿ ಎಂದು ನಿಲಕಡ ಕಲಗಿ ಕರ್ಮನಾಚರಿಂಚು ಅರ್ಜುನ.
2: ಅರ್ಜುನ, ಯು ಎಸ್ಟಾಬ್ಲಿಷ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಇನ್ ದ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಆತ್ಮ ಅಂಡ್ ಡೂ ಯುವರ್ ಡ್ಯೂಟೀಸ್.
1: ಸ್ವಸ್ವರೂಪ ಸ್ಮೃತಿ ಕಲಗಿ ಎವಡು ಕರ್ಮನಾಚರಿಂಚುನು అట్టి కర్మలు అమోఘమైనటువంటివి.
2: హూఎవర్ పర్ఫార్మ్స్ వర్క్ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ ఐడెంటిటీ ది వర్క్స్ వుడ్ బి వెరీ గ్రేట్.
1: అట్టి కర్మలు బంధరహితమైనటువంటివి.
2: సచ్ వర్క్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: ఇట్టి కర్మలను ఆచరించుటకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరము.
2: To perform such acts, control of sense organs is preconditioned and essential.
1: Itti nigrahamulanu anubhavinchi aanandinchinatunte vaade sthita pragnudu.
2: The one who enjoys such perfect control over sense organs, he may be described as sthita pragna.
1: Shitoshnamulanu,
2: heat and cold,
1: సుఖ దుఃఖములను,
2: జాయ్ అండ్ సారో,
1: మానాభిమానములను,
2: ఆనర్ అండ్ డిజానర్,
1: లాభ నష్టములను,
2: ప్రాఫిట్ ఆర్ లాస్,
1: సమత్వముగా భావించి,
2: కన్సిడరింగ్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్,
1: తమ యొక్క స్వస్వరూపానుసంధానములో తాను నిమగ్నుడు కావటమే స్థితప్రజ్ఞుని యొక్క స్వభావం.
2: ఎస్టాబ్లిషింగ్ ఆన్సెల్ఫ్ in the identity of the reality, that is the characteristic of sthita pragna.
1: Samatvam yoga uchyate. Itti samatvamu bhavinchatame sthita pragna yokka swabhavam.
2: It is the nature of sthita pragna to treat everything equally.
1: Mottamulata indriyamul yokka gunamulanu swabhavamulanu gurtinchina ఇట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు సరి అయినటువంటి సులభ మార్గం ఏర్పడుతుంది.
2: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ అండ్ ది టైప్ ఆఫ్ ది సెల్ఫ్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ ది రియలిటీ దట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: సమత్వం యోగ ఉచ్యతే. ఇట్టి సమ

0: Once a person recognizes the nature and the type of the sense organs, he would be able to easily follow the path to sthitapragnatva.
1: Dehatma bhavam undinanta varaku kudanu manavunaku itti sthiti dullabhamu.
0: So long as a man has body consciousness, it is impossible to attain that state.
1: నీవు దేహి కాని దేహము కాదు.
0: యు ఆర్ ద ఇన్డ్వెలర్ దేహి అండ్ నాట్ దేహం ద బాడీ.
1: నీవు ధరించునట్టువాడు కాని ధరింపబడేటువంటి వస్త్రము కాదు.
0: యు ఆర్ ద వన్ హూ వేర్స్ ద క్లోత్ బట్ నాట్ ది క్లోత్ ఇట్ సెల్ఫ్.
1: నీవు నివసించువాడు కాని నీవు గృహము కాదు.
0: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ ద హౌస్.
1: నీవు క్షేత్రజ్ఞుడే, ఆయనను క్షేత్రముగా భావిస్తున్నావు.
0: యు ఆర్ క్షేత్రజ్ఞ హింసెల్ఫ్ బట్ యు బై మిస్టేక్ యు ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సిమిలర్ టు క్షేత్ర.
1: నశ్వరమైనటువంటి యొక్క పదార్థ భోగములన్నీ కూడాను నశ్వరతత్వమునే పొందుతాయి.
0: ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ఇంపర్మనెన్స్.
1: అనిత్యమైనటువంటి భోగములన్నీ కూడాను అశాంతిని చేకూరుస్తాయి.
0: థింగ్స్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్ కెన్ గివ్ యూ ఓన్లీ సారో.
1: చంచలముతో కూడినటువంటి యొక్క ఫలితములు చంచలంగానే ఉంటాయి.
0: ఫికల్ థింగ్స్ విల్ లీడ్ యూ టు ఫికల్ మైండెడ్నెస్ అలోన్.
1: కనుక నీవు స్థిరచిత్తుడవై ఆత్మ స్మృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
0: దేర్ఫోర్ బీ స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
1: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు ఏమాత్రం కూడాను విచారించరాదు, చెల్లించరాదు.
0: యు వుడ్ నాట్ థింక్ వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యూ.
1: జనన మరణములు దేహమునకే కాని నీకు కాదు, నీవు దేహము కాదు.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ రెలవెంట్ ఓన్లీ టు ద బాడీ, దే డు నాట్ రెఫర్ టు యూ. యు ఆర్ నాట్ బాడీ.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: యూ డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
1: తాను చావక పుట్టక చంపబడక
0: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై నెవర్ నార్ డు యు కిల్ ఎనీవన్.
1: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
0: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగు.
0: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
1: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
0: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్ వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్?
1: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
0: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
1: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
0: Fire has this burning nature which is very natural to it.
1: Manchuku challadanamu sahajamu.
0: Coolness is incidental nature of ice itself.
1: Adhe vidhamugane puttina prati vastuvunaku gittuta sahajamu.
0: In the same way, everything that is being born must die. This is natural.
1: Vachina prati okka vastuvunakunu povuta deeniki sahajamu.
0: Anything which has come has to go. This is natural to it.
1: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందుకూడను అట్టి స్వతంత్రం ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్ ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
1: వచ్చుటలో తనకు ఎంత భావం ఉన్నదో పోవుట ఎందుకూడను అట్టి భావమే ఉంటున్నది.
0: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్ ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ద సేమ్ థింగ్ ప్రివైల్స్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ నేచురల్.

0: లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
1: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొట్ట గుర్తించాలి.
0: You should recognize the weaknesses and the defects of the things if you want to really understand equality.
1: జగత్తు నందుకల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందునవి.
0: All the things which exist in the world will have to undergo a change one day or the other.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
0: The elements which are all pervasive and found everywhere else are also found in me and in you also.
1: ఈ జగత్తు కాదు మరొక జగత్తు కాదు. ఏ జగత్తునందు నువ్వు వెతికినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
0: Be it in this world or in any other world, when you make a search, you will find and conclude that these five elements exist everywhere.
1: ఏ ఎదుటి వస్తువునందు ఏ పంచభూతములు ఉన్నావో ఆ పంచభూతములు నీ యందే ఉంటున్నవి.
0: Whatever five elements are found in the object before you, the same elements are in you also.
1: Kanuka niyandunnatundi panchabhootamulu neevu tirigi koratam anetundi enta ajnanam.
0: Therefore the five elements which are in you, you are seeking after them in something else. What
1: is in a lokamulo tana daggara lenatundi vastuvunu koratam sahajam.
0: It is natural for any person to seek a thing which he does not have.
1: Kani తన యందే ఉండినటువంటి వస్తువును తిరిగి తాను కోరటం అనేటువంటిది ఇది అసహజం.
0: బట్ ఇట్ వుడ్ బి అన్యాచురల్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
0: ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
1: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క వస్తువు షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే, అదే దైవం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యూ డు నాట్ హ్యావ్ ఇన్ యూ.
1: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యం నందు ఉంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
0: దట్ యూ కెన్ ఆస్పైర్ ఫార్, దట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
1: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
0: All the activities which are result of jnana or wisdom, they are sacred.
1: Jnana managa ekatva darshanam.
0: Jnanam refers to seeing only one thing everywhere.
1: Managa atma lakshyamuto koodinatvanti karmalu ati shreshtamainatvantivi.
0: Actions which are associated with and based upon atman, they are sacred and they are sanctifying.
1: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవత్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
0: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
1: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
0: A number of rishis right from ancient days have made heroic efforts in getting at the sthita prajna tattva.
1: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
0: Once upon a time, king of Greece Alexander came to the banks of Sindhu river.
1: భారతదేశమును జయించవలనని భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
0: He wanted to conquer Bharat and plunder Bharat. For this purpose, he came with a big army.
1: ఆనాడు దారులు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
0: Those days, the roads were not the royal roads, but they were something like footpaths.
1: ఈ యొక్క కాలిబాటలో సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరం.
0: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఎ ఫారెస్ట్.
1: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకొని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
0: ఆన్ హిస్ వే హీ ఫౌండ్ ఏ పర్టికులర్ యోగి లైయింగ్ డౌన్ అండర్ ఏ ట్రీ spreading his legs and in a free mood.
1: Atanu poorna sthita prajnudu.
0: He was a person who had reached full sthita prajnatva.
1: Rajuku munduga oka sipahi velli అతనిని లేవగొట్టడానికి ప్రయత్నించాడు.
0: వన్ సోల్జర్ వెంట్ టు దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ హి వాంటెడ్ టు అవేకన్ హిమ్.
1: కానీ ఈ యోగి ఆ యొక్క సిపాయి దీనిని ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
0: బట్ హీ వాస్ రాదర్ ఇండిఫరెంట్ టు ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సోల్జర్.
1: గ్రీక్ చక్రవర్తి వస్తున్నాడని, అతను మహా గొప్పవాడని, గొప్ప బలవంతుడని, రాజ్యమును కొల్లగొట్టుకున్నట్టుకై వస్తున్నాడని అనేక విధములుగా బెదురు పెట్టాడు.
0: దిస్ సోల్జర్ హెల్డ్ అవుట్ నంబర్ ఆఫ్ థ్రెట్స్ టు దిస్ యోగి, టెలింగ్ దాట్ ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ గ్రీస్ ఈస్ కమింగ్ విత్ ఆర్మీ, హీ వాంట్స్ టు ప్లండర్ ది ఎంటైర్ నేషన్, ఆర్ యు నాట్ అవేర్?
1: ఇతనితో సంభాషిస్తూ ఉండగానే రాజుగారు సమీపించారు.
0: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్, ది ఎంపరర్ అలెగ్జాండర్ హింసెల్ఫ్ కేమ్ దేర్.
1: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి, చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
0: దిస్ సోల్జర్ వాస్ సో ఎన్రేజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హింసెల్ఫ్ హస్ కమ్, దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్, హీఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్. హీ వాంటెడ్ కట్ హిస్ హెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
0: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
1: ఆ యోగి యొక్క ముఖమునందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
0: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
1: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
0: హీ వాస్ జాయస్.
1: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
0: ఎంపరర్ సా దట్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఇన్ హిస్ ఫేస్ అండ్ హీ అప్రోచ్డ్ హిమ్.
1: గుర్రమును దిగి, నాయన నీ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
0: హీ కేమ్ టు హిమ్ అండ్ అడ్రస్ హిమ్, సార్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది థ్రెట్స్ హెల్డ్ అవుట్ బై దిస్ సోల్జర్ దట్ హీ వుడ్ కట్ యువర్ హెడ్.
1: సామాన్య మానవుడు దీనికి భయపడు, లేక దాసుడయ్యో, లేక శరణాగతుడయ్యో, ఏ విధమైనటువంటి ప్రార్థనలకైనా కొంత పాల్పడతాడు.
0: వై ఆర్ యూ సో లాఫింగ్ సో లౌడ్? ఇఫ్ ఇట్ వర్ టు బి ఎన్ ఆర్డినరీ పర్సన్ హీ వుడ్ ఇమ్మీడియట్లీ సరెండర్, ప్రాస్ట్రేట్, ఆస్క్ ఎక్స్క్యూజ్ ఆర్ డూ సమ్ సచ్.
1: కానీ నీవు నవ్వుటకు కారణం ఏమిటన్నాడు.
0: బట్ దెన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ లాఫింగ్ సో లౌడ్?
1: అప్పుడు ఈ యోగి చెప్తున్నాడు.
0: దెన్ దిస్ యోగి రిప్లైడ్,
1: నేను సచ్చిదానంద స్వరూపుడను.
0: ఐఆమ్ సచ్చిదానంద స్వరూప ఇట్సెల్ఫ్.
1: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
0: ఐఆమ్ ఎటర్నల్లీ ఫ్రీ.
1: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
0: దీస్ వెపన్స్ కెన్ నెవర్ కట్ మీ.
1: అగ్ని కాల్చలేదు.
0: ఫైర్ కెనాట్ బర్న్ మీ.
1: నీరు ముంచలేదు.
0: వాటర్ కెనాట్ డ్రౌన్ మీ.
1: గాలి తేల్చలేదు.
0: ఎయిర్ కెనాట్ జస్ట్ లిఫ్ట్ మీ అప్.
1: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
0: సచ్ ఎ పర్సన్ యాజ్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ సోల్జర్ థ్రెటన్స్ టు కిల్ మీ ఆర్ కట్ మై హెడ్ అండ్ దేర్ ఫోర్ ఐ వాస్ ప్రొవోక్డ్ టు లాఫ్.
1: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: ద మోమెంట్ దిస్ ఎంపరర్ హర్డ్ దీస్ వర్డ్స్ హీ వాస్ సర్ప్రైజ్ క్వైట్ అ లాట్.
1: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందు ఉంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి పవిత్ర భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించటము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
0: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge and therefore they are not afraid of death. And such a nation, I am going to plunder. I do not want to do that. He told these things and he returned.
1: Itti mahapurushulu Bharata deshamuna anadi kalam nundi kudanu itti pavitramaitundi aatma tattvanni itara deshamulaku bodhinchi variki andinchi ఇలాంటి దేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టుతూ వచ్చారు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ సచ్ గ్రేట్ పర్సన్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ భారత్ అండ్ దే హావ్ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దట్ అండ్ దే హావ్ ఆల్సో టాట్ వేరియస్ అదర్ నేషన్స్ హైయెస్ట్ ట్రూత్స్ అండ్ ది స్పిరిచువాలిటీ.
1: ముఖ్యముగా హిందీని నిగ్రహించుకునేటువంటి విధానము తెలియక అనేక మంది కొన్ని పెడమార్గములు పడుతున్నాయి.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ నోయింగ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ టేక్ టు రాంగ్ పాత్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
0: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
1: తెలియని వారికి అన్నీ కష్టమే.
0: పీపుల్ హు డు నాట్ నో ఫైండ్ ఎవ్రీథింగ్ డిఫికల్ట్.
1: విషయం గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
0: పీపుల్ హూ నో అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ.
1: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
0: ఆల్ ది ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సారో.
1: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
0: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద డిఫెక్ట్స్ అండ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్.
1: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ టెంపరీ జాయ్ అండ్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ పర్మనెంట్ వే.
1: రోగి అయినటువంటి వాడు అపత్యమును తినగోరి మరుగుగా ఏదో ఒక పదార్థము తెప్పించుకొని స్వల్పంగా భుజించి తాత్కాలికంగా ఆనందిస్తాడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ డిసీజ్ ఇఫ్ హీ వాంట్స్ టు జస్ట్ టేక్ ఎ థింగ్ విచ్ ఈస్ నాట్ విత్ ఇన్ ది డైట్ ప్రిస్క్రైబ్డ్ దెన్ హీ మే టేక్ ఇట్ టెంపరీ హీ మే బి వెరీ హ్యాపీ దట్ హీ హాస్ బీన్ ఏబుల్ టు గెట్ దట్.
1: అపత్యమైనటువంటి వస్తువును తాత్కాలికంగా తిని తాత్కాలిక ఆనందాన్ని మాత్రం అనుభవించాడు కానీ తదుపరి ఆ రోగం అనేటువంటిది బలపడి బలమై అనేక విధములుగా అతన్ని దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయంను తాను ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
0: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఈ రోగం తీవ్ర స్థితికి పోయి అతనికి ప్రమాద స్థితిని కూడాను అందిస్తుంది.
0: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
1: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
0: ఇన్ ది సేమ్ వే మెన్ yielding to temporary joys will suffer in the long run great many problems.
1: Goppa goppa maharajulu pedda pedda bhavanalu kattukoni aa bhavanamlo sukhanivasam chestuntaru.
0: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
1: Pedda pedda vahanalanta ninminchukoni danilo prayanam salipuchu ఇది నేను భోగములు అనుభవిస్తున్నానని భావిస్తారు.
0: దే విల్ బి హావింగ్ లగ్జూరియస్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బి ట్రావెలింగ్ ఇన్ దట్ అండ్ దే విల్ బి థింకింగ్ దట్ దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్ గ్రేట్ మెనీ లగ్జరీస్.
1: రకరకమైనటువంటి భోజనములను చేయించుకొని ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
0: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
1: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
0: హీ వుడ్ బి థింకింగ్ in vain glory that he is enjoying all these pleasures and enjoyments.
1: Aithe lotuga aalochana chesi bhogamulanu nenu anubhavistunnana leka bhogamule nannu anubhavistunnaya aneetunti vicharanaku vaste bhogamulanu taanu anubhavinchatam ledu tanane bhogamulu anubhavistunnayi.
0: If one were to think a little deeply whether he is enjoying the pleasures and the joys or these luxuries are enjoying him, one has to come to the conclusion he is not enjoying them but they are enjoying him.
1: Bhogamulu tanana anubhavinchatam chetane taanu rogiga maaripothunnadu balahinudaga avutunnadu vruddhapyamunu pondutunnadu.
0: As he is being enjoyed by the sense objects he is becoming weak, he is becoming diseased, he is also getting old age.
1: Bhogamulle taanu anubhavinchu undinatunte vaade ayinda taanu చిరంజీవిగా ఉండేటువంటి వాడు.
0: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ హీ వుడ్ హావ్ బీన్ ఎ చిరంజీవి.
1: మంచి ఆరోగ్యమును పొంది ఉండేవాడు.
0: హీ వుడ్ హావ్ గుడ్ హెల్త్.
1: మంచి బలమును కలిగి ఉండేటువంటి వాడు.
0: యు హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్.
1: ఈ భోగముల వల్ల తన బలమునంతా కోల్పోతున్నాడు.
0: బట్ యాజ్ హీ ఇస్ బీయింగ్ ఎంజాయ్డ్ హీ ఇస్ లూజింగ్ ఆల్ హిస్ హెల్త్.
1: తన వాయువు ఆయు ప్రమాణమును కూడాను అంత్యం చేసుకుంటున్నాడు.
0: హీ ఇస్ గెటింగ్ ది స్పాన్ ఆఫ్ లైఫ్ రెడ్యూస్డ్.
1: కనుక భోగములు తను అనుభవిస్తున్నాయనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించక భోగముల్నే నేను అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నాడు మానవుడు.
0: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ నాట్ రియలీ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ సింప్లీ బ్లిస్ఫుల్ ఇన్ ఎ రాంగ్ వే.
1: కనుక మనము లౌకిక సంబంధమైనటువంటి యొక్క భోగభాగ్యములు మాత్రమే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాము కాని ఈ లౌకిక సంబంధమైనటువంటి భోగభాగ్యములు అస్థిరము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: బట్ వీఆర్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టెంపరీ బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ది కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ అక్రూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఒకనొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్లాడు.
0: ఏ పర్టికులర్ పర్సన్ వెంట్ టు ఏ ఫార్మిస్ట్ అస్ట్రాలజర్.
1: అతని దగ్గరికి వెళ్లి హస్తము చూపించాడు.
0: హీ షోడ్ హిజ్ హ్యాండ్.
1: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
0: ద అస్ట్రాలజర్ మెన్షన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ లైన్ విచ్ ప్రొక్లైమ్స్ దట్ విల్ బి వెరీ వెల్తీ.
1: ఆ మాట వినగానే ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు.
0: ద మోమెంట్ హీ హర్డ్ ఇట్ హీ వాజ్ సో మచ్ ఓవర్ జాయ్డ్ హీ సాట్ ఎరెక్ట్.
1: మరీ కొంతసేపు చూచి నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నాడు.
0: ఆఫ్టర్ సీయింగ్ ది హ్యాండ్ ఫర్ ఎ వైల్ మోర్ హీ జస్ట్ సెడ్ దట్ యుల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఆనర్.
1: మరింత ఆనందాన్ని అనుభవించాడు పాపం.
0: హీ గాట్ ఎ లిటిల్ మోర్ జాయ్.
1: మరీ కొంతసేపు చూచి నీవు గొప్ప పదవిని పొందుతావు అన్నాడు.
0: ఆఫ్టర్ సీయింగ్ ది హ్యాండ్ ఫర్ ఎ వైల్ మోర్ హీ జస్ట్ సెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఆక్యుపై ఎ వెరీ బిగ్ పొజిషన్.
1: ఆనాడే తాను ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా ఆనందించాడు పాపం.
0: హీ ఫెల్ట్ సో హ్యాపీ యాజ్ ఇఫ్ హీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ వెరీ డే.
1: తదుపరి రీజన్ చూచి నీవు గొప్ప సిరి సంపదలతో తులుతూగుతావు అన్నాడు.
0: ఆఫ్టర్ ఎ వైల్ హీ జస్ట్ సెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు జస్ట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ
1: చిల్డ్రన్
0: అండ్ చిల్డ్రన్.
1: మరింత ఆనందించాడు పాపం. అంతలోనే చూచి పాపం, అయ్యా ఆయువు రేఖ చాలా చిన్నదిగా ఉంటుండాలి అన్నాడు.
0: ఆఫ్టర్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీ జస్ట్ అబ్జర్వ్డ్ ది హ్యాండ్ లిటిల్ మోర్ అండ్ జస్ట్ సేడ్ బట్ యువర్ లైఫ్ స్పాన్ ఈస్ వెరీ లిమిటెడ్.
1: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
0: ద మోమెంట్ హీ హర్డ్ దిస్ హీ గాట్ సో మచ్ డిజెక్టెడ్ హీ ష్రాంక్ ఆల్మోస్ట్.
1: దీని అంతరార్థం ఏమనగా ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ ఎంత భోగభాగ్యం అనుభవించినప్పటికీ ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనమేమిటి?
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ ఎవర్ వెల్త్ ప్రాపర్టీ యూ మే హ్యావ్ వాట్ ఎవర్ చిల్డ్రన్ యూ మే హ్యావ్ వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై వాట్ ఎవర్ ఆనర్ యూ మే గెట్ బట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్.
1: అనగా తానే స్థిరము కానటువంటి సమయంలో ఇవన్నీ ఇప్పుడు స్థిరములు ఎట్లవుతాయి మనకు?
0: ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ హౌ వుడ్ దీస్ థింగ్స్ బి పర్మనెంట్ ఫర్ యూ?
1: ఎంతమంది రాజులు ఎంతమంది మహారాజులు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ జగత్తును వీడిపోయారు?
0: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్?
1: నిరత సత్యప్రభుకి ధరణి నీలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
0: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ పర్టికులర్ ల్యాండ్ హ్యాడ్ హి నాట్ టు గో?
1: ఎల్ల లోకములీల యశుకు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచనా?
0: కింగ్ మెల హూ రూల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కుడ్ హి టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విత్ హిమ్?
1: హృదయమునకు అలంకృతి చేయు మరదాత సిరిదూట గట్టుకు జనుగచనా?
0: మాందాత హూ వాస్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కృతయుగ కుడ్ హి టేక్ ఎనీథింగ్ విత్ హిమ్?
1: జలది చేతి ఊకట్టి అలనాటి శ్రీరాముడి పొడుగుపై ఉన్నవాడా?
0: కింగ్ రామ హూ కన్స్ట్రక్టెడ్ హూ బిల్డ్ ది బ్రిడ్జ్?
1: ఎందరెందరు రాజులు ఏగినారు.
0: సో మెనీ కింగ్స్ హావ్ గాన్.
1: ఒక్కరును వెంట కొనిపోవరు ఈ ఉరివి తలము.
0: నాట్ ఈవెన్ వన్ పర్సన్ వుడ్ క్యారీ ఎ లిటిల్ ఆఫ్ హర్.
1: నీవు మాత్రము నీదు సిరియు సంపదల్ తలను కట్టుకపోదు ఆ ధర్మ హృదయ.
0: ఓ ధర్మ హృదయ యూ వుడ్ యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ విత్ యూ?
1: కనుక ఈ గడిచినటువంటి చరిత్రను నీవు ఒకతూరి విచారిస్తే ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము నీకు చక్కగా అర్థమవుతాయి.
0: ఇఫ్ యూ థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఓవర్ ద పాస్ట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుక సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు, లేవు.
0: Therefore, true and permanent things, entities, persons, principles, objects, you don't obtain them in this world.
1: నీ యందు ఉన్నవి బయట ప్రపంచమునందు నీవు చూస్తున్నావు.
0: Whatever you are having inside you, you see them externally.
1: నీ యందు ఉన్నది, నీ యందు లేనిది, సర్వత్రా ఉన్నది, ఒక్కటి మాత్రమే.
0: The thing which is in you and which is all around, which is all pervasive, there is only one thing like that.
1: Adi satyam shivam sundaram.
0: That is satyam shivam sundaram, truth, auspiciousness and beauty.
1: Kanuka atti satyanikai neevu taginatvanti prayatnam cheyi.
0: Therefore, for attaining such permanent truth, you make
1: an effort. Atti nitya sthanamunakai tagina prayanam salupu.
0: For such permanent place, you make an effort to travel and reach.
1: Atti sundaram anetvanti oka divyatvani neevu pondu.
0: Such divinity, which is the very embodiment of beauty, try to obtain and attain that.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Discharge your duties.
1: ఇన్ని విధముల బోధన చేసి స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము కూడా నువ్వు బోధించి కట్టకటప్పటికి అర్జును యుద్ధములో దింపాడు.
0: After teaching in all these ways to Arjuna and after explaining the qualities of Sthita Prajna, he made Arjuna enter the battlefield.
1: అనగా ప్రతి యొక్క లక్ష్యం కూడాను నా యందు ఉంచి నా ఆజ్ఞను శిరసా వహించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: కీప్ ఆల్ యువర్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్ మీ అండ్ ఒబే మై కమాండ్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించు నిమిత్తమై ఖాయము నీకు ధరించడం.
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ బాడీ హెస్ బీన్ గివన్ టు యూ.
1: కాయమును కాలముతో పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను నీవు చేపట్టాలి.
0: ఫర్ మేకింగ్ యువర్ బాడీ అండ్ ద టైమ్ సేక్రెడ్ యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ డ్యూటీస్.
1: కర్మ వల్లనే జన్మము లభించినది కనుక కర్మ ద్వారానే నీ జన్మము సార్థకం చేసుకో.
0: ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ యూ హ్యావ్ గాట్ దిస్ బర్త్ అండ్ బై యాక్షన్ ఇట్ సెల్ఫ్ యూ శాంక్టిఫై దిస్ లైఫ్.
1: లోకములో ఆరని దీపము ఒక్కటే ఉన్నది.
0: Only light which does not get extinguished in the world, there is only one
1: adi atma,
0: and that is atman.
1: Current undinanta varaku bulbulu velugutayi.
0: So long as you have electricity, these bulbs burn.
1: Current potane bulbulu velagavu.
0: The moment electricity ceases, then the bulbs would not be able to light.
1: Premijalo tailam undinanta varake deepam velugutundi.
0: Only so long as you have oil in the lamp, the lamps light.
1: Tailamu ఖర్చయుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
0: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్ ది లైట్ సీజస్ టు ది
1: టార్చ్. లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్, ది టార్చ్ ఫంక్షన్స్.
1: ఈ సైట్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
0: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ having power, you will not be able to just get the battery.
1: Surya Chandradulu agnilu kudanu variki etti current avasaram ledu, etti tailamu avasaram ledu, etti batterylu avasaram ledu, kaani varu kudanu pralaya samaya lopala varu kudanu cheekatini anubhavistaru.
0: Sun, moon and fire, which do not need any such fuel as batteries or oil and electricity, they are
1: varu kudanu tamaka ప్రశాంతిని కూడా కోల్పోతారు.
0: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
1: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి యందు నీ యొక్క ఇది ఏమాత్రం.
0: వెన్ సన్ అండ్ మూన్ దెమ్సెల్స్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ ఎఫల్జెన్స్, వాట్ అబౌట్ యూ?
1: పిచ్చివాడా, పెనుకొండలే పిండి చేసినటువంటి వానికి గులకరాయి ఎంతరా అన్నాడు.
0: ఓ డియర్ చైల్డ్, for a person who can pound the mountains itself, what to speak of small pebble.
1: Surya Chandradulo itti nasvaratvanni pondhe samayamlo nee jeevitam emiti?
0: When sun and moon themselves are likely to
1: నీ భోగములు ఏమిటి?
0: What to speak of you?
1: నీ దేహాభిమానం ఏమిటి?
0: Your body consciousness.
1: నీ బంధుమిత్రుల యొక్క శోకం ఏమిటి?
0: The grief arising out of your relatives and friends.
1: ఇది కేవలం అజ్ఞానములో మునిగిపోతున్నావు.
0: You are getting drowned in ignorance.
1: నీ కంటిదారల యొక్క కాలువలో కొట్టుకొని పోతున్నావు.
0: You are simply being washed away by the tears of your own eyes.
1: లేము.
0: Arise.
1: జాగ్రత్తగా మేలుకుము.
0: Become awakened.
1: ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత.
0: Arise, awaken, stop not till thy goal is reached.
1: అని చెప్పారు.
0: Thus Krishna taught Arjuna.
1: ఇప్పుడు సూర్య చంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon are shining in the world.
1: అయితే సూర్యచంద్రాదులు జగత్తును ప్రకాశింపచేయవచ్చును కాని భగవంతుణ్ణి ప్రకాశింపచేయలేవు.
0: Sun and moon make light and provide illumination for the world, but they cannot illumine God.
1: Deepamulu aa inti andunnatvanti yokka padarthamulu prakashimpa cheyavachune kaani bhagavantunni prakashimpa cheyalevu.
0: Lights inside the house may illuminate the objects inside the house, but not God.
1: Aithe suryudu chandrudu agni prakashistunnaru anetundi manaku ee vidhanga telustundadi.
0: How are we understanding the fact the sun, moon and fire are burning?
1: దేని ఆధారంతో మనం ఇవి ప్రకాశిస్తున్నాయని గుర్తించగలుగుతున్నాము?
0: With the support of what have we been able to recognize that these things are giving effulgence?
1: కన్నుల ద్వారా మనము దీనిని ప్రకాశించినట్టుగా గుర్తిస్తున్నాము.
0: We have been able to recognize this through our eyes.
1: కన్నులే లేకపోతే సూర్య చంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకి.
0: If you do not have eyes, the shining and the effulgence of sun and moon that cannot be seen by you.
1: Aithe kannulu ee yokka prakashamtho ivi prakashistunnayi.
0: These eyes, with the help of what are they shining and able to see?
1: Manamu nidrinchinappudu leka andhulainatunte vaari endo oka vidhamainatunte yokka telivi tetalu pragna prakashistu untundadi.
0: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
1: Kanuka kannulakante buddhi maha pragnato kudinatvantadi prakashamto undinatvantadi.
0: Therefore more effulgent than the eyes is intelligence.
1: Oka chinna kata.
0: One small story.
1: Oka gruddivadu kuntivadu iddaru sneham ayyaru.
0: One blind man and one lame man, they became friends.
1: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ బెగింగ్.
1: కుంటివాణికి కన్నులున్నాయి, గుడ్డివాణికి కాళ్ళున్నాయి.
0: ది బ్లైండ్ వన్ హ్యాస్ ది లెగ్స్ అండ్ ది లేమ్ వన్ హ్యాడ్ ఐస్.
1: కాళ్ళు ఉన్న గుడ్డివాణి యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
0: ద బ్లైండ్ మ్యాన్ సాట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది లేమ్.
1: ఈ కుంటివాణికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇక్కడ బయలుదేరు, ఇట్ల రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
0: The one who is blind and who is having eyes, he was able to just direct the other person.
1: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడాను గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాటం.
0: In this way, with the help of each other, they were able to just go from village to village for begging.
1: ఒక మార్గ మధ్యము లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
0: ఇన్ ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ ఆర్ అవైలబుల్.
1: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండాది, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదాం అన్నాడు.
0: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్, there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
1: ee kannu leni vaadu cheppadu, anna evaranna kaapala geetla unnaremo jagrataga chusko annadu.
0: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular field.
1: Aa evvaru manushulu kanipinchaledra annadu.
0: He said there is no one in the sight.
1: దానికి ఏమైనా కంచి కించి కట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
0: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
1: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరా, కొన్ని తినేసిపోదాము అన్నాడు.
0: దిస్ లేమ్ పర్సన్ సెట్ దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ అండ్ దెన్ విల్ జస్ట్.
1: గుడ్డివాడు చెప్పాడు, అన్న ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయ అయితే కంచెగట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
0: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్, these may not be the nice ones or tasty ones. They must be bitter fruits. Otherwise, will there be a, how can you have without fence, without a watchman, the entire field left
1: ఇక్కడ కన్నులు ఉన్నవాని కంటే కన్నులు లేని వాని యొక్క ప్రజ్ఞ ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
0: Here you can see the greatness of a person who might not have eyes but who had intelligence.
1: కనుక కన్నులకు బుద్ధి ప్రకాశాన్ని అందిస్తుండాలి.
0: Therefore, intelligence lends shining and effulgence to the eyes.
1: అయితే బుద్ధికి ఏ ప్రకాశం నుంచి ఇది బుద్ధి ప్రకాశిస్తుండాలి?
0: Then, how from which is this intelligence getting its power?
1: ఇది ఆత్మ యొక్క ప్రకాశంతోనే బుద్ధి ప్రకాశిస్తుండాలి.
0: Intelligence is shining on account of and from ఆత్మ.
1: కనుక బుద్ధి వల్ల మన నేత్రములు, నేత్రం వల్ల సూర్యచంద్రాదులు, సూర్యచంద్రాదుల వల్ల జగత్తు ప్రకాశిస్తుంటుండాలి.
0: Therefore, on account of intelligence, the eyes, from eyes, sun and moon, and from sun and moon,
1: కానీ మనం ఇటు నుండి మనం ప్రయాణం చేస్తే జగత్తు ప్రకాశమునకు సూర్యచంద్రాదులు ఆధారము.
0: From the other side, if we proceed to try to understand, for the light in the world, sun and moon are responsible.
1: సూర్యచంద్రాదులను ప్రకాశాన్ని అనుభవించడానికి కన్నులు ప్రధానము.
0: For enjoying the light of the sun and moon, eyes are responsible and important.
1: కన్నులను ప్రకాశింపచేసేటువంటిది బుద్ధి.
0: It is intelligence which is making the eyes see.
1: బుద్ధిని ప్రకాశింపచేసేటువంటిది ఆత్మ.
0: It is ఆత్మన్ which is making intelligence shine.
1: కట్టకడికి ఆత్మనే గమ్యము.
0: Therefore, the goal is ఆత్మన్.
1: ఆత్మనే మెయిన్ స్విచ్.
0: That is the main switch.
1: కనుక అట్టి ఆత్మను నీవు ఆరాధించుమన్నాడు.
0: Therefore, such atma you please worship.
1: ee atmane lakshyam nandunchukomannadu.
0: Keep atman in your view.
1: ee atmane lakshyam nandunchukunnappude neevu sthita prajnudu kaagalavu annadu.
0: Only when you keep atman in your view and in all that you do, then only
1: sthita prajnudu anaga mari kontha mandi mari konni vishayallo appala kudanu laukika prajalanu kontha varakunu కంగోగలు చేసే దానికోసమే ఉపయోగపెట్టుంటారు.
0: దిస్ వర్డ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
1: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థిత ప్రజ్ఞ అంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
0: సమ్ పీపుల్ ట్రై టు కన్విన్స్ ది మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఫర్ ఆర్డినరీ పీపుల్ బై గివింగ్ ది రాంగ్ మీనింగ్.
1: అది ఎట్లనగా
0: the explanation can be given like
1: andaru melukunna samayamlo sita prajnudu nidristuntadu.
0: The explanation given is during time when all people are awake, sita prajna will be sleeping.
1: Andaru nidrinche samayamlo sita prajnudu melukoni untadu annadu.
0: Sita prajna would be awake when all the other people are sleeping.
1: Atlaithe ratri puta night duty chese station master lanta untuntaru, గుర్ఖాలంతా ఉంటుంటారు. వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
0: ఇఫ్ దట్ ఈస్ సో దట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ది స్టేషన్ మాస్టర్స్ అండ్ నైట్ వాచ్ మెన్ దే విల్ బి అవేక్ వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
1: పగలపూట అందరూ మేలుకున్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వారు నిద్రపోతుంటారు.
0: డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవేక్, పీపుల్ హూ హావ్ డన్ ది నైట్ డ్యూటీ దే విల్ బి స్లీపింగ్.
1: ఈ అర్థాన్ని స్థిత ప్రజ్ఞగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మ్యాన్లు వీరందరూ స్థిత ప్రజ్ఞల కిందని చేరుతారు.
0: ఇఫ్ వీ టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ద స్టేషన్ మాస్టర్స్ ఆల్ దీస్ ఆర్ స్థిత ప్రజ్ఞాస్.
1: అది కాదు సరైనటువంటి అర్థము.
0: దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థిత ప్రజ్ఞ.
1: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
0: All those people who base their lives on this impermanent world, they will be fully aware to this world and its objects.
1: ee prapanchika sambandhamainatundi bhoga bhagyamulu yendu sthita prajnudu alakshyanga nidristuntadu.
0: Sthita prajna on the other hand would be sleeping and immune to this kind of worldly secular objects.
1: Samanyamainatundi manavulu aatma tattvamulo kevalamu nidristuntaru anaga jagrata avastha lekunda untaru.
0: Ordinary people will not be alive to the beauty of the Atman. They will be having
1: sambandhamainatundi oka jagat vishayam lopala ati jagrataga melukoni untaru.
0: But on the other hand, this world which is full of these sense objects, they will be extremely careful and awake.
1: Anaga atma lakshyamato jeevinchetunti vaadu jagat lakshyanni vismarinchetunti vaadu sthita prajnudu ani.
0: Therefore, sthita prajna is one who is sleeping to the principle of the world and who is fully awake to the principle of Atman.
1: కనుకని స్థితప్రజ్ఞుడనగా సర్వసంగ పరిత్యాగి అన్నిన్నీ త్యజించి ఎక్కడో అరణ్యమును చేరటం కాదు.
0: Therefore, స్థితప్రజ్ఞ does not mean the one who has renounced the entire world and has gone to the forest.
1: నీవు అన్ని పనులు చేయి.
0: You do all the works.
1: నీ జగత్ సంబంధమైనటువంటి వృత్తుల్లో నీవు ఉండు.
0: You do live in the things which are incidental to your daily
1: life. కానీ లక్ష్యమును ఆత్మలక్ష్యమునందు ఉంచుకో.
0: But keep your concentration and your attention on Atman.
1: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
0: Then a doubt may arise. Such people, where is the need for such people to do the daily works?
1: మేము జ్ఞానులము కదా స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానాన్ని ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
0: If sthitaprajnas would take to that attitude and do not do the work, they would not be able to help the ordinary.
1: Ajnanulu uddharinchi prakashamulo praveshimpa cheyadaniki sthitaprajnulainatundi jnanulu veeru adarshaprayaluga untundali.
0: Sthitaprajnas and these wise men will have to set an example for ordinary people and ignorant people so that they would be able to follow that.
1: Vari karmalato etti phalamu lekapoyinappatikini ఎట్టి సంబంధం లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
1: కనుకని అర్జున నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
0: దేర్ ఫోర్ అర్జున యు బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: నీవు కృష్ణునికి సన్నిహిత సంబంధుడు.
0: యు ఆర్ ఎ క్లోజ్ person to Krishna.
1: Aaptudavu.
0: You are dear to Krishna.
1: Bandhulavu.
0: You are a relative of
1: Krishna.
0: You are brother-in-law.
1: Inni rakamulainatundi sambandha bandhavyamto koodinatundi innu adarshaprayuduga nenu ee jagattuku nirupinchali.
0: I want to prove you as an example and an ideal person to the world because you are in such great number of ways related to
1: antarathamanu hrudayam nanduchukone Krishnudu.
0: Keeping all this inner significance in the heart, Krishna
1: nimitta matram bhavasavya sachi annadu. Ninnu nimittanga teeskoni nenu ee jagat lopala konni rakamainatundi yokka atma tattvanni prakatinchadaniki pravesha pettadaniki nenu poonukunnanu annadu.
0: Krishna told Arjuna, I'll only use you as instrument. You will be instrumental in my doing a number of things for the world.
1: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై మానవ కళ్యాణ నిమిత్తమై ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
0: వాట్ ఎవర్ కృష్ణ హాస్ అటర్డ్ అండ్ టోల్డ్ ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ సెట్టింగ్ అన్ ఐడియల్ ఫర్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దట్ ఇన్ యూ హాస్ గివెన్.
1: తనకు ఇట్టి బోధ వల్ల కానీ ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ తనకు వచ్చేటువంటి లాభం కానీ కలిగేటువంటి నష్టం కానీ ఏమాత్రము లేదు.
0: బై టీచింగ్స్ ఆఫ్
1: ముందు ప్రవేశించుతాడు.
0: డ్యూరింగ్ ఆల్ ఇన్కార్నేషన్స్ గాడ్ విల్ అండర్టేక్ యాక్టివిటీ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ.
1: కానీ సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
0: బట్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్
1: అట్టి దైవత్వాన్ని గుర్తించలేరు.
0: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ గాడ్.
1: అందుకోసమని కృష్ణుడు కూడాను చెప్పాడు అర్జున.
0: Therefore, in that particular context only, Krishna told Arjuna,
1: edo neeku ratsaradunai nenu nilchukoni neeku ratham che nadapatam anetundi driving cheyatam anetundi naaku chaala utsaham ullasanga untundi nenu ee paniki raledu.
0: Arjuna, I have not accepted the charioteership of your chariot because I like it, I am enthusiastic and I love that particular thing. It's not because of that.
1: Arjuna, nee gurrambulu tholunnatte paniki nenetiki naa intilo leve gurrambulu.
0: It is not for the sake of the horses of this chariot that I have come. Don't I have the horses within me?
1: Kanuka naaku aa gurral leka ratham leka edo nee rathanni nee gurralni tolalanani uddeshamto vachinattu ga nu bhavistunnavu. Nenu unnatundi aaradugula vyaktini kaadu.
0: You may be thinking that I don't have the horses or I don't have the chariots of my own and therefore I have taken up this particular.
1: Neeku dehaatma bhavana aneetundi dehamulo baaga raktamlo cheripoyi untundali.
0: Your this body consciousness is saturated with you and it is in your blood.
1: Neeki dehaatma bhavanu dooram chesi paramaatma tattvanni lokala cherche nimittamai nee inta natakam aadutunnanu annadu.
0: I am enacting this entire play in order to see that you are far removed from body consciousness.
1: Evvarito kudanu oorike varninchukuneetundi swabhavam bhagavantuni andu undadu.
0: God doesn't have any liking to be described and praised by anyone.
1: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ బావమరుదుల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
0: అర్జున వాజ్ జస్ట్ అడ్రస్సింగ్ కృష్ణ యాజ్ బ్రదర్ ఇన్ లా త్రూ అవుట్.
1: ఒకనొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అని చెప్తున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
0: కృష్ణ వన్స్ టోల్డ్ అర్జున ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా ఇన్ ద శాండ్స్, అర్జున ఐ డోంట్ లైక్ టు బి కాల్డ్ బ్రదర్ ఇన్ లా ఫర్ నథింగ్ అట్ ఆల్.
1: లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు.
0: ఇన్ ద వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ప్రైజింగ్ గాడ్,
1: కానీ ఈ పొగుడుతలో భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ది సచ్ ప్రైజెస్ గాడ్ డజంట్ అగ్రీ అండ్ యాక్సెప్ట్.
1: ఏదో ఒక ఆఫీసర్నో ఒక అధికారనో వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు ఎందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
0: Such praise may be natural and common for people to go to some officers for some favors and praise them. This may be natural there.
1: కానీ కారణం లేని పొగడుతలు,
0: praise which does not have sufficient reason,
1: అర్థం లేనిటువంటి పొగడుతలు,
0: praise which does not have any reason,
1: కేవలం పన్నీరు వంటివి మాత్రమే అని చెప్పారు.
0: It is only like the perfumed water.
1: పన్నీరును వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు.
0: పర్ఫ్యూమ్డ్ వాటర్ కెన్ బి ఓన్లీ స్మెల్ బట్ ఇట్ కెనాట్ బి టేకన్ యాజ్ డ్రింక్.
1: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు.
0: సచ్ ప్రైజ్ మే బి ఓన్లీ హియరింగ్ బట్ యుల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ది హార్ట్.
1: ఏది సత్యమైనట్టువో అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
0: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
1: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదమును తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
0: బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ యూ టు గివ్ అప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
1: నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు.
0: ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నాట్ టు డూ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
1: కనుక నీకు నిజంగా నేను బావగానే చేసుకుని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు.
0: Therefore he said, I really want to become your brother-in-law and offered Subhadra in marriage and he became brother-in-law to Arjuna.
1: ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు.
0: Offering Subhadra in marriage to Arjuna, Balarama did not
1: like. కట్టకడపటికి ఈ పెళ్లి సమయంలో కూడాను బలరాముడు లేడు.
0: Even during the marriage time, Balarama was not there.
1: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
0: He went to a forest.
1: అప్పటి నుంచి కూడా కృష్ణుని పైన కూడా బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
1: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించుకు చేయాలి.
0: Therefore one thing about Krishna which is extraordinary is that along with the word action should follow.
1: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
0: This is true nature of man.
1: ఏది తలస్తాడో అది చెప్పాలి.
0: Whatever you think he you have to
1: ఏది చెప్పునో అది చెయ్యాలి.
0: Whatever you say you will have to do it.
1: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
0: Divinity is unity of thought, word and deed.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
0: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడిగా ఆవించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశం చేసుకున్నటువంటి వాడి గుడాకేశునిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
0: హీ టోల్డ్ అర్జున, ఐ వాంట్ టు మేక్ యూ అన్ ఎగ్జాంపుల్, దేర్ ఫోర్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ అండ్ ఐ వాంట్ టు మేక్ యూ వన్ స్థితప్రజ్ఞ అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
1: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై,
1: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
0: I am not this body.
1: నీవు దేహ స్వరూపుడు కాదు.
0: You are also not the body.
1: నీవు నేను దేహిని.
0: We are both of us are the indwellers, dehi.
1: కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
0: Once you recognize this particular fact that you are not deha, you will not be having దేహభ్రాంతి or body consciousness.
1: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
0: Body is mean and temporary.
1: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: God is permanent and eternal.
1: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
0: You are not the cloth, you are the one who wears that cloth.
1: కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: Therefore, it is said that this body is the temple of God and the indweller is God himself.
1: Anityam asukham lokam vimam prapya bhajasvamam. Anityam asukham lokam vimam prapya bhajasvamam.
0: This world is impermanent and this world is full of sorrow.
1: Karukani, idi anityamu asukhamainatundi karuka nitya sukhamulato koodinatundi daivatvanni neevu aashrayinchu.
0: As this world is impermanent and not
1: evarni aashrayinchukodanu prayojanam ledu.
0: There is no use in taking refuge
1: in ivanni maarpu chendinatundivi.
0: All these people will be changed.
1: Ee maarpu chendinatundi okka aaro gudam okka daivam okkade.
0: The only sixth quality which an entity is God who does not
1: atani aarana deepam. అతనే ఆరని దీపము.
0: హీస్ ద వన్ ల్యాంప్ విచ్ డస్ నాట్ గెట్
1: ఎక్స్టింగ్విష్డ్. ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
0: యు టేక్ షెల్టర్ ఇన్ ఇట్.
1: అదే పరంజ్యోతి.
0: దట్ ఈస్ పరంజ్యోతి.
1: అదే జీవన జ్యోతి.
0: దట్ ఈస్ జీవన జ్యోతి.
1: అదే అఖండ జ్యోతి.
0: దిస్ ఈస్ అఖండ జ్యోతి.
1: అదే అద్వైత జ్యోతి.
0: దిస్ ఈస్ ఆల్సో ది లైట్ ఆఫ్ అద్వైత.
1: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు.
0: కృష్ణ మేడ్ the heart of Arjuna which was full of impurities, he purified it and made it shine after explaining these things in a number of ways.
2: That was the 18th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీం నాలెడ్జ్ ఇట్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తిరేవ భవరోగనాశి. జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ టేక్ టు మెనీ మెనీ సార్ట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఫాలో మెనీ పాత్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తుల యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: However, devotees are of four types and think of the Lord in these four paths.
0: మొదటిది గుణగానము.
1: The first one is singing the glory basing on the attributes.
0: రెండవది లీలాగానము.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: మూడవది భావజ్ఞానము.
1: The third

0: వన్ ఇస్ ద వన్ విత్ ద ఫీలింగ్.
1: నాలుగవది నామజ్ఞానము.
0: ద ఫోర్త్ వన్ ఇస్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
1: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు.
0: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
1: లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు.
0: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
1: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
0: సమ్ ఆర్ డెల్యూటెడ్ బై ది ఫీలింగ్ అండ్ ది ట్రిబ్యూట్స్ ఆఫ్ ది డివైన్.
1: గుణ సంకీర్తన చేత కేవలము అసంతృప్తి పొందుతూ వచ్చారు.
0: బై సిక్స్ ద థర్డ్ వన్ ఇస్ ద వన్ విత్ ద ఫీలింగ్.
1: నాలుగవది నామజ్ఞానము.
0: ద ఫోర్త్ వన్ ఇస్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
1: అనగా

0: కేవలము అసంతృప్తిని పొందుతూ వచ్చారు.
1: బై సింగింగ్ ద డివైన్ క్వాలిటీస్ హౌఎవర్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్.
0: గుణ సంకీర్తన అనేటువంటిది భగవంతుడు గుణాతీతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: అలాంటి గుణాతీతుడైనటువంటి యొక్క భగవంతుణ్ణి గుణము చేత గానము చేసి మెప్పించటము ఇది కేవలం ఒక భ్రమనే.
1: ఇట్ ఈస్ డెల్యూషన్ టు సూపర్ ఇంపోజ్ ద అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.
1: ఇట్స్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ గివ్స్ us ద టెంపరీ సాటిస్ఫాక్షన్ బై ప్రైజింగ్ హిస్ అట్రిబ్యూట్స్.
0: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
1: ట్రూలీ స్పీకింగ్ దెర్ ఆర్ నో అట్రిబ్యూట్స్ ఇన్ అవర్
0: గాడ్. అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing His glory and try to attain liberation is just an illusion.
0: Vasukita yanna srinivasa chidvilasa bhava pasamula dunchi manolasam ivaram vasura kalyana pura vasudav sishesha gopa dasuni brocheti jagadisha hushikesha vega sirama ramani manohara ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి? శ్రీనివాసుడు ఈ చిద్విలాసుడు ఏమిటి? విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగాన, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఈస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయి దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్ అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్.

0: దిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన హృదయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatramu kuda nu naaku kaligetundivu kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangena Krishnunni prarthinchi katta kadapatiki dinam

0: రూపు తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంక దీందులో లీలలు ఏమిటి ఉండాలి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి, కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
1: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్, దెన్ వాట్ ఎల్స్ యూ స్పీక్ ఆఫ్ ఎ మిరకల్ ఆర్ మిస్టరీ, దట్స్ ఆల్ యువర్ ఇల్యూజన్. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
0: Inka bhava sankirtana lopala aneka mandi varukudunu bhraminchipothunnaru.
1: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
0: Sandugundu landimari andarandu nive aanandamundu chunduvani bindu sridhara. సందుగొందులందుమరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు సీధర హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యనంద గోవింద వేగ బ్రోవర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. సందుగొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
1: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్ యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
0: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
1: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
0: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
1: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
0: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
1: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
0: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
1: That which is permanent, that which is steady, is to chant, sing his name.
0: ఒక రూపాన్ని ధరిస్తున్నాడు.
1: God takes a form.
0: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
1: When once he takes a form, he has a name too.
0: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూపసహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
1: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
0: కనుక ఈ యొక్క నామ సంకీర్తన అనేటువంటిది సర్వులు కూడాను తరించడానికి చక్కని రాజ మార్గము.
1: Singing his name, chanting his name is the royal path to liberation.
0: ఈ నామ సంకీర్తనతో అందరి కంఠములు చేరి ఏకాత్మతత్వంగా ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్య శక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
0: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
1: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామములు రెండూ
0: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది.
1: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
0: రూపనామములతో కూడినటువంటిది ఈ జగత్తు.
1: The whole world is the combination of these two, name and form.
0: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
1: And we find these two, the attachment, possessive instinct.
0: ఒకానొక సమయములోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
1: Krishna was in his original form at one time.
0: Anadu kani ee naati prajalu krishnuni yokka leelalu kani atani yokka charyalu kani aneka vidhamulaga kodanu vimarsistu vacharu kani appatiki shri krishnuniki vayasu 6 samvatsaramule.
1: Then and now people criticize the divine actions and the divine miracles.
0: 6 samvatsaramule yokka barudainatunti vaadu ఏమిటి ఈ చర్యలను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
1: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీవన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాస్ ఏజ్డ్ 6 అట్ ద టైం.
0: భావరాగముల యొక్క ఊహరే.
1: ఇట్ వాస్ ఆల్సో జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
0: భర్త లోపల పరుండినాడు.
1: The husband is sleeping inside.
0: భార్య కూడాను లోపల ఉంటుండాలి.
1: Wife was also there.
0: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
1: Krishna tapped the door.
0: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
1: Then she started feeling what's going to happen.
0: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
1: She waited for some time.
0: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
1: Krishna didn't keep quiet. He went on thumping the door.
0: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణునితో చెప్తుంటుండాలి.
1: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కానీ ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యెట్ కృష్ణ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కానీ భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరేసింగ్ కృష్ణ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్ వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి ఎందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వీ స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్ వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కానా భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఇస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైన ఆస్తికుడైన ఆస్తిక నాస్తికుడైన నాస్తికుడైన గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమర్పించేటువంటి తత్వమే ఈ గానం.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములు కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడా లేకపోలేదు.
0: దర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరకల్స్.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరిని ఉల్లాసపరిచేటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ ఇన్ విచ్ విల్ బి స్వెప్ట్ ఆఫ్.
1: కాన గానము చేత అందరూ తరించడానికి ఇది ఒక చక్కని రాజమార్గం.
0: మ్యూజిక్ ఇస్ ద రాయల్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
1: కనుకని ఈ గాన సంకీర్తన చేతనే భగవంతుణ్ణి తన స్వాధీనము గావించుకోవచ్చు.
0: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వీ కెన్ సర్టన్లీ అటైన్ హిమ్, రీచ్ హిమ్.
1: ఈ విధంగా గాన సంకీర్తన చేసి హృదయాన్ని మర్చిపోయి ఆ గానములో లీనమై భగవంతుని అందుకు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కమలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై, నామురా లకించి బ్రోగుమయ్య వాచమ గోచరుండని.
0: Krishna, you have protected Pandavas. It was you who had set right the Kubja at that time. It was you who helped that Kuchela, and I have been waiting for you to receive your grace. Kuchela
1: arti dhichinavu, kurupi aina kubja vakramalanu pogottinavu, melu melu pandavulanu gachinavu.
0: You have protected Pandavas, and you made that ugly kubja look so beautiful, and you helped Kuchela.
1: Hey Krishna, yani moralida brochinavu.
0: You came to their rescue, responding to their prayer.
1: Vachama gocharundani nee charitamulanu pogata brahmadulakunaina tarama.
0: Is it possible for Brahma to narrate, to describe, to extol in full your mystery?
1: Avang manasa gocharam aneetvanti tattvanni gurtinchetundi.
0: God is beyond comprehension, understanding.
1: Yado vacho nivartante apraapya manasasaha.
0: The word and the mind return in futility, being not able to understand the divinity.
1: Kanukane gana sankirtanam chetane samasthi gana sankirtanam chetane marinta jagat vyapti gavinchadaniki hrudayam vikasinchadaniki vishalamuga avadaniki chakkani avakasamulu untunnayi.
0: By singing together, there is every possibility to blossom our devotion and to reach out to everybody.
1: Ee samasthi bhajana anetundi chaala uttamamainatundi.
0: Collective singing is noblest of all.
1: Deenini motta mota Guru Nanak prarambhinchadu.
0: It was Guru Nanak who started this collective singing.
1: Atanu andarukunu ekanga paadetundi ritiga bhajan loni prarambhinchadu.
0: He started bhajans, collective community singing.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు,
0: కబీర్
1: తులసిదాసు,
0: తులసిదాసు
1: రామదాసు,
0: రామదాసు
1: వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: Such great mighty strength is latent in the singing of the glory of God.
1: రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: You may say that God has no form, but he has a name.
1: Bhagavantudu anede oka pedda peru.
0: God itself is a name.
1: Perante emiti kavali? O Ramakrishna Govindani kadu. Bhagavantuda anitame oka peru.
0: Name is not Rama Krishna Govinda. You say God, God itself is a name.
1: Nama rahitudu antunnaru, roopa rahitudu antunnaru.
0: You say he is nameless and formless.
1: Nama roopam lenatundi ee jagattulo kanaradu.
0: In this world there is nothing without a name and a form.
1: Kinchit anusvarupani kudanu roopam undi naamam undi.
0: Even an atom has a name and a form.
1: Ee roopa naamamule lekapothe inga pedda swarupani ee vidhanga dharistundi.
0: Without name and a form to such a tiny small subtle atom, how do you expect the large thing? Kalu
1: jagattunnatundi samasta roopamulaku naamamu prati naamamunaku oka shakti untunnadi.
0: Therefore every object has got a name and a form and a power therein.
1: Kanukane bharatiyulu ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్డ్ ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ట్రీ.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడాను పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్డ్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్డ్ ద బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటాడు.
0: దేర్ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ, యూ మైట్ బి వాచింగ్, దే గో ఆన్ పేయింగ్ దేర్ ఒబేసెన్స్, రెస్పెక్ట్.
1: సర్వత్రా ఉంటుండాది భూమి.
0: మదర్ ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇది మదర్ ఎర్త్ లేనటువంటి ప్రదేశమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎర్త్.
1: ఒక చిన్న కథ ఉంటుండాది.
0: ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
1: ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: Rendo dinam lechetappudike earth adigindatta em 4 rupayalu na isthava ledha ani.
0: Second day earth asks, are you going to repay the loan?
1: Ade dinni inka tritti pettadam chaala kashtam avutundani raatri raatri chaala parigetti ento adugu parigetti poyindata.
0: In order to evade payment, the fox went on running overnight.
1: Ee bhoomi yokka తాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
0: ద ఫాక్స్ డిడ్ంట్ వాంట్ టు బి బదర్డ్ ఆర్ పెస్టర్డ్ బై ఎర్త్, దేర్ఫోర్ వెంట్ ఆన్ రన్నింగ్.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: లేచి అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అడిగింది.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఆర్ యు గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్.
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వత పాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దెర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి,
0: స్వామి,
1: ఎలాంటి పాపమునైనను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
0: సో ఎర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
0: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 వరల్డ్స్.
1: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
0: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
1: 33 లక్షల 33,33,333 పంచాడు.
0: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్
1: ముల్లోకముల వారికి పంచాడు.
0: దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: 33,33,333. ఇది 3 లోకాల వరకు చేరిపోయింది.
0: ఇట్ రీచ్డ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: బట్ 1 శ్లోక రిమైన్డ్.
1: ఈ శ్లోకాన్ని ఎట్ట పంచేది?
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ 3 లోకముల వరకు పంచాలి.
0: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరికి 3 లోకాల వరకు పంచారు.
0: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ 3 వర్డ్స్.
1: మిగిలినాయి
0: 2 లెటర్స్ రిమైన్.
1: ఇది ఎవరికి పంచేది? 3 లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words to claim. అప్పుడు
1: దేవుడు చెప్పిందట విష్ణు, అమ్మా ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇగో 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ, కృష్ణ, హరి, శివ, హర, సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి.
0: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
0: సో 2 letters are here now.
1: కనుకని ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది.
0: సో దీస్ 2 letters are to be shared.
1: కనుకని ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: The whole world is jewel.
1: కనుకని దాని వల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుతుంటారు.
0: ది డ్యువలిజం విల్ మేక్ యూ
1: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒకటూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
1: Christians kuda Jesus 2 aksharalu vachesindi.
0: Christians also said 2 letters.
1: Muslims kuda Allah 2 aksharalu vachesesindi.
0: Muslims say Allah 2 letters.
1: Anninti enduru 2 aksharalu.
0: Every religion speaks of God 2-lettered one.
1: Anduvallane Tyagaraj cheppadu.
0: So Tyagaraj said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్,
0: కాబట్టి దీంతో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారం అని లేకుంటే నమ శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi boy, Namah Shivaya, makaram lekunda pothe, Nas Shivaya, mangalam kaanetvadi, amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku rokkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninnayinchedira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivuda or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. Ee vivaramu telisinatundi vaniki nenu brakutanu annadu.
1: Therefore, in Madhava Mantra, లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రమునకు నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
0: కనుక జగత్ అంతా ఇక్కడను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ డోంట్ చాంట్ హిస్ నేమ్.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ హీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: పిల్లలు పేరు పెట్టుకోనన్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దేర్ చిల్డ్రన్ నేమ్డ్ ఆఫ్టర్
0: దేమ్. స్నేహితుని పేర్లేదోనన్నా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: అట్లీస్ట్ హీ విల్ బి కాలింగ్ హిస్ ఫ్రెండ్స్ హూ బేర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్స్.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యు కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యు వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది నీ భ్రమ.
1: That's your feeling.
0: కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుక పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్, అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్, దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chant,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: be
0: done. Naam varinchandi.
1: And you be after his name.
0: Bhajana bina sukha shanti na.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి పరాక్రమం, షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: These are the six qualities that makes man exalted with all the prosperity.
0: ee shadgunamulu kaliginatvanti manavunni sarva vijayamulu kodunu varistundi.
1: The man with these six qualities is bound to be successful in every field.
0: aithe ee sadgunamulaku aneka vidhamulainti avantaramulu addu tagulutu untayi.
1: However, for these six qualities there are certain obstacles on the way.
0: Vidyarthiki madhya madhya parikshalu ye vidhamga addu tagulutundano ade vidhamgane ee sadgunamulu yandu kudanu parikshinche nimittamai avantaramulu addu tagultu untayi.
1: Just as student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: Idi tamaya oka bhavishyattunaku ఉన్నత సోపానమనే భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు, ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, these are the obstacles that come on the way.
0: వీటినన్ని కూడాను ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: One has to resist with all the courage and faith.
0: విద్యార్థులయందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: Students need essentially self confidence.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండినా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: Without the self confidence one cannot have these six qualities.
0: Kana aatmavishwasamu prati manavuniki prana samanam.
1: Therefore self confidence is the life breath of every man.
0: Ee naati vidyarthiyendu ee aatmavishwasamunu kolpoyi kevalam bhautikamu laukikamu prakrutamainatunti oka vishayavasanyendu taanu praveshinchi ashantiki guri ayi kevalamu aneka avasthalanu andukuntunnadu.
1: But the student today is carried away by physical, worldly, fleeting pleasures and is restless.
0: Kanuka aatmavishwasamunu abhiruddhi parchukoni annintikini daivam kalalaneetunti yokka vishwasamuto manamu jeevithamulo praveshinchali.
1: Therefore we have stepped into our life with self confidence that there is God with us.
0: Vishwamitrudu bhujabalamunu buddhibalamunu astrabalamunu ఆధారం చేసుకుని దైవబలంతో దీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధములకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్ హి వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
0: కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: But what happened ultimately? He could know the divine strength and the strength of the spirit would only ultimately stand and then left the place to penance.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: The physical strength is no strength at all. It is weakness.
0: ఈ ప్రాక్తమైనటువంటి శక్తులు అన్ని కూడాను నిశ్శక్తులే.
1: The physical power is no power. It is weakness.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడాను కేవలం అశాశ్వతములే.
1: The worldly pleasures are temporary.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: But man is after these fleeting pleasures and is forgetting his divine immanent strength.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆటయందు, ప్రతి పాటయందు, ప్రతి మాటయందు కూడాను తమ యొక్క దివ్యశక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore, students will have to develop the self-confidence and express divinity in every game, in every song, and every word they utter.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: However, at times, on certain occasions, the inner weakness expresses out.
0: అదియే మానవుని యొక్క బలహీనత.
1: That is the weakness of man.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించటము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the pain. We should not be afraid of anything.
0: Be fearless.
1: Be fearless.
0: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందు కూడాను మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందు కూడాను మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should develop the self-confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what is the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue, we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self confidence, self fall, the self emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుల నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touch stone, not to smoothen this stone. It is only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore, one has to foster virtue for self-emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయము కావించుకుని
1: the qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుస్తుంది.
1: Therefore, virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However, we have to pay the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలతే.
1: Therefore, the wealth lies in the spirit of our action.
0: Spirit of action.
1: The spirit of action.
0: Spirit of work.
1: Spirit of work.
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
0: ఎట్టి సుఖములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
0: అసుఖము, సుఖము.
1: వన్ ఇస్ మిసరీ, అదర్ ఇస్ హ్యాపీనెస్.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్, we should know its value and try to attain.
0: Anaga kartavyanni nirvartinchali tadupari dani yokka phalithanni manam aashinchali.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward thereafter.
0: Kaani ee naadu kartavyanni nirvartinchaga phalithamulu maatrame aashisthunnamu.
1: But today we don't discharge your duty, but we want the reward.
0: Idiye asukhamu.
1: This is asuka or misery.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: In fact, you have to pay the price first and then attain happiness.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: The price that is paid earlier is one's own duty.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: We have to do our duty well.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you will have expected happiness out of it.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కానీ ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: Man has no right in his lifetime.
0: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
1: His duty itself is yoga.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: When once you discharge your duty, you'll get your own right automatically.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: We consider right and responsibility are two aspects.
0: Responsibility మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: We give up the responsibility and fight for the right.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక దాస్తుంది.
1: Keep in view your responsibility, then you'll get your right.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: Students, first do your duty.
0: Duty is God.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: Human life is gifted to discharge one's own duty.
0: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
1: We have to know the meaning of human life.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: Having taken the sacred life of the human birth, we go along the unsacred path and waste and spoil our life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
1: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయే మేఘంలో వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనకూడను మనం దేనికి కూడాను వెలువక వెలుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం యందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ప్రతి కార్యమునకు ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఎవరో బయట ప్రపంచమందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or from outside world.
1: మన యందే ఉంటున్నారు.
0: These advisors are within us.
1: అందువల్లనే అంగములోని జంగము, జంగములోని సంగము, సంగములోని లింగము అన్నారు.
0: Therefore it is said, it is only in the body we find the association and there we find the awareness, the linga aspect.
1: సమస్త సంబంధమైనటువంటి యొక్క అంగముల యందు కూడాను దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దైవత్వం ఉంటుండాలి.
0: In every limb of our body there is a divinity within latent.
1: అతని పేరే అంగీరసుడు అని పేరు.
0: The divinity in every limb of our body is called angirasa.
1: ప్రతి అంగమును కూడాను రసస్వరూపుడై ఉండటం చేతనే ఇతనికి అంగీరసుడు అని పేరు.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: కనుక బయటను మనం వెతకనక్కర్లేదు భగవంతుణ్ణి.
0: We don't need to search for God outside.
1: నీవే భగవంతుడు.
0: You are God.
1: నీ యందే ఉన్నాడు భగవంతుడు.
0: He is within you.
1: నీ శక్తి అంతా కూడాను భగవత్ శక్తియే.
0: All your energy is divine.
1: సర్వస్వం భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out the జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి, తనను తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిస్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిస్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి నో? ఈ ఆత్మజ్ఞానమనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యక్తమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడాను వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antaratmanato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antaratmanni bodhinchukune nimittamai aadhyatmika simittamai ఈ విధమైనటువంటి పర్వ పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ఎ సేక్రెడ్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీని యందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖ పైన ప్రారంభం చేయటం దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
0: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలనున్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడై తోచే దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములంత విప్పి
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
0: The beautiful sankranti approaches with these signs.
1: Manavulu krushi kalpinatunta aa krushi phalamainatunta yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana gruhamullo praveshistuntayi.
0: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunta sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
0: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kuda lekunda vishrantini andinchetundi ee sankranti.
0: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manavuniki deha sambandhamaina vishranti kudanu atyavasaram.
0: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishrantulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైనందు ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వి డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును దారవోస్తున్నాడు.
0: హి కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
0: ద వర్చ్యూస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్.
1: ఉత్సాహం నిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్.

0: But the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుని యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతు పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని గొల్పేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగులు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయా అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is the pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్చున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born to the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is Shakuni that would add fuel to the fire.
1: రఘులు కొని మంట వింట వివచ్చుని ఇంట.
0: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్కులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్తున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు కొద్ద లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విదిన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: సరే ధైర్యంతోనే మనం మరణించాలి.
0: We have to die with all the courage.
1: ఆనందంతోనే మనం మరణించాలి.
0: We should die blissfully.
1: ఆత్మవిశ్వాసంతోనే మరణించాలి.
0: We should die with self-confidence.
1: ఈ మూడు లేనప్పుడు మానవుడు బ్రతికుడును మరణించిన వాడితో సమానమే.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.

0: లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
1: పీపుల్ ఆల్సో ఎస్పైర్ ఫార్ ఫిజికల్ వరల్డ్లీ బెనిఫిట్స్ ఆల్సో ఆన్ దిస్ అకేషన్.
0: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
1: దేర్ ఆర్ మెనీ ఫైన్ ఆర్ట్స్ మే ఫెస్టివిటీ ఆన్ దిస్ అకేషన్.
0: చిన్న చిన్న సోదరులంతా చేరుకుని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
1: యంగ్స్టర్స్ గ్యాదర్ ఓ యంగ్ బ్రదర్ కమ్ హియర్ హియర్ యు ఫైండ్ అ మ్యాన్ అకంపనీయింగ్ ద బుల్.
0: రమ్ము గంగెద్దు దాసుడడిగో వెండి బిళ్ళయు మొత్రాడు దండె కడము.
1: యు ఫైండ్ ఆల్సో యు ఫైండ్ హిమ్ వేరింగ్ దిస్ గార్లెండ్ దేర్ అకంపనీయింగ్ ద బుల్.
0: నంబడి కాడయు మోమునందు పంగనామంబులను వెంట గంగిరెద్దు.
1: We also find the marks on the forehead. He accompanies the
0: boy. Mulikola tana peru cheppuchunda ooru nadivedi naadinchenunde rammu.
1: He holds the whip on one hand and makes it repeat your name.
0: Sri Ramunaku sitammanichi pendi gaavinchunda aa vekka chuchi kanukalinichi vattamu kadarirammu tammuda kadalirammu.
1: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts on this occasion.
0: ఈ సంక్రాంతి పండుగనందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
1: On this occasion of Sankranti, we find many that take bundles along with them.
0: అంతరార్థం ఏమిటి?
1: What is the significance?
0: మనసునందున్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
1: Rama's nature convey the sanctity behind the nature of the mind.
0: Rama అన్నారు.
1: That is called Rama of the spirit.
0: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
1: దేర్ఫోర్ ద స్పిరిట్ ఈజ్ రామ అండ్ హీస్ వెడెడ్ టు ద నేచర్.
0: ఆటకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
1: ఇట్ ఈస్ ఇంటిమేట్ అసోసియేషన్ బ్రాట్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద నేచర్.
0: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకమైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
1: Youngsters play with all the rangoli marked well in front of their houses.
0: Nityamu okoka teepunu bhavinchukoni adi bhagavantuni yokka prasadanga kudanu anubhavistuntaru.
1: Every day they prepare one sweet or other and accept it as prasad.
0: Anni pandugalakanna mukhyam idi kana.
1: It is the most important festival of all.
0: Atta varintike gumo kotta pendi koduka.
1: Oh new bridegroom, go to your in-laws house.
0: Andu neeku ekkuda sukambu.
1: There you will have enough of happiness.
0: Muttu maradalu neeto oda muttataadu vadana neeto oda maatiki varusalaadu uri vaaralu ninnu ati gara bhavamuna mana nalasalpuduru needu mama kuda.
1: All your sisters in law will make fun of you and will engage you and people will come back to watch you.
0: అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
1: Since ancient times, enough of encouragement is given to all these festivals conferring bliss.
0: కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
1: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
0: ఏమిటి ఈ ప్రపంచము?
1: What is this world?
0: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
1: What do you mean by this?
0: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు?
1: What is the happiness you get out of it?
0: విచారణ చేస్తే ఏమీ లేదు.
1: If we inquire well, there lies nothing.
0: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ రాగా కట్టగలిగినప్పటికీ జీరోనే.
1: If you inquire further and further, ultimately you will find it as zero.
0: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిది.
1: The whole world is artificial.
0: ఇదంతా కేవలం ఆర్ట్.
1: This is all art.
0: సర్వము నీ హార్ట్ లో ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
0: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
1: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
0: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
1: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
0: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
1: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
0: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
0: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
1: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
0: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
1: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
0: కాంప్లెక్స్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
1: We have got all the problems, we are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life. Is this not hell going to change time or other? Is it not going to change?
0: Bayam, bayam, pratiku bayam, bayam, bayam, pratiku bayam.
1: Life is full of fear.
0: Ekkada bayam ledu cheppandi.
1: Show the place where there is no fear.
0: Ekkada chusina bhayame.
1: Everywhere there is fear.
0: Plane lo bodamante bhayame.
1: Even if you want to travel.
0: Plane lo bodamante bhayame.
1: Only train.
0: Bus lo bodamante bhayame.
1: Or bus.
0: Car lo bodamante bhayame.
1: Car.
0: Nadchukoni bodamante bhayame.
1: Even to walk.
0: Ekkada vaddu intlo untamante intlo kuda bhayame.
1: Even to stay back at home, we need to fear.
0: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
1: Therefore the whole world is full of fear today.
0: ఈ భయం దేనికోసము?
1: Why do we fear?
0: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
1: Because we are not able to get into the position of fearlessness.
0: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
1: When once we have the God's grace, we can be fearless. We don't need to fear.
0: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
1: So first we should experience that fearlessness.
0: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
1: That itself is God's grace. When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
0: Bhakti, prema, rendu koodinatundi chotu lopala bhayaniki avakasame ledu.
1: Where there's devotion and love, there's no scope for fear at all.
0: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
1: Today we don't have these two, therefore we are fear stricken.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: చదివే చదువులు కాని చేసే ఉద్యోగాలు కాని, ఆడే ఆటలు కాని, పాడే పాటలు కాని, అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
1: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యూజ్ నీడ్ టు బి సేక్రెడ్.
0: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
1: If our music is not melodious, why should we sing at
0: all? Then
1: there is no melody, why should there be music? Without humility, what for
0: is education?
1: Without the purity of heart, what for is other
0: work? The
1: heart without love is a stone.
0: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
1: Therefore we should fill our hearts with love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
1: Because there is no love in our heart, it has become so hard like a stone.
0: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
1: కృత్రిమమైనటువంటి
0: ప్రేమను చూపుతున్నాము.
1: However we show love, it is artificial.
0: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ, నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
1: We greet each other externally, full of jealousy within.
0: Everything is artificial.
1: Everything is artificial.
0: There is no heart. కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
1: Where there is love, there is no selfishness.
0: Love is selflessness. కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
1: We have become loveless.
0: Selfless గా మారాలి.
1: We should be selfless.
0: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
1: That is the true human value.
0: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
0: ధనం కాని, ఉద్యోగం కాని, బలం కాని రావచ్చు పోవచ్చు.
1: ద మనీ, ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
0: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
1: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
0: అది ఏ దైవ ప్రేమ.
1: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: దట్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
1: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
1: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
0: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
0: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: ఆనాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
0: కానీ మెకాలే కాదు ఇది, మరి
1: It's not Michaelis type.
0: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
1: We should know the knowledge, education, to develop the refinement of the heart.
0: కేవలము విద్య జ్ఞానం కోసమే.
1: Therefore, the education should give us
0: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
1: Is a humility which is sacred quality that we acquire out of our studies. Self-confidence.
0: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
1: And infinite confidence.
0: సర్వత్ర ఏకాత్మ భావము.
1: The spirit of oneness all over.
0: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
1: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
0: విద్యార్థులారా,
1: students.
0: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
1: This is not the education of Bharat.
0: త్యాగములకు పూనుకొని
1: should be ready to sacrifice.
0: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
1: We should protect our country.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
1: We should desire for the welfare of the society.
0: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
1: We should not remain selfish throughout.
0: నాది అనేది మమకారము.
1: This feeling of mine is attachment.
0: నేను అనేది అహంకారము.
1: This I symbolizes.
0: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడుగా మారిపోతావు.
1: When once you give up this attachment and possessiveness, then you become the true spirit.
0: అంతా నాదే.
1: Everything is mine.
0: అన్ని నేనే.
1: Everything is this contained within this I.
0: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ఫుల్.
0: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
1: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
0: అణు మాత్రమైనటువంటిది కాదు.
1: It's not fractional.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్.
1: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించడము, ఇది మహాపాతకమైనటువంటిది.
1: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
0: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, వేళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్.
0: దీంట్లో చేరినటువంటి వారు
1: దేవర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
0: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో, ఎవరు మానవులో, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
1: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
0: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
0: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకుని దివ్యత్వాన్ని పోషించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ, develop the divine quality, attain the divinity.
0: Andariki manam helpful ga undali.
1: We should be helpful to everybody.
0: Kavasanta sahayam manam cheyali.
1: We should also
0: evari manasu manam noppinchinappudiki antaku padintalu manasu neevu noppi padavalsi vastundi.
1: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
0: Neeku teliyadu.
1: You do not know.
0: Mundunnadira tondaralloni musalitanam manu musulla pandagani.
1: There lies ahead in future the old age which is advancing very fast.
0: Ee naadu neevu chesinatvanti repadi dinaniki adi pedda bhootamga tayaravutundi.
1: What you do today, you are bound to face the consequence.
0: Navutu navutu manam tappulu chestunnamu, yedustu yedustu అనుభవించవలసి వస్తుంది.
1: యూ యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
1: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ డూ.
0: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
1: ఇట్స్ నాట్
0: ద విద్య.
1: It's not the education what you learn. It is the education of the spirit. It's only textual knowledge.
0: It's all bookish knowledge.
1: It's all bookish knowledge.
0: Kaadu, kaadu.
1: It's not enough.
0: Practical knowledge lo manam praveshinchali.
1: We should be ready for the practical knowledge.
0: Adi e mana aacharana.
1: That is the true practice.
0: Atti aacharane mana jeevitaniki aadarshamu.
1: It's only practice that makes you ideal.
0: Kanukani,
1: so
0: manam karmaadhikarulu kaavali kaani కేవలం ఫలాధికారులు కాదు.
1: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
0: కర్మ సుకౌశలం.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
0: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ ఆల్
0: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
1: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్.
0: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
1: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
0: ఒక్కటి చాలు మనకు.
1: వన్ ఈజ్ ఎనఫ్.
0: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
1: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
0: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
1: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
0: సర్వము మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
0: సర్వమునకు నీవే మూల కారకుడు.
1: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
0: మంచి చెడ్డలు అన్ని కూడా నీ నుండే ప్రారంభమవుతున్నాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
0: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
1: Why should you cry when you are in bad?
0: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
1: It's only the result of your past actions.
0: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
1: There's no use in crying.
0: మంచి ప్రయోజనం లేదు.
1: There's no use in repenting.
0: మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి, మంచిగా అనుభవించాలి.
1: Therefore do good, see good and then experience everything good in life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడాను బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Just as you won so many prizes in sports and games, Bhagavan expects, wants everyone to win prizes in this game of life.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
1: This worldly presentations gifts bahumati, they are dangerous.
0: దీని పేరు బహుమతి.
1: The very name is bahumati.
0: ఒక మతి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
1: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate the suffering.
0: Aneka matulu manakundu ekamati ga undali.
1: We should not have many minds, one is enough.
0: Manaku ee bahumatulu vaddu.
1: We don't want this bahumati.
0: Ekamatini manam sadinchali.
1: We should have one point.
0: Ekatva bhavanni manam sadinchali.
1: We should have the spirit of unity.
0: Appude mana jeevitham sarthakam avutundi.
1: Then only we will redeem our life.
0: Aithe lavukiganga ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
1: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్
0: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
1: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
0: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
1: With all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss.
0: ఆటలియందు, పాటలియందు, మాటలియందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: You should be very careful in sports and games, music and
0: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: In the court of Akbar, he started questioning everybody.
0: ఈ జగత్తులో,
1: in this world,
0: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
1: He asked this way, what is it that's greatest of all?
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కగా చెప్తూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
0: బీర్బల్ వచ్చాడు.
1: బీర్బల్ కేమ్.
0: స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
1: హి సెడ్ స్వామి వన్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఏమిటది అన్నాడు?
1: వాట్ ఈస్ దాట్?
0: మాట చాలా గొప్పది అన్నాడు.
1: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
0: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: మాటలో పెద్ద ఆటం బాంబు ఉంటుంది.
1: The word that we utter has got power of an atom bomb.
0: మాటలో అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
1: God is present in a micro form, atomic form.
0: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
1: Therefore when we talk sweetly, God
0: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
1: If we use harsh words, you will have more enemies.
0: కనుకనే you cannot always oblige, you can speak always obligingly.
1: So you cannot always oblige, you can speak obligingly.
0: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
1: Therefore we should speak.
0: మన సుఖం కాని, దుఃఖం కాని, బాధ కాని, ఆనందం కాని అందించేటువంటిది ఈ మాటనే.
1: The pleasure or the pain or the bliss or happiness.
0: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
1: Only the words that give us the kingdom, then we lose the kingdom.
0: ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనము క్షమను పెంచుకోవాలి.
1: Therefore to speak well we should develop this forbearance more and more.
0: ఈ క్షమను మనం సాధించినామంటే దీన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ ఫర్బేరెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: పూర్వ మహారాజులందరూ కూడా క్షమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
1: ఇన్ ద పాస్ట్ ది ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ది కింగ్డమ్.
0: క్షమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగులు పడిపోయారు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ దే లాస్ట్ ది అల్టిమేట్ కోల్పోవడం చేతనే పండితులంతా పాపం మారిపోయారు. ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్. ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు. ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్. లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు. ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్. ఇంకెక్కడైనా బజార్ లో అంతకంటే లభించేటువంటిది కాదు. నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. క్షమ ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్? దేవుని నుంచినే రావాలి. ద ఫర్బేరెన్స్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వం. ఇట్ ఈస్ ఇట్స్ ఓన్లీ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బ్యారెన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్నెస్. క్షమ యజ్ఞము, ఇట్ ఇస్ ది సీక్రెట్ రిచువల్. క్షమ సర్వస్వంబు, సర్వలోకములందు. ఇట్ ఇస్ ఫర్బేరెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్. ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి. We should have that patience. ఎవరెన్ని మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి. At any number of people accuse you, you should be patient enough. దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది? వాట్ ఇస్ దట్ యు లూజ్? వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది? ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్? తిట్టినారే అని మనం క్షమను కోల్పోతామంటే మనకే చాలా నష్టం. ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్. క్షమను మనం కోల్పోకూడదు. వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్. తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేం లేదు. ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు. లెట్ హిమ్ అక్యూజ్ యు రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు. ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు. లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ. ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం. దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్, యూ విల్ బి లూజింగ్ ఆల్ ది అక్రూడ్ మెరిట్. విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు. స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్. శారీరకంగా బలహీనులైపోతున్నారు. యూ బికమ్ ఫిజికల్లీ, మానసికంగా బలహీనులైపోతున్నారు. యూ బికమ్ మెంటల్లీ వీక్, సర్వశక్తులు బలహీనమైపోతున్నారు. యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్. క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి. వెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
1: సాయి ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్ ఫర్ దిస్.
0: ఎవరెవరో ఎవరెవరు తోచినట్టు వాళ్ళు అనేక రంగుల దూషణ భూషణ తిరస్కార పురస్కారాలు చేస్తూనే ఉంటుంటారు.
1: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
0: దేనిని లెక్క చెయ్యను.
1: భగవాన్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ.
0: అది వాణి బుద్ధి.
1: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
0: వాణి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
1: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
0: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
1: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
0: వాణి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే నేను స్లేవ్.
1: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్.
0: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
1: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
1: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
0: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
1: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
0: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
1: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
0: కారణం ఏమిటి? క్షమను ఏమాత్రం కూడా నువ్వు కోల్పోను.
1: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
0: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
0: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
1: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
0: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితేమా మనం చాలా కోల్పోతాం.
1: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ యూ విల్ బి లూజింగ్ ఫర్దర్.
0: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
1: యూ డోంట్ నో ద లేటెంట్.
0: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
1: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
0: నీవు రోషంతో నీవు అతని పైన తిరగబడుతున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ రెసిస్ట్ విత్ ఆల్ ద యాంగర్ రిటాలియేషన్.
0: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
1: లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ అక్యూజ్ యూ, ఫేస్ ఇట్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్.
0: విద్యార్థులు సాధించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్.
0: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
1: దట్ పేషెన్స్ ఇస్ అవర్ లైఫ్.
0: ఓపిక మన యొక్క ఆదర్శము.
1: దట్ పేషెన్స్ ఇస్ ది ఐడియల్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ బి ఫియర్లెస్.
0: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
1: దెన్ అవర్ లైఫ్ షైన్.
0: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
1: ఇట్ విల్ బి ఐడియల్.
0: అందరికి సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్ విల్ బి ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
1: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్, సీక్రెట్ డే.
0: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి నేను కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: జస్ట్ ఎస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ ఎస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ సో దట్ ఇట్ టేస్ట్ స్వీట్, వీ షుడ్ ఆల్సో నో ది డివినిటీ అండ్ ఇట్స్ స్వీట్నెస్. All are divine.
0: Rasovai saha anindi Upanishadu.
1: His Upanishad says that all are divine.
0: Karaka mee yandu karuna rasam untundadi.
1: You have got this
0: prema rasam untundadi.
1: Love.
0: Daya rasam untundadi.
1: Compassion.
0: Kani ee soka rasam ledu.
1: There's nothing like misery. Nothing like sadness.
0: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసము లేదు.
1: There are no bad qualities.
0: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
1: Why do you want to have them?
0: మీ దివ్యమైనటువంటి ప్రేమ రసాన్ని పెంచుకోండి.
1: Develop this essence of
0: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
1: Develop this divine compassion.
0: మీ దివ్యమైనటువంటి శాంతి రసాన్ని పెంచుకోండి.
1: Develop this essence of divine peace.
0: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: Then only you become ideal student.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను మీ యొక్క బలహీనతకు చోటు ఇవ్వకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్
0: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
1: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: లొంగిపోతుంటాడు.
1: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
0: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
1: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
0: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, take this life as a game. Come out victoriously. Win
0: life
1: the game
0: is a
1: of life.
0: Game. Play it.
1: Life is a game. Play it.
0: Life is challenge. Meet it.
1: Life is a challenge. Meet it.
0: Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy it.
0: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
1: That is the true human life.
0: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైనటువంటి దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
1: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
0: మీరు చేసుకోవచ్చు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
0: అవన్నీ తప్పులేదు.
1: దేర్ నో మిస్టేక్.
0: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ విల్ నెవర్ సే
0: నో. లక్ష్యము దానిపైన పెట్టుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
0: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
1: యు మే డు ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
0: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
1: మెనీ స్టూడెంట్స్ నౌ
0: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు
1: దోస్ దట్ జాయిన్
0: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమిదులు చేస్తుంటారు.
1: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
0: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
1: దేర్ ఆర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
0: స్వీపర్స్ ఉంటారు.
1: స్వీపర్స్.
0: బార్బర్ ఉంటారు.
1: బార్బర్.
0: వాచ్మెన్ ఉంటారు.
1: వాచ్మెన్.
0: అందరూ ఉంటారు.
1: ఆల్ ఆర్ దేర్.
0: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
1: దో దే డూ డిఫరెంట్ జాబ్స్ టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఒకటి పెరేడ్, రెండవది గన్.
1: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
0: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
0: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ
1: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
0: సబ్జెక్ట్ ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
1: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్.
0: రెండింటిని మాత్రం మీ దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ.
0: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
1: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ లవ్ అండ్
0: సాక్రిఫైస్. ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: కానీ త్యాగానికి పూనుకోండి.
1: బి రెడీ టు
0: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
1: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ అట్ ఆల్.
0: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
1: బి రెడీ టు సాక్రిఫైస్.
0: పరోపకార నిమిత్తమై
1: టు హెల్ప్ అవర్
0: సమాజ సంక్షేమ నిమిత్తమై
1: వెల్ఫేర్
0: జీవితాన్ని మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
1: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్. బి రెడీ.
0: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
1: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
0: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరుగుతూ రావాలి.
1: బి రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్.
0: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ రామకృష్ణ పరమహంస.
0: కానీ అతను ఒక దినమంతా చదివిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
1: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not feel the grace of God.
0: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
1: Every moment is sacred.
0: ఆ గడియ గడియకుడును మనం భగవంతు అనుగ్రహం కోసమని పాట పడుతూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్ ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
1: దేర్ఫోర్ వి స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
0: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ పట్టుదల. డిటర్మినేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకుంటు పట్టుదలను మానకూడదు.
1: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ ఎట్ ఎనీ టైమ్.
0: కోరినది ఏదియో కోరనే కోరి తిరి.
1: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
0: కోరినదిదుదాక విడువకుండు.
1: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి అడిగినదిదుదాక పోవకుండు.
1: యు హావ్ ఆస్క్డ్ ఎనీవే, డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: తలచినదేదియో తలచనే అదలచితివి తలపు తీరుదాక పోవకుండు.
1: యు హావ్ థాట్ ఎనీవే, అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: Yes, to give you out of this.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: Or else you have to fall and ask and consult.
0: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: To withdraw on your own, it is not the quality of a devotee.
0: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
1: Throughout your lifetime, you have to keep up this determination and work.
0: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్.
0: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్ నెవర్ ఆస్క్. ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ శబరి ప్రొటెక్టెడ్.
0: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి.
1: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచురీ రైట్స్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
1: హి ఇస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ.
0: కానీ కట్టగడపడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
1: అల్టిమేట్లీ హి డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
0: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు.
1: Whereas without asking that the Jatayu bird was lucky enough to have been offered.
0: జటాయు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని? లేదు.
1: జటాయు నెవర్ ఆస్క్డ్.
0: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
1: రామ హింసెల్ఫ్ కేమ్ వాకింగ్.
0: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
1: అట్ అన్ అప్రోప్రియట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
0: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కష్టపడి చదువు.
1: వర్క్ హార్డ్.
0: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
1: విదౌట్ ఆస్కింగ్ యువర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: నీలో జీరో వచ్చినప్పటికి పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెంచేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
0: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా.
1: సో బి రెడీ టు డూ యువర్ డ్యూటీ.
0: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
1: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
1: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
0: ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ డెవలప్ హేట్రెడ్.
0: ఒకరిపైన ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
0: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
1: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
0: కనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద
0: మైటీ ఓషన్. సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
0: పాల సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
0: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
0: మిల్క్. క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
1: దేర్ గాడ్ రిక్లైన్స్.
0: క్షార సాగరుడు కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
0: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
1: గాడ్ రిక్లైన్స్
0: మీ హృదయంలో పవడించి ఉన్నాడు.
1: హీ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: హీస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవర్ యు వాంట్.
0: లేడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
0: Deshamu mana yokka illu.
1: The country is your residence.
0: Prapanchamanta mana yokka nivasame.
1: The whole world is our dwelling place.
0: Idi aadeshamu ee desham ani vedamulu pettukokandi.
1: We should not have difference.
0: Oka pedda inti lopala okkoka room lu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharatdesham oka room vantidi.
1: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there.
0: గృహమంతా మంచిగా ఉండాలి.
1: The whole house should be good.
0: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
1: దెన్ ఓన్లీ యుల్ బి గుడ్.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని చల్పుతూ వాళ్లను తగరు లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

అదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది

ఉంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుక

0: ಯ ವೀರಸುತುಡ ವಿನುಡು ಭಾರತೀಯ ವೀರಸುತುಡ.
1: ಇಟ್ಸ್ ನೋ ನೇಷನ್ ವಿದೌಟ್ ಮೊರಾಲಿಟಿ. ದ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಅಂಡ್ ದ ರೆಪ್ಯುಟೇಷನ್ ಆಫ್ ದ ನೇಷನ್ ಡಿಪೆಂಡ್ಸ್ ಆನ್ ದ ಮೊರಾಲಿಟಿ. ವಿದೌಟ್ ದಟ್ ದ ನೇಷನ್ ವಿಲ್ ರೂಯಿನ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಅಂಡ್ ಇಟ್ಸ್ ದ ನೇಷನ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಾಟ್ ದಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇನ್ ದಿ ಟ್ರೂ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್.
0: ವಿದ್ಯಾರ್ಥಿಗಳ
1: ಸ್ಟೂಡೆಂಟ್ಸ್,
0: ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది.
1: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ టుడే వి ఫైండ్ ఇంటెలిజెన్స్ మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: దే హ్యావ్ లిమిట్లెస్ ఇంటెలిజెన్స్, నో డౌట్.
0: కానీ గుణము మాత్రము కించిత్తైన కూడాను కలగటం లేదు.
1: But not even a trace of character is noticed.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: Man has progressed in science and technology and he flies like a bird across the sky.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish. But
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: But man has not learned how to lead the life of a man on earth.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం దీనివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు.
1: After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth.
0: మానవునికి భూమియే ఆధారము.
1: For mankind, earth is the base.
0: ఆధారమైన భూమిని వదలి ఆకాశమునందు సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియే మాత్రమే.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: తాళము దప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాటటువంటి మాట ఏమాత్రము పనికి రాదు.
1: వాట్ ఆల్ దట్ యు టాక్ అండ్ వాట్ ఆల్ యు ప్లే, వాట్ ఆల్ దట్ యు ప్లే, వెన్ వన్స్ యు లీవ్ దిస్ ఎర్త్ దే ఆర్ యూస్లెస్.
0: ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
1: టుడే వీ హ్యావ్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వుడ్ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
1: టుడే వీఆర్ ఫర్గెటింగ్ ద వర్చ్యూస్ సో యాజ్ టు రియలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే మానవుని ప్రధాన కర్తవ్యం, కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into bits.
0: అనేక ముక్కలుగా ఉండినటువంటి దానిని ఏకంగా చేసుకోవటం చాలా కష్టం.
1: To unify all these bits of cloth into one, it is
0: difficult. ఆ ఏకత్వమునందే మన యొక్క ఉపయోగం కానీ ఆనందం కానీ జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
1: ది యూటిలిటీ అండ్ ద కన్వీనియన్సెస్ అండ్ ద బ్లిస్ డిపెండ్ ఆన్ దిస్ యూనిటీ.
0: ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: విద్యార్థులు ఉన్నారు,
1: దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకుని పోతారు.
1: స్టూడెంట్స్, యూ కలెక్ట్ 2 meters ఆఫ్ క్లాత్. If you want to have a shirt, stitch.
0: 2 meters poorthi okkatigane untuntadi.
1: 2 meters cloth is just one piece.
0: Tailor daggariki vellutaru.
1: You go to the tailor.
0: Tailor, naaku oka bush coat kuttali antadu.
1: You say, tailor, stitch a bush coat for me.
0: Appudu tailor ee 2 meters undinatvanti cloth nu mukkalu mukkalu mukkalu mukkalu chesi chestadu.
1: Tailor, what he does is, this 2 meter cloth, one piece, is cut into bits.
0: Ee mukkaluga cheyakapothe bush coat tayaru kaadu.
1: Unless he cuts, he cannot stitch a bush coat for you.
0: Chetulu veruga undali, pockets veruga undali, cloth veruga untundali, ee color veruga untundi, annitiki nee collars annitiki endu bhinnanga kanipistuntadi.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 meters cloth ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cuts.
0: అనేక ముక్కలు తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: The tailor will again make all these bits into one shirt.
0: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
1: What is that unifies?
0: అది ఆ విధమైనటువంటి ఒక నీడిల్ అనేది.
1: It is a needle that unifies all these bits into a shirt.
0: అన్నింటిని ఏకం చేసేటువంటిది నీడిల్.
1: It is a needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటిది కత్తెర.
1: One is made into many by a scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It is only the scissors that cuts.
0: అనేక

0: One is made into many by scissor.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు.
0: Today every man has become a scissor but not a needle.
1: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
0: And he thinks that he is intelligent.
1: ఇది కాదు మన తెలివితేటలు.
0: He is not intelligence at all.
1: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
0: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
1: ఒక కుటుంబం ఉంటుంది.
0: There is a family.
1: తండ్రి కుమారుడు.
0: There is a family, the mother, father and the son.
1: తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది.
0: When father works day and night and earns money, mother is extremely happy.
1: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరిన ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
0: When the father returns home without earning money, without any job, mother feels
1: sad. దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నాకు కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
0: The son has been noticing the sadness and the happiness that happen every day.
1: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
0: Life is the combination of pain and pleasure.
1: సుఖదుఃఖ సమేకత్వా లాభం నా విజయాజాత్. లాభ నష్టములు సుఖ దుఃఖములు మంచి చెడ్డలు చీకటి వెలుగులు ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
0: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
1: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
0: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
1: Tali Devi, neenu ee baadhanu bharinchukolenu.
0: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
1: Ee bharyato nenu jeevinchalenu.
0: I can't live with this wife.
1: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
0: He prayed to Goddess Mother, see that his wife dies soon.
1: Tathastu annadi Devi.
0: The Goddess said, yes, let it happen.
1: Maraninchindi talli.
0: The mother died.
1: Ee drushyanni chuchadu kumarudu.
0: The son watched this scene.
1: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
0: The very son went to the temple of Kali.
1: Dirghamainatunti manastho prarthinchadu kalika devini.
0: He prayed to Goddess Kali fervently, unceasingly. Kali manifested there in
1: Nayana,
0: front of
1: him. Em kavali ani prashninchindi.
0: She said, oh son, what do you want?
1: Naa tallini bratikinchu unnaa.
0: He said, see that my mother come back to her life.
1: Talli.
0: The Kali said, yes, let it happen.
1: Tandri chavunu koraadu. Kumarudu jeevitaanni koraadu.
0: The father prayed for death while the son prayed for life. Katta
1: prarthana emiti chavu maranam jeevitamu ee maranamu jananamu ee rendinti madhyatone jeevitam antyam ayipoyindi.
0: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
1: తల్లికి మంచి గుణమును సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
0: హౌ ఫైన్ ఇట్ వుడ్ ఇట్ బి ఇఫ్ హి ప్రేస్ ఫర్
1: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
0: కాన్ ద ఫాదర్ ప్రే టు దేవి కాళి ఫర్ గుడ్ క్వాలిటీ.
1: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
0: వాట్ హ్యాపెన్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ దేర్ ప్రేయర్ ఇట్ లెడ్ టు బర్త్.
1: దీనికి ప్రార్థనలు ఎందుకు?
0: వై షుడ్ యు ప్రే?
1: పునరపి జనన

0: It's not this that we should pray for.
1: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
0: We should demonstrate idealism, ideals in our life.
1: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
0: The vice chancellor said.
1: పిల్లలు మరణించినటువంటి తల్లిదండ్రులకు ఒక విధమైనటువంటి శ్రాద్ధం ఇస్తుంటారు. కొన్ని శ్రద్ధతో సంవత్సరములకు ఒక పర్యాయమైన కొన్ని ఒక కృతజ్ఞతను చూపేటువంటి రీతిగా కంటిదారులతో వారి కృతజ్ఞత చూపుతారని.
0: The vice chancellor said. The sons express their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
1: దీనికి annual ceremony కి ఏమని పిలిచారు?
0: What is the name given to this annual ceremony?
1: తత్ దినం. ఇది తత్ దినం.
0: It is తత్ దినం.
1: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారులు వాళ్ళకి వచ్చడం, అది ఏ నిజమైనటువంటి తర్పణం.
0: On that day, what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతను అందించాలి.
0: First we should express gratitude to parents.
1: దేనికోసం?
0: What for?
1: నీ బ్లడ్,
0: your blood,
1: నీ ఫుడ్,
0: your food,
1: నీ హెడ్,
0: your head,
1: నీ దుడ్డు,
0: దుడ్డు మనీ,
1: పేరెంట్స్ గిఫ్ట్.
0: That are the parents' gift.
1: కనుకనే మొట్టమొదట వాడికి మనము గ్రాట్యూ సందించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూ.
1: వాడు మరణించిన దినము తత్ దినం. ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని, వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారులతో మనము తర్పణమిచ్చాలి.
0: దట్ డే దే లెఫ్ట్ అస్ హాస్ గాట్ టు బి రిమెంబర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూడ్ షెడ్డింగ్ ఏ టియర్.
1: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
1: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యు విల్ ఫేస్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
0: Today, if you love your parents, you'll be loved in turn by your children tomorrow. If you deceive, if you cheat your parents, you'll be cheated in turn by your children. In this physical world,
1: ఈ భౌతికమైన జగత్తునందు,
0: ఇన్ దిస్ వరల్డ్ మండే,
1: ఈ అనిత్యమైన జగత్తునందు,
0: టెంపరరీ వరల్డ్,
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
0: దట్ బౌండ్ టు బి రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
0: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
1: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకుని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ ఎన్ ఐడియల్ టు అదర్స్.
1: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు,
0: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
1: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
0: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్, నాట్ ఇన్ ట్రేస్ ఎనీవేర్.
1: చదువులందు హీరో, గుణమునందు జీరో.
0: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
1: ఓ గ్రేడ్ వస్తుంటుంటుంది స్టడీ లోపల.
0: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
1: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
0: దే సెక్యూర్ 100%.
1: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్కు కూడా అక్కడ రావటం లేదు.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
1: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
1: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
0: Therefore, we should develop character.
1: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
0: You may be rich.
1: గొప్ప మేధావి కావచ్చును.
0: You may be an intellectual.
1: నీవు గొప్ప అధికారివి కావచ్చును.
0: You may be in position.
1: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
0: You may be physically strong.
1: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
0: You may have various forms of strength and power.
1: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
0: But without the strength of the divine, the rest will be useless.
1: మహాభారత యుద్ధమునందు,
0: you know what happened in Bharat war.
1: భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి,
0: విత్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్,
1: దైవ బలము లేక దీనుడగును.
0: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ వన్ బికమ్స్ వీక్.
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
0: సచ్ వన్ ఆఫ్ వ్యాలర్ అండ్ కరేజ్ కర్ణ, వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్లీ?

0: veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Puramu.
1: Earlier.
0: Delhi ni yelatvanti okka chakravarti.
1: A king who ruled Delhi.
0: Mohammedans ga unde 21.
1: He was a Muslim.
0: Atanu. Mahabharatam yokka pavitratanta kudanu chakravarti sravanam chesadu.
1: He heard the mystery, greatness of Mahabharata.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫైవ్ పాండవర్స్ దే స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు ఎక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్ర ప్రగడ, మాదరగాలమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా నువ్వు అష్ట దిగ్గజం పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాదనగారి మల్లన్న, పింగళి సూరన్న, రామరాజు భూషణుడు, రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: వీళ్ళందరినీ
0: పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
1: He convened a big conference.
0: Conference lo em cheppadu?
1: What did he say there?
0: Oh maha panditulara,
1: oh great scholars,
0: meeku goppa bahumathalu nenu andistanu.
1: I'll give you rewards.
0: Ee mahabharata yuddhamu, ee mahabharatamlo undinatundi okka charitranta kudunu naaku polikadu cheyinattiga meeru raayandi annadu.
1: Oh scholars, write entire mahabharata as my story.
0: Mahabharata yuddhamulo goppa సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
0: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
1: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
0: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
1: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
0: తనిషా, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాము, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మిస్తావన్నారు.
1: నన్నయ్య భట్టు సేట్, తానిషా, వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ. దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్?
0: యోచన చేశాడు. నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానిషా సెట్, ఐ విల్ పిక్అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానిషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానిషా, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: ఆల్ మై ఎనిమీస్ ఆర్ కౌరవస్.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ది లాట్.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యు జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగెన్స్ట్ టు మై కౌరవస్.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: Tanisha garu,
1: he said, Tanisha sir,
0: pandavulanta saripoyinaru,
1: pandavas
0: ee mantrulu nalugurlo evarno okaru teeskuntamu, meeru dharmajudu ettaru, indulo bhujabalam unnatunte vaadu bhimudu avutadu, buddhibalam unnatunte vaadu arjunudu avutadu, inka clever ga oka telivitetulu kalinatunte vaaranta nakulu sahadevulu aipotharu.
1: He said, Tanisha, you stand for dharmaja. The one among your ministers who stands for intelligence is Arjuna. The one of physical strength is Bhima.
0: Kanuka meeru dharmajuna ainappudu mee bharya Draupadi kavalsi vastundi annadu.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: Appudu tana bharya Draupadi ainappudu ee mantrulukante kuda taanu kuda Draupadi kavali.
1: When he has a Draupadi,
0: aame paanchali.
1: When he has got his wife Draupadi to play that role.
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: life source,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథనకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాడు.
1: Therefore for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ మనం గుర్తించినప్పుడే మనము దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాడు.
1: The one who do not know this life source, this is the ploy.
0: ఈ నాటి తెలివితేటలన్నీ కూడా ఈ విధమైన పెడమార్గం పట్టిపోతున్నాయి.
1: ఆల్ ది ఇంటెలిజెన్స్ టుడే ఇస్ అలాంగ్ ద రాంగ్
0: కావలసినంత తెలివితేటలు ఉంటుండాలి.
1: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ నో డౌట్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్
0: గుణం అనేటువంటి కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With all the intelligence, there should be character also to be successful.
0: Yamelu biyelu pasaivachiyo peruganchina peddavaralaina.
1: You may be elderly people with all the degrees, MAs and BAs.
0: Sampadalundiyu saddana parulaina pudami kittini ganna punyulaina.
1: You may be meritorious people, the people of charity with all the fluence and wealth.
0: Ayurarogyambu ayurarogyambu lanavaratambundi paripurna balulagu varulaina.
1: You may have long span of life and physically strong.
0: Satatambu japamulu tapamulu jeyuchu vedambulanu nerpu viprulaina.
1: You may be scholars doing penance, uttering truth and repeat chant Veda.
0: Satiraru bhaktuniki enatikaina.
1: They are never equal to a devotee.
0: Nidu bhaktulu ganide radu mukti.
1: If they are not your devotees, they will never attain liberation. Jintakannanu
0: gereddiyaruga paratu sadhu sadguna ganyulavu vidyarthulara.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: Vidyarthulara.
1: Students.
0: Inta pavitramainatundi yokka Bharatadesham nandu udbhavinchi.
1: Having been born in sacred Bharat.
0: Telivitetalato paatu gunamulu kudanu manam penchukodaniki ప్రయత్నించాలి.
1: Along with intelligence, we have to develop character.
0: తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది గాని గుణం అనేటువంటిది అట్లాంటి కాదు. కీర్తిని సంపాదిస్తుంది.
1: Intelligence will help you to fulfill certain tasks.
0: మనం సంపాదించవలసినవి రెండే.
1: We have to possess only two.
0: ఈ జీవితము లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
1: These two are eternal truths.
0: ఏదది?
1: What are they?
0: Dharmam kirti dvayam sthiram.
1: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
0: Anityam jivanam loke.
1: This life is transient.
0: Idanta anityamayanti.
1: Everything is momentary.
0: Anta kadalipoye megamlo vantivi.
1: Everything is like a passing cloud.
0: Puttinavadu పుట్టిన దక్షిణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
1: And a child is born, everybody started addressing
0: after
1: the newborn child.
0: Boy, boy, boy అని పిలిచించారు.
1: After some period of time, they address him as boy.
0: 30 years కు man, man అని పిలిచారు.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years కు grandfather, grandfather అని పిలిచారు.
1: And later, he is called, addressed
0: as grandfather. Child, boy, man and grandfather ఒక్కడే.
1: Child, boy, man and grandfather.
0: కానీ ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
1: Only one person is there.
0: కానీ వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
1: Basing on the age, he gets all
0: this. ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
1: What God has given the most valuable thing in this world is only one thing.
0: అది ఏ? Time. కాలం.
1: That is time.
0: Time is very, very important.
1: Time is very, very
0: important.
1: Don't
0: waste time.
1: Don't waste
0: time. Time waste is life waste.
1: Time waste is life waste.
0: Time is God.
1: Time.

0: Everything is time.
1: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
0: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాళ్ళ కాలం తీరిపోయిందిరా అంటాడు.
0: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
1: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయైనా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
0: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
0: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
1: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
0: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
1: ఉన్నది ఒక భాగము, దాంతో తిండి నిద్రలతో గడిచిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
0: What is that you are doing?
1: వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటలతో పల కాలంని వ్యర్థం చేస్తున్నారు.
0: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
1: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడా కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
0: If you accuse others, you will be committing a sin.
1: విడువదన్నటికిని విశ్వమందు.
0: You can never run away from the consequence.
1: పరులు పరులు కాదు.
0: The so-called others are not others in the real sense.
1: పరమాత్మగుణయా.
0: They are divine, truly speaking.
1: వినుడు భారతీయ విరసుతుడ.
0: Listen to this, valiant son.
1: పరులు పరులు కాదు.
0: Others are not others in the way.
1: పరమాత్ముడే.
0: They are divine.
1: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
0: It amounts to accusing God.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
0: We should never criticize anybody.
1: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
0: We are wasting time in criticizing.
1: వారిని వీరు వీరిని వారు ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
0: We criticize each other.
1: ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
0: Don't have any other job to do.
1: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
0: If we don't have any other work, come on, sleep.
1: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
0: Why should you waste your time in gossip?
1: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
0: The one who makes the time unsacred is worst.
1: నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
0: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
1: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
0: There is no dearth for the
1: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
0: There is also number of people working here.
1: ఎంతైనా పంటను పండించవచ్చు.
0: Yes, we can grow crop.
1: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
0: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
1: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
0: ఇఫ్ యూ రియలీ వర్క్ హార్డ్, దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
1: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
0: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
1: ఎన్ని దేశముల నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
0: We take loans from many countries.
1: ఎందుకు ఈ అప్పులు?
0: Why?
1: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
0: We have lots of money with us.
1: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
0: We have to make proper use of it.
1: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
0: Make it sacred.
1: కష్టపడి పని చేయండి.
0: Work hard.
1: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
0: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
1: రెక్కలాడితే డొక్కలాడతాయి.
0: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీడ్ యువర్సెల్ఫ్.
1: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
0: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్, కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్.
1: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనం అయిపోయి.
0: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ అప్.
1: రెండు చేతులు నింపుకుని పని చేయి.
0: Work hard with both hands.
1: Do your duty sincerely. Hard work chavali.
0: Hard work is essential.
1: Appude mana jeevitham kuda chaala aarogyanga untadi.
0: Then our life will be healthy.
1: Aarogyame kaadu aanandamga kuda untadi.
0: Not only health, it will be
1: kaani ee naati paniki pararu, tindiki tayaru.
0: But we run away from work, but we are ready for food.
1: Inka arguments.
0: Then we indulge in argumentation.
1: Argument chesetundu vaadu poorthi matte untunde thallo.
0: He is a dunce, dull-headed if he argues.
1: Pustakamula ninda menduga chaduvunde.
0: Books contain knowledge.
1: Mastakamula ninda matti mendu.
0: The head is full of mud.
1: Em prayojanam?
0: What is the use?
1: Pustakallo untunnadi goppa prabilta.
0: There is lot of expertise and knowledge information in books.
1: Pustakanni mastakanga marchuko.
0: But transform the book into your mind.
1: పుస్తకాన్ని మార్చవద్దు.
0: But never transform your mind into a book.
1: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
0: A fool only argues.
1: ఫూల్ ఫూల్ ఫూల్
0: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
1: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
0: వి షుడ్ నాట్ బి ఫూలిష్.
1: ఏం తెలిసిందనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
0: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
1: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తా ఉన్నా.
0: యు థింక్ వాట్ ఈస్ ఇట్ బియాండ్ ద మూన్?
1: నీవు చూడలేదు.
0: యు హావ్ సీన్?
1: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
0: ఆన్ వాట్ బేసిస్? యు ఆర్
1: ఏది ఉందని నీవు నిర్ణయించ చేయగలవు?
0: వాట్ ఇస్ దట్ యు కెన్ డిసైడ్?
1: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
0: యు కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్
1: మైండ్. కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: హౌ డు యు ఆర్గ్యూ ఆన్ దట్ యు డు నాట్ నో?
1: టైం వేస్ట్.
0: It's waste of time.
1: Energy waste.
0: Energy waste.
1: Memory power waste.
0: Memory power is waste.
1: Inte kaadu.
0: Not only this.
1: Dantlo energy chaala napasakti kuda pothuntundi.
0: You lose your memory also.
1: Very soon old age prarambhamavutundi.
0: Very soon you turn old, you become old.
1: Old age.
0: Old age.
1: ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ గా మనలో ప్రవేశిస్తుండాలి.
0: ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దోస్ మ్యాటర్స్ దట్ యు డు నాట్ నో, ఏజ్ అడ్వాన్స్. స్టూడెంట్స్,
1: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
0: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
0: ఏ ద పవర్ ఆఫ్ మెమరీ,
1: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడ రాలేదు.
0: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
0: You see students here,
1: ఎట్టున్నారు వారి ముఖాలు చూస్తే అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
0: ఫేస్ ఇస్ లైక్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
1: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్
1: చురుకుగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి అలర్ట్.
1: ఏ పని చేయవలనప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
0: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్.
1: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
0: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
1: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
0: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
1: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
0: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
1: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
0: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
1: భారతదేశంలో. పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
0: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
1: ఎప్పుడు?
0: వెన్?
1: 50 సంవత్సరాలకు పూర్వం.
0: 50 ఇయర్స్ ఎర్లియర్.
1: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
0: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
1: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
0: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
1: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
0: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
1: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
0: దే హావ్ చీటెడ్ దెమ్సెల్వ్స్.
1: ధనం కోసం లొంగిపోయారు.
0: దే హావ్ సబ్మిటెడ్ ఫర్ మనీ.
1: ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
0: దే జస్ట్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ మనీ, సెల్ఫిష్నెస్.
1: పని చేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు.
0: దే హావ్ బికమ్ లేజీ బగ్స్.
1: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేశారు ఈ దేశాన్ని.
0: దేర్ ఫోర్ దే కుడ్ స్వాలో హోల్ భారత్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఇడ్లీ.
1: కానీ మనం ఏనుగులు వంటి వారము.
0: బట్ వు ఆర్ మైటీ ఎలిఫెంట్స్.
1: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
0: Just as elephant does not know its
1: strength. బలం ఎంత ఉందో తనకే తెలియదు.
0: ఎలిఫెంట్ కెనాట్ ఎస్టిమేట్ ఇట్స్ స్ట్రెంగ్.
1: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
0: ఇట్ కెన్ జస్ట్ వ్యాగ్ ఇట్స్ టెయిల్ అండ్ త్రో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
1: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం.
0: బట్ సచ్ ఎ మైటీ ఎలిఫెంట్ విల్ సబ్మిట్ ఇట్ సెల్ టు ఎన్ ఐరన్ రాడ్ ఆఫ్ ద మౌత్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: తన యొక్క తెలివితేట తనకు తెలియదు.
0: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
1: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
0: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
1: ఎంతనో శక్తి ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ పవర్.
1: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
0: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
1: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
0: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
1: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
0: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: కనుక సాధించవచ్చును.
0: ఎస్ యూ క్యాన్.
1: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
1: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
0: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ అండ్ మైల్స్.
1: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
1: చీమ చిన్నది,
0: ant is so small.
1: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
0: And if it wants to walk, it can walk miles of distance.
1: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
0: The power of an ant is described by Tyagaraja.
1: చీమలో బ్రహ్మలో
0: in an ant and Brahman.
1: శివకేశవాదులలో
0: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava and Bhagav Manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jivitamlo unnatundi vade Shivudu.
0: The one in life, alive, is
1: Jivitam lenatundi vade Shivamu.
0: The one without life, the one dead.
1: Kabatti Shivudu anaga Manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava dulalo.
0: In Shiva and Keshava.
1: Prema mira velasi unde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got the
1: attitude. Adhe Tyagaraja kuda paryayam.
0: And same Tyagaraja said in another instance.
1: Yemiti? Prati okati ni bhagavat shaktiye.
0: Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shaktile.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavanti yokka shaktile.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja koncham visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ainatunte Raghunathudu aa poojinchetunte yokka vigrahalu teeskoni pai kaaveerlo vadali pettadu.
0: The elder brother of Tyagaraja, Raghunatha, has thrown out all the idols of Ramchandra
1: Rama,
0: into the river Kaveri.
1: Yemiti naaku ee baadhalu kaliginchadam?
0: Rama, why should I suffer?
1: Naalo bhakti leda?
0: Don't have devotion?
1: Leka neelo shakti leda?
0: Or don't you have power, strength?
1: Neelo shakti leda? Lekapothe naalo bhakti leda?
0: Don't you have power or don't I have
1: devotion?
0: If I have devotion, do you ever leave me? If you have power, in the true sense, will you ever put me in suffering? And he gave a scope for ego.
1: Because
0: Rama has no power. I have devotion, I always think of you.
1: Ninnu prarthinchinatundi nimisham ledu.
0: I pray every moment.
1: Ninnu aaradhinchinatundi samayam ledu.
0: I worship throughout the day.
1: Kanuka naalo bhakti undi.
0: So I have devotion.
1: Neelone shakti ledannadu.
0: But you have no power, Rama.
1: Aadeji chatagane appudu dolodu pai narchadeta.
0: When one cannot dance properly, you will blame the drum.
1: Tarvata prarthana chesadu.
0: Then he prayed later.
1: Chi naadu chaala porapatu.
0: Oh, it's my mistake.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున.
0: విల్ ఎ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికి రోటగట్టున.
0: కెన్ ఇట్ ఎవర్ బి టైడ్ టు ఎ మోటర్?
1: లక్ష్మీదేవి వలచున.
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి లవ్ హిమ్?
1: లక్ష్మణుండు కొలచున.
0: విల్ లక్ష్మణ సర్వ్ యు?
1: సూక్ష్మబు తిగల భరతుడు చూచి చూచి మృక్కున. అపరామ భక్తి ఎంతో గొప్పరా. నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హూ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ నో వన్ హూ
1: పిచ్చి వాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందే స్వామి.
0: స్వామి, విల్ దట్ గాడెస్ ఆఫ్ వెల్త్ ఎవర్ వర్షిప్ యు?
1: దేవి కొలచున.
0: గాడెస్ ఆఫ్ వెల్త్.
1: నీరు శక్తి లేకపోతే ఆమె వచ్చి నిన్ను కొలుస్తుంది.
0: ఇఫ్ యు హావ్ నో పవర్, వై షుడ్ షీ సర్వ్ యు?
1: సూక్ష్మ బుద్ధి

0: Will that highly intelligent bird, Bharata, serve you? Your power
1: is gopadi nee shakti swami.
0: How great is
1: this power. Naamu.
0: We are fools that
1: na
0: we
1: don't have any power.
0: My feeling is so narrow. The vessel is so small, therefore I could collect only that much.
1: నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై విత్ యు.
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్, లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఇస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, యూ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్న పైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: విత్ ఎ నారో హార్ట్, ఎ స్మాల్ హార్ట్, హూమ్ డు యూ బ్లేమ్?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: దిస్ ఇస్ ది మిస్టేక్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరి అయినటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: ఇన్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్ ఆర్ నో మోరల్, ఎథికల్.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: The boy was in a bad company at one moment.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: What happened because bad company?
1: Father, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: My friends are going, let me go.
1: ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: The father said, you cannot follow our tradition and culture.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: There is no chance to repeat గాయత్రి మంత్రం.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: You cannot offer your morning prayer.
1: నీవు ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: If you do that, people will make fun of you.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: కాని ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
0: But this foolish fellow determined to go.
1: కాని ఒకే కుమారుడు.
0: But he's the only son.
1: ధనేష్ణ, ధారేష్ణ, పుత్రేష్ణ, ఈ ఈశ్వరత్రయములు తల్లిని ఊరివేస్తున్నాయి.
0: These three attachments for wealth, the wife and son will strangle
1: ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
0: Out of disgust, he conceded.
1: వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్ వీసా పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
0: He got the visa and passport, he is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And his father told his son, wherever you may go, our family deity is there.
1: మన కాళికా మాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
0: You think of our family deity every day.
1: గాయత్రి దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
0: You chant గాయత్రి.
1: భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అన్న.
0: Never forget గాయత్రి మంత్రా ఎనీ డే.
1: సరే, ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: He wanted to reach America somewhere other because
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: Then nothing other much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సేక్రెడ్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: What virtue is no
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: It is the land of redemption, it's the land of liberation.
1: అక్కడంతా ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: Their life is artificial.
1: సరే, ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: He wanted to go and experience.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: And father took promise from his son.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: you may go anywhere.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: You offer your prayers morning and in the
1: evening. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: Under any circumstances never forget our family deity.
1: సరే, ఇచ్చాడు.
0: మీరు
1: ఇండియా దాటిపోతే సరిపోనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: He made a promise because he is in a hurry to go.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హీ స్పెండ్ 5 years there.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హీ ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు హిజ్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
2: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
2: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉన్నటువంటి తత్వంలో ఆమెకి ఏమాత్రం ఈ ఆధునికం తెలియదు.
2: సీజ్ లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది, తండ్రికి ఇచ్చింది.
2: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
2: ఏం
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
2: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
2: హీ ఇస్ ఓన్లీ స్పెండింగ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
2: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
2: హీ డిడ్ంట్ ఫైండ్ ఎనీబడీ, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
2: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
2: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: శివాన్ని ఇచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
2: దే సెంట్ ఏ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. దే వాంటెడ్ ద సన్ టు రిటర్న్.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
2: అవుట్ ఆఫ్ ఫియర్ వెదర్ ఫాదర్ వుడ్ సెండ్ మనీ ఆర్ నాట్, అల్టిమేట్లీ హీ రిటర్న్.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
2: ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
2: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్, ఫాల్స్హుడ్, టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
2: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్ దేర్
1: పెట్టుకున్నాడు.
2: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళికాదేవి దగ్గరికి వెళ్ళాడు.
2: అండ్ టుక్ హిస్ సన్.
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
2: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లీ.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
2: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
2: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
2: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
2: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
2: ఈజ్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
2: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీళ్ళు కదా, హౌ ఆర్ యు మేడం.
2: కాంట్ హి సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ హి సే మేడం?
1: మీకు ఎంత పొగరు, ఇది మానవత్వమా?
2: ఆర్ యు హ్యూమన్?
1: ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా?
2: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
1: రాక్షస లక్షణము?
2: ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
2: యు కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
2: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కలవాలి.
2: ఫస్ట్ మోరల్ వాల్యూస్,
1: మోరల్ మోరల్
2: మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
2: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
2: ది కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
2: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
2: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
2: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
2: అండ్ మొరాలిటీ
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
2: మొరాలిటీ ఈ
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
2: When these three are there, it will be a unity in this Trinity.
1: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
2: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
2: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
2: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
2: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
2: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
2: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్. చర్మమైన
1: ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
2: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
2: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఇస్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
2: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
2: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఏ ఐడియల్ లైఫ్,
2: రెప్యుటేషన్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
2: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
2: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమముదిత మనసే కౌ

ಯಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನಾ.

पिता बंधु सख सब ही राम नाम भक्त जन जीवन घन एक राम नाम।

న సుఖం న దుఃఖం. న తీర్థం న పౌషజితం న ధ్యాన తపఫలం.

0: న పాపం న పుణ్యం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్.
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్.
0: మీకు సుఖ స్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీరు దుఃఖ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ.
0: మీరు మంత్ర స్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్.
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకునో అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ స్టేట్మెంట్ శివోహం, దట్ ఐఎమ్ శివ, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇఫ్ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్ ఓన్ సెల్ఫ్, దే ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్ దిస్ వే, ఐ ఐ.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone where do you come from, he says I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఎనీవన్ హూ ఆర్ యూ, ఐఎమ్ ది సన్ ఆఫ్ సూరయ్య.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: ఎవ్రీ రిప్లై ఫర్ దట్ మ్యాటర్ ప్రిసీడ్స్ దిస్ ఫస్ట్ థింగ్ ఐ.
0: నీ పేరేమి అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ వాట్స్ యువర్ నేమ్,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: ఇట్ టెల్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: నా పేరు గోపాల్,
1: మై నేమ్ ఇస్ గోపాల్.
0: మా తండ్రి పేరు భూపాల్, మా తాత పేరు నేపాల్.
1: ఫాదర్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్ నేపాల్ భూపాల్ గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదానికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I. That's enough.
0: I am I.
1: I am I.
0: Idi chakkani sariyaina artham ichetuvanti padam.
1: It is a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetvadi motta motta puttindi.
1: Right, this I is born at the time of birth.
0: Tadupare varu veeru aneetvadi vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ యాడింగ్ నేమ్స్ లైక్ దిస్ గోపాల్ భూపాల్ అండ్ నేపాల్ ఇన్స్టెడ్ వన్ కెన్ సే యాజ్ వెల్ ఐ.

0: బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈజ్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సచ్ మైటీ పవర్ఫుల్ సిగ్నిఫికెంట్ సీక్రెట్ ఐ ఈజ్ రాదర్ యూజ్డ్ ఇన్ ఎ చీప్ సెన్స్.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఈజ్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేషన్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ దిస్ ఐ దట్ సిగ్నిఫైస్ ద డివినిటీ, ద నేచర్ ఆఫ్ ద బ్రహ్మన్ అండ్ దట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీ ఎప్పుడొచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వెన్ డిడ్ యూ కమ్,
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: ది ఆన్సర్ ఈస్ ఐ కమ్ దిస్ మార్నింగ్.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: వాట్ ఈస్ దట్ కేమ్ దిస్ మార్నింగ్? హూ కేమ్?
0: దేహం వచ్చింది.
1: ఇట్స్ ద బాడీ దట్ కేమ్ దిస్ మార్నింగ్.
0: కాబట్టి దేహమునే నేననేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చినాను అంటున్నావు.
1: సో విత్ ది ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ యూ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: సరే, దేహమే నీవనుకోని నేను ప్రొద్దున వచ్చినానని చెప్పావు.
1: సో యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ అండ్ గివ్ ద రిప్లై ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరో నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ సే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మై స్టమక్ ఏక్.
0: మై స్టమక్. ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: అర్లియర్ యూ సెడ్
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్ బట్ వేర్ ఎస్ యూ సే దట్ యూఆర్ డిఫరెంట్.
0: ఇది నా చెయ్యి.
1: దిస్ మై హ్యాండ్.
0: ఇది నా తల.
1: మై హెడ్.
0: ఇది నా పొట్ట.
1: మై స్టమక్.
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్, యూర్ డిఫరెంట్.
0: నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతం నందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఎట్ టైమ్స్ వీ ఐడెంటిఫై అవర్ బాడీ అండ్ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ మై బాడీ ఎట్ టైమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్.
0: అది నిజమా? ఇది నిజమా?
1: ఇస్ దాట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: వెన్ యూ సే ఐడెంటిఫై యువర్ బాడీ మై బాడీ ఇట్ ఇస్
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుండే.
1: బట్ ఇస్ దిస్ ఐ లాస్ట్ ఫర్ జనరేషన్స్?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్. రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్.

0: That's the reason why Jesus declared while leaving his body that death is the dress of life.
1: Dress of life.
0: Dress of life.
1: Idantha oka dress.
0: The whole thing is a dress.
1: ఎప్పుడు విడిచేస్తామో.
0: When you drop it.
1: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో.
0: When you put on the next.
1: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
0: The spirituality speaks of so many subtle secrets.
1: మానవత్వములో ప్రధానమైనటువంటిది నేను.
0: In human life, the first most important is this I.
1: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
0: Here there are two aspects.
1: నేను ఇది.
0: I am this.
1: ఇది టంబ్లర్.
0: This is a tumbler.
1: నేను.
0: I.
1: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
0: How are you able to see this tumbler then?
1: టంబ్లర్ దృశ్యము.
0: This tumbler is the seer.
1: నేను ద్రష్ట.
0: I is the seer.
1: ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
0: The seer sees the seen.
1: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
0: When there is no seer, there is no seen.
1: కనుకనే నీవు ద్రష్ట. నేను అనేటువంటిది ద్రష్ట.
0: Therefore I is the seer.
1: ఈ చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
0: The entire world is a seen.
1: కొంతమంది సందేహించవచ్చు.
0: Some may doubt it.
1: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
0: You may doubt that is the eye that sees.
1: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
0: It's not the eye that sees.
1: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తూ ఉంటుంది అది నేత్రంతో.
0: The inner spirit will make use of the eye.
1: బల్బులు వెలుగుతున్నాయి.
0: Here you find the bulbs that illumine.
1: బల్బుల వెలిగేది.
0: Do you mean to say the bulbs that illumine? No.
1: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించే.
0: It is the current that illumines the bulb.
1: అదే రీతిగానే కన్నులా చూచేది.
0: Are the eyes that see?
1: కన్నులు కూడాను దృశ్యమే.
0: Even eyes also a seeing.
1: కానీ ఆత్మనే ద్రష్ట.
0: But the spirit ఆత్మా is the seer.
1: ఒక్కొక్కసారి
0: at times
1: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
0: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ ఎన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీ.
1: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
0: సో ఆల్సో ఇయర్.
1: మనసు కూడా దృశ్యమైపోతుంది.
0: అండ్ ద మైండ్ టూ.
1: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
0: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
1: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
0: దేర్ఫోర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
1: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే. దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
0: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
1: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
0: Here there are two, I and that.
1: అది అది అనేటువంటిది జగత్తు.
0: That is this world.
1: నేను అనేటువంటిది కారణ స్వరూపుడైన దైవము.
0: I is the cause, the divinity.
1: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
0: The seen is the effect.
1: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
0: Therefore divinity, God is the combination, the cause and effect. దృశ్యంలో
1: ఉన్నాడు.
0: He is there in the effect.
1: ద్రష్టగాను ఉన్నాడు.
0: ఆల్సో సీయర్.
1: అదృష్టగానే ఉంటున్నాడు.
0: అండ్ బియాండ్
1: ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
1: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
0: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
1: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
0: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
1: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
0: Therefore it is this I that listens, that hears, that experiences everything.
1: కనుక కన్నులు చూడటం లేదు.
0: Not the eye that sees.
1: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
1: చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు మరణించిన తర్వాత,
0: ఆఫ్టర్ యువర్ డెత్,
1: నీ కన్నులు ఉంటున్నాయి.
0: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
1: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
0: If eyes were to see, why don't they see now?
1: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
0: The seer is not there now.
1: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
0: The very same eyes are present.
1: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
0: But seer is missing in the dead body.
1: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ద సీన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద సీయర్ ఓన్లీ.
1: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను నేను నేను.
0: అండ్ దేర్ఫోర్ దిస్ సీయర్ ద విట్నెస్ ఈజ్ ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టింది?
0: వేర్ ఈజ్ దిస్ బాండ్ దిస్ ఐ?
1: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
0: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
1: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవుల యందు ఉంటుందని.
0: ఓ మ్యాడ్ క్యాప్ ఇట్స్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
0: దేర్ఫోర్ ఇట్స్ ఆమ్నిషియంట్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్.
1: అదే ద్రష్ట.
0: That is the seer.
1: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ టేక్స్ ఎ బర్త్
1: నార్ లేనటువంటిది ఈ నేను.
0: దిస్ ఐ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది అపారెంట్ సినారియో దట్ కమ్స్ అండ్ వానిషెస్. దిస్ సినారియో హస్ గాట్ ఎ
1: ఫార్మ్. ఈ అహంకారమునకు అహమునకు ఉండినటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
0: We have to recognize the difference between ahankara, ego,
1: ahankara. అనేటువంటిది వచ్చి పోయేటువంటిది, పాసింగ్ క్లౌడ్స్.
0: The ahankara, ego, is that which comes and goes, passes
1: aham cloud. Aham anetundi shashvatam raaka pokalu lenetundi oka tattvam.
0: Aham the I that neither comes nor goes.
1: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
0: Today we consider the seen as the seer.
1: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ దట్ దాట్ వాట్ ఆల్ అనేక మంది
1: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
0: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
0: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
1: ఒక వ్యక్తి ఉన్నాడు,
0: దేర్ ఇస్ అ పర్సన్.
1: అతని హైట్ 6 feet.
0: హిస్ హైట్ ఇస్ 6 feet.
1: అతని వెయిట్ 80 kilos.
0: అండ్ వెయిట్ 80 kilos.
1: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
0: యూ గో బై ది హైట్.
1: అతని కలరు చామన ఛాయ.
0: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్.
1: అతని రూపము పట్టనెత్తి.
0: అండ్ హిస్ బాల్ హెడ్.
1: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
0: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
1: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంతా నీవు తెలుసుకున్నవాడైనావా?
0: బై సేయింగ్ సో డూ యు నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
1: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ మూడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
0: యు ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
1: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
0: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
1: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
0: what sort of behavior my
1: ఎలాంటి గుణములు ఉంటున్నాయో,
0: what sort of quality,
1: అది కనిపించేటువంటిది కాదు.
0: Well, they are not apparent.
1: అంతవరకు పోనక్కర్లేదు.
0: One don't need not
1: నా మనసు అంటున్నావు నీవు.
0: You say my mind.
1: నీ మనసు నీవు చూస్తున్నావా?
0: Do you see your mind?
1: ఎంత చెప్తున్నావు నీవు?
0: How do you say that?
1: నీకు కనిపిస్తుందా?
0: Do you find it?
1: లేదే.
0: No.
1: నీవు ఎంత చెప్తున్నావు?
0: How do you declare?
1: నీ కనిపించిన దాన్ని ఎంత విశ్వసిస్తున్నావు?
0: How do you have faith on that? You
1: నీ కన్నులే నీకు కనిపించను.
0: You don't see your own eye for that matter.
1: అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడు నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
0: You can see your eye if you stand in front of a mirror.
1: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
0: You don't see your own eye.
1: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
0: You are able to see the all over the space.
1: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
0: But you don't see your own eye.
1: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
0: So everything is a seeing.
1: చూచేది దృశ్యమే.
0: All that
1: చూడబడేది దృశ్యమే.
0: That which is seen is only seen.
1: ద్రష్ట సాక్షిభూతుడు.
0: But the seer is an eternal
1: witness.
0: This seer is the eternal witness.
1: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
0: Everyone argues foolishly based on the direct evidence.
1: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
0: There is no common sense in such arguments.
1: జనరల్ నాలెడ్జ్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ జీరో.
1: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటావు.
0: సమ్ సే దట్ ఐ హ్యావ్ లవ్.
1: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
0: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
1: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
0: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
1: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
0: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
1: నీవు ఎట్ట చెప్పగలవు?
0: హౌ డు యు సే సో?
1: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
0: హౌ డు యు ప్రూవ్ ఇట్?
1: అయ్యా, నేను నిరూపించగలను.
0: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
1: ఎట్టనగా?
0: హౌ?
1: ప్రేమకు రూపం లేదు కానీ
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
0: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
1: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ,
0: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్,
1: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
0: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
1: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
0: ఫ్రాగ్రెన్స్ హాస్ నో ఫామ్,
1: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసన అందిస్తుంటుంది.
0: Therefore the flower that has a form gives us the fragrance that has no form. అదే
1: విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
0: Likewise a man with a form demonstrates, proves the formless divinity within.
1: ప్రతి దాని యందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
0: Therefore in everything there is divinity as an undercurrent.
1: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరాలు పట్టింది.
0: Scientists took about 1000 years to know this truth.
1: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
0: What scientists say today that you find atomic power everywhere.
1: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
0: Do they need 1000 years to say that much?
1: ఏనాడు త్రేతాయుగం ఉన్నందే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
0: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
1: కలడందు లేదని సందేహము వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సోఎవర్.
1: కలడు అందులేడని సందేహము వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
1: చక్రోపగతుండు
0: God is present everywhere.
1: ఎందెందు వెతకి చూచినా,
0: wherever you may search,
1: అందందే కలడు.
0: You find him there.
1: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
0: Wherever you may search, you will find him there.
1: ఇది ఈనాటి సైంటిస్టు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
0: This what the modern scientists say that he finds atomic power.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
0: A small example.
1: నేను 30 సంవత్సరాలకు ముందుగా
0: భగవాన్
1: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
0: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం, హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
1: ఆ యొక్క ఇంటిలో
0: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
0: An international conference of scientists was convened.
1: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kaavinchalani bhagavantamu vaadanu bhojanaaniki pilichadu.
0: Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet Bhagavan.
1: Ee science anetundi dantu kevalamu oka vidhamainatundi okka telivi theetalu kuda chaala takkuva.
0: In the field of science, even intelligence is very, very less and less.
1: తెలివివంతులనేటువంటి ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు.
0: They may claim to be highly intelligent, but they have no faith.
1: ఎక్కడైనా మీరు వెతికి చూడండి.
0: You may search anywhere.
1: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
0: If you find anyone a greatest intellectual,
1: తానే నమ్మలేడు.
0: He has no faith in his wife nor in his own self.
1: ఎప్పుడు చూసినా కానీ లాబొరేటరీ లోపల పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్
0: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ది టైమ్ ఇన్ ది లాబొరేటరీ.
1: నో ఎక్స్పీరియన్స్,
0: ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బట్ నో ఎక్స్పీరియన్స్.
1: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
0: వాట్ హ్యాపన్స్,
1: భోంచేస్తున్నాం.
0: ఇట్ వాస్ ద డైనింగ్ టైమ్.
1: నేను చెప్పాను,
0: భగవాన్ సెడ్,
1: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే, ఏమి మీరు తెలుసుకున్నారు అన్నాను.
0: You think you are all scientists. What is that you have known?
1: Surya Chandradulu yokka tattvalu meer emaina gurtinchara?
0: Have you known anything about the sun and moon?
1: Suryudu chandrudu bhoomi oke yokka padarthame kada.
0: The sun and moon and earth belong same matter.
1: Telusukundam annadu.
0: They said yes we know.
1: Telusukundam annavaadu urukundukunda suryuniki ippudu madhya vayassu annadu.
0: They should have kept quiet at that point.
1: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
0: But they said the sun is youthful now. He is in the stage of youth.
1: ఎంత వయస్సు అన్నాను.
0: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్.
1: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
0: ఐ సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
1: బుద్ధి లేదు.
0: యు ఆర్ ఫూల్.
1: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
0: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్, యాడ్ జీరోస్ టు వన్, యు సే మిలియన్.
1: భారతీయులు అనాది అన్నారు, ఎంత సులభము.
0: దిస్ భారతీయస్ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది.
1: అనాది
0: అనాది ఏన్షియంట్.
1: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాట్ సైంటిస్ట్.
0: But on the other hand, if he says so many millions of years, well, he's a scientist.
1: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
0: They want some specific number.
1: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: సైంటిస్ట్ గో బై సచ్ లో క్లెయిమ్స్ అండ్ డిక్లరేషన్ దట్స్ ఆల్. బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ హాస్ డిక్లేర్డ్ ఎవరీథింగ్ ఫ్యాక్ట్.
1: మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు.
0: ఇట్స్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: ఐన్స్టీన్ కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు.
0: ఐన్స్టీన్ ఆల్సో కాల్డ్ ఇట్ మ్యాటర్.
1: కానీ నా ఉద్దేశం ఏమిటందిగా, మ్యాటర్ ఎనర్జీ రెండు వేరు కాదు.
0: బట్ భగవాన్ డస్ నాట్ కన్సిడర్ మ్యాటర్
1: ఎనర్జీ. ఎనర్జీ అనే మ్యాటర్.
0: మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఇస్ మ్యాటర్.
1: రెండు కలిసి ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: మ్యాటర్ లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు.
0: వితౌట్ మ్యాటర్ యూ కెనాట్
1: సీ ఎనర్జీ. లేకపోతే మ్యాటర్ మనకు తెలిసేలేదు.
0: వితౌట్ ఎనర్జీ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: చేరి ఒక్కటే.
0: బోత్ టుగెదర్ ఇస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి.
0: ఫార్ ఎ సీడ్ టు ఫర్ ఎ ప్లాంట్ ఎ సీడ్ ఇస్ నెసెసరీ.
1: ఆ సీడ్ కు రెండు బద్దలు ఉంటాయి.
0: ఎ సీడ్ హెస్ టూ కాటలెడన్స్.
1: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది.
0: విత్ దీస్ టూ కాటలెడన్స్ ఇట్ జర్మినేట్స్ ఇన్ ద ప్లాంట్.
1: ఒకే బద్ద వేస్తే అది మలచదు.
0: విత్ ఎ సింగిల్ కాటలెడన్ ఇట్ నాట్ గ్రో.
1: కనుకనే ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
0: వన్ ఇస్ ద పాజిటివ్ వైల్ ద అదర్ ఇస్ ద నెగటివ్.
1: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
0: One cotyledon
1: energy
0: is energy.
1: Oka subbadi matter.
0: The other one is matter.
1: Matter and energy rendu chernappude punarjanmamu anetundi vastundi.
0: With these two cotyledons, the matter and energy, you find the rebirth.
1: Kanuka manam telinatundi vanta kuda namakunda undakoodani e maatram kuda am cheppakoodu.
0: Never say that you are not going to believe that you do not know.
1: Kanipinchanade tinipinchunu nee karmala phalamana marmamu jeeva.
0: Oh, individual, understand that which is not seen is responsible for you to pay the consequences of life. Oh, puppet, understand the mystery of this play and the drama.
1: Andamu prayamu vindriya shakti undani nikka kroranna.
0: Oh, don't pride yourself because of a youth and the sensual power.
1: Tondaraloni musulita nambana musulda pandaga.
0: Here lies ahead advancing old age.
1: మసల లేవు.
0: యు కెనాట్ మూవ్.
1: కను మసకలు.
0: యు కెనాట్ సీ.
1: మోమున మడతలు పడే.
0: యు ఫైండ్ ద రింగ్
1: తల నరిసే కదా.
0: అండ్
1: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
0: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
1: ఏమిటి ఇదా, ఇవే మనం చూస్తుండేటువంటి.
0: ఇస్ దట్ వాట్ వి సీ?
1: శరీరము వృద్ధం, వృద్ధాప్యం పొందొచ్చు.
0: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
0: Child, boy, man, grandfather are one and the same.
1: Today you are boys.
0: Today you are boy.
1: Kani meeru 10 samvatsaram munda child.
0: 10 years before you were a child.
1: Meeru next inga 20 years ku you are man.
0: Next 20 years you are a man.
1: Next 50 years ku you are grandfather.
0: 50 years you are grandfather.
1: Kabatti naalugu evaru meere.
0: Then what are these four? You yourself only.
1: Time difference ga vastuntundadi.
0: Everything depends on the difference of time.
1: Kanukani
0: so
1: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
0: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యూ కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: ఒక చెట్టు ఉంటుండాలి.
0: హియర్ యూ ఫైండ్ ఎ ట్రీ.
1: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
0: ద ట్రీ ఈస్ సో జైశాంతిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
1: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
0: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
1: దాని చల్లని ఛాయ ఎంతనో హాయిని ఇస్తుంది.
0: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
1: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
0: వాట్ ఎ కంఫర్ట్
1: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
0: యూ సీ దిస్ ట్రీ ఓన్లీ.
1: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
0: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యూ డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెంచుతుంది.
0: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
1: ఈ భవనాన్ని చూస్తున్నారు.
0: యూ ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
1: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
0: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
1: అది ఎంత బాగుంటుంది.
0: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్.
1: ఇవాళ దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
0: బట్ యూ సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి?
0: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
1: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది?
0: వితౌట్ రూట్స్ హౌ డస్ ద ప్లాంట్.
1: అనే బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
0: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
1: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
0: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
1: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని, పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
0: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
1: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
0: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్, ద విట్నెస్ యూ డోంట్ సీ.
1: అయితే
0: హౌఎవర్
1: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉన్నది కూడా ప్రత్యక్షమైపోతుంది.
0: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్, యూ విల్ ఫైండ్ గాడ్ మేనిఫెస్టింగ్ హింసెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: త్యాగరాజు
0: చెప్పాడు.

0: ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది,
0: వేర్ కెన్ ఐ డిసైడ్
1: అనేటప్పటికీ ఇందుకనడందు లేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్, నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముని వచ్చాడు.
0: యాజ్ హీ కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ రిపీటెడ్
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఎ లిప్ సర్వీస్.
1: హృదయముతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: a small matter here.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈచ్ ఉపయోగపెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగపెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: It's so comfortable if you say sisters and brothers.
1: ఇప్పుడు ప్రాపంచక సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: it will put you in danger tomorrow.
1: ఇది చాలా తప్పు.
0: It's a big mistake.
1: Sisters and brothers అన్నట్టు.
0: Sisters and brothers.
1: లేక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టు.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటుంది.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను,
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు ఆ విధంగా. అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగపెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కనుకని సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many, as they begin their talk, they say సాయి రామ్.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: ఇఫ్ యూ సో లైక్ ఇట్ యూ కెన్ సే నమస్కారం.
1: ఇంకేదైనా కూడా కిందకి ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: you
0: say thank
1: you. పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి. థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమున కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చరు,
0: our culture.
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్,
1: ఈనాటి నుంచి
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం, మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ విల్ బి నో హేట్రెడ్ నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyulu yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande,
0: what is the declaration?
1: Sahana bhavatu sahana gunattu sahaviryam karavavi, kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: Adi motta motta vedamu samatvanni ekatvanni prabodhinchindi.
0: It is only the Veda that taught the principle of unity and equanimity, equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: enta kalamaina manam ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధిగాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైనటువంటి ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన బినా సుఖ శాంతి నై.

0: విద్యార్థులారు,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభములకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధములతో స్వాతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దేర్ ఇస్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యముల కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానముల కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సేక్రెడ్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

పోయే మర్యాదల ధర్మము రూపుమాసే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha ee vedamu anantamainatundi
0: veda
1: adamainatundi apramayamainatundi ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్ అన్ఫాథమబుల్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర ద లార్డ్.
1: జ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamunaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకోనలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడెడ్ ఇట్సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: This is the mother of Shabda Brahma, the sound Brahma, the moving and unmoving, the splendorous one, the word itself. It is also the education. It is also the transcendental mother. It is also mother which is illusion. It is mother equal to wealth and
1: prosperity.
0: This is Brahma, which is Prajnanam itself.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: ఇది ఒక కాలమునకు కాని ఒక స్థానమునకు కాని ఒక వ్యక్తికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: This is not confined either to a particular time, particular place or particular individual.
1: విశ్వమునకే సంబంధించినటువంటిది.
0: This is applicable to the entire universe.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కాని లేక వర్తించడం కాని సాధ్యం కాదని తెలుసుకుని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: రియలైజింగ్ సచ్ సేక్రెడ్ ఇన్ఫినిట్ వేద కెనాట్ బి ఈజీలీ రికగ్నైజ్డ్ బై ఆర్డినరీ మెన్ ఆర్ కెనాట్ ప్రాక్టీస్ ఇట్ వ్యాస ఆర్ డివైడెడ్ దిస్ ఇన్ టు ఫోర్ డివిజన్స్.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతా కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇదియే ఉపాసనగా మారుతుంది.
0: When man's action get fully matured, it becomes devotion.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వంతో దీనిని ఆచరించినప్పుడు ఇదియే పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: When this devotion itself is full of divine love and performed for the glory of the Lord with the understanding, it becomes full wisdom.
1: ఏత వాత కర్మోపాసన జ్ఞానములు మూడు కూడాను ఒక్కటే.
0: The sum and substance of this is that it is the action which is the very basis of all the things.
1: పుష్పముగా పుట్టి కాయగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పం వంటిది, ఉపాసన కాయ వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైపుడ్ ఫ్రూట్, ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్, బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్రైప్ ఫ్రూట్ and becomes then gnana, which is a fully ripe fruit.
1: Kanuka karmopasana gnana swarupamulakai samanya manavulu aacharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadinavi.
0: The epics and other scriptures are devised in such a way that man will find it easy to understand and practice action, worship and wisdom.
1: ఈ యొక్క వేదము యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: The end of Veda is Upanishad.
1: దీనినే వేదము యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడాను మరొక పేరు.
0: The name Vedanta is given to Upanishad because it is the end of Veda.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గములో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: Upanishads are also divided into three called Yogatrayam and are offered to the mankind for making it easy to practice.
1: Yogamanaga arpita bhavamu.
0: Yoga means an offering, the feeling.
1: Manam ye karmalu chesina arpita bhavamuto manam acharinchali.
0: Whatever action you undertake, treat it as an offering to the Lord.
1: దైవం అర్పితమైన భావంతో ఆచరించటం చేతనే ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: It has got the name as an offering because all actions will have to be performed only as an offering to the Lord.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ వచ్చింది.
0: Every deed has to be performed for the pleasure and glory of the Lord.
1: Inka rendavudainatvanti yokka yogatrayamulalo upasana yogamu.
0: The next yoga in this yogatraya is upasana worship.
1: Bhagavantuni hrudayapurvakanga prema purvakanga trikarana shuddhiga preminchinatvantide idi upasana yogamu.
0: The real upasana yoga is loving the Lord from the core of one's heart with full love and with purity of three instruments.
1: Kevalamu abhishta siddhikai karya siddhikai laukika meritunte bhramtulu siddhikai preminchatam prema kadu.
0: Love for the sake of fulfilling one's own desires, for fulfilling certain reasons and certain causes, and for satisfying the delusions of the world cannot be really called worship.
1: Prema nimittamai preminchali.
0: Love must be for its own sake.
1: Adi upasana yogam.
0: That is upasana yoga.
1: Inka moodavadi gnana yogamu.
0: The third one is gnana yoga.
1: Sarvam vishnumayam jagat.
0: The entire
1: anta bhagavati yokka swaroopame. Sarvulu yendu undinatuvanti vaadu bhagavantudu okkade.
0: Everything is the very form of God. It is God who dwells in every being.
1: Ekatma bhavame gnanam annaru.
0: Real wisdom is experiencing oneness of being, oneness of feeling.
1: Advaita gnaname nijamainatuvanti gnanam annaru.
0: Undivided and unfragmented wisdom alone is real wisdom.
1: Sarvulu yendu kudanu దైవత్వం అనేటువంటిది ఆత్మస్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
0: రియల్ విజ్డమ్ ఈజ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ది సేమ్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: విద్యార్థులకు కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
0: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
1: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
0: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ దర్ ఫిలాసఫీ అండ్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్, దే హౌ కెన్ దే బి వన్ అండ్ ద సేమ్.
1: అగాధమైన సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు లేచుతుంటాయి.
0: In the unfathomable deep sea, a number of waves arise.
1: Okkokka ala okkokka roopamu dharinchi untadu.
0: Each wave has its own form.
1: Oka alaku maroka alaku ye maatramu sambandham lenittuga kanipistundi.
0: One gets the impression that there is no similarity between one wave and another.
1: Kani anni alayendu kudanu jalamu okkate.
0: బట్ ది వాటర్ ఇన్ ఈచ్ వేవ్ ఈస్ ది సేమ్.
1: అన్ని అలలకును సముద్రములకు ఏమాత్రము వేరు కాదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
1: ఈ అలలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
0: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలల వంటివి.
0: ఇన్ ద సేమ్ వే పీపుల్ మే హావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ బిలీఫ్స్ అండ్ డిఫరెంట్
1: అలల ఎందుకూడను జలము ఒక్కటే.
0: బట్ ది వాటర్ ఇన్ ఈచ్ వేవ్ ఈస్ ది సేమ్.
1: అన్ని అలలకును సముద్రములకు ఏమాత్రము వేరు కాదు.

0: కోరుతునికే చెందుతుంది.
1: విత్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ దట్ హూమ్సోఎవర్ యు ఆఫర్ యువర్ ఒబైజాన్స్ అండ్ నమస్కార్ ఇట్ గోస్ టు వన్ గాడ్ అండ్ ద సేమ్ గాడ్.
0: పాత్రలు వేరువేరే,
1: పాట్స్ ఆర్ డిఫరెంట్,
0: కానీ ప్రతిబింబం ఒక్కటే.
1: బట్ ది ఇమేజ్ ఈజ్ వన్.
0: అదేవిధంగా దేహం అనే పాత్ర యందు ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబము విడివిడిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆత్మ అపియర్స్ టు బి డిఫరెంట్.
0: ఒక సూర్యుండు సమస్త లోకములకు ఒక్కొక్కడై, సూర్యుడు ఒక్కడే కానీ అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని, దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సన్ స్పెషలీ అప్లికబుల్ టు అమెరికా ఆర్ బ్రిటన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ చైనా.
0: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
1: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
0: అందరూ ఒక్క తూరి చూడడానికి సాధ్యము కానప్పటికీ, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుడని భావించటము, ఇది వెర్రితనం కదా.
1: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
0: కనుక వేదములు విశాలమైన అనంతమైన అగాధమైన అర్థములు కలిగి ఉంటున్నాయి.
1: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
0: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద ప్రిసెప్టర్స్ యూజ్ టు ప్రిస్క్రైబ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ ఫర్ టీచింగ్ వేద.
0: ఆనాడు అధ్యాపకులు ఆ కఠిన చర్యను పాటించటం చేతనే ఈ వేదము ఇంతకాలము ఈ జగత్తునందు నిలువగలిగినది.
1: వేద హ్యాస్ బీన్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫ్లరిష్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇన్ ది ఓల్డెన్ డేస్ ప్రిసెప్టర్స్ డిడ్ ఎక్సర్సైజ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్.
0: స్వరూపము కాదు శృతి, కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
1: వేద కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ త్రూ హియరింగ్.
0: వేదము అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ హియరింగ్.
0: ఉచ్చరించటము, శిష్యుడు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
1: ప్రిసెప్టర్స్ used to chant this Veda according to the prescribed rules and the disciples used to get to memorize those things.
0: Anatikulu swartharahitulu,
1: the preceptors of those days,
0: parishuddha hrudayulu,
1: were totally selfless and pure hearted.
0: Paratattva bhavamunu kaliginatunti varu,
1: they were full of the godly divine feelings.
0: Prema tattvamuto koodinatunti varu,
1: they were full of ప్యూర్ లవ్.
0: విద్యార్థుల యొక్క అభివృద్ధి నిమిత్తమై తమ జీవితమునే అంకితం గావించుతూ వచ్చేటువంటి వారు.
1: ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే వర్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ వెరీ లైఫ్స్.
0: విద్యార్థులు కూడాను ఆ శిక్షణకు కట్టుబడి తూచా పాలించేటువంటి వారు.
1: ద స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆల్సో వర్ ఇంప్లిసిట్లీ ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద ప్రిసెప్టర్స్ అండ్ మాస్టర్స్.
0: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడాను చేర్చేటువంటి వారు కాదు.
1: Any student who violates the rules or the discipline were not allowed to come anywhere near the master's.
0: Akara panchaka, akara panchaka,
1: there is five akaras.
0: Aristamulu kaliginatvanti yokka vyaktini aa guruvulu sahinchetvanti vaaru kaadu.
1: The preceptors never used to tolerate people who had these five defects.
0: Akar panchakamu, akaram tho prarambhamayetvanti arista panchakamu.
1: These five all start with the alphabet A.
0: Motta modatidi alakshyam.
1: The first one is alakshyam, indifference.
0: Rendavadi aviniyam.
1: Second one is అవినయం, ల్యాక్ ఆఫ్,
0: మూడవది అహంకారం,
1: ద థర్డ్ వన్ ఈజ్ అహంకారం,
0: నాలుగవది అసూయ,
1: ఫోర్త్ వన్ ఈజ్ అసూయ,
0: ఐదవదే అసభ్యం,
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ అసభ్యం.
0: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
1: ఎ పర్సన్ హూ హ్యాస్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు బీ ఎ స్టూడెంట్ అట్ ఆల్.
0: మొట్టమొదటి అలక్ష్యం చేయకూడదు.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్,
0: అవినయం ప్రకటించకూడదు.
1: వన్ షుడ్ నాట్ షో ఎనీ డిసొబీడియన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్
0: అహంకారం అనేటువంటిది మరింత ప్రమాదమైనటువంటిది.
1: ఈగో ఈజ్ మోర్ డేంజరస్.
0: ఈ అహంకారం తన్ను తానే మర్చిపోతుంది.
1: ఈగో మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
0: ఇంకా అసూయ,
1: దెన్ జెలసీ.
0: ఇది మహాపాప స్వరూపమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ వెరీ గ్రేట్ సిన్.
0: ఇంకా అసభ్యత.
1: అసభ్యత,
0: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించడమే అసభ్యం.
1: దిస్ అసభ్యత ఆర్ ల్యాక్ ఆఫ్ కోడ్ ఈజ్ దాట్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ హీ లివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అసభ్యత.
0: వ్యాసుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఈ వేదాధ్యాయనం నిమిత్తమై చేరారు.
1: ఎ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ కలెక్టెడ్ విత్ వ్యాస.
0: అందులో మొట్టమొదటి వాడు వైశంపాయన.
1: ద ఫస్ట్ వన్ ఇస్ వైశంపాయన అమంగ్ దెమ్.
0: ఇతను భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరస వహించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకున్న వ్యక్తి.
1: వైశంపాయన వాజ్ వన్ హూ శాంక్టిఫైడ్ బై హిజ్ లైఫ్ బై అబ్జర్వింగ్, బై హావింగ్ డివోటెడ్ అప్రోచ్, శ్రద్ధ, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ, అండ్ ఆల్వేస్ ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ హిజ్ మాస్టర్.
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష.

0: గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్
1: సద్బుద్ధి
0: గుడ్ ఇంటెలిజెన్స్
1: సత్యనిరతి
0: అడ్హరెన్స్ టు ట్రూత్
1: భక్తి
0: డివోషన్
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్
1: కర్తవ్య పాలనములు
0: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్
1: నేర్పునదే విద్య
0: దట్ అలోన్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ ఇట్ ఈస్ అ సాల్వ్
1: విద్యార్థి నేర్వవలయు
0: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్
1: ఈ విధంగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు
0: హి లెర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లెర్న్డ్ ఇట్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్
1: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
0: వెన్ యు సే గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్ సెల్ఫ్ వాజ్ ద స్కూల్.
1: ఆనాడు గురువు భుజించినదే శిష్యుని కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
0: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ద సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టే
1: రాత్రి ఉపవనము గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
0: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
1: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యులకు సమానంగానే ఉండేటువంటివి.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
1: కనుకనే ఇరువురి భావములు కూడాను ఒక్కటిగానే ఉండేటువంటివి.
0: Therefore there was unity and harmony in their
1: food feelings. Okkate kanuka head kuda okkati gaane undetundi.
0: As food is the same, the head and the thoughts were the same.
1: Kanukane itti aahara viharamulato paatu aatma tattvanni bhojinchetundi vare aanaati guruvulu gurukulamulu.
0: Those preceptors and their gurukula was such that it was based upon proper food and proper habits.
1: Ee gurukulamulandu యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు.
0: యాజ్ఞవల్క ఎంటర్డ్ ఇన్ టు దిస్ గురుకుల.
1: మహామేధాశక్తి కలిగాడు.
0: యాజ్ఞవల్క వాజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్.
1: చాలా చురుకైన బుద్ధి కలిగాడు.
0: హి హాస్ షార్ప్ ఇంటెలెక్ట్.
1: ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి గురువులకు అప్పచెప్పేటువంటి వాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు మాస్టర్ ఈచ్ డేస్ లెసన్ దట్ డే ఇట్సెల్ఫ్ and give back whatever he is asked.
1: Itani yokka telivitetalaku guruvu chaala santasincheetunte vaadu.
0: The preceptor used to be very happy with his disciple for his intelligence and discipline.
1: Itani goppa telivitetalu kalavaadani chaala medhasakti kalavaadani kontha varakunu 10 mandi kontha maatadukovatam jarugutu vachindi.
0: All the other disciples used to say that this యాజ్ఞవల్క్య ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ హీ హ్యాడ్ షార్ప్.
1: దీనితో యాజ్ఞవల్కునకు కొంత చిన్న బీజంగా అహంకారం ప్రారంభమైంది.
0: వెన్ పీపుల్ బిగాన్ ప్రైజింగ్ హిమ్ దిస్ డెవలప్డ్ ఎ స్మాల్ సెన్స్ ఆఫ్ ఈగో.
1: నా క్లాసులో నాకంటే ఇంకా గొప్ప మార్క్స్ తీసేవారు లేరు.
0: హీ గాట్ ద ఫీలింగ్ దట్ దెర్ వాజ్ నో అదర్ స్టూడెంట్ గ్రేటర్ దాన్ హిమ్ who can score a higher
1: mark. అడిగిన ప్రశ్న అంతా కూడా నేను తప్ప దీనికి జవాబు చెప్పేటువంటి వారు లేరు.
0: దేర్ వాజ్ నన్ ఎల్స్ హూ కెన్ ఆన్సర్ ది ప్రిసెప్టర్స్ క్వశ్చన్స్ ఎక్సెప్టింగ్ మీ.
1: నేను ఓ గ్రేడ్ తీసుకున్నటువంటి వాడను.
0: ఐఎమ్ లైక్ ది వన్ హూ హాస్ టేకన్ ఓ గ్రేడ్.
1: అహంకారం బయలుదేరేటప్పటికి నిజంగా అది ఓ గ్రేడ్ గానే అయిపోతుంది.
0: వెన్ ది ఈగో డెవలప్స్ ఇట్ బికమ్స్ ఎ రియల్ ఓ గ్రేడ్.
1: ఏమిటి ఆ ఓ గ్రేడ్ అంటే జీరో గ్రేడ్.
0: What is the reality of this O grade? It is a zero grade.
1: ఇక్కడ అహంకారం ప్రారంభమయ్యేటప్పటికి యాజ్ఞవల్కునకు కొంత అలక్ష్యం కూడాను అందులో ప్రవేశిస్తుంది.
0: Once ego develops in యాజ్ఞవల్క్య, the indifference also developed in him.
1: అలక్ష్యంతో పాటు అసభ్యత కూడాను అందులో చేరుతూ వచ్చింది.
0: Along with the indifference, lack of manners and not observing the code also
1: చక్కగా గుర్తిస్తూ వచ్చాడు వైశంపాయనుడు.
0: వైశంపాయన క్లోజ్లీ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్
1: అలాంటి గురువులు శిష్యులకు ప్రాణమునైనా ఇచ్చేటువంటి వారు మంచికి.
0: ది ప్రిసెప్టర్స్ వర్ సచ్ దట్ దే వుడ్ గివ్ అప్ దేర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఫర్ ద సేఫ్.
1: దారి తప్పి నడచటం, అవినయంగా ప్రవర్తించటము, అశ్రద్ధతో తాను చరించటము, ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
0: Those preceptors used to give very severe punishment if the disciples were to stray away from the path and develop ego and lack of humility and such other bad qualities.
1: Siksha alaga ade vidya.
0: Siksha really means education.
1: Kevalam pustakalu chadavatam kaadu vidya.
0: Reading books or studying books is not education.
1: Guru aagyanu sirasa palinchi
0: obeying the command of the preceptor.
1: Guruvu aagnapinchinatvanti yokka dinini sirasa vahinchi
0: obeying and implementing all the commands of the preceptor.
1: Ichchetvanti yokka shikshanalannitikunu manasara swikarinchatame nijamaina vidya.
0: Accepting every punishment given by the guru, that is true education.
1: Kanuka idanni nu gurtinchinatvanti vaisampanudu okanaadu దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్యి నీవు పోవచ్చు. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకి ఇచ్చి నువ్వు వెళ్ళిపోవాలన్నాడు.
0: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యాజ్ఞవల్క విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, వైశంపాయన కాల్డ్ హిమ్ వన్స్ అండ్ టోల్డ్ హిమ్, you have forfeited the right to be here, you can go away.
1: ప్రేమతో తన యొక్క విద్యలను శిష్యునికి అందించాడు, అంత కఠినమైనటువంటి వాక్కులతో ఆ విద్యను తిరిగి వెనుకకు తీసుకున్నాడు.
0: The master gave the disciple with so much of love all the education and training. With the same rigorous harshness he commanded him to leave the ashram and go away, and the punishment was also severe.
1: గుర్తించినటువంటి యాజ్ఞవల్కుడు తన యొక్క విద్యలన్నీ కూడాను వమనం చేశాడు.
0: యాజ్ఞవల్క్య హూ రికగ్నైజ్ ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్ వామిటెడ్ ఆర్ గేవ్ బ్యాక్ ఆల్ ది ఎడ్యుకేషన్ విచ్ హాడ్ లెర్న్డ్.
1: ఆ వమనమును తిత్తరి పక్షుడు భుజించాడు.
0: దిస్ వామిట్ వాజ్ ఈటన్ అప్ బై ది బర్డ్స్ కాల్డ్ తిత్తరి బర్డ్స్.
1: కనుకనే ఆ పక్షులు కూడాను ఈ యొక్క వేదమును ఉచ్చరించటం ప్రారంభించాయి.
0: ఆఫ్టర్ ది పార్ట్
1: తిత్తిరి పక్షుల నుండి కూడాను వచ్చినటువంటి శబ్దములు కనుకొని దీనికి తైత్తిరియోపనిషత్తు అని పెట్టారు.
0: దిస్ ఉపనిషత్ గాట్ ద నేమ్ తైత్తిరీయ ఉపనిషత్ బికాస్ దిస్ వర్డ్స్ హావ్ కమ్ దిస్ వేద దిస్ ఉపనిషత్ హాస్ కమ్ ఫ్రమ్ దిస్ తిత్తిరి.
1: వేదములకు రెండు విధములైనటువంటి యొక్క సాంప్రదాయం ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ ట్రెడిషన్స్ అసోసియేటెడ్ విత్ వేద.
1: ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, రెండవది ఆదిత్య సాంప్రదాయము.
0: వన్ ట్రెడిషన్ ఇస్ బ్రహ్మ ట్రెడిషన్, ది అదర్ ఇస్ ఆదిత్య ట్రెడిషన్.
1: కనుక ఈ యాజ్ఞవల్కుడు వమనము చేసినటువంటి యొక్క దీనికి కేవలము బ్రహ్మ సాంప్రదాయం అని పేరు వచ్చింది.
0: వాట్ వాజ్ వామిటెడ్ బై యాజ్ఞవల్క రిలేట్స్ టు ది బ్రహ్మ ట్రెడిషన్, బ్రహ్మ సాంప్రదాయం. దిస్ వన్
1: కృష్ణ యజుర్వేదము అన్నారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి యాజ్ఞవల్కుడు తన దోషాన్ని తాను చక్కగా గుర్తించి గురువు యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి యొక్క తప్పు చేత తాను ఆహార పానీయములు మాని కఠినమైనటువంటి యొక్క సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు.
0: యాజ్ఞవల్క రియలైజ్ హిస్ మిస్టేక్స్ and he did great penance worshiping Lord Sun, giving up his food and drink.
1: పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తమని తాను పశ్చాత్తాపం చే ఈ విధమైన ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: Repentance cleans us one's sins and purifies one's heart. By this kind of repentance he was purified.
1: ఈ పశ్చాత్తాపం పడిన తరువాత సూర్యుడు ప్రత్యక్షమై వాజీ అనే రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు, గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం. కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములనంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
0: రియలైజింగ్ దాట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హీ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, షుడ్ నాట్.
1: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
0: వై డిడ్ సన్ గాడ్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బర్డ్ వాజీ?
1: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సలిపేటువంటి వారు.
0: ది ఏన్షియన్స్ ఆఫ్ యాజ్ఞవల్క్య యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్,
1: కనుక ఆ కుటుంబములకు వాజసం అని పేరు వచ్చింది.
0: ఎ లాట్ ఆఫ్ చారిటీ బై గివింగ్ ఫుడ్ అండ్ దేర్ ఫార్ దట్ ఫ్యామిలీ గాట్ ఎ నేమ్ వాజసం.
1: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ గాడ్ సన్ గాడ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ.
1: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
0: గేవ్ దిస్ టీచింగ్ అండ్ దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వేద ఇస్ కాల్డ్
1: శుక్లయజుర్వేద. వాజస ఖండము అని కూడా మరొక పేరు వచ్చింది.
0: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
1: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
0: దిస్ ఆల్సో గాట్ ద నేమ్.
1: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
0: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాజ్
1: వాయు స్వరూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాయుస స్కందం అని.
0: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాయుస స్కంద బికాజ్
1: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
0: దేర్ ఆర్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ అకేషన్స్.
1: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
0: యజుర్వేద ఈజ్ డివైడెడ్ ఇన్ టు టూ డివిజన్.
1: వేదములు నాలుగైనప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
0: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్ దిస్
1: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
0: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. యాజ్ యజుర్వేద వాజ్ డివైడెడ్ ఇన్ టూ కృష్ణ శుక్ల యజుర్వేద, దే బికేమ్ ఫైవ్.
1: ఆనాడు సూర్యోపాసన చేత సూర్యానుగ్రహాన్ని పొంది ఏది ఈ లోకములకు ప్రధానమైనటువంటిది అని విమర్శించుకుని విచారించుకుని అన్ని విధములుగా పరిశీలన సల్పి దేశానికి కొన్ని రకములైనటువంటి యొక్క సామాన్య మానవులకు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలను బోధిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
0: యాజ్ఞవల్క వర్షిప్ గాడ్ సన్ అండ్ హిస్ గ్రేస్ and he wanted to just know what is very essential for every ordinary human being in this world, for the good of the world, for the welfare of the world. He just found out certain truths.
1: Na kutumbikulu annadanam salpatam cheta kada ee naadu surude vajis roopamlo dharinchu vachadu.
0: As my ancients performed charity of food in the olden days,
1: kanukane
0: sun god

0: ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను మరణయేది, సర్వదా కీర్తి కంటెను స్మరణయేది. అన్నదానము కన్నా అధిక దానం బేది.
1: వాట్ గ్రేటర్ చారిటీ ఈజ్ దేర్ దాన్ చారిటీ ఆఫ్ ఫుడ్.
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: జగదీతపము కన్నా సత్యశీలం బేది.
1: వాట్ గ్రేటర్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ కెన్ బి దేర్ దాన్ ది తపస్.
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ధర్మ దాన్ కైండ్నెస్.
0: జన సంగతి కన్నా చూడలాభం బేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ప్రాఫిట్ దాన్ గుడ్ కంపెనీ.
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: నో గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటెను నరునకు రోగమేది.
1: నో గ్రేటర్ డిసీజ్ దాన్ ఇండెటెడ్నెస్.
0: సర్వదా కీర్తి కంటెను సంపదేది.
1: నో గ్రేటర్ వెల్త్ దాన్ ది గుడ్ నేమ్.
0: స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: నో గ్రేటర్ జ్యువెలరీ ఆర్ డెకొరేషన్ దాన్ స్మరణ చాంటింగ్.
0: దీనికి మించినటువంటివి ఈ జగత్తులో లేవు అని యాజ్ఞవల్కుడు హృదయపూర్వకంగా విశ్వసించి ఆనాటి నుంచి కూడాను తల్లిదండ్రుల సేవ, గురు సేవ, అన్నదానము యందు ప్రధానమైనటువంటి ఒక స్థానమును వహించి శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ వచ్చారు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ ది ట్రూత్స్, డిక్లర్డ్ ఆల్ దీస్ ట్రూత్స్ విచ్ ఆర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఆన్ ఆర్త్ అండ్ హీ అండర్టూక్ టీచింగ్ రెస్పెక్టింగ్ ది పేరెంట్స్ అండ్ సర్వింగ్ ది పేరెంట్స్.
0: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
1: డియర్ స్టూడెంట్స్, అవర్ క్లాసెస్ స్టార్టెడ్ ఆన్ ఏకాదశి.
0: ఏకాదశి దినముతో మనము ఈ క్లాసెస్ ను పరిపూర్ణం గవిస్తున్నాం.
1: వీఆర్ క్లోజింగ్ అండ్ కంప్లీటింగ్ అవర్ క్లాసెస్ ఆన్ అగైన్ ది ఏకాదశి.
0: ఈ క్లాసులన్నీ కూడాను కేవలము ఏకాదశి వ్రతములుగా మనం భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అండ్ ట్రీట్ ఆల్ దీస్ క్లాసెస్ యాజ్ ది ఏకాదశి వౌ.
0: ఈ వ్రతములు యందు అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు,
1: లర్నెడ్ పీపుల్, ఎల్డర్స్ హూ హావ్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్,
0: హృదయపూర్వకంగా మీకు అనేక విషయములను బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ టాట్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ దేర్ హార్ట్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఊరకరారు మహాత్ములు, వారందరూ కూడా మీకు సులభంగా చిక్కేటువంటి వారు కాదు.
1: దోస్ గ్రేట్ టీచర్స్ హావ్ టాట్ యూ ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ టు యూ.
0: స్వామైనా మీకు సులభంగా చిక్కినాడు కానీ వారెవరు చిక్కరు మీకు.
1: స్వామి అట్లీస్ట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ బట్ నాట్ దోస్ పీపుల్.
0: అలాంటి వారు వచ్చి ఎంతో భక్తి సిద్ధలతో, ప్రేమతో, హృదయపూర్వకంగా మీకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు.
1: సచ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ అ లాట్ ఆఫ్ డివోషన్, హ్యావ్ టాట్ యూ మెనీ వాల్యుయబుల్ థింగ్స్.
0: వీటిని భక్తి శ్రద్ధతో,
1: దీస్ విల్ హావ్ టు బి టేకన్ విత్ డివోషన్,
0: స్వీకరించారు.
1: అండ్ యూ హావ్ ఆల్సో యాక్సెప్ట్.
0: కేవలం స్వీకరించినంత మాత్రమే చాలదు.
1: బై మియర్లీ రిసీవింగ్ దెమ్ విత్ డివోషన్ ఇట్ ఇస్ నాట్ సఫిషియెంట్. యూ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఏ కొన్నైనా కూడా మీరు ఆచరణలో పెట్టి దీనిని ఇతరులకు కూడాను ఆదర్శప్రాయంగా అందించాలి.
1: యూ మస్ట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఎ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ హావ్ లెర్న్డ్ హియర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్.
0: ఈ వేదమునందు మనం గుర్తించినటువంటిది 5 ప్రాణములు, వాటిని మీరు భద్రగా ఎప్పుడిప్పుడు కూడా క్షణ క్షణం కూడా మీరు స్మరిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద 5 లైఫ్ బ్రెత్స్ విచ్ హ్యావ్ లెర్న్డ్ హియర్.
0: అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ డోంట్.
0: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యము చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బీ ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్
0: అవినయంగా మీరు మెలగరాదు.
1: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్ఫ్
0: వినయులై. మీరు విద్యను స్వీకరించాలి.
1: యూ లెర్న్ ఎడ్యుకేషన్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారమునకు ఏమాత్రమో అవకాశం ఇవ్వరాదు.
1: Do not give room for any sense of arrogance and ego on the basis of your own intelligence.
0: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి అందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడరాదు.
1: You should not become jealous of people who are better than you in any respect.
0: ఇవి నాలుగు మీలో ప్రవేశించిన అసభ్యమైనటువంటిది మీకు ఆవరిస్తుంది.
1: If you are
0: సమాజములో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
1: If you are having all these four defects in you, then your behavior will not be appreciated and will not be helpful to society.
0: ఈ 15 దినములు కూడాను బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క వేదాంత సారము.
1: Dear students, the essence of the Vedas which you have learned during these 15 days.
0: సకల శాస్త్ర పురాణ ఇతిహాసముల యొక్క ప్రమాణములను మదించి అందించినటువంటి సుధా నిధి.
1: This is the sweet nectar in essence which is of all the scriptures, all the Vedas, all the
0: meer bhavishyattu bhavi bharatodharakulu.
1: You are going to be the well wishers of
0: meere bhavishyattu yandu leaders.
1: In future you are going to be the leaders, you are going to be the
0: meeru adarshavantamainatundi jeevithani andinchali.
1: You should offer your lives as an ideal.
0: Satya margamulo praveshinchali.
1: Enter the path of truth.
0: Manamu dharmani acharinchali.
1: Practice righteousness.
0: Dharmo rakshate rakshitaha. Dharmani manam rakshinchinappudu manalu dharmam rakshistundi.
1: If you protect righteousness in turn will protect you.
0: Elanti paristhitulu endaina kudanu meeru veetini e matram kudanu ullanginchiradu.
1: Under any circumstances you should not violate these things.
0: లోక సంబంధమైనటువంటి విద్యను మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
1: యు మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్.
0: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
1: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దిస్ ఎడ్యుకేషన్ ఆల్సో.
0: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
1: ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ and earning a livelihood and having a comfortable physical worldly life.
0: Kani veet annintiki aadharamainatundi yokka aatma swaroopanni vismisincharadu.
1: But you have to firmly believe aatma, which is the very basis of all these things.
0: Karu aatma bhavanni vishwasinchi
1: have firm faith in aatma.
0: Aacharana yogyamainatundi dharmamulnu aacharinchi
1: practice though that righteousness
0: vedamu kudani ikkada నిషిద్ధ ధర్మము విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
0: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
1: దట్ మీన్స్ థింగ్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, థింగ్స్ విచ్ యు హావ్ టు బి ఫాలోడ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు విసర్జించవలసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నారు, స్వీకరించవలసినటువంటి దాన్ని విసర్జిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, we are giving up things which will have to be practiced.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is the greatest ignorance.
0: మనం ఎంత శ్రమపడి ఆర్జించినప్పటికీ విసర్జించవలసింది విసర్జించాలి.
1: However much effort you have put into earn things,
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: నీవు మార్కెట్ కు వెళ్ళావు, 5 రూపాయలు పెట్టి ఒక పెద్ద మామిడి పండును కొన్నావు.
1: You went to the market, bought a beautiful mango paying 5 rupees.
0: ఇది నా డబ్బుతో కొన్నటువంటి యొక్క మామిడి ఫలము.
1: ఐ హావ్ పర్చేజ్డ్ దిస్ మ్యాంగో,
0: దీనికి 5 రూపాయలు విలువనిచ్చాను.
1: ఐ హావ్ గివెన్ 5 రూపీస్ యాజ్ ద ప్రైస్.
0: అని దాని తోలును విత్తనాన్ని కూడా నీవు తింటావా?
1: విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఈట్ ద స్కిన్ అండ్ ద స్టోన్ ఇన్ సైడ్ ఇట్?
0: కాదు కాదు, దాని యొక్క రసమును మాత్రమే నీవు స్వీకరించి దాని తోలు విత్తనాన్ని విసర్జించాలి.
1: యూ ఓన్లీ షుడ్ పార్టే the essence and the juice of it, the skin and the seed will have to be thrown out.
0: Kalvi ee jagat aneetundi phalamunandu,
1: in this world of in this fruit which may be world, which may be compared to the world,
0: dinini visarjinchavasindi visarjinchali.
1: Give up those things which will have to be given,
0: sweekarinchali.
1: Accept those things which will have to be accepted.
0: Adhe meeku enno paryayamalu cheppanu.
1: Any
0: see no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way of life. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
1: Any number of times I have told you in the past these five things, and you have to remember these five things. See, no, you will see what is good. Hear.
0: చెడ్డను వినవద్దు, చెడ్డను చూడవద్దు, చెడ్డను చెప్పవద్దు, చెడ్డను తలవద్దు, చెడ్డను చేయవద్దు.
1: Do not see evil, do not hear evil, do not talk evil, do not think evil, do not do evil.
0: విద్యార్థులారా, మీరు చాలా అదృష్టవంతులు.
1: Dear students, you are extremely fortunate.
0: ప్రపంచంలో ఇన్ని లక్షల మంది ఉండినప్పటికీ, ఇన్ని కోట్ల మంది ఉండినప్పటికీ, ఈ కొంతమందికి మాత్రమే ఇలాంటి సదవకాశం లభించిందంటే ఇది ఎంతో అదృష్టము.
1: When there are crores of people in the world, if the small number of you have got this great opportunity, you are extremely fortunate.
0: కానీ లభించిన మీ అందు కూడాను, ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శప్రాయులుగా నిలిస్తే అంతే చాలు.
1: I would be happy at least if a few people can become an ideal set of students.
0: ఎటువంటి అధికారమైనా మీరు చేయవచ్చును.
1: Accept any authority.
0: ఎలాంటి ఉద్యోగంలోనైనా ప్రవేశించవచ్చును.
1: You can take up any job that you want.
0: ఎలాంటి వ్యాపారంలోనైనా చేయవచ్చును.
1: You can even take up business.
0: ఎలాంటి వ్యాపారమైనా కూడాను సల్పవచ్చు.
1: You can even take up cultivation of
0: land. తప్పు లేదు.
1: There is nothing wrong with
0: that. కర్తవ్యకర్మలు ఆచరిస్తూ
1: while discharging your duties,
0: ఆత్మవిశ్వాసాన్ని విసర్జించకుండా చూసుకోవాలి.
1: Have firm faith in your ఆత్మ.
0: ఈనాడు లోకంలో ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకు, ఇన్ని అనాచరణకు, ఇన్ని అన్యాయములకు మూల కారణము ఆత్మవిశ్వాసం లేకపోవటమే.
1: For all the problems, all the difficulties, all the grief, sorrow, sadness in the world, it is not having confidence.
0: ఈనాటి మానవుడు తనను తానే నమ్మలేకపోతున్నాడు.
1: A person who has no faith in God cannot have faith in himself.
0: ఇలాంటి విద్యార్థులు ఎందుకు ఏ విధంగా ఉన్నారంటే, తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే, దీన్ని నేను ఖర్చు పెడతానేమో ఫ్రెండ్, ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
1: టుడే స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ దే హావ్ గాట్ 100 రూపీ నోట్ విత్ దెమ్, దే హ్యాండ్ ఓవర్ దిస్ 100 రూపీస్ నోట్ టు ది ఫ్రెండ్ అండ్ సే,
0: ఆ 100 రూపాయల నోటు తానే కాపాడనటువంటి ఒక అపనమ్మకంలో ఉండేటువంటి వాడు ఇతరులను మాత్రం నమ్మగలడా?
1: A person who does not have faith in his own,
0: ichina nimisham nunchi kudanu vaadu tirigi natistadu ivadu istadu ee anumanam neelo baadhimpa chestundi.
1: After handing over this 100 rupee note to your friend, you are charged with the doubt whether your friend will return the money or not.
0: Motta motta self confidence, aatmavishwasanni pinchukovali.
1: Therefore, in the very first instance, you should have self confidence.
0: Self confidence manam abhirudhi parchukunnappude self satisfaction, appude manaku tripti kalugutundi.
1: Only when you have self confidence you can get self satisfaction.
0: Aa trupti enta dhanam ichina kodanu manaku labhyam ayyetundi kaadu.
1: That kind of satisfaction cannot be obtained by any amount of money.
0: Aatma vishwasam lekapothe trupti aneetundi undadu.
1: If you do not have self confidence you cannot have self satisfaction.
0: Asantrupti jijo nashtaha annadu. Asantrupti kaliginatundi vaadiki anni nashtamule.
1: A person who is discontented or dissatisfied will face
0: numerous nashtamulaku kashtamulaku guri kaakunda unde nimittamai truptini manam sampadinchukovali.
1: If you want to be free from any type of problem, samsaro,
0: atma vishwasam tone manaku labhyam avutundi.
1: Have satisfaction that you can get only through self confidence.
0: Kanuka self satisfaction vachinda inka okkaru adugalakkaraledu, okkaru cheppanakkaraledu. Self sacrifice, tanu tyagam chestadu.
1: If you have that self confidence without any person telling you, you are prepared to make self sacrifice.
0: ee self sacrifice, ee tyagam chesina self realization akkade manaku labhistundi.
1: Once there is self sacrifice, the self realization dawns automatically.
0: Kanuka aatma sakshatkara nimittamai manam eppudu ekkado e karanam chetano aneetundi bhramalanu manam visarjinchi ee yokka bhavamulu pavitramaina tyagamulanu మనము ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. ఇఫ్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అండ్ మేక్ సెల్ఫ్
0: సాక్రిఫైస్. ప్రతి విద్యార్థి కూడాను సత్కర్మలలో ప్రవేశించాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్
0: సత్కర్మలు ఆచరించినప్పుడే చిత్తశుద్ధి మనకు కలుగుతుంది.
1: గుడ్ యాక్షన్ కన్ఫర్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభ్యమవుతుంది.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్
0: మనం బయటకు ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ సర్చింగ్.
0: ఏ గ్రంథములు మనం చదవనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
0: తన ఎందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టైన్డ్.
0: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వాల్ క్లాక్ దేర్.
0: ఈ వాల్ క్లాక్ లోపల మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ హ్యాండ్స్ ఇన్ ద వాల్ క్లాక్.
0: ఒకటి నిమిషముల ముళ్ళు,
1: వన్ ఈస్ మినిట్స్,
0: ఒకటి సెకండ్ ముళ్ళు,
1: సెకండ్స్ హ్యాండ్,
0: రెండవది అవర్ ముళ్ళు.
1: అవర్ ది
0: ఈ సెకండ్ ముళ్ళు నిమిషముళ్ళు అవర్ ముళ్ళు గంటల ముళ్ళు.
1: ది సెకండ్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్.
0: దీనిని చక్కగా మనం పరిశీలన చేస్తే, పరిశోధన చేస్తే ఎంత సరైనటువంటి అర్థములు మనకు లభ్యమవుతాయి.
1: ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దెమ్ అండ్ ఎన్క్వైర్ గ్రేట్ లెసన్స్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ దిస్.
0: ఆ సెకండ్ ముళ్ళు టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని 60 ఇళ్ళు మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది.
1: వెన్ ది సెకండ్ హ్యాండ్ గోస్ రౌండ్ ది ఎంటైర్ క్లాక్ 60 హౌసెస్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ 1 హౌస్.
0: చూసారా, మినిట్స్ సెకండ్స్ ముళ్ళు 60 ఇళ్ళు ప్రయాణం చేస్తే మినిట్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే వచ్చి చేరుతుంది.
1: When the seconds hand journeys 60 houses, minutes hand journeys only 1 house.
0: ఈ మినిట్స్ ముళ్ళు 60 హౌసెస్ అనగా 60 ఇళ్ళు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only 1 house.
0: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటిది.
1: అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ వాల్ క్లాక్.
0: మనం కర్మలు ఆచరిస్తున్నాము, నిర్విరామ కృషి చలుపుతున్నాము, ఇదే సెకండ్ ముళ్ళు. అనేక కర్మలు తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండున్నంత వరకును మంచి కర్మలు చేస్తున్నాము.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ వి కంటిన్యూస్లీ అండర్టేక్ సీజనస్లీ యాక్షన్.
0: ఇక్కడ మంచి కర్మలు మనం అనేకంగా చేసినప్పుడు మినిట్స్ ముళ్ళు చిత్తశుద్ధి అనేది ఒక్క స్థాయికి వచ్చి చేరుతుంది.
1: వెన్ వి పర్ఫార్మ్ ఇన్యూమరబుల్ గుడ్ డీడ్స్ అవర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మూవ్స్ బై 1 హౌస్.
0: ఇక్కడ ఉపాసన చిత్తశుద్ధితో దైవాన్ని అనేక విధములుగా ప్రేమించి అతన్ని ఆరాధించి భజించి మనం స్మరించినప్పుడు అవర్సుముళ్ళు అనేటువంటి ఆత్మ ఒక్క స్థాయికి వచ్చి చేరిపోతుంది.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యూ కెన్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ ప్యూరిటీ దెన్ ఆత్మ మూవ్స్ 1 హౌస్.
0: అయితే సెకండ్ ముళ్ళు కదిలేదు మనకు చక్కగా కనిపిస్తుండాలి.
1: వీ కెన్ సీ ది మూవ్మెంట్ ఆఫ్ సెకండ్.
0: నేను ఎన్ని సత్కర్మలు ఆచరించాను అని చక్కగా టోటల్ వేసుకోవచ్చును.
1: యూ కెన్ టోటల్ అప్ ది నంబర్ ఆఫ్ గుడ్ డీడ్స్ విచ్ యు హావ్ డన్.
0: మినిట్స్ ముళ్ళు కూడాను నేను ఎన్ని విధమైన రీతిగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని విధములుగా ఉపాసన సల్పుతున్నాను అని అది కూడాను కొంచెం కనిపిస్తుంది ముళ్ళు తిరిగేది.
1: వీ ఆల్సో కెన్ జస్ట్ సీ ద మినిట్స్ అండ్ మూవ్మెంట్ సచ్ అస్ ఉపాసన అవర్.
0: కానీ అవర్స్ ముళ్ళు మాత్రం కదిలేది కనిపించదు.
1: బట్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అవర్స్ హ్యాండ్ కెనాట్ బి సీన్ లైక్ దాట్.
0: అయితే ఆ కనిపించినటువంటి అవర్స్ ముళ్ళు నిమిత్తమై ఈ మినిట్స్ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అవసరమే కాని అవర్స్ ముళ్ళే లేకపోతే ఈ సెకండ్స్ ఈ యొక్క మినిట్స్ వృథ ఏమీ చెప్పలేము.
1: ది మూవ్మెంట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ అండ్ ద మినిట్స్ హ్యాండ్ హ్యావ్ మీనింగ్ బికాస్ దే ఆర్ మెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ మూవ్మెంట్ ఇన్ ది అవర్స్ హ్యాండ్. If the hours hand doesn't move, what is the use of all these things, movement?
0: కనుక మనం ఈ సత్కర్మలు సచ్చింతనలు చేసి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇది కేవలం నిరుపయోగమవుతుంది.
1: వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, గుడ్ థాట్స్ యూ అండర్టేక్, ఆల్ దట్ విల్ బికమ్ యూజ్లెస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్మ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక విద్యార్థులారా, మీరు సమయము చిక్కినప్పుడు

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించిన చాలు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ కెన్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్, దాట్ వుడ్ బి గుడ్ ఎనఫ్.
0: భగవంతుడు నీ యొక్క ధనధనక కనుక వాహనాదులు కానీ లేక నీ యొక్క విద్యా సంపత్తులు కానీ ఏమీ చూడడు.
1: గాడ్ డస్ నాట్ లుక్ అట్ యువర్ వెల్త్, యువర్
0: కులగోత్రములు కూడా నువ్వు తాను విచారించడు.
1: హీ డజంట్ ఈవెన్ కేర్ టు ఫైండ్ అవుట్ టు విచ్ క్యాస్ట్ టు విచ్
0: ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధి అయి పెన్నిధి అయి ఉంటాడు.
1: హీ విల్ బి జస్ట్ బిసైడ్ దేర్ దెమ్ ఇఫ్ దే హావ్ లవ్ ఫర్ హిమ్.

0: ഉണ്ടേ വിതുരുണിക്കൻതട്ടി വിതരണമതിയുണ്ടേ തിമ്മണിക്കൻതട്ടി തെളിവിയുണ്ടേ വാൽമീകിയവനി വംശമന്തലിവാടു పోని వంశాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వాల్మీకి ఏ వంశం వాడు? కేవలం హంటర్, బోయజాతికి సంబంధించినటువంటి వాడు.
1: ఇఫ్ యూ థింక్ గాడ్ లుక్స్ టు ది లీనియేజ్ అండ్ ది కాస్ట్ ఆఫ్ ఎ పర్సన్, టు విచ్ కాస్ట్ అండ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి బిలాంగ్?
0: ఏ పల్లెయందు పుట్టి ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిది అని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: నంద్ బిలాంగ్ టు ఎ వెరీ భగవంతుడు దానిని
0: చూడడు.
1: He doesn't care to look at it.
0: Kucherundenta dhanamu galigiyunde kucherunduki emi dhanam untundadi
1: what
0: ee atukulu kudanu levu paapam chethulu alanti kucherunduki sarva saubhagyamulu kuda andinchinatundi bhagavantudu deninchu chandinchadu aa premanu chuchi.
1: When God showered so much of grace and wealth on Kuchela, what wealth did he have to start with?
0: Gajaraju ye vidya galigiyunde.
1: What extra power did elephant, king elephant has Gajaraja had?
0: Vasudha Dhruvundenta vayasu galigiyunde.
1: What age did Dhruva have?
0: Itanu peddavadu, itanu sanyasi, ee mahapanditudu, nenu samanyamaina vadu, nenu chinna pilla vadu, ee rakamga bhavinchukonakkaredu. Vayasunu chudadu bhagavantudu.
1: God doesn't look at one's own age.
0: Dhruvudu enta vayasu? 5 samvatsarala vayasu.
1: What age did Dhruva have?
0: Prahladu enta vayasu? 5 samvatsarala vayasu.
1: Prahlada was also just 5-year-old.
0: Kani maha adrishtavantulu kanakane aa vayasu nundi aa divyam enti anubhutulanu pondagaligaru.
1: As they were extremely lucky ones even in that young age.
0: Shabari entati shakti galigiyunde.
1: Aa
0: shabari ye shakti kudanu ledu paapam kandamooladulu bhujinchi chettamaragalu kurchoni ఋషులు బోధించేటువంటి విషయాలంతా కూడా ఏకాగ్ర చిత్తుతో విన్నటువంటి యొక్క వ్యక్తి ఆ శబరి.
1: శబరి వాట్ స్ట్రెంగ్త్ డిడ్ హి హావ్? షీ ఆల్వేస్ సాట్ ఇన్ ది షేడ్ ఆఫ్ ది బుష.
0: ఏ కర్మలు ఆచరించినా గాని భగవత్ప్రీత్యార్థమైనటువంటి భావంతో ఆచరిస్తూ వచ్చింది.
1: షీ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: మతంగ మహర్షి చెప్పాడు, అమ్మా శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి శ్రీ రామచంద్రుడైపోయి పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడమ్మా అన్నాడు.
1: మతంగ మహర్షి టోల్డ్ శబరి, నారాయణ హాస్ టేకన్ ది బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ రామ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ దశరథ టు ఒబే హిస్ కమాండ్.
0: ఆ శబరి అడవులకు వచ్చాడట శ్రీరామచంద్రుడు, అడవుల్లో సంచరిస్తున్నాడట శ్రీరామచంద్రుడు, నేను కూడా అడవిలో ఉంటున్నాను, ఎప్పుడైనా ఈ మార్గంలో వస్తాడో ఏమో అని ఇదే చింత నావిక.
1: శబరి ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ రామ టు కమ్ దట్ వే. రామ మైట్ బి ఏబుల్ టు జస్ట్ కమ్.
0: ఇదే దీర్ఘ జపం, ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తలకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట, మా గురువు గారు వర్ణించారు. ఇలాంటి ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: Shabari had so much of love and devotion for Rama. When she was moving in the bushes, she was afraid when Rama moves in that, the branches and the leaves may obstruct him. She used to cut all those things out of devotion for the Lord.
0: Alasipoyi oka raati paina kurchunnappudu taanu chintinchedi, aha Sri Ramachandrudu ee adavulo sancharinchi taanu alasipoyi vachi ee raati paine kurchunte ee raayi enta garukuga untundali. కనుక దీనిని చక్కగా నునుపుగా చెయ్యాలని ఒక రాతితో దాన్ని నునుపు చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough and uncomfortable.
0: అదే ధ్యానము, అదే తపస్సు, అదే జపం.
1: This is renunciation, this is penance, this is japa.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగిపండంతా వేరుకుని తింటే
1: she would collect the small fruits there.
0: అప్పుడు కూడా ను తన స్వామిని చింతించటము.
1: Even while partaking those fruits, she would think of
0: మా స్వామి ఈ మార్గములో వచ్చి అమ్మా మీరెవరు నాకు ఆకలి అవుతుందని అడిగితే అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నవా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసి పెట్టుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask
0: kanuka sabaru chesinatvanti sarva karmalu kuda nu tapasuga maaripoyinayi.
1: An account of her love, whatever
0: kevalam jnanam ante kannulu moosukoni dokkalu kottukuntu edo photo kosam kurchunnattuga kurchunte kaadu jnanam.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: ఏ పని చేసినా కానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యు థింక్ యూ షుడ్ బికమ్,
0: నీ భుజించేదంతా కూడా నువ్వు భగవంతుని నైవేద్యంగా భుజించు.
1: వెన్ యూ పార్టేక్ ఫుడ్,
0: నీవే వదలనక్కర్లేదు, వదలనక్కర్లేదు.
1: కన్సిడర్ దట్ యాజ్ అన్ ఆఫరింగ్.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాను అనుకో.
1: When you drink water, consider that as an offering to the
0: Lord. ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: Once we take everything as an offering to the Lord, we would never undertake any bad action or bad deed.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ గ్రేట్ లెసన్స్ యూ హ్యావ్ హర్డ్ అండ్ సీన్, యూ మే ఆఫర్ దిస్ యాజ్ ఎ ప్రేయర్ టు ద లార్డ్ and undertake to perform action which justifies yourself being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

వారి పాటైపోయను దుష్కృతంబిలను.

0: పరమాత్మదాయిని. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజ మార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is only cure and remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచురించి ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక దేశము ఈ భారతదేశము.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్ ద థాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ ది యునిక్ డాక్ట్రిన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటిది దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హీ విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ షుడ్ బి దేర్ షుడ్ బి స్టడీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్కైండ్ దట్ హీస్ ద డివైన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూసినప్పటికి బ్రహ్మ యొక్క భావమే బృహత్ భావమే ఈ జగత్తునందు ఆవిర్భవించినది ఆవరించినది.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ విల్ దట్ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అయమాత్మ బ్రహ్మ, ఇది తురియాస్థితి.
1: అయమాత్మ బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియాస్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమునకు కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: జీఓడి గాడ్ అని. గాడ్ కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓముకు కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: Just as the word God has got the spelling G-O-D, this word Om also has got its spelling.
0: A-U-M. ఈ మూడు పదములు యొక్క చేరికనే ఓం.
1: The combination of these three, A-U-M, is Om.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: This was the teaching in that age of Dwapara Yuga by all the
0: Treta
1: saints
0: Yuga.
1: Treta Yuga by all the saints and seers of the time.
0: Lakshmanudu.
1: Is Lakshmana.
0: Bharatudu.
1: Is Bharata.
0: Ma Shatrugh్నుడు.
1: Ma is Shatrughna.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: The unity of all these three, A, U, M, Om is Rama.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: Therefore, the unity of this Trinity is that of the Spirit, ఆత్మారామం.
0: ఆత్మ అనేటువంటి రమేతి ఇతి రామః, రమించేటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
1: That which delights, that which draws attention, that which attracts, is that of the soul.
0: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరార్థమో మనకు అర్థమవుతుంది.
1: The numerology, Sankhya Shastra, also conveys the inner significance.
0: Namam. Namam anaga yel.
1: What do you mean by name, namam?
0: Na, a, ma, nama.
1: It has three, na, a, ma, nama.
0: Na plus, a plus ma, nama.
1: Na plus a plus ma is equal to
0: na. Na, Sankhya Shastra no zero, emi ledu.
1: In numerology, the number of na is zero, nothingness.
0: A, number two, rendu number.
1: A stands for number two.
0: Ma, aidu number.
1: Ma stands for number five.
0: Zero plus two plus five, seven.
1: Zero, avutundi. Zero plus two plus five is equal to seven total.
0: Kanukane, ee sapta swaramule, ee okka ramanamamu, ee okka tattvamu.
1: The nature of Rama, the divinity is conveyed by way of this seven,
0: Namamu
1: seven nodes.
0: Sapta swaramalanu bodhistuntundadi.
1: It's a name that spans seven melodies, the seven colors.
0: Sapta samudranu bodhistuntundadi.
1: Seven oceans.
0: Sapta sagaramalanu bodhistuntundadi.
1: And it speaks of all
0: Sapta
1: seven oceans.
0: Sapta vishalanu bodhistuntundadi.
1: Stands for seven sages.
0: Sapta aham, saptaham. Yedu dinamulu matrame saptaham chestunnaru. దీనికి కారణం ఏమిటి?
1: సప్తాహ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్ డేస్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ అమౌంట్స్ టు బ్రింగ్ అవుట్ ద సెవెన్ కలర్స్, ద సెవెన్ మెలడీస్
0: and seven sounds.
1: And seven sounds.
0: Deenini sa ri ga ma pa da ni. Idi yedu.
1: These are the seven sounds.
0: Sa ri ga ma pa da ni. Ee yedu aksharamulu ende sarva bhavamulu kodunu imidi untunnavi.
1: In these seven letters, all feelings are present there.
0: Deenine sapta swaramulu ani kodunu pilustu vacharu.
1: These are called sapta swara, seven melodies.
0: Sadda brahmamayi.
1: The one of the sound.
0: Chara charamayi.
1: That mobility.
0: Jyotirmayi.
1: Light.
0: Vamayi.
1: The talk.
0: Nityanandamayi.
1: Eternal bliss.
0: Paratparamayi.
1: The supreme deity.
0: Paratparamayi. Ee sapta swaramulato kudinatundi. Paratparamayi.
1: Paratparamayi is the aspect of divinity that denotes all the seven sounds.
0: Kanukane Rama anetuvanti danikundaru. Ra plus ma, Rama.
1: Ra plus ma is Rama.
0: Ra, rendu number.
1: Ra stands for number
0: ma,
1: two.
0: Ma, aidu number.
1: Ma, five.
0: Rendu cherthi yedu number.
1: Both make a total of seven.
0: Kanukane Rama nama saptaham jarugutunnamani prapanchamlo bodhistuntaru.
1: You hear this, that Saptaha, seven-day celebration, where the glory of Rama is sung
0: Kanuk
1: every day.
0: Yedu anetvintadi, ee Bhagavat yokka sarupam to apudinetvinti yokka sapta swaramule.
1: Therefore, number seven are divine, and it speaks
0: ee namamuni yendu kosam manam uccharinchali.
1: Why should we repeat, sing God's glory?
0: Yenduku manam prarthana cheyali?
1: Why should we pray?
0: Ee vishalamainatvinti yokka prapanchamunu srushtinchi,
1: having created this vast world,
0: inta anantamainatundi jagattunandu aneka jeevarasulanu kuda nu srushtinchi,
1: having created infinite number of creatures,
0: ee jeevarasulaku samaya santarbhanusaranga viniyogamantamainatundi oka padarthamulu kuda nu srushtinchi,
1: creating all appropriate resources for utility,
0: tinutaku tindi peechukunutaku gaali raagutaku neeru kuda nu andinchi,
1: providing the food, air and water to drink,
0: sarva vidhamulainatundi samayamu kuda nu సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్.
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికిస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్, ఇఫ్ ఎనీ వన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్, యూ సే థ్యాంక్స్.
0: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఆల్ దిస్ న్యాచురల్ రిసోర్సెస్, షుడ్ వి నాట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్?
0: ఆ యొక్క థ్యాంక్స్ ఏ, ఆ కృతజ్ఞతయే ప్రార్థన.
1: ద The expression of gratitude is prayer.
0: Prarthana anaga emiti?
1: What is prayer?
0: Manavuni yandu antarbhutamai.
1: That which is immanent.
0: Agocharamai.
1: Non-apparent.
0: Apramanamai.
1: That is beyond all measure.
0: Atitamai untunnatuvanti yokka divya shaktini melkolapatame prarthana.
1: The transcending, latent divinity is awakened.
0: Dinine upanishattulu uttishtata jagrata prapya varanya bodhata.
1: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
0: Lemmu, lemmu, lemmu, ajnana nidram nundi melkommu.
1: Upanishad says, get up from sleep and slumber of ignorance.
0: Neevu ananda pipasini.
1: You're the one of bliss.
0: Nee jeevithamanta aanandamayame.
1: Your life is full of bliss.
0: Ekkada chuchina aanandame.
1: Everywhere there's bliss.
0: Nee jeevithame aanandamayi undaga inka aanandam nu vetikete ekkada.
1: When your life itself is all blissful, why are you in search of it?
0: Kanukane manavudu tana swaswaroopani taanu vismarinchadu.
1: So man has forgotten his own nature.
0: Aananda nimittamai bahya prapancham nandu praakulaadutunnadu.
1: He is in search of bliss outside world.
0: Anveshana salputunnadu.
1: He is in search of it.
0: ఇది అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తన యందే ఉంటున్నది.
1: ద నీడెడ్ బ్లిస్ ఇస్ వితిన్ హింసెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి.
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఈస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఈస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడా కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైనటువంటి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమశివాయ.
0: కానీ తన రాక్షస గుణము మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితం గావించటం లేదు.
1: What he says outward is not out of his heart. It doesn't please him.
0: Bhagavad Premani Yeritiga Tana Andukogaladu.
1: How can he receive God's love?
0: Yedaina Mukadanam Manam Andinchinappude Inkodanni Manam Andukodaniki Arhudam Avutam.
1: Unless you give, you deserve to receive.
0: Oka shopukaina manam velli 10 rupayalu aa shopkeeper ki ichinappude oka kerchief manam mukhaniki kodtadu.
1: If you pay 10 rupees to a shopkeeper, he will give in turn the kerchief.
0: నీవు ఆ 10 రూపాయలు షాప్ కీపర్కి అందించినప్పుడు, అందించకలేనప్పుడు ఆ యొక్క ఖర్చీఫ్ నీ చేతికి అందించడు.
1: When you do not pay 10 rupees, you don't get the ఖర్చీఫ్.
0: అది ఏ వైశ్చాంసర్ చెప్పారు. ఉపనిషత్తులంతా కూడాను ఎంత సులభంగా మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: That's what vice chancellor said. Upanishad teaches you in a subtle, simple way.
0: Ni niu prapanchamlo prapancham barabattuku andinchanakkarledu.
1: You don't need to give anything in this world.
0: Patramu.
1: A leaf.
0: పుష్పము.
1: ఎ ఫ్లవర్.
0: ఫలము.
1: ఎ ఫ్రూట్.
0: చోయము.
1: వాటర్.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని.
1: ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూ దట్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ దళమునకు తూగుదుగాక.
1: You will certainly balance to
0: patramo
1: a leaf.
0: ye maredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
1: Is not leaf plants like maredu or tulasi.
0: ekkada maredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi. Nee vetaganakkarledu, shravapadanakkarledu.
1: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or maredu.
0: దేహమే మనకు ఒక పత్రము.
1: ద బాడీ ఈజ్ ద లీఫ్.
0: పుష్పము.
1: ఎ ఫ్లవర్.
0: ఈ పుష్పము ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ఫ్లవర్?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవెక్కడ వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఫలము.
1: ఆర్ ఫ్రూట్.
0: మనోఫలము.
1: ఇట్స్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్.
0: ఆ మనోఫలం ఏ విధంగా ఉండాలి?
1: In what form should it be?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: in what way you offer it to God.
0: చిక్కిన పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
1: You don't take every flower and offer it to God.
0: ఆ పుష్పమును తీసుకొని
1: ఆ
0: పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోభ మోహమును మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి
1: you pick up flowers and remove all the insects of anger, greed, lust.
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
1: and make them fresh.
0: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
1: And you offer such flowers
0: to God. ఏ ఫలమును నీవు భగవంతునికి అందించాలి.
1: What sort of fruit should you offer?
0: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
1: Not any fruit that's available.
0: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసు కొద్ది ఉండాలి.
1: You should pick up that fruit which is fully ripe and
0: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
1: It should be
0: అది ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్.
0: తోయం, ఏ ట్యాప్ వాటర్, ఏ గ్యాంజెస్ వాటర్, ఏ వెల్ వాటర్, ఏ రివర్ వాటర్ కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్, గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఎయిదర్.
0: నీ ఆనంద భాష్పమే తోయము.
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమ పడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు, నారములు ప్లస్ నయనములు, నారాయణములు. ఈ నారములనేటువంటి జలము నయనములతో నారాయణుడు అర్పించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్, నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్, నారాయణ
0: రాకూడదు.
1: యు షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి, నారాయణకు అర్పించేటప్పుడు మాత్రం ఈ నీరు రావాలి.
1: యు షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ ఆల్ ఓవర్.
0: అదే అహం బ్రహ్మాస్మి,
1: దట్ ఈస్ హియర్ ఇన్ దిస్ డిక్లరేషన్.
0: అయమాత్మ బ్రహ్మ, అదే తురియావస్థ.
1: అయమాత్మ బ్రహ్మ ఇస్ ద అల్టిమేట్ తురి.
0: అనగా ఏమిటి, అయాం ఆత్మ, అయాం బ్రహ్మ, ఇదే అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ బ్రహ్మ.
0: ఇలాంటి భావాన్ని మనం నిరంతరం కూడాను స్మరిస్తూ ఉండినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్, సో దట్ ద నోర్ ఆఫ్ బ్రహ్మ ఇస్ బ్రహ్మ.
0: ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఇస్ క్షేత్ర, ద ఫీల్డ్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో డేవిడ్.
0: కరెంటు లేని వైరు,
1: ఎ వైర్ వితౌట్ కరెంట్,
0: నీరు లేని పైరు,
1: అండ్ ద ఫీల్డ్ విత్
0: వాటర్, పంపులు లేని బడి,
1: and the school without teacher,
0: దేవుడు లేని గుడి,
1: and the temple without God are useless.
0: దేవుడు లేని గుడిని ఎవరైనా ముక్కుతారా?
1: విల్ ఎనీవన్ గో దేర్ టు ద టెంపుల్?
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
1: విల్ యు ఫైండ్ ఎ స్కూల్ విత్
0: కరెంట్? లేని వైర్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ద వైర్ విత్ ది కరెంట్?
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క ప్రియము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
1: Therefore with all the nectarine feelings you should offer to God.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన?
1: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్.
0: సుత్రేయ రాగ తాళములతో కూడినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ ట్యూన్ అండ్ రిథమ్.
0: ఏదో ఎవరు రామా రామా అని మరొకరు పాట పాడుతుంటే వీడు ముందు రాబోయేటువంటి పాటకు శృతి చూసుకుంటూ ఉంటాడు.
1: యాజ్ వన్ స్టార్ట్ సింగింగ్ రామా సాంగ్,
0: ఇందులో రెండు రకమైన
1: సింగ్ లేటర్.
0: కీర్తనం సంకీర్తనం అని ఉండాలి.
1: కీర్తనం సంకీర్తనం కోరస్ టుగెదర్ సింగింగ్.
0: కీర్తనం లోపల కేవలము ఒక విధమైనటువంటి స్వార్థం మాత్రమే ఉంటుంది.
1: ఇన్ ది ఇండివిజువల్ సోలో దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: అది వారి యొక్క పేరు ప్రతిష్టల నిమిత్తమై, గౌరవ మర్యాదల నిమిత్తమై ఆ యొక్క కీర్తనలు వారు ఉపయోగిస్తుంటారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ ఎ సోలో ఇట్ బ్రింగ్స్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: వారికి భావం ఏమాత్రం అక్కరలేదు.
1: They're not mindful of the thought or
0: feeling behind. They
1: only think of the tune and the rhythm and the beat.
0: కాని సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం, ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
0: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: Don't be bothered with the voice.
0: 10 మంది వింటున్నారే అనేటువంటి విచారం చేయవద్దు.
1: Don't think whether all listen to you.
0: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: With total love, sing freely.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరము కూడాను తమంతట తామే సుస్వరములో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune in the rhythm
0: of the Lord.
1: That is the position in actual
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క స్థుతిలే రాగతాళంతో కూడినటువంటిది.
1: The very name of this country speaks of this fact.
0: భారత
1: భారత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రత
1: రత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రాగ
1: రా రాగ
0: తాళ
1: తాళ ది బీట్
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావరాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ carry with them these three aspects.
0: Kani idi hrudayaniki connection cheyali, sambandham cheyali,
1: but we should have connection with our heart.
0: Kevalam ram ram ram ram ram ani pedavulto maatramananta maatrama tape record padikinattuga untadi,
1: but if we see merely lip service ram ram, it is like a tape record.
0: Hrudayam nunchi raavali aa bhavam cheta kuda nu kalchali.
1: It should come out of one's own heart.
0: Adi karana shuddhi annaru.
1: That is what is called the purity of heart.
0: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దట్ ఇస్ ద హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుకనే అట్టి మ్యాన్ కైండ్ రావాలి మనలో.
1: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్.
0: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ మూవ్స్ అండ్ మెల్ట్స్ అండ్ స్టార్ట్ అప్రోచింగ్ యూ.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
1: టు ఎర్న్ గాడ్స్ గ్రేస్,
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
0: మనం ప్రార్థన చేయాలి.
1: వీ షుడ్ ప్రే.
0: అంతేకాని పది మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: In this world you find many problems.
0: Ekkada chusina kudano ashanti.
1: Everywhere there's restlessness.
0: Ekkada chusina kalolamu.
1: Everywhere agitation.
0: Ekkada chusina kalahamulu.
1: There are fights.
0: Karanam emiti?
1: Why?
0: Kevalamu swarthamu mitibiri poyindi.
1: Because this selfishness is on the rise.
0: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద కర్టెసీ అండ్
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద హ్యూమన్
0: క్వాలిటీ. మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గివెన్ అప్.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థమునకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నారు.
1: టుడే ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ హెస్ గాట్ వాల్యూ బట్ మ్యాన్ హెస్ నో వాల్యూ.
0: కానీ మానవునికున్నంత విలువ ఎవరికీ లేదు.
1: బట్ ది హ్యూమన్ వాల్యూస్
0: సరిగా మానవునిగా మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: హూ అటాచెస్ వాల్యూ టు ఎ డైమండ్?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ అటాచెస్.
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: హూ అటాచెస్ వాల్యూ?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there's no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి నాడు విలువ తగ్గిపోయింది.
1: మ్యాన్ హూ అటాచెస్ వాల్యూ హాస్ లాస్ట్ హిజ్ ఓన్
0: వాల్యూ. ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: బంగారు కాదు విలువైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ది గోల్డ్.
0: డైమండ్ కాదు విలువైనటువంటిది.
1: నాట్ ది డైమండ్.
0: మనిషి విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని విలువిస్తున్నారు.
1: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ ఈస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషులు సంచారం లేదు.
1: Because there is no human habitation around.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుంది.
1: Where there is no human habitation, there is no value.
0: విలువగా పెరుగుతుంది.
1: Where there is society,
0: కనుక ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: The value is because of mankind.
0: ఈ సత్యాన్ని మనం క్షణము కూడాను మర్చిపోకుండా చూసుకోవాలి.
1: We should remind ourselves of this truth every time.
0: నేను విలువైనటువంటి వాడను.
1: I am valuable.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: I am not a cheap man.
0: I am cheap.
1: I am not cheap, but I am cheap. Chief.
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ హీ సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది. నేను బ్రహ్మం నేను బ్రహ్మం అనుకుంటే.
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుంది.
1: ఇట్ ఈస్ This principle of Atma in me is present in everyone.
0: Anduvala ninnu edutivadi gauravistadu edutivani neevu gauravistavu.
1: You respect the other man and the man respects you in turn.
0: Idiye motta motta krishnudi భగవద్గీతలో ప్రబోధించినటువంటి
1: ఇస్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇన్
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ
1: ఇస్ ఓన్లీ మై ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేచర్
0: నా ఆత్మనే నీవు నీ ఆత్మనే నేను
1: ది ఆత్మ ఇన్ యూ అండ్ ఇన్ మీ ఆత్మలు
0: నేనే లేవు
1: దేర్ ఆర్ నో టూ
0: ఒక హాల్ లోపల
1: There in a hall,
0: మట్టి పాత్రలో ఒక నూరు పెట్టావు
1: యూ బ్రింగ్ ఎన్ ఎర్దన్ పాట్
0: పిట్టాడి పాత్రలో ఒక నూరు పెట్టావు
1: ఎనామల్ పాట్
0: రాగి పాత్రలో ఒక నూరు పెట్టావు
1: కాపర్ వెసల్
0: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క ఉలోహముల యొక్క పాత్రలు పెట్టావు
1: అండ్ యూ హ్యావ్ ద పాట్స్ ఆఫ్ కానీ మెటల్స్
0: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే
1: బట్ ఓన్లీ వన్ సన్ appears to be separate and individual to everybody.
0: అన్ని పాత్రల లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Only the reflection of the same sun you find in all of these parts.
0: గోల్డ్ వెసల్ కు విలువగా వేరుగా ఉండొచ్చు.
1: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి
0: డిఫరెంట్. మట్టి దీనికి వేరుగా విలువగా ఉండొచ్చు.
1: That a earthen pot different.
0: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండొచ్చు.
1: The value of copper vessel is different.
0: అన్ని ఎందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: But the reflection of The sun in all these vessels is one and the same. Value.
0: Atma anetundi ee deham ane paathra lopala manas anetundi jalam lopala pratibimbistu untundadi ee atma tattvam.
1: Therefore atma is the sun, mind is the water, body is the vessel where you find the reflection.
0: Ee mind anedi kadellinappudu aa sun kudunu kadellinattuga kanipistundi.
1: As the water the mind tilts starts to move you find also the reflection moving.
0: Kadaladu.
1: But the sun doesn't move.
0: Ee sunnu sun sun not sun.
1: What sun? S-U-N but not S-O-N.
0: అతను ఎప్పుడు కూడా కదలడు.
1: He will not move.
0: కానీ కదిలేది మన యొక్క మనసే.
1: That which moves is our mind.
0: మనసు కదలటం చేతనే.
1: Because the movement of mind.
0: దైవం కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: It appears God also
0: moves. ఆత్మ చలించినట్టుగా ఉంటుంది.
1: It appears.
0: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుంది అంటారు.
1: The ignorant people say that my atma is wavering.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: Atma has no wavering.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటంలో ఎంత అజ్ఞానం.
1: If you say that your atma is wavering is a sign of ignorance.
0: కాదు కాదు అది కదిలేటువంటిది కాదు.
1: It doesn't waver.
0: మారేటువంటిది కాదు.
1: It doesn't change.
0: మెదిలేటువంటిది కాదు.
1: It doesn't waver.
0: కరిగేటువంటిది కాదు.
1: It doesn't
0: కఠినమైనది కాదు.
1: It nor strong either.
0: అది సర్వ మధురమైనటువంటిది.
1: It is sweet.
0: రమ్యమైనటువంటిది.
1: It is attractive.
0: ఆకర్షణీయమైనటువంటిది.
1: It attracts.
0: ఆనందమయమైనటువంటిది.
1: It's one of bliss.
0: ఆహ్లాదమయమైనటువంటిది.
1: It gives you delight and joy.
0: అమృతమయమైనటువంటిది.
1: It's nectarine.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
1: You are not able to know
0: కేవలము భౌతికము భౌతికము భావమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైన పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: But you struggle for worldly possessions, comforts and conveniences.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: You have to take the body into
0: దేహము ద్వారానే దైవాన్ని చూడాలి.
1: With this body only you can see God.
0: దేహము ఒక chariot.
1: Body is a chariot. Body is a chariot.
0: ఈ రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: You can travel in this chariot.
0: ఈ రథములో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: కాని ఆ రథము నీవు కాదు.
1: But you are not the chariot.
0: రథానికి నీవు డ్రైవర్ మాత్రమే.
1: You are only charioteer, driver.
0: రథము వేరు డ్రైవర్ వేరుగా ఉంటున్నాడు.
1: Chariot and the driver.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఒక రథము.
1: So body is a chariot.
0: ఈ రథమునే నేనని నీవు భావిస్తున్నావు అక్కడే పెద్ద పొరపాటు.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: కాదు ఈ రథానికి తోలేటువంటి డ్రైవర్ ఒకడు ఉన్నాడు లోపల.
1: But there's a driver different from that.
0: ఈ స్టీరింగ్, యాక్సిలరేటర్, క్లచ్ అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి.
1: స్టీరింగ్, క్లచ్, యాక్సిలరేటర్ are under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: So body is a chariot.
0: ఇది ఒక కారు.
1: This is a car.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడా నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: This human body, the car, has got four tires. The objectives of human life.
0: గాలి ఉండాలి.
1: There should be air in these tires.
0: ఈ గాలి ఏమిటి?
1: What is this air?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: This air of confidence.
0: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామ అన్నిటిందు నమ్మకం ఉండాలి.
1: In these four tires of human objectives there should be air.
0: ఇక్కడ మైండ్ స్టీరింగ్,
1: మైండ్ ఇస్ ది స్టీరింగ్,
0: బుద్ధి స్విచ్,
1: ఇంటెలెక్ట్ ఇస్ స్విచ్,
0: స్టమక్ ఇంజన్,
1: స్టమక్ ఇస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Vichannam deharachattam vastram sita nivaranam. Mana tiffin deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkadi mind nu turn cheyali.
1: In whichever direction you want to go you should turn your mind.
0: Tyres bayata unnai kaani tyres unnatte povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: You see the tire that moves.
0: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టీరింగ్, అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డ్రైవర్. ఎక్కడ
0: నీవు పోవాలంటే అట్ట నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
0: కామమోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ ఫోర్ ధర్మార్థ కామ మోక్ష ఆబ్జెక్టివ్స్
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ది టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ది కరెక్ట్ పాత్. స్టూడెంట్స్,
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోజు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెనాట్ డ్రైవ్ యాజ్ యు లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యూ ఆల్సో నో ది అప్స్.
0: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో ఏ పరిస్థితి నందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ ది కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ద ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ.
0: కార్ అని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యూ లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి?
1: In what way you should be humble with
0: teachers? Teachers ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి?
1: In what way you should respect your teachers?
0: తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి?
1: How you should love your parents?
0: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి?
1: How should you pray?
0: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
1: In what way should we discharge our duty?
0: ఈ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి?
1: How to discharge your responsibility?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైన శక్తి సామర్థ్యం కలగాలి.
1: ద స్ట్రెంగ్.
0: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై?
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ టెంపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యు డూ టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నా అనుకో.
1: వేర్ ఎవర్ యు మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్ అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కాని నామం కానీ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
1: Never consider that you are an individual soul and God is different from you.
0: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: Have the supreme faith that the individual is divine himself.
0: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతను మనం చేయకూడదు.
1: There is no separation, there is no difference whatsoever.
0: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమీ వి ఆర్ రెస్ట్లెస్.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నీవు చేయవలసినటువంటి పనులు నువ్వు చేసుకో, తప్పులేదు.
1: అండ్ డూ యువర్ జాబ్.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: దెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
1: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమ స్వరూపం.
1: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
1: when once there is unity
0: మన హృదయం ప్యూరిటీ గా ఉంటుంది.
1: And the heart symbolizes
0: ఈ యూనిటీ లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
1: When there is no unity, that is empty, that position.
0: కాబట్టి దక్షిణమే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
1: There comes the enmity.
0: ఈ ఎనిమిటీ ప్రవేశించక పూర్వమే
1: before the enmity steps in
0: divinity లో మనం చేరిపోవాలి.
1: Merge in the divinity.
0: Unity, purity, divinity.
1: Unity, purity and then the divinity.
0: కానీ దురదృష్టవశాత్తు
1: but unfortunately
0: ఈనాడు no unity,
1: there's no,
0: no
1: unity,
0: purity,
1: no purity,
0: no divinity,
1: no divinity,
0: only community, enmity. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ నో యూనిటీ నో
0: డివినిటీ.
1: చెప్పండి
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. అందరికీ మనం నమస్కారం చేయాలి. కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యూ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వీ హావ్ కమ్ ఇవాల్వ్.
0: దీన్ని మనం విమర్శించకూడదు, ఫ్రంట్ కు పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంటే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు,
1: మెనీ
0: అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, positions, authority, name and fame. But our students should be ideals. You should be ideal boys.
0: Ideal boys.
1: Ideal boys.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what we should.
0: ఎలాంటి ఐడియల్?
1: What sort of ideal?
0: పవిత్రమైనటువంటివి.
1: Sacred ideals.
0: శక్తివంతమైనటువంటివి.
1: Powerful.
0: పరులకు అనుకూలం చేసేటువంటివి.
1: That renders
0: పరులకు ఆనందం కలిగించేటువంటివి.
1: That which makes others happy.
0: అది ఆదర్శము.
1: That's idealism.
0: ఉత్తమమైనటువంటి ఉద్దమూలం అతశాఖ ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: The noble ideals you should cultivate.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: If you get that good name,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు.
1: Parents will be happy.
0: సొసైటీ ఆనందిస్తుంది.
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: When one is perfect, the whole society would be perfect.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఓన్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్తంతా ఇక్కడ దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ అస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రలయ్యేటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన. అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: Enjoy the infinite grace and love of God.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
1: That there is no shortage.
0: అదే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: That's what Tyagaraj said.
0: రామా
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
1: If I got that strength of your grace, I will not be affected by other planets.
0: ఎందుకోసం నాకు ఈ కన్నుని ఇచ్చావని తులసిదాస్ కూడాను చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్ వై యూ హావ్ గివెన్ మీ

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫర్ ఆర్ ది ఐస్? వాట్ ఫర్ ఆర్ ది లుక్?
0: చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వం ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: నేను తులసిదాస్.
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సర్వ్, దేర్ఫోర్ ఐఎమ్ ఆంపుటేటెడ్.
0: చేతులు లేని వాడిని నేను.
1: ఐఎమ్ ఆంపుటేటెడ్. ఐ డోంట్
0: హావ్ కన్నులు. ఉన్నాయి,
1: ఐ హావ్ ఐస్,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: బట్ ఐఎమ్ నాట్
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: దేర్ఫోర్ ఐఎమ్ బ్లైండ్.
0: చెవులు ఉన్నాయి,
1: ఐ హావ్ ఇయర్స్,
0: కానీ నా చెవులు నీ యొక్క వేణుగానమును వినలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు
0: లిసన్
1: మెలోడియస్ మ్యూజిక్.
0: అంగహీనుణ్ణి,
1: దేర్ఫోర్ ఐఎమ్ డంబ్.
0: కాబట్టి నేను ఒక అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: దేర్ఫోర్ ఐఎమ్ హ్యాండిక్యాప్డ్ ఓ గాడ్.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of our body.
0: మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత.
1: That is the greatest achievement in the human life.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: The noblest thing is this. The realization of the human life is this.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama.
0: Intinaka.
1: He prayed to Rama to
0: Rara
1: come to his house.
0: Intinaka.
1: He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda Rama intinaka.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara.

0: O Rama, the son of King Dasharatha, I cannot bear the pangs of suffering.
1: Dasharatha Kumara, nan melu kora, netalalera.
0: O Rama, the son of King Dasharatha, you protect me, you take care of me.
1: Rama,
0: he invited him to visit his house.
1: Oka vaipu ninnu vidichi nenu undalenani antunnadu. Maroka vaipuna rara old friend maadiri sambhashana chestunnadu. Ani cheptunnadu.
0: On one hand he says,
1: anaga emiti aadhyatmika margam lopala ekavachaname tappa bahuvachanam ledu.
0: In spiritual field, you address people in singular number.
1: Nenu plus nenu.
0: I plus I.
1: Nemu.
0: We.
1: Vadu plus vadu.
0: He plus he.
1: Varu.
0: They.
1: Anta akkada ekavachanamey vastaa undi.
0: You find only single number there.
1: Kanukane rara maa inti daaka.
0: To address him so.
1: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: హి అడ్రెస్ గాడ్ ఇన్ సింగులర్ నంబర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: బికాజ్ గాడ్ ఇస్
1: పాతవాణ్ణి రారా పోరా అని మనం సంభాషణ జరుపుతుంటాము.
0: దేర్ఫోర్ వి కన్వర్స్.
1: కొత్తవారెవరైతే రండి పొండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటాం.
0: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్.
1: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
0: అంటిల్ దిస్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ ఎక్స్టెండెడ్ యువర్ పర్సన్.
1: పాతవాడు అనుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి.
0: If you consider him as your old friend,
1: Adi,
0: be free.
1: The end of wisdom is freedom.
0: The end of wisdom
1: the
0: is
1: end
0: freedom.
1: The end of culture is perfection.
0: The end of culture is
1: the
0: perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge
1: the end of
0: is
1: education
0: love.
1: Is character.
0: The end of education is character.
1: Adiye, nijamainatuvanti friendship.
0: That is the true friendship.
1: కనుకనే భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్
1: భగవంతుని పాతవాడు కాదు.
0: గాడ్ ఇస్ నాట్ న్యూ ఎనీవే.
1: పాతవాడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే.
1: ఇంతని అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: You are one only.
1: రెండు లేనే లేవు పాత కృత.
0: There are no two, new and old.
1: ఒక్కడే.
0: Only one God.
1: ఒక్కడే.
0: Only one.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బహుదా వదంతి. Crores, millions, millions, millions అనేప్పటికీ ఒక్కటే.
0: God is one, there may be millions and millions of beings.
1: Mathematics లో నంబర్ వన్ ఇక్కడ.
0: In mathematics number 1 there.
1: Number 9 ఇక్కడ.
0: 9 over there.
1: ఏ నంబర్ పెద్దదని ఎవరు నేను పిల్లల్ని అడిగినప్పటికీ చదువు రాని వాడు కూడా 9వ నంబర్ పెద్దది అంటాడు.
0: If you ask which number is big, even illiterate would say number 9 is big.
1: కాదు కాదు ఒకటే పెద్దది.
0: No, one is a big
1: number. 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 9 అయితే.
0: So if you go on adding 1 plus 1 plus 1 plus
1: 9. 9 లేదు.
0: Without 1 there's no 9.
1: 1 is hero.
0: One is hero.
1: World is zero.
0: World is zero.
1: Hero becomes zero if he forgets God.
0: Hero becomes zero if he forgets God.
1: కనుకనే దైవాన్ని మర్చినప్పుడు మనం హీరో కూడా జీరో అయిపోతాం.
0: So if you forget God, even a hero becomes a zero.
1: కనుక మనం ఎప్పుడు కూడా హీరోస్ హీరోస్ హీరోస్ గా తయారు కావాలి.
0: So we should be heroes all the time.
1: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Maintain the spirit of remaining a hero.

మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి గాని కాతికి ఉండల్.

0: పతికియుంట మనసు నందు వేరు మాటయు వేరు వేరు అయిన విలువదేవి మనసు వేరుగాను మాటయు క్రియయును వేరు వేరు అయిన విలువదేమి.
1: The true index to the fact that one is a human being is a perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters, and then finally what one does, what is the use?
2: Yadi janma jara maranam na bhaveti. Yadi chesta viyoga bhayam na bhaveti. Yadi janmani సత్యం భవం నవేతి. ప్రేమస్వరూపులారా, లోకమునందు జననము వృద్ధాప్యము మరణమే లేకుండిన లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండిన ఈ జగత్తే అనిత్యము అశాశ్వతమే కాకుండినా మానవుని యందు ఏమాత్రం కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటివి కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్ వర్ దేర్ నాట్ టు బి థింగ్స్ లైక్ బర్త్, గ్రోత్, ఓల్డ్ ఏజ్ అండ్ ఫైనలీ డెత్, ఇఫ్ దేర్ వర్ నాట్ టు బి ఏ కేస్ ఆఫ్ being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.

మధు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి యతించెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి యతించెనో నాడు కరిణి గాచిని తరి కమలనయముడు ఏ గుణంబు గణించి ఏ తెంచెను నాడు పేదకు చేరు నీ ద్రోవ వేద చిరితుడు ఏ గుణంబు గణించి

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: Prema Swarupulara. Ishwarudu Sakala Aishwarya Swarupudu.
0: Embodiments of love, Ishwara has everything that he wants.
1: Shankarudanaga Subangalamainatuvanti Vadu.
0: Shankara connotes auspiciousness.
1: Sarvajnatvamu, Sarvavyapakatvamu, Sarvashaktitvamainatuvanti yokka Daivatvamunaku Lenatuvantidi Okkati Kudanu Jagattuno Kanaradu.
0: God who is omniscient, omnipotent and omnipresent, there is nothing that he does not have for himself.
1: Aite భౌతికమైనటువంటి ఈ జగత్తునకు ప్రాకృతమైనటువంటి ఈ లోకమునకు ఆధారభూతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువాహనములనే విశ్వసించి జీవితమును అర్థము చేసుకునలేక వ్యర్థము గావించుకుంటున్నారు మానవులు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ సెన్స్ విచ్ ఈస్ అన్రియల్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ ఈస్ మొమెంటరీ. Man does not look at the basis, the power behind this creation. He is carried away by what that transpires in this materialistic world in a fleeting path.
1: Samanyamga manavuni yokka mana pravritti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenini వేదాంత పరిభాష యందు కామము అని చెప్పుతూ వచ్చారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ద సేమ్ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ కామ.
1: ఇది జిజ్ఞాసమయమైనప్పుడు విజ్ఞానము పరిధులను అవధులను దాటి నక్షత్రమండలము అని విజ్ఞాన రహస్యమును అనంతమైనటువంటి సాగరం నందుగల పవిత్రమైనటువంటి దివ్య శక్తులను నిరూపిస్తూ వస్తుంది.
0: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస వెన్ ఇట్ రైజెస్ ఇట్సెల్ఫ్ టు ద సుప్రీమ్ నాలెడ్జ్ కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్. ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ ఇన్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
1: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
0: The same karma, if it is intertwined with your worldly existence, looking around you and nothing beyond, will bind you down to a sense of hatred, jealousy and ego and the like.
1: Adhyatmikamayamainappudu idiye hrudayanandanni chekurustundi.
0: The self-same karma, if it is spiritualized, will confer on you infinite atmic bliss.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam. నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్ నో క్వాలిటీస్ విచ్ ఇస్ బియాండ్ కాంప్రహెన్షన్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ద మీన్స్ ఆఫ్ అ సాత్విక్ క్వాలిటీ.
1: ధనములో దోషము లేదు.
0: There is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu.
0: Nor does education suffer from any shortcoming.
1: Vivekamunandu doshamu ledu.
0: Nor in the process of discrimination.
1: Vijnanamunandu doshamu ledu.
0: Nor in science is there any problem.
1: Manavuniyandu pravartanayandu matrame ee doshamulu kanipinchuchundi.
0: The shortcoming is basically in one's behavior, in one's nature.
1: Parishuddhamainatundi jalamu pavitramai tellaga kanipistundi.
0: A pure water appears to be white.
1: Ade nallati sisayandu pochinappudu adi nallaga kanipistundi.
0: The same water poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle yandu pochinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క బాటిల్ లో పోసినప్పుడు ఇది పరిశుద్ధంగానే ఉంటుంటారు.
0: యు పోర్ ద సేమ్ వాటర్ ఇంటూ ఎ ప్యూర్ బాటిల్ విచ్ హస్ నో కలర్ ఇట్ అపియర్స్ దట్ వే టు యు.
1: జలములో ఎట్టి భేదము లేదు.
0: సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద వాటర్.
1: అదే విధముగానే ధనమునందు కానీ ఐశ్వర్యమునందు కాని విద్య ఎందు కాని వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. రాజస్కమైనటువంటి వాణి హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there's nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's powers of discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatuvanti yokka hrudayamulandu praveshinchinappudu lobhiga mari tamasuga vikrama roopanni dharinchi tadwara aneka vidhamulaina rajasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధములైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Satti manavudu kudanu sattvikamainatundi bhavamulu avriddhi parchukoni satyamaina margamulu praveshinchi nityamainatundi gamyanni cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavattamunaku aadharamainatundi daivatyam okkati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna enta balam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna entati vinayam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be cannot be compared to things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyagayeneki amrutattva manasukoni ee tyagamunandi ee amrutattva manaku praptinchunu kani bhogamunandi ee matram kodamu manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have the sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kani duradrishtavashattu,
0: but unfortunately
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మనం వాంఛలను అభివృద్ధిపరచుకొని
0: వీ టెన్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: ఇది ప్రధానమైనటువంటి మానవ ధర్మం.
0: This is the first and foremost dharma of man.
1: ధారణా ధర్మమిత్యాహు అని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
0: The word dharma means something that you have worn.
1: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyetunte yokka manasattvamu undatam chetane ee satyanityamainatunte yokka dharma sattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledhu.
0: Which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిదే ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది,
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫార్మ్, బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టేరింగ్ బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ద స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్స్.
1: ఇంతే కాదు, టైర్స్ లైక్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరియైనటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటిది ఒక పేరు సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel can you say it's really a car.
1: కారు యొక్క ధర్మం ఏమిటి? మానవుని ప్రయాణం చేసి గమ్యమును చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
0: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
1: అదే విధముగా మానవత్వం అనేటువంటిది పవిత్రమైన దివ్యత్వాన్ని చేర్చేటువంటి యొక్క తత్వములో ఈ గమ్యాన్ని చూపించే తత్వములందు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
0: సో వాట్ ఈస్ ద ధర్మ దెన్ దట్ యు అసోసియేట్ విత్ మ్యాన్? ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ హిమ్ విచ్ విల్ మేక్ హిమ్ కమ్ టు రియలైజ్ హిజ్ ఓన్ ఇన్నేట్ డివినిటీ అండ్ విల్ మేక్ హిమ్ రీచ్ హిజ్ ఓన్ గోల్.
1: మానవుడు తత్వజ్ఞానం ఎంత సేకరించినప్పటికీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
0: మ్యాన్ మే హావ్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, హీ మే ఆల్సో హావ్ రీచ్డ్ ఎ హై డిగ్రీ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ థింగ్స్, బట్ హీ షుడ్ ఆస్క్ హిమ్సెల్ఫ్ హాస్ హీ గాట్ ద రియల్ సుప్రీం నాలెడ్జ్.
1: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
0: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
1: ఆకారము కాదు మానవత్వం అనుకు.
0: One form does not indicate one's true
1: nature. మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తన మానవత్వం అనుకు సరైనటువంటి లక్షణము.
0: It's one's actions which will project what a true human being is like.
1: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: So having been born as a man, you should try to understand what your divine nature is.
1: అయితే మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు కూడా మానవుడు అంత ప్రధానం.
0: బట్ దెన్ ఈవెన్ యాజ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మ్యాన్, సో ఈజ్ మ్యాన్ ఇంపార్టెంట్ టు గాడ్.
1: మానవుడే లేకపోతే దైవత్వాన్ని ఏమాత్రం కూడా ప్రకటించడానికి వీలు కాదు.
0: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
1: కుమారుడే లేనప్పుడు తండ్రి అనేటువంటి పదములకు ఏమాత్రం కూడా అర్హుడు కాదు.
0: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
1: కుమారుడు ఉండినప్పుడే తండ్రి అనేటువంటి పదములకు ఒక అర్థం ఉంటుంటుంది.
0: Only when there is something like a son, there is some meaning attached to the word father.
1: అదే విధముగానే నరుడు అనేటువంటి పదము ఉండినప్పుడే నారాయణుడు అనేటువంటి పదమునకు సరైనటువంటి విలువ.
0: ఇన్ ద సేమ్ వే, ఓన్లీ వెన్ దేర్ ఇస్ అ వర్డ్ లైక్ నర, డస్ దిస్ వర్డ్ నారాయణ హ్యావ్ ఎ సిగ్నిఫికెన్స్.
1: కనుక దైవము మానవులను ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధంగానే మానవుడు కూడాను సాధారణ రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
0: So now even as God is creating man in his own way, man also should try and seek to give a shape and form to God.
1: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సాక్షాత్కారం.
1: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
0: వాట్ డస్ దిస్ సాక్షాత్కారం మీన్? ఇట్ మీన్స్ దట్ వన్ హ్యాస్ అండర్స్టూడ్ వన్ సెల్ఫ్, వన్స్ ఓన్ నేచర్, అండ్ హీఈస్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
0: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
1: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్ వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
1: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
1: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
0: యు మైట్ గ్రైండ్ dust and derive oil therefrom.
1: Kundel talapaina kommulanu chudavachu.
0: Maybe you could also sight horns on the top of a rabbit.
1: Yendamavulaloni neerunu kuda nu tragavachu.
0: Maybe the water contained in a mirage you could drink of it.
1: Kani mukkunilo e maatramu sugunalu chuchutuku veelu kaadu.
0: But it is said as against all this, in one who is foolish to the core you can never trace anything that is good and godly.
1: కనుకనే విష్ణు సహస్ర నామమునందు సూర్యులకు కొన్ని రకములైనటువంటి బిరుదులు అందించారు.
0: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్ర నామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
1: సమజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుజ్ఞాయ నమః, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
0: Out of all this, there is a mention made of this word Krutagna.
1: Tamagnaya namaha. Anaga, cheekatini రూపమాపేటువంటి యొక్క గుణము ఈ సూర్యుని యందు ఉంటున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దిస్ తమగ్నాయ నమః, ద క్వాలిటీ ఆఫ్ ద సన్ వేర్ ఇన్ హీ కెన్ డిస్పెల్ డార్క్నెస్.
1: ఎక్కడ చీకటి ఉండునో అక్కడ సూర్యుడు లేడు.
0: వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో సన్.
1: ఎక్కడ సూర్యుడు వచ్చునో అక్కడ చీకటి ఉండదు.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ద సన్ దేర్ ఇస్ నో డార్క్నెస్.
1: కనుక చీకటిని, అంధకారమును, అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
0: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: హిమగ్నాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును పోసుకుంటుంది.
0: Then we come to Himagnaya Namaha, that is ice or snow, ice rather, it takes up a solid form in the absence of the sun.
1: Ade suryudu vachana tana ahankaramunu anagadrukkukoni neeruga pravahistundi.
0: The sun comes along, the ice melts. That is the question of the ego melting and the water flowing down.
1: Shatrughnaya Namaha, eeswaraniki shatruvulanetunte vaaru ekkadu kodanu kanipincharu.
0: Then we have Shatrughnaya Namaha, there is no enemy as such for the sun.
1: సూర్యుడు వచ్చిన తన శత్రువులైనటువంటి ఈ యొక్క తమస్సు హిమము తనకు పటాపించలమైపోతుంది. ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
0: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
1: అదే విధంగానే కృతజ్ఞాయ నమః, కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
0: In the same manner, it is said, this కృతజ్ఞాయ నమః, he is one, the sun does not go along with one who is an ungrateful person.
1: కృతజ్ఞుడైనటువంటి వాని యొక్క తత్వమును ఈ సూర్యుడు ఏమాత్రం కూడా విచారించడు.
0: That is, the sun does not relish a person who is ungrateful.
1: కారణమేమనగా సూర్యుడు ప్రతి ఒక్కరి నేత్రమునందు కూడాను తన తేజస్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: The reason being that the sun is present in the form of every eye as the power.
1: చంద్రమా మనహో జాత చక్షోసు జో అజాయత, ఈ చక్షులందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపించుచున్నది.
0: దిస్ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్, ఇట్ ఇస్ సెడ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఐ సో దట్ ద పర్సన్ కన్సర్న్ కెన్ సీ ద వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కనుకనే కృతజ్ఞుని చూస్తే ఈ సూర్యుడు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు.
0: దట్ ఇస్ వై ద సన్ కెనాట్ టాలరేట్ ఎ పర్సన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్.
1: అటువంటి వానికి సూర్యుడు ఇచ్చేటువంటి శిక్ష ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ ద సన్ వుడ్ గివ్ టు సచ్ ఎ పర్సన్?
1: అట్టి వాని దృష్టి నుండి తాను వైదొలుగుతాడు.
0: ద సన్ వుడ్ సింప్లీ రిమూవ్ హింసెల్ఫ్.
1: ఏటావాత
0: కృతజ్ఞుని
1: యొక్క దృష్టిని కోల్పోయి చేస్తాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ హీ వుడ్ రెండర్ ద పర్సన్ కన్సర్న్ బ్లైండ్, హీ కెనాట్ సీ.
1: రాతి పైన వ్రాతల వలె,
0: జస్ట్ లైక్ ద రైటింగ్స్ on a piece of rock,
1: chalamulo marugoyipothuntayi durmargulaku chesinatvanti okka manchi.
0: In the same manner, you can erase all the good that you have done to the evil and the wicked.
1: Ee vidhamainatvanti tattamulo raati paina enni vratalu rasinappatikini hrudayamundu e maatramu lekapoyinappudu ee hrudayamu raatito samanam aipothundi.
0: You might inscribe any number of things and sayings on one's on a piece of rock, but if they are not inscribed on one's heart, there is no use.
1: మానవునకు ఎంత చిన్న ఉపకారము చేసినప్పటికీ గొప్ప ఉపకారంగా భావించి తాను నిరంతరము చింతిస్తూ ఉంటాడు.
0: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
1: అది కృతజ్ఞుడు అంటారు. దానిని కృతజ్ఞుడు అంటారు.
0: And then this is the quality of gratitude.
1: ఎంత ఉపకారము చేసినప్పటికీ దానిని అపకారంగా భావించి దానికి విరుద్ధమైన చర్యలు ఆచరించినప్పుడు వారిని కృతజ్ఞుడు అంటారు.
0: సో వెన్ యూ కెన్ రెసిప్రోకేట్ వాట్ గుడ్ హ్యాస్ బీన్ డన్ టు యూ, యూ ఆర్ గ్రేట్ఫుల్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ రిటాలియేట్ విత్ సంథింగ్ ఈవిల్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ యువర్ సైడ్, దెన్ యూ ఆర్ అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
1: అన్ని ఆకారములకు ఈ లోకమునందు శత్రుత్వం అనేటువంటిది లేకపోలేదు.
0: Now in all that see around you, there is a thing called enmity in this world.
1: Kani okka saayiki maatrame shatruvulu ekkada kudanu kanipinchadu.
0: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
1: Kani lokamulo anetunte manavunu aapohalanu abhirudhi parchukoni charyalu maatrame chustu hrudaya tattvanni visvarinchatam cheta సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
0: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెన్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్, బై వాట్ దే గెట్ టు నో త్రూ సమ్ అదర్ సోర్సెస్, అండ్ దెన్ దే లుక్ అపాన్ సాయి యాజ్ ఎ ఎనిమీ.
1: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులే ఎవరు కూడాను లేరు.
0: దేర్ఫోర్ ఇన్ దేర్ ఐస్ I might be portrayed as their enemy, but as far as I am concerned, I have no enemy.
1: Naakandaru priyule,
0: I like and I favor all.
1: Naakundinatvanti yokka sampada, naakundinatvanti yokka aishwaryamu lokamlo evvariki kudunu kanipinchadu.
0: The wealth and the possessions that I have, nobody in this world can see them.
1: Ye world bank lo kudunu naakundinanta sampada ekkada kanipinchadu.
0: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
1: నాకుండినంత ఐశ్వర్యము ఏ మహారాజులకు కాని ఏ చక్రవర్తులకు కాని కూడా లేదు.
0: And this wealth that I have, even the greatest of emperors or king of kings could never have hoped for.
1: ఆ ఐశ్వర్యం ఏమిటి, ఆ సంపద ఏమిటి?
0: What is this wealth, what is this possession I am talking
1: అదే
0: about?
1: నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
0: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
1: Atti nishwarthamaina nirmalamaina kunti premato pavitramaina kunti jeevithanni gadapatam chethane naa yokka shariram kudanu enta tejamayamga untundali.
0: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
1: నిజముగా యోచిస్తే లోకములో 60 సంవత్సరం జన్మదినోత్సవం చేసుకునేటువంటి వారి యొక్క తత్వము వారి యొక్క ఆకారము మీరు విచారించుకోవచ్చు.
0: Now going by the way the world goes, you could see for yourself how a 60-year-old person would look like.
1: ఈనాడు ఈ శరీరము ఆడుకుంటూ పాడుకుంటూ 60 సంవత్సరం జరుపుకుంటూ ఉన్నది.
0: Today this body is celebrating the 60th birthday by playing, by being playful and by being radiant.
1: Nenu aadagalanu paadagalanu parigettagalanu choodagalanu vinagalanu anni vidhamulaku kudanu chakkani 16 samvatsaramulu yokka yuvakuni vale untunnanu.
0: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16-year-old one would do. As well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
0: The main cause and the reason for this youthfulness is the sacred and noble feeling that I have.
1: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
0: Now people in the world do not try to see
1: బాహ్యమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
0: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
1: సాయి నుండి కొంతమంది దూరమైనప్పుడు ఓహో సాయిబాబా నుండి కొంతమంది దూరం అయిపోయినారు ఇంకా సాయిబాబా బలం తగ్గిపోవచ్చును అని కూడా భావిస్తుంటారు.
0: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to come back.
1: Vaa naa paina ishtam leka dooram kavatam ledu. Vaariki naa paina ishtam leka dooram kavatam ledu.
0: The reason why they are moving away from me is not that they have lost their liking for me.
1: Vaari ishtam nu neraverakapotam cheta dooram aipothunnaru.
0: It is not that they do not love me. It is that their wishes have not been fulfilled, so they get to go away.
1: Ante kaadu. Vaari ishtamunu naa chenta nundinanta varaku kudanu jaragalemo ani laukikamainatundi jeevithanni gadipetunte aase unnatundi variki nannu vadinchukoni jagatlo praveshistunnaru.
0: Not only this, they are gripped by the fear that if they are with me, their worldly desires and wishes may not be fulfilled. They have this fear also.
1: ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
0: ఇఫ్ యూ ఆర్ నాట్ టు క్వశ్చన్ సచ్ పర్సన్స్ ద రీజన్ వై దే హావ్ గాన్ అవే సో దట్ దే కుడ్ మెయింటైన్ దేర్ ఓన్ స్టాండింగ్ దే విల్ ట్రై టు పుట్ ఎ ఫ్యూ థింగ్స్ ఆన్ సాయిబాబా.
1: అది కూడా నాకు చాలా సంతోషమే. కారణం ఏమనగా వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై నన్ను దూషించటం వల్ల వారికి ఆ గౌరవం కలుగుతుందని అది కూడా నా ఉపకారమే.
0: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness, because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
1: మనము లోతుగా విచారించినప్పుడు నదుల వలన సముద్రం ఉన్నదా, సముద్రం వలన నదులు ప్రవహించుచున్నవా అనేటువంటి విషయాన్ని విచారించాలి.
0: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river, or does the river have the place ahead of the ocean?
1: Samudram valla nadulu pravahistunnayi kani nadulu valla samudram yerpattam ledu.
0: It is because of the ocean in the first place the rivers are flowing. It is not that the ocean exists because of the rivers.
1: Adhe vidhamane naa yokka manchi vallane naa gaurava pratishthalu perugutunnayi kani marokari cheta perugatam ledu.
0: In the same manner, it is because of my own good nature, my name and fame are spreading.
1: Ga nannu aashrayinchatam cheta vaari gaurava pratishthalu perugutunnaye kaani vaari valla naa gaurava pratishthalu peragatam ledu.
0: It's not because of them. Because they have taken shelter under me, their name and fame are spreading. It's not the other way around.
1: Naa manchi cheddale naa gaurava pratishthalaku moola kaaranam.
0: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
1: Deeniki oka chinna katha untundali.
0: Now there is a small story to
1: that. Dandiga pandinatvanti oka draksha totanu oka nakka chuchindatta.
0: A fox once sighted a grape vine.
1: Aa drakshanu aaraginchee nimittamulo nimittamai aa draksha totalo cherindatta.
0: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
1: Aa drakshanu anubhavinchee kosamani enniyo prayatnalu chesindi.
0: Having entered this garden, it made all types of, all that it could do to secure a few grapes.
1: Kani aa nakkaku ee draksha andaledu.
0: But this fox could not reach out to these grapes.
1: Kadapatiki visugu jendi balahinamai tirigi vastundadi.
0: Finally, it was led to a state of despair. It became weak, lost interest, and was
1: returned. Ee nirashato vachutunnatvanti okka nakkanu chusi okka kaaki nakka baava chakkaga tinnaava ani ee drakshanu ani adigindata.
0: Now this fox was returning thus in a dejected mood, and a crow accosted it and said, "O fox friend, have you been able to eat these grapes to your heart's content?"
1: Chi chi chi aa draksha pullaga untundadi dana valla nenu tinaledu annadata.
0: Now then the fox answered, "No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless."
1: Idi endukosam ee vidhanga cheppindi tanaku andaledu ganuka అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
0: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
1: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధి వ్యక్తులు సాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైకెన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ tend to paint a tainted picture of sai.
1: Ante kani sai lo ye kinchittaina kuda nu dosham choopadaniki evariki ni adhikaram ledu.
0: Otherwise it's not possible for anyone to point a finger at sai.
1: Karanam em anaga naadi nirantaram kuda nisvarthamainatundi bhavam.
0: Because every second I have only a selfless
1: paropakara sambandhamaina hrudayam.
0: My heart is full of deeds
1: ఉద్యోగక్షేమాన్ని కోరేటువంటి భావము.
0: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్, విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్.
1: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
0: మై హార్ట్ ఇస్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ ఆస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
1: ఇట్టి నా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
0: దిస్ ప్యూర్ అండ్ నోబుల్ అండ్ సేకెడ్ హార్ట్ ఆఫ్ మైన్ నోబడి కెన్ పాసిబ్లీ గ్రాస్ప్ ఇట్స్ నేచర్.
1: కనుకనే దినదిన ప్రవర్తమానమై ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
0: దట్ ఈస్ వై డే బై డే ఐఎమ్ స్పెండింగ్ మై లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: నా ఎందు ఏ క్షణమైనా కూడా విచారము అనేటువంటిది కనిపించదు.
0: యూ కెనాట్ పాసిబ్లీ సీ ఎనీ ట్రేస్ ఆఫ్ సారో ఇన్ మీ ఈవెన్ ఫర్ అ ఫ్లీటింగ్ సెకండ్.
1: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
0: డు యూ కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ కెన్ లీడ్ అ లైఫ్ లైక్ దిస్?
1: లేదు, లేదు, లేరు.
0: నో, నో అండ్ నెవర్ అండ్ నెవర్.
1: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా ఎందు కొంతవరకు నువ్వు వెతుకుంటూ ప్రయత్నించాలి. కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవత్ తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
0: So you should try to seek what the true nature of Sai is like. You should not be carried away by what the world talks about without any first knowledge. That is the case of ignorance. That's the case of ignorance. Now what are the tasks that Sai performs?
1: Ayaka sevaranu, ayaka panulanu, chakkaga gurtinchukunte, ee vyaktunu ee vidhamaitintiga pravartinchadaniki em maatram kodana avakasam undadu.
0: If only these individuals can understand the type of service that Sai does, the work that he performs, they can never be led astray.
1: కనుకనే సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవాలనంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, if you wish to understand the nature of Sai, experience the love of Sai.
1: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడాను మారిపోగలరు.
0: If you can grasp this fundamental idea of love, you also can verily become
1: బ్రహ్మయో భవతి అని.
0: You can verily become God.
1: బ్రహ్మ తత్వాన్ని గుర్తించుకునేటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతాడు.
0: One who understands the nature of Brahma verily becomes Brahma himself.
1: Kanuka Sai ki kavalsinatundi ee lokamlo ye matram kodanu ledu.
0: There is nothing in the world that Sai seeks for himself.
1: Ee jagattu valla naaku kavalanaitundi aasha Sai hrudayamlo ye kosam endukodanu kanaradu.
0: There is nothing in Sai's heart that longs to ask for anything of this world.
1: Aithe loka sambandhamaitundi yokka baadhyatalanu konni vahinchadam cheta ఈ ఆర్గనైజేషన్స్ అని కూడాను అభివృద్ధి గావించడం చేత పల్లెల యొక్క సేవలు కూడాను చేయటం ఆధారమైనటువంటి యొక్క రీతిగా తీసుకోవటం చేత దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను ప్రజల యొక్క మార్గములను వారి యొక్క నీతి నిజాతులను కొంతవరకు అనుసరించక తప్పదు.
0: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్. లైక్ దేర్ ఇస్ దిస్ ఆర్గనైజేషన్. This organization has undertaken the task of upliftment of villages. It has also taken upon itself various developmental activities by way of serving. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
1: Pavitramaina bhavamuto feeling of desires ani mundu memu prarambhicham.
0: Now, it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
1: Ee prarambhinchatamlo undinatvanti oka antarathanni kodanu mundu meeku telipanu.
0: This program of sealing on desires, I have also ventured to explain to you the basic idea behind this program.
1: కోరికలు గావటం చేతనే ఆర్థికంగా కాని ఆరోగ్యంగా కాని అన్ని విధమైనటువంటి యొక్క జీవితాన్ని కొంతవరకు నువ్వు బలహీనత చేసుకుంటున్నావు.
0: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
1: సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ధనం ఉండినప్పటికీ దానిని దుర్వినియోగం చేసుకోవటానికి అతి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు.
0: Now it's a commonplace thing to see that a person of wealth tends to misuse it.
1: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
0: A few poor families go to such rich families for help and they also get to be bad in the process.
1: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
0: Now, it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of sealing on desires.
1: Oka kooli dinamuniki 10 rupayalu sampadinchukunte 2 rupayalu saarai taagutunnadu 3 rupayalu cinema kharchu pettunnadu inka 2 rupayalu inkinka emomo konni duravasthalaganta kodanu guru chestunnadu.
0: Now what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of crude entertainment and the
1: like.
0: He misuses his what little he earns and the family suffers in the process.
1: కనుకనే సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడాను తీసుకోవటం ఇలాంటివన్నీ కూడాను నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడాను అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనం చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలైనా పోషించవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
0: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హూ ఆర్ మిస్లెడ్ అస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ విల్ ఓన్లీ గో టు ది బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకునలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
0: సమ్ మిస్గైడెడ్ పీపుల్ ఫీలింగ్ దట్ దిస్ స్కీమ్ ఈజ్ సచ్ దట్ ద సాయి ఆర్గనైజేషన్ వాంట్స్ సమ్ మనీ, దే హావ్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్.
1: సాయి ఆర్గనైజేషన్ ఏనాడు కూడాను ఈ ధనం కోసం పాటుపడలేదు.
0: The Sai organization has never aspired for money.
1: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
0: The primary aim and goal of the Sai organization has been that it should guide people to lead a worthy life, to be of service to humanity at large.
1: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు. కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
0: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు డూ? దే కీప్ ఆన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, దే ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, దే గో ఆన్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్, అండ్ జస్ట్ బికాస్ దే థింక్ ఫీలింగ్ ఆన్ డిజైర్ మీన్స్
1: కోరికలను అరిగట్టుకోమని కోరినానే కానీ డబ్బును ఆశించి కోరలేదు.
0: They deposit a few, a part of their wealth against this trust name as if the organization wants the money.
1: Aithe ee jagattu lopara dharamu avasarame.
0: We have only asked them to curb their desires. It is not that we want money.
1: But evariki na kosam kaadu.
0: As far as the world is concerned, no doubt money
1: is yen aadu aashinchanu.
0: But it's not for me. I have never aspired for money.
1: Aithe konni samasthalu sthapinchi దాని బాధ్యతలు వహించేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు.
0: బట్ సిన్స్ ఎ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్, దేర్ ఆర్ పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్.
1: ఇది ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్డ్ టు ద
1: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
1: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: నౌ ఇన్ దీస్ 6,000 విలేజెస్ వి హావ్ నాట్ ఓన్లీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ బట్ ఆల్సో అండర్టేకింగ్ ద టాస్క్ ఆఫ్ రిపేరింగ్ ద రోడ్, ప్రొవైడింగ్ వాటర్
1: అవసరమే,
0: ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్. వి డు నీడ్ మనీ ఫర్ దిస్.
1: మేము అనేక విద్యారంగములను సృష్టించాం.
0: వి హావ్ ఎస్టాబ్లిష్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: ఈ విద్యారంగం ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
0: నౌ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఎ డౌట్ హౌ ఆర్ ది ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: అయితే ఎవరిని కూడా ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
0: బట్ ఇన్ ఆల్ దీస్ 60 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
1: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
0: పీపుల్ హావింగ్ ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ గుడ్ అండ్ నోబుల్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్,
1: త్యాగములో ఇన్ని విధమైనటువంటి బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకునలేరు.
0: దే కమ్ ఫార్వర్డ్ ఆన్ దే ఓన్ అండ్ మేక్ డొనేషన్స్. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కింద నందిస్తుంది.
0: ఇఫ్ యూ ఆర్ టు సో ఎ రైస్ గ్రెయిన్ ఇన్ సాయిల్ ఇట్ విల్ యీల్డ్ థౌసండ్స్ ఆఫ్ మోర్.
1: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి 100 రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ కీలకాన్ని, ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతుంది.
0: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
0: లైక్ వి థాట్
1: ఒక తత్వము సాయి హృదయం.
0: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
1: Maaku teliyakundani dani yokka abhirudhi jarigipothu vachindi.
0: Without our knowledge, things started taking shape.
1: Naalo rahasyam anetundi ye maatram kodanu levu.
0: There is nothing secretive about me.
1: Ee naadu cheppaka tappadu.
0: But today I have to make some of these points known.
1: Tatchalare Naradagar Rajamata vachi college kattinchindi.
0: As soon as it was known that we wanted to establish colleges,
1: ఎవరి దగ్గర బిచ్చమెత్తినటువంటిది కాదు.
0: రాజ్మాత భావనగర్ టీమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. వీ హావ్ నాట్ సాట్ ఫర్ ఆర్మ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనీ పర్సన్.
1: ఒట్టి కళాశాల కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
0: హావింగ్ ఎస్టాబ్లిష్ ఎ కాలేజ్ వీ థాట్ వీ కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్ సో వీ వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
1: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
0: నో సూనర్ వాజ్ దిస్ సంకల్ప మేడ్ దాన్ ద బ్రదర్ ఆఫ్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ క్రాక్సీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ది స్కూల్.
1: హైయర్ సెకండరీ స్కూల్ గా ఉంటుంటే మన కంపెనీలోని ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి రీతి లోపల మరి సరైన క్రమశిక్షణ లోపల పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం.
0: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
1: తక్షణమే అమెరికా నుంచి భుజాన్ అనేటువంటి ఆయన వచ్చి ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
0: అండ్ ఇమీడియట్లీ this gentleman Mr. Bhojani from America came forward and said he will do this task of establishing this college, this school.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకునే తక్షణమే మిసెస్ కోవన్ ఆమె వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత వహించింది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూరు. The moment it was known that it was to be done, Mrs. Cowan of the United States came forward. Now only when it is known that it is going to be accomplished, does Sai...
1: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
0: Does Sai wills that it should happen.
1: దానిని మీరు గుర్తించాల్సింది.
0: You should understand this.
1: ఇంకా మరొక చిన్న విషయం.
0: There is yet another small thing.
1: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాధి మందికి జనాలకు భోజనం వేస్తున్నాం.
0: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days we have been feeding countless numbers daily morning afternoon and evening and night.
1: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంతా అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
0: Now what do you find as a rule in the world? You have fed 10 people, you will give it wide publicity in the newspapers.
1: కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని విధములుగా మేము ఆనందంగా అందిస్తున్నప్పుడు మాకు ఏ విధమైనటువంటి ఒక ఆరాటం కానీ ఒక విధమైనటువంటి ఆడంబరం కానీ మాలో కానరాదు.
0: But over here, we have been feeding lakhs of people thus for so many days. But we have never gone after publicity. We don't want to make a show of things.
1: అయితే ఎవరికి పెడుతున్నాం మేము? మా వారికే మేము పెడుతున్నాం. దీంతో ప్రచారం ఎందుకు?
0: Now the reason is, whom are we feeding thus? We are feeding our own people. When we are feeding your own people, why do you
1: need publicity? ఇప్పుడు కొంతమంది సందేహం కలగవచ్చును. ఇన్ని విధములైనటువంటి యొక్క పదార్థములు ఏ రీతిగా వచ్చింది, డబ్బు పెట్టకపోతే లభిస్తాయా అని కూడా సందేహించవచ్చు.
0: వై గివ్ ఇట్ పబ్లిసిటీ దెన్? నౌ హియర్ అగైన్ పీపుల్ మైట్ గెట్ వితౌట్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హౌ కుడ్ సో మెనీ పీపుల్ బి ఫెడ్ ఇన్ సచ్ ఎ గ్రాండ్ మ్యానర్.
1: సంకల్పం ఇటువరి ఈ 60వ సంవత్సరం యొక్క జన్మదినోత్సవములకు వచ్చిన వారందరికీ ఆనందంగా ఆహారాన్ని అందించాలి. అన్నదానము కన్నా అధిక దానం లేదు.
0: Here again the reason is this sankalpa, this will. Once it was will, it had to be done. What was this sankalpa? It was to feed countless numbers without any limit to their heart's content.
1: Ah, sankalpa manetundi bhaktulu yokka hrudayamlo prakindi.
0: Because there is no greater charity than feeding of the people.
1: Nenu kodaikinallo untunte east godavari west godavari nunchi kudanu Dr. Bhaskar Rao కారుణ్యానంద వారు కొడైకెనాల్కే వచ్చి, స్వామి ఈ 60వ సంవత్సరం లోపల అందరికీ ఈ భోజనాలు సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
0: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప ఆఫ్ మైండ్ థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్. వెన్ ఐ వాస్ అట్ కొడైకెనాల్ టూ పీపుల్ డాక్టర్ భాస్కర్ రావు అండ్ కారుణ్యానంద ఫ్రమ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి
1: ఎంత నొగున్న వారిని వారించాను. ఇది సాధ్యం కాదు, లక్షల వరకు వస్తారు, ఇలాంటి బాధ్యత మీరు వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదన్నాను.
0: కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ స్వామి ఇఫ్ ఓన్లీ యుడ్ గివ్ అస్ ది పర్మిషన్ వీల్ అండర్టేక్ దిస్ టాస్క్ ఆఫ్ ఫీడింగ్ ఆఫ్ దిస్ కౌంట్లెస్ నంబర్.
1: స్వామి అనుగ్రహం ఉంటుంటే ఇది కాదు, ఇంకా ఎన్ని కోట్ల మంది జనవారి వచ్చినప్పటికీ మేము భరించగలమన్నారు.
0: బట్ దెన్ స్వామి కాషన్డ్ దెమ్ సేయింగ్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ టాస్క్ దట్ యు విష్ టు అండర్టేక్. దే ఓన్లీ రిప్లైడ్ ఇఫ్ ఓన్లీ వి హావ్ స్వామి
1: గ్రేస్. చేస్తుంటే ఎవరైనా వద్దంటారా?
0: ఇఫ్ యు హావ్ స్వామి గ్రేస్ వి కెన్ అచీవ్ ఎనీ స్టూపెండస్ టాస్క్ స్వామి. నౌ వెన్ యు అటెంప్టింగ్ సంథింగ్ నోబుల్ కెన్ దే బి ఎన్ ఆబ్స్టికల్?
1: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరి అని ఒప్పుకున్నాను.
0: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go.
1: West Godavari, West Godavari. Anaga Tirupati Godavari, Paschima Godavari, Krishna, Guntooru, Nellore. Ee vaipu nunchi kodanu 5000 mootalu vachesina diyam.
0: So as soon as this consent was given, people from these districts, East Godavari, West Godavari, Krishna, Guntooru and Nellore, they sent 5000 bags of rice.
1: Punjab nunchi గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రవ్వ వందల వందల వచ్చి పడిపోయాయి.
0: అండ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ కేమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ సాక్స్ ఆఫ్ వీట్, వీట్ ఫ్లోర్ అండ్ ద లైక్.
1: బేరాడును షుగర్ ఫ్యాక్టరీ నుంచి కూడాను చక్కెర బెల్లము అంతా కూడాను వందల వంద వచ్చి పడిపోయినాయి.
0: అండ్ ఫ్రమ్ ద షుగర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ దేరాడూన్ కేమ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్ జాగరీ అండ్ సో ఆన్.
1: మెడ్రాస్ సంస్థల వారి నుంచి కూడాను బేడలంతా వచ్చి చేరిపోయినాయి.
0: అండ్ ది ఆర్గనైజేషన్ ఇన్ మెడ్రాస్ డిస్పాచ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్.
1: ఈ విధంగా కూడాను వలదన్నా కూడాను వచ్చి కల్పవృక్షం వలె ఖర్చిపోతున్నాయి.
0: హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ పల్పెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ వాస్ ఫోర్త్ కమింగ్ ఇన్ స్పాంటేనియస్లీ.
1: ఎవరైనా అడిగారా?
0: హాస్ ఎనీబడీ ఆస్క్ ఫర్ దీస్?
1: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
0: నో. ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఆస్క్ కెన్ యూ రియలీ అచీవ్?
1: మీరు అడిగి చూడండి, ఈ విధంగా లభిస్తాయేమో.
0: నో, లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ ఆఫ్ పీపుల్.
1: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వం.
0: Let us see, you go and ask people to give you a few, whether you can really achieve in your task.
1: Enta mandi dhanavantulu ee lokamlo leru.
0: I have not asked, but everything has come.
1: Andariki tyaga buddhi puttutunda.
0: This is because of Sai's love. There are so many wealthy people.
1: Andariki prema bhavam kalugutunda.
0: So many wealthy people in the world. Do they have this sense of sacrifice? Do they have this spirit of love?
1: Dhanam undinappudiki danini sadvinayogapachukuneetundi vidhanani gurtinchali.
0: You may have wealth no doubt, but you should know how to use it.
1: Ee dhanamu elantidante kaaliki todukkuneetundi boorsu vanti.
0: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
1: ee boots mana kaaliki sariga undinappude manu chakkaga nadachadaniki veel avutundi.
0: This footwear in the form of boots or shoes, if only it's a proper size, will you be able to walk comfortably.
1: Tightga undinappude manu nadachadaniki sadhyam kaadu.
0: If these shoes are a little tight, you cannot walk comfortably.
1: ఇది చాలా లూజ్ గా ఉండినప్పుడు మనం నడవడానికి సాధ్యం కాదు.
0: If the shoes are loose on the other hand, also you cannot be comfortable.
1: అదే విధంగానే ధనం అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
0: In the same manner, if you have excessive wealth, you cannot be comfortable in life.
1: ఇది ధనవంతులకే సరిగా అర్థమవుతుంది.
0: Now the really wealthy ones can understand this principle.
1: ధనం లేకపోతే కూడా నువ్వు జీవితం జరగదు.
0: But again, without money, you cannot lead your life.
1: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంది.
0: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
1: అయితే కొంతమంది నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కలగబోదు పిసిని గొట్టు అన్నారట. నీరు గతుకేటువంటి కుక్కకు పెద్ద నదిలో పోయి చేరినప్పటికీ జుర్రుకోటి కానీ గతుకుతూనే ఉంటుంటారు.
0: Now there is a saying which says, a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
1: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగం అనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
0: Same manner, people may have untold wealth, some of them, but they want to accumulate, they just heap it up and they don't want to partake
1: of it. ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
0: They try to accumulate it like you would accumulate a heap of garbage. What happens to this? It will become manure.
1: అదే చెత్తను పంటను చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
0: Now if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
1: ఆ ఉద్దేశము చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సంస్థని అందు ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
0: ఇన్ ది సేమ్ మేనర్, సో టు గివ్ అన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హావ్ దిస్ వెల్త్ స్టూపెండస్, దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్.
1: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
0: యు మే హావ్ మనీ బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ఎ సేక్రెడ్ అండ్ నోబుల్ కాజ్. ఇట్స్ యూస్లెస్.
1: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుంటే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుక్షేమాన్ని అందుకుంటుంది దేశం.
0: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్. ఇట్ నాట్ స్టాగ్నేట్ ఇన్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బి ఇన్ సర్క్యులేషన్. ఇట్ కెనాట్ అక్యూములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
1: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
0: దట్స్ వై దే హావ్ టు బి ఏ కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్ దుడ్డు ఫర్ మనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాను కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
0: దిస్ హాస్ బీన్ దిస్ నోబుల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ that to have this money in circulation so that something good can be attempted, something good can be achieved. This has been the noble ideal behind it.
1: Kanuka samastha yokka abhivruddhiki dhanam avasarame.
0: Therefore, for the growth of the organization, we do need money.
1: అయితే ఎవరిని అడగటం లేదు, ఎవరిని పీడించటం లేదు.
0: But we don't ask of anyone, we don't pester anybody for this money.
1: ఎవరు చేయాలని సంతోషంగా ఉత్సాహంతో ప్రవేశిస్తారో వారికి మాత్రమే ఆ బాధ్యతలు అందిస్తున్నాము.
0: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
1: కనుక సత్యసాయి సంస్థల యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: That's why I wish it today that all should understand the true significance of these ideals. Of these ideals of Satya organization.
1: కానీ సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క తత్వము ఏ సంస్థ ఎందుకు కానరాదు. ఇది గట్టిగా చెప్పవచ్చు.
0: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
1: Yedo konni porataku jaragavachunu, kotta mandi konni rakamainatuvanti margamunu avalambinche varu undavachunu.
0: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done.
1: Satya Sai samasthalo undinatuvanti yokka vyaktulu karyakartalu kodanu ఎన్నో విధమైనటువంటి శ్రమించి పనిచేస్తున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హావ్ కమిటెడ్ దీస్ స్మాల్ మిస్టేక్స్ హావ్ ఎవర్ గాన్ ఫ్రమ్ దిస్.
1: ఏ పని చేసినా కానీ హృదయపూర్వకమైనటువంటి రీతితో మనం చేస్తున్నారు.
0: హావ్ స్ట్రేట్ ఫ్రమ్ ది కరెక్ట్ పాత్. వాట్ ఎవర్ దే హావ్ డన్, దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
1: మీరు కళ్ళు తెరిచి చూస్తే సత్యసాయి ప్రశాంత నిలయం నందు ఏ విధమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలని మీరు యోచించవచ్చు.
0: Without any blemish in their hearts. You only have to open your eyes and look around you and see.
1: ఎన్నో కన్నెరుగునటువంటి స్త్రీలందరూ కూడాను ఏనాడు కూడా బయటపడనటువంటి స్త్రీలందరూ కూడాను చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రింపగను కూడాను ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దక్కుతున్నారు.
0: యూ ఓన్లీ హావ్ టు ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అరౌండ్ యూ ఇన్ ప్రశాంత నిలయం. వాట్ ఆర్ ద సైట్స్ దట్ గ్రీట్ యువర్ ఐస్? యూ వుడ్ సీ పీపుల్ హూ హావ్ నెవర్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ద హార్ష్ రేస్ ఆఫ్ ద సన్. విమెన్ ఫోక్, యంగ్స్టర్స్, ద లేడీస్.
1: లోపల ఎన్ని అనుకూలములు ఉండినప్పటికీ అనానుకూలంగానే ఉండినట్టుగా నిరాశపడుతుంటారు. ఇక్కడ ఎట్టి అనుకూలములు లేనప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టే ఆనందిస్తున్నారు.
0: హూ హావ్ నెవర్ థర్డ్ అవుట్ ఆఫ్ దే హోమ్స్ బట్ దే ఆర్ లివింగ్ అండర్ ద ట్రీస్ హియర్. దే మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఎనీ సోర్స్ ఆఫ్ డిస్కంఫర్ట్.
1: భావములు ప్రజల్లో కలగాలంటుంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి.
0: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason for this?
1: Rathrimpagalu, one day 20 varu, wedding day 20 varu, sramane 20 lekunda, volunteers kudanu, sevagalu varu kudanu, enni vidhamaina 20 karmalu acharistunnaru, pavitramaina 20 jeevitanni gaduputhunnaru.
0: Then there are these volunteers and the sevagalu who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various chores and duties. But they never have this feeling of being tired or fatigued. They are cheerfully, manfully carrying on.
1: Inni lakshala vandu praveshinchinappudiki okkarikaina oka telo oka cheemaina kuttinda ledu.
0: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
1: No. దీనికి కారణం ఏంటి? వారి భక్తి ప్రపత్తులు.
0: వాట్స్ ద రీజన్? ఇట్ ఈస్ దేర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
1: నిజముగా ఈ వచ్చినటువంటి భక్తులు కూడా ఎన్ని విధమైన సహనాన్ని పెంచుకున్నారు.
0: సో హియర్ ఇన్ దిస్ మ్యానర్ యూ ఫైండ్ ఆల్ దోస్ హూ ఆర్ గ్యాదర్డ్ హియర్ ఆర్ ప్రొక్లైమింగ్ టువర్డ్స్ ది క్వాలిటీ ఆఫ్ ఫోర్బేరెన్స్, టాలరెన్స్.
1: మొన్నటి దినము కస్తూరి నా దగ్గరకు వచ్చి, స్వామి రేడియోలో అనౌన్స్ చేశారు
0: డ్యూటీస్, బట్ దే నెవర్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టైర్డ్ ఆర్ ఫటీగ్. They are cheerfully, manfully carrying on.
1: Inni lakshala mandi praveshinchinappudiki okkarikaina oka telo oka cheemaina kuttinda

0: are proclaiming towards the quality of forbearance, tolerance.
1: మొన్నటి దినము కస్తూరి నా దగ్గరికి వచ్చి స్వామి రేడియోలో అనౌన్స్ చేశారు నెల్లూరు ఒంగోలు ఈ వైపు నుంచి కూడాను తుఫాను వస్తుంటుండాలి రాయలసీమలో పెద్ద తుఫానుగా ఉంటుండదట రేడియోలో చెప్పారు అన్నాడు.
0: దాదా రే కస్తూరి కేమిలా అండ్ వాస్ టెలింగ్ మీ స్వామి ఇట్ హాస్ బీన్ అనౌన్స్ ఆన్ ద రేడియో దట్ దేర్ ఇస్ అ సైక్లోన్ విచ్ ఇస్ టేకింగ్ షేప్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ నెల్లూరు ఒంగోలు అండ్ రాయలసీమ అండ్ దట్ ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ హెవీలీ బై రెయిన్ఫాల్.
1: భయపడవద్దు కస్తూరి, మన భక్తులకు ఏ విధమైనటువంటి అనానుకూలంలో జరగదు, వారి భక్తి వారి చిత్రం వలె ఆధారమైపోతుంది అన్నాను.
0: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, Kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
1: Lord. If you have a rain,
0: our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come,
1: Kaadu. మీ ప్రేమతత్వమే స్వామి యొక్క హృదయాన్ని అక్కడ మార్చగలిగింది.
0: వాట్ ఇన్కనీన్స్ వుడ్ హావ్ బీన్ యువర్ వే? హాస్ స్వామి డన్ ఇట్? నో. యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి
1: కేవలం చేతిలో పెట్టుకున్నంత మాత్రమే కరుగుతుందా?
0: యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి హెస్ అచీవ్ దిస్. యూ హ్యావ్ దిస్ బటర్ పీస్ ఇన్ యువర్ హ్యాండ్, డస్ ఇట్?
1: ఎల్లప్పుడు నువ్వు వేడి చూపాలి కదా.
0: ఈవెన్ దిస్ బటర్ హ్యాస్ బి ఎక్స్పోజ్.
1: అదేవిధంగా నా స్వామి హృదయం వెన్నవంతులైనప్పటికీ నీ భక్తి ప్రపత్తులు అనేటువంటి వేడి చూసినప్పుడే అది కూడా నువ్వు కరుగుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ స్వామి హార్ట్ ఇస్ నో డౌట్ లైక్ బటర్. But your devotion and your conviction in the form of heat should melt this heart of
1: Kani. Rendo janam chuste ee tufan ekkada poyindo evai poyindo emi evariki teliyadu.
0: So the next day when you looked around, nobody could see where this cyclone, where this storm, where this rain had gone.
1: Janamulaku enta pavitramainatunte vatavaranamto enta divyamainatunte yokka bhavamato ee karyamlo meeru palgonnaro mee bhavamulaku swami yokka premake telusunu kani anyulaku idi artham kaadu.
0: What has transpired the last 10 days in the form of all that's been going on around you? Your toil, your hardships, your work and all the difficulties that you've undergone is known only to you and to Swami. It's a matter between you and Swami alone.
1: Prema Swarupulara, mee bhakti prapattulu chaala uttamainatundi.
0: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
1: Mee sahanamu,
0: your sense of tolerance and
1: faith. Mee shantamu,
0: your sense of patience.
1: Mee yokka bhakti,
0: your devotion.
1: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
0: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
1: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సాధ్యం కాదు.
0: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
1: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
0: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
1: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
0: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
1: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
0: బట్ ఇన్ ప్రశాంతి నిలయం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
1: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇదే నిజమైనటువంటి తపస్సు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
1: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
0: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఎనాన్స్.
1: ఈ తపస్సుని దినదినాభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
0: ఇట్ ఈస్ దిస్ టెనన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్ యు మస్ట్ నరిష్ అండ్ సస్టైన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ టెనన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో. So that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited by your
1: speech.
0: And the country and the world at large can benefit and progress.
1: అయితే విరుద్ధమైన మార్గంలో మీరు ప్రవేశించక దుర్వినియోగం అనేటువంటిది చేయక తత్కార్యము యందు మీ జీవితమును మీ ధనమును మీ కాలమును మీ కర్మను కూడాను ఆచరింపజేసి మీరు కర్మధీరుల వలె కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
1: Thai koru the vokkate.
0: Thai seeks only
1: one. Kodara manavulu preminchi.
0: That you should love your fellow beings.
1: Samaja sevalu chesi.
0: And serve society.
1: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
0: ద ట్రూ మీనింగ్ దట్ యూ కెన్ అసోసియేట్ విత్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: sacrifice.

0: selfishness.
1: పరాత్మలో ప్రవేశించండి.
0: Enter into the world beyond.
1: పవిత్రతను పెంచుకోండి.
0: Further your own sacredness.
1: పావరులను ఆదుకోండి. పావరులను ఆదుకోండి.
0: Try to go to the rescue of those who are in need.
1: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణాన్ని పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందము.
0: So today I am hoping that all our people should go and embark on this task of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And
1: this is 60th samvatsaram yokka janmadinottu utsavamlo oka pratyekamainatundi pariksha kuda untundadi, adi gurtinchukovali.
0: This is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 60th birthday occasion, everybody will have to undergo a test of sorts.
1: Indulo meeru jeevinchinatundi vare, దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
0: అండ్ దోస్ హూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్ కుడ్ అలోన్ బి కాల్డ్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: ఎన్ని కష్టములకైనా, ఎన్ని నష్టములకైనా, ఎన్ని దుఃఖములకైనా, ఎన్ని నిందల నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరగకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
0: దే మైట్ బి ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్, ప్రైజ్, కాలమ్నీ, క్రిటిసిజం, రిడిక్యూల్, బట్ యూ షుడ్ నాట్ బి వెయిట్ డౌన్. యూ మస్ట్ మూవ్ ఆన్.
1: పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
0: నా ద ఫార్మర్ ఆఫ్టర్ హియర్ హార్వెస్టెడ్ ది క్రాప్ బిఫోర్ హీ బ్రింగ్స్ హోమ్ ద రిజల్ట్ అండర్టేక్స్ ద టాస్క్ ఆఫ్ విన్నోయింగ్.
1: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
0: దిస్ విన్నోయింగ్ ప్రాసెస్ ఇస్ అండర్టేకెన్ సో దట్ దేర్ ఇస్ అ షిఫ్టింగ్ టేకింగ్ ప్లేస్. ద వన్స్ సాలిడ్ అండ్ సెక్యూర్ వన్స్ విల్ రిమైన్. ద లైట్ అండ్ ద ఫెదర్వెయిట్ కేటగిరీ ఇస్
1: ఈ జన్మదినోత్సవం నుంచి మేము తూర్పు పోసినట్టుగా ఒక కార్యాన్ని ప్రారంభిస్తాం.
0: నా దిస్ 60th బర్త్డే ఒకేషన్ మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ దిస్ విన్నోయింగ్ ప్రాసెస్.
1: ఇందులో నిలిచేటువంటి గట్టి గింజలు ఎన్నో, పొట్టి గింజలు ఎన్నో తెలియపోతుంది.
0: అండ్ దిస్ ప్రాసెస్ విల్ డిటర్మిన్ హూ ఆర్ దోస్ హూ రిమైన్ స్టడీ అండ్ స్టెప్ ఫార్వర్డ్, హూ ఆర్ దోస్ హూ వుడ్ గో అండ్ హూ ఆర్ దిస్ లైట్ విల్.
1: కనుక నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు సేవలో ప్రవేశించాల్సింది.
0: So if you really want to understand and proclaim your own true human nature,
1: swarthani tyagam cheyavalsinde,
0: plunge into service activities, sacrifice selfishness.
1: Desa sevane pradhanamaitundi reetiga lakshyanni unchukovalsinde.
0: Service to the country should be uppermost in our mind.
1: Ee lakshyamato gamyam cheyenta varaku mana prayanam jaragavalsinde.
0: With this aim in goal before us, we must move forward in our journey.
1: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ ఒక ఏజ్ అని కానీ ఏమాత్రమూ లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ రిటైర్మెంట్ ఫర్ రిటైర్మెంట్ ఏజ్ ఫర్ దిస్ సర్వీస్ యాక్టివిటీ.
1: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
0: టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ పర్ఫార్మ్ దిస్ సేవ, ఇండల్జ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
1: ఈ సేవ సేవ సేవ ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
0: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ఆర్ లైఫ్.
1: ఇట్టి ప్రభువు ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
0: The Lord here, the Master here, and the Sevak there. Between these two, any amount of
1: service. Lekapothe Prabhuku ye matram kodnu viluva ledu.
0: Anything could be achieved. Without the Sevaks or servants, the
1: Prabhuve lekapothe Sevaku sakramainatundi margaanni anusarinchadu.
0: What can the Master or the Lord do? Without the Lord, what can the Sevaks do?
1: Kanuka, ahalya vanti rayi, ప్రాణపాదం వంటి పాదము రెండూ చేరినప్పుడు, శాప విముక్తి అయినప్పుడు, సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తులు వంటి భక్తులు, సా దాసులు సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదలి మీరు కాని, నిన్ను వదలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
0: There have got to be these two things, the stone, Ahalya in the form of the stone, and the Rama. It is only when Rama's foot touches the stone, would the stone take the form of Ahalya. The Sevas here are like Ahalya, and Sai here is verily Lord Rama. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The Sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction, plunge into these service activities and you shall succeed in your endeavor.
1: There is 60 samvatsaramulu tarvata swami andariki chikkadu ani swami nu emo marpu vastundani aneka vidhamuluga aapohalu padutunnaru.
0: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach, we cannot possibly go near Swami, and whatever is happening now will undergo a change.
1: Nadi mare swabhavam kadu.
0: Let me assure you,
1: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం నాది.
0: Let me assure you that my nature is one which shall never change.
1: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏనాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
0: I am always happy, I am always joyful, and I am always enthusiastic. Day by day, in fact, I will be going nearer and nearer to my devotion.
1: మారేటువంటిది దైవత్వం కాదు.
0: That which changes can never be godliness, can never be divinity.
1: కనుక సత్యమైనటువంటి యొక్క సత్యసాయి కనుక ఏనాటికి మార్పు నాలో రాదు.
0: So this satya, that which never changes, is satyasai. So how can there be a change now?
1: కనుక మీరు ఈ ఆపోహను దూరం చేసుకుని ఆనందంగా సేవల్లో పాల్గొనండి.
0: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: से बिना दुख शांत नहीं, जन से बिना दुख शांत नहीं, जन से बिना दुख शांत नहीं, जन से बिना दुख शांत नहीं, जन से बिना दुख शांत नहीं, जन से बिना। ప్రేమ స్వరూపులారా, అందరూ ఆయురారోగ్య ఆనందములతో, సద్గుణములతో, పవిత్రమైన భావములతో, నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయకీర్తిని, మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని, పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా.
1: Embodiments of love, it is my hope and blessing that now onwards you shall experience untold joy and happiness. You will experience health and live a perfect life. And that in the process, you can bring happiness to those around you. And in this way, you will be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

0: పదవుల నేలిన ఫలము సున్న ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోణలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప
1: Without truth, righteousness, love and peace, all the knowledge and education is useless. Without truth, righteousness, peace and love, acts of charity, compassion, they are useless. All the exalted positions that we occupy are meaningless. In fact, the truth, righteousness, peace and love are the very pillars and the foundation for this mansion of human life.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Meerandaru ikkadiki deni kosam vacharo danni marchipothunnaru.
1: You are forgetting the very reason that brought you all here to this place.
0: Ekkadiki vellinappudiki ni manam దేనికోసం వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మరవకూడదు.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ టు నో ద రీజన్ దట్ బ్రాట్ యు హియర్, వై యు ఆర్ హియర్, వేర్ ఫ్రమ్ యు ఆర్ హియర్. యు షుడ్ బేర్ ఇన్ మైండ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఒక పోస్ట్ లో ఒక కవర్ వేసినామంటే దీనిలో ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్, రెండు అడ్రస్లు లేకుండినా ఆ కవర్ ఏమైపోతుంది?
1: An envelope to be posted must have these two, the two address and the from address, failing which, where does it go?
0: ఇప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్, టూ అడ్రస్ రెండు కూడా తెలియకుండా మీరు ఈ ప్రపంచంలో వచ్చి పడిపోతారు.
1: You are in this world without knowing your from address and to address too.
0: Kanaka mee gati em avutundi?
1: What will happen to your life?
0: Rendu address lu lenetuvanti cover dead office potundi.
1: A letter without these two addresses, from and to, will go to the dead letter box.
0: Kanaka meeru edo oka address meeru gurtinchali.
1: So it is necessary to know one address.
0: Memu ekkadi nunchi vacham?
1: Where from you have come?
0: Ekkadiki pothunnamu?
1: Where do you reach?
0: Ekkada unnamu?
1: Where are you now?
0: Ee mooditti endukodanu edo oka dani gurtinchali.
1: Of the three, you should recognize at least one.
0: Kaani indulo e okati gurtinchakapoyinappudikini jeevitame oka vyartham aipothundi.
1: If you do not know at least one of these three, the whole life would be in vain.
0: Oka chinna katha,
1: a small story.
0: East Godavari, West Godavari ilanti pradeshallo pada padavallo bayalderi pothuntaru chaala mandi vyaparasthulu.
1: In places like East Godavari and West Godavari, people travel in boats, reach other shore for business transactions.
0: ఒక బోట్ లోపల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.
1: A person was traveling in a boat.
0: ఇతను వ్యాపారస్తుడు.
1: He is a businessman.
0: కానీ ఎవరు కూడా ఆ బోట్ లో ఎక్కలేదు.
1: There were nobody else there other than him.
0: ఆ బోట్ పర్సన్ ఏమి చెప్పాడు? సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు.
1: The boatman asked him, sir, where do you come from?
0: ఫలాని చోట నుంచి వచ్చానని చెప్పాడు.
1: He said, I'm coming from such and such a place.
0: కానీ అంతటితో వీరు మానలేదు.
1: And the conversation didn't stop there.
0: ఎక్కడైనా ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు ఏదో ఒకటి ఎవరితోనో మాట్లాడుతూ పోతుంటేనే ఆ ప్రయాణంలో కొంచెం వరకు భారం లేకుండా ఉంటుంది.
1: In fact, during our onward journey, we converse with our people to pass time.
0: ఈ పడవ నడిపే వాటు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి.
1: The boatman was engaged in conversation.
0: Aya, watch chetro kattukunnavu kani gai time ento teliyadu.
1: You have wrist watch, but you have no knowledge of time.
0: Wrist watch undinappudiki neeku time teliyakapotamu ee jeevithamlo oka bhagam gangapareyanu annadu.
1: Since you have no knowledge of time, you have wasted part of your life.
0: Newspaper chetro pattukunnavu.
1: You hold this newspaper on hand.
0: Aa paper lo em untundado anetundi neeku teliyakapothe aa yokka paper pattukoni prayojanam ledu idi rendavu gangapaaru annadu.
1: You do not know the contents of the newspaper. You have wasted other part of life.
0: Sarikka kontha dooram poyinappudu taan nilipovalsinatundi pradesham inka raledu.
1: And they are yet to reach their destination.
0: Kani padava valiki prathipoledu.
1: And they had to kill time anyway during the process.
0: Naina, William padavalo ekkaru. Time cheptite teliyadu antunnavu. Newspaper lo vishayam adite naakemi teliyadu antunnavu. Pote poni. Meeru ekkadiki poyi digali annadu.
1: You are not giving replies to these questions regarding the time and the contents of the newspaper. And at least you do not know where you are supposed to go.
0: Kani ee padava ekkadiki pothundo naaku teliyadu annadu.
1: And he said, I do not know where this boat will take us.
0: Mari teliyakokunda boat ekkatamu ganga paleenu annadu.
1: Not knowing where to reach, you just got into the boat, you are wasting the remaining part of life.
0: Mari kontha sepaidappatiki gaali veechindi.
1: And then after some time the wind started blowing severely.
0: Padava atu itu konchu tirugutu undali.
1: And the boat started tossing this way and that way.
0: Ee gaali ottiki padava chaala varaku kodanu control lekunda pothundali.
1: Because of the whirlwind the boat is out of control.
0: Appudu aa boatman adigadu.
1: Then boatman asked the traveler.
0: Sir, meeku eeta vachuna annadu.
1: And the boatman asked the traveler, sir, do you know swimming?
0: అయ్యో నాకేమి తెలియదు నాయన అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో.
0: అయితే జీవితం అంతా కూడా గంగపాలేను అన్నాడు.
1: నౌ యు ఆర్ వేస్టింగ్ హోల్ ద లాట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఈ విధంగా మనము ఈ ప్రపంచం అనేటువంటి ఒక నదిలో పరిచి జీవితంలో పడ్డాము.
1: సిమిలర్ ఇస్ అవర్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్ దిస్ లైఫ్.
0: ఇందులో ఎందుకు వచ్చి పడ్డాము, ఏమి మనం తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఏం తెలుసుకుంటే ఎక్కడికి చేస్తాము అనేటువంటి విషయం మీకు తెలియకుండా పోతుంది. అది
1: వి డు నాట్ నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వీ డు నాట్ నో వై వీఆర్ హియర్, వీ డు నాట్ నో వేర్ వీ అల్టిమేట్లీ రీచ్.
0: కనుక ఈ విధంగా ఏమీ తెలియకుండా పోతే మన జీవితం అంతా కూడా గంగపాలైపోతుంది.
1: ద హోల్ లైఫ్ అమౌంట్స్ టు వాయిడ్ ఎంప్టీనెస్ ఇఫ్ వీ డు నాట్ నో ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక మనము మొట్టమొదట ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంట్లో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every attempt to know where we come from, where we are, where we ultimately return.
0: ఈ మూడు ఏ ఒకటి కూడా తెలియకుండా పోతే మనం ప్రయాణం చేసి ప్రయోజనం ఉండదు.
1: Without knowing at least one of the three, the life sojourn is a waste.
0: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అని ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, స్టేయింగ్ అడ్రస్ మూడింటిని తెలుసుకుంటేనే మన జీవితం ఒక సార్థకమవుతుంది.
1: Therefore, our life is really fulfilled if we know answers to these three questions: where we come from, where we are, where we will reach ultimately.
0: ఈ మూడింటిని ఏ ఒకటి తెలియకుండా పోయినప్పటికీ మనము జీవితంలో వ్యర్థమైపోతుంది.
1: The life is a sheer waste if we do not know answers to these questions.
0: Goldstein wife aneka paryayamulu puttabattiki vacharu.
1: Goldstein and his wife visited this place repeatedly.
0: Kani oka naadu nenu college ki pothunnanu.
1: One day Bhagavan was proceeding to the college.
0: Swami maa plane 3 gantalaku untundadi nenu vastanu college ki annadu Goldstein.
1: Goldstein said, Bhagavan, I will follow you because I should be leaving at 3 o'clock because of the flight. And Bhagavan said yes and wanted him to follow.
0: Appudu car lo kucchunnappudu nenu Goldstein adiganu.
1: While Goldstein was seated in the car by the side of Bhagavan, Bhagavan has put a question.
0: What is your program annanu.
1: Bhagavan asked him, what's your program?
0: Swami నేను ఇంకా ఏమి నిర్ణయించుకోలేదు అన్నాడు.
1: అండ్ హి సెడ్ ఐ హావ్ నాట్ యెట్ డిసైడెడ్ మై ప్రోగ్రామ్.
0: నేను పోతే 2 గంటలకు బయలుదేరాలి అన్నాడు.
1: హవెవర్ ఐ షుడ్ స్టార్ట్ ఎట్ 2 o'clock.
0: నేను చెప్పాను ఈనాడు ప్రోగ్రామ్ మానుకోమని చెప్పాను.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ట్రావెలింగ్.
0: అయ్యో టికెట్ తీసుకున్నానే వేస్ట్ అయిపోతుంది, ఏం చేసేది అన్నాడు.
1: అండ్ హి సెడ్ భగవాన్ ఐ పర్చేస్ ద టికెట్, ఐ షుడ్ గో ఆర్ ఎల్స్ ద హోల్ టికెట్ ఈస్
0: టికెట్ వేస్ట్ అయినా పర్వాలేదు నీ ఈనాడు పోవద్దు అన్నాను.
1: భగవాన్ సెడ్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ది మనీ ఇస్ వేస్టెడ్ ఇట్స్ గాన్ బట్ యెట్ డోంట్ అండర్టేక్ ద ట్రిప్.
0: కానీ అతని మనసు చాలా కన్ఫ్యూజన్ లో పోయింది.
1: దెన్ హీ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్.
0: సరే తిరిగి అదే వస్తూ మేము వచ్చే సమయం లోపల తిరిగి ప్రశ్నించాడు స్వామి నేను ఎప్పుడు వెళ్ళాలి అని.
1: ఫైనలీ ఆఫ్టర్ ద రిటర్న్ హీ ఆస్క్డ్ స్వామి వెన్ షుడ్ ఐ గో.
0: సరే నీ ఇష్టం అన్నాను.
1: భగవాన్ సెడ్ యాజ్ యూ విష్.
0: అయితే నేను ఇప్పుడు వెళుతాను, ముంబైలో కావాల్సింటే ప్లేన్ లేకపోతే ఒక దినం అక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు.
1: దెన్ హీ సెడ్ స్వామి ఐ విల్ లీవ్ నౌ. If I don't catch flight, I don't mind waiting there in Bombay.
0: Sir, ivanni kuda niku anavasaram entvanti povaddu ante povaddu.
1: These are not necessary. I say that don't go, just stop your trip.
0: Kaani itaniki ticket anta waste aipothundi ani thanu poye thirali annadu.
1: He doesn't want to waste the ticket. He decided to go.
0: Kaani ticket waste avutundani cheppi telisukunnadu kaani తన లైఫ్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటిది గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: హీ థాట్ ఆఫ్ వేస్టింగ్ ది టికెట్ బట్ హీ హాస్ నాట్ థాట్ ఆఫ్ దిస్ దట్ హిస్ హోల్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వేస్టెడ్.
0: సరే పోమని చెప్పాను.
1: భగవాన్ ఓకే హిస్ ట్రిప్.
0: ఇంటికి వచ్చాడు, ఏదో ప్యాకులు చేసేసాడు, కార్లో ఎక్కాడు.
1: హీ ప్యాక్ ఆల్ హిస్ లగేజ్ గాట్ ఇన్ టు ద కార్.
0: వెళ్ళాడు బెంగళూరు.
1: అండ్ హీ వెంట్ టు బెంగళూరు.
0: బెంగళూరులో నుంచి ప్లేన్ ఎక్కాడు, బొంబాయిలో దిగాడు.
1: హీ కాట్ ద ఫ్లైట్ అండ్ రీచ్డ్ బాంబే.
0: ఈ బొంబాయి లోపల టికెట్ తీసుకున్నాడు, ప్లేన్ లో ఎక్కుతూ ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ బోర్డింగ్ ద ఫ్లైట్ దేర్ ఇన్ బాంబే.
0: ప్లేన్ లో ఎక్కిన తర్వాత అందులో కొంచెం దొంగలంతా ఉన్నారని తెలిసింది.
1: ఆఫ్టర్ బోర్డింగ్ ద ఫ్లైట్ హీ కుడ్ నో దట్ దేర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. హైజాకర్స్ వర్ దేర్.
0: ఆ ప్లేన్ లో హైజాకర్స్ ఉన్నారని తెలిసింది.
1: ఇన్ ద సేమ్ ఫ్లైట్ మెనీ హైజాకర్స్ హ్యాపెన్ టు ట్రావెల్.
0: స్త్రీలకు భక్తి అధికము, మగవారికి ఉంది భక్తి.
1: మెన్ ఆల్సో ఆర్ డివోటెడ్.
0: కానీ వీరు చూపలేరు, ఆమె చూపుతుంది.
1: బట్ ద డివోషన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ గోల్డ్ స్టీన్ ఇస్ విజిబుల్.
0: ఆమె వచ్చి మీరు ఏమీ తలచకండి, స్వామిని చింత చేసుకోండి.
1: She said, don't worry, think of Swami, pray to Bhagavan. That's what she said.
0: Hijacker vachesi iddanni kurchondi ani cheppadu.
1: Hijacker instructed both of them to be comfortably seated.
0: Vidu seat lo kurchina tarvata second seat ki vadanu vellaadu.
1: And then the hijacker has got proceeded further to the next seat.
0: Akkada chinna chinna pillalu streelu anta untunnaru, vaadu chaala baadha padutunnaru.
1: And he noticed children and women who were feeling very sad.
0: Kaani variki aa baadha em lekka.
1: But they are not afraid of the situation.
0: ఏమి లెక్క చేయకుండా వాళ్ళందరినీ కాల్ చేశాడు.
1: And the hijacker, without any kindness, he went on shooting all the rest of the people.
0: వీళ్ళిద్దరిని వదిలిపెట్టారు, మిగతా వాళ్ళని కాల్ చేశారు.
1: These two only were spared. All the others were shot.
0: అప్పుడు తాను స్వామి ఎందుకోసమే నన్ను పోవద్దని చెప్పాడు.
1: Then they could understand why Swami didn't want them to proceed with their trip.
0: తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత తిరిగి పుట్టపర్తికి వచ్చాడు గోల్డ్ స్టీన్.
1: ఆఫ్టర్ 2 or 3 months హీ అగైన్ కేమ్ బ్యాక్ టు పుట్టపర్తి.
0: ఎక్కడైనా రాని ఎక్కడైనా పోని నామస్మరణ చేస్తుంటుంటే భయం ఉండదు అనేటువంటి ధైర్యం తెచ్చుకున్నాడు.
1: హెస్ గాట్ ఫుల్ కరేజ్ దట్ వేర్ ఎవర్ హీ ఈస్ వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ వెన్ హీ రిపీట్స్ భగవాన్స్ నేమ్ హీ నీడ్స్ నో ఫియర్.
0: వచ్చిన తర్వాత తను నన్ను చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది.
1: ఆఫ్టర్ Seeing Bhagavan, he could have courage.
0: Then Mari prasthinchanu, Goldstein, when are you going back?
1: Then Swami again asked him, Goldstein, when are you going back?
0: No, my plan.
1: Swami says, Swami, I have no plans now.
0: Meer eppudu chepte appudu potanu.
1: I'll go as and when you decide.
0: Sare inta matram nenu telusukunnavu kada ani.
1: Bhagavan was happy that he could experience that.
0: Nenu sare ada oorukunnanu.
1: And Bhagavan kept quiet.
0: కొన్ని దినములు అయిన తర్వాత నేనే టైం చెప్పి డేట్ చెప్పి ప్రయాణం అయిపోండి అన్నాను.
1: On a specific day, as said by Bhagavan, he could leave this place.
0: సరే అక్కడ ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉండినాడు.
1: And he was very happy.
0: కానీ మరి ప్లేన్ ఎక్కాడు.
1: And again, he had to travel.
0: ఇదంతా అయిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత తన ఇంటికి ఆ ప్లేన్ యొక్క నష్టమంతా కూడాను పంపించారు గోల్డ్స్టీన్.
1: After some time, he could get all the compensation amount.
0: ఈ విధంగా మానవులు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని పూర్తి గుర్తించుకోలేకుండా పోతున్నారు.
1: The humanity today is not aware of the fact where they come from, where they are, where they go.
0: ఈ విధమైనటువంటి కొన్ని అనుభవాలు అయిన తర్వాతనే అప్పుడు వాడు గుర్తిస్తారు.
1: People will recognize the need for it after passing through the crucible of such experiences.
0: అప్పటి నుంచి కూడాను మా గోల్డ్స్టీన్ పూర్తి గుండు వలె నిలిచాడు.
1: And Goldstein would grow stronger and stronger day by day.
0: నేను చెప్పాను, గోల్డ్స్టీన్ నీవు కేవలం ఒక శారీరక బలాన్ని పెంచి చూస్తున్నావు కానీ నీ మనోబలాన్ని నేను పెంచుకోమని చెప్పాను.
1: Bhagavan wanted him to grow mentally, not simply satisfied with physical strength.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి తాను వెళ్ళాడు, కసరత్తు చేస్తూ వచ్చాడు.
1: And then he went on contemplating on Bhagavan's teaching, exercises.
0: హైదరాబాద్ వాడు అమెరికాకు పోయిన తర్వాత,
1: after reaching America,
0: ఈ కసరత్తు లోపల ఎట్లా ఉండినటువంటి వాడు, పెద్దగా ఉండేవాడు, కానీ 60 kgs తగ్గిపోయినాడు.
1: He lost 60 kgs of weight.
0: అప్పటి నుంచి కొన్ని ప్రయాణాల లోపల గుర్తించవలసినటువంటి విజయ తప్పక మనం గుర్తించాలి.
1: Therefore, we have to recognize all the cautions and precautions that we have to bear in mind during our
0: journey. కానీ ఈనాటి మానవులందరూ కూడాను ఈ ప్రపంచంలో వచ్చి పడ్డారు.
1: We are all here in this world.
0: కానీ జీవితం మేము గడుపుతున్నాను.
1: We are spending our life.
0: ఎందుకోసం వచ్చామంటే తిండి నిద్రల కోసం వచ్చాము అంటారు.
1: And if anyone asks this question, the purpose of life, we say that we are
0: Bhaja Govindam here for food and drink. Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Udamate, Samprapte Sannihite Kale, Nahi, Nahi, Nahi, Rachate Dukrunkarane. అప్పుడు చెప్పాడు శంకరాచార్య వారు, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు, నీవు నిరంతరం భజ గోవిందం అన్నాడు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ సెడ్, చాంట్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, యు హావ్ ఫర్గాటన్ గాడ్స్ నేమ్. You are simply pulling on your life.
0: కనుక మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే చాలా మంది పిల్లలు చెప్తుంటారు.
1: If a question is put, why are you here?
0: ఏం స్వామి మేము వచ్చాం, ఖానా పీనా సోనా మరణ.
1: Here only for eating, drinking and just moving, dying ultimately.
0: దీనికోసం మనం వచ్చామని. ఇది కాదు నీవు రావడం, ఈ మధ్య లోపల నీవు ఎన్నో చేయవలసినటువంటి ఉన్నాయి.
1: Between these two steps, in between, that you have to do lots of things.
0: కేవలం ఖానా పీనా కోసం రాలేదు.
1: Not merely for food and drink you are here.
0: నిద్రపోవటం కోసం రాలేదు.
1: Not merely for sleeping.
0: కేవలం చదువుకోవటం కోసం రాలేదు.
1: Not for education.
0: కానీ వచ్చిన పని వేరే ఉంటుంది, దాన్ని నీవు మర్చిపోయినావు.
1: But the purpose of your stay is different, which you have forgotten.
0: వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: See that the very purpose is fulfilled.
0: ఈ దేహం వచ్చింది.
1: The body is here.
0: దేహం పెరుగుతూ ఉండాలి.
1: The body is growing day by day.
0: ఈ పెరిగింది తరగక తప్పదు.
1: And the body that grows is sure to diminish.
0: కనుక ఈ పెరిగేటికి దాంట్లో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: And as we grow, we should also work for emancipation.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారే దీన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
1: The one who recognizes truth will have his life liberated.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఈ జగత్తుకు వచ్చాం మనము.
1: We are all here in this world.
0: ఇందులో ప్రయాణమైపోతున్నాము.
1: We are just traveling.
0: ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి.
1: We have got so many waves, so many obstacles, so many ups and downs.
0: దీన్ని అన్నిటికీ మనం భద్రంగా నిలిచేటువంటి ఒక శక్తిని సాధించాలి.
1: We should have the strength and resistance to face the challenges.
0: దీనినే సరైనటువంటి ఆధ్యాత్మిక బలము అని.
1: This is the real true spiritual strength.
0: దీని మధ్యలో ఏమైనా జరగని.
1: Many things may happen in between.
0: దానికి మనం భయపడకూడదు.
1: You should never be afraid of this situation.
0: అలలు పొరలు వస్తుంటాయి.
1: No doubt the problems do come.
0: ఈ సంసారే బహు దుస్తారే.
1: It's so difficult to cross this ocean of life.
0: ఉపయా పారే పాహి మురాజి.
1: Oh God, be compassionate towards me and help me to cross.
0: Govindam, bhaja Govindam.
1: Therefore, chant, sing His glory, God's name.
0: ప్రతి ఒక్క తూరి తల్లి గర్భంలో పుట్టటము, తల్లి గర్భం నుంచి పోవటము, ఇంతేనా మనం వచ్చినటువంటి పని. మనం వచ్చిన పని చాలా గొప్పది.
1: We are in the cycle of birth and death.
0: మానవ జీవితం ఎంతో సార్థకం గావించుకోవాల్సినటువంటి.
1: The human life should be for liberation.
0: వీడు చదివే చదువులకును, వీరు చేసేటువంటి పనులకును, వీరు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి.
1: We should find a proper path, proper direction for all the knowledge that we have, for all the position that we have.
0: ఎంతో ధనం ఉన్నదని వాళ్ళు సంపాదిస్తారు, చదువుకుంటారు.
1: Expecting that we'll earn a lot of money, you study well.
0: చదువు ఏంటి? చదువు ఏమైనా కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి.
1: By what far the simple education that can be learned by birds and beasts as well.
0: మీరు సర్కస్ లో మీరు చాలా చూస్తుంటారు.
1: In circus you watch many things.
0: కోతులు కూడా ఎంతో విద్యను నేర్చుకున్నాయి.
1: And you find the animals there lots of education.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this education?
0: దాన్ని సద్వినియోగం పంచుకోవాలి.
1: We should make proper use of our education.
0: ఆ సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకు సరైన బలం అందిస్తాయి.
1: The fulfillment of education is there when once we make proper use of our knowledge.
0: Kanuka manam vachinamu kevalam vachinatundi chaduvu kosam kaadu.
1: We are here not merely for education.
0: Chaduvali.
1: We have to study anyway.
0: Chadinatundi degrees kuda teeskovali.
1: We have to get our degrees as well.
0: Kaani degrees teeskunnanta maatram chaladedi.
1: Mere acquisition of a degree is not enough.
0: Chadivi raya nechina varandaru vidyavantulena.
1: Can you call oneself educated by merely learning how to read and write? By merely getting a degree, can you call yourself educated? Without spiritual knowledge and awareness, can that be education at all? What is the use? What is its value?
0: Kanuka, ఈ రెండు కూడా ఉండినప్పుడే మన విద్యంతా సార్థకం అవుతుంది.
1: When once we have these two, the purpose of education is achieved.
0: కానా ప్రతి మానవుడు కూడాను మనం చేయవలసినటువంటి పనులు లక్ష్యంలో పెట్టుకుని చేయాలి.
1: Therefore everyone must discharge his duty. Keeping duty is the chief aim.
0: నేను MBA పాస్ చేశాను.
1: I passed MBA.
0: MDA పాస్ చేశాను.
1: I got this degree MBA.
0: డిగ్రీ దండికి పొందాను.
1: I have many degrees.
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: దాన్ని యూజ్ చేయాలి కదా.
1: You should make proper use of the degrees.
0: ఆ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని సరైన రీతిలో మనం వినియోగించుకోవాలి.
1: If it is not practically properly used, all the degrees
0: సుజ్ఞానం సుఖతి లేక విద్య సద్విద్యలగున.
1: Without the spiritual knowledge and awareness, can you call it a true education?
0: ఇవన్నీ కేవలము పేపర్ లో ప్రింట్ వేసినట్టుగా ఉంటాయి.
1: That's all amount to paper degrees printed.
0: కానీ ఇది కాదు మనం. ఆ పేపర్ ది పే ఇన్ ఫర్ నా జీవితం లోపల ఆ యొక్క పే చేయాలి మనం ఈ చదివినటువంటి దాన్ని.
1: And therefore, it should be imprinted in our heart, pay for in our heart within.
0: దీన్ని అప్పుడే మనకు సార్థకం అవుతుంది.
1: Then only education purpose is realized.
0: కనుక మనం వచ్చినటువంటి దీన్ని ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: So we must recognize the fact why we are here.
0: ఈ గుర్తించుకునేటువంటి ఒక శక్తి ఒక మానవునికి మాత్రమే ఉన్నది.
1: It's only mankind that can be aware of the purpose of life.
0: ఏదో వచ్చినాము, సంపాదించాము, బ్యాంకుల్లో పెట్టాము, పిల్లల్ని చదివించాము, పిల్లల్ని ఫారెన్ పంపించాము, అన్ని చేశాము.
1: Having been born, one is educated well, has taken care of the family, sending their children abroad with money in the bank. That's not enough.
0: ఇంకా ఉన్నావు నీ ప్రపంచంలో.
1: You are still here.
0: కట్ట కడపటి వరకు కూడా నువ్వు శాంతిని పొందాలి.
1: Till the end you must enjoy peace.
0: దీనివల్ల నేను ఆనందం అనుభవించాను అనేటువంటి ఒక నిశ్చయము జరగాలి.
1: You should aspire that state of bliss.
0: కనుక మనం వచ్చినటువంటి ఎందుకు దాన్ని నిరంతరం కూడా మన మనసు మర్చిపోకుండా ఉండాలి.
1: Therefore we should never forget the purpose of life, why we are here.
0: మనం వచ్చినది ఒకటి, దాన్ని మర్చిపోయి ఇంకోటి కోరుతాం.
1: We forget the aim of life and spend life in a different direction.
0: గాంధీ చదవడానికి పోయాడు.
1: He went there for studies.
0: లండన్ లో పోయాడు.
1: He reached London.
0: బార్టర్లో చదివాడు.
1: And he was studying for barrister degree.
0: కానీ చదివినాడు.
1: He studied well.
0: కానీ ప్రయోజనం ఏంటి?
1: But he could know its value.
0: ఏ విధంగా యూజ్ చేయాలని తనకి అర్థం చేసుకోలేదు.
1: He could not understand how to make use of all the law that he studied.
0: తిరిగి వెనుకకు ఇండియాకి వచ్చిన తర్వాత
1: after returning back to India
0: అంత చదివినటువంటి వాడు పూర్తి అన్ని విధాల త్యాగం చేశాడు.
1: He sacrificed all that he acquired.
0: కాంగ్రెస్ లో ప్రవేశించాడు.
1: He joined Congress movement.
0: ఈ కాంగ్రెస్ అంటే ఏమిటి?
1: What is this Congress?
0: Congress.
1: Congress. Congress meaning in those days calm dress.
0: ఒక చిన్న చొక్కా వేసుకున్నాడు.
1: He had minimal dress.
0: ఒక పంచ కట్టుకున్నాడు.
1: And a dhoti.
0: ఇది కాంగ్రెస్ అనుకున్నారు.
1: And he thought that is calm dress. Congress.
0: Calm dress లో కాంగ్రెస్ లేదు.
1: In fact, it's not true Congress.
0: చాలా గుడ్ మైండ్, గుడ్ సేవ, గుడ్ సాధన, గుడ్ సర్వీస్ అన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు అక్కడ పాపం.
1: And that's another one. Man of good service, good feeling, good nature, good mind.
0: ఎవరు అతను?
1: We see.
0: మీకు తెలుసు, సుభాష్ చంద్ర బోస్.
1: You know, he is సుభాష్ చంద్ర బోస్.
0: ఈ సుభాష్ చంద్ర బోస్ చాలా సేవ చేసినటువంటి వాడు.
1: సుభాష్ చంద్ర బోస్ ఇస్ ద వన్ ఆఫ్ సర్వీస్.
0: ఈ లోపల బోస్ యొక్క దీపం జారిపోయింది.
1: And then the boss is forgotten.
0: ఈ విధంగా మనం ప్రపంచం లోపల విషయాన్ని చూస్తే ఏది మంచి చెడ్డలు అనేటువంటి తెలుసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ దేర్ ఫార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్.
0: కానీ ఎంతనో త్యాగం చేసి దెబ్బతిన్నటువంటి యొక్క వ్యక్తులు కూడాను చాలా భయపడిపోయి ప్రాణాలని అర్పితం చేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీపుల్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ దే సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఈవెన్.
0: ఇంత పేరు పొందినటువంటి యొక్క మహనీయులు లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: దర్ మెనీ పీపుల్ మెన్ ఆఫ్ ఎస్టీమ్.
0: ఇలాంటి వారితో మనం దేశమును ఎంతో మనం రక్షించాలి.
1: విత్ సచ్ పీపుల్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
0: సాక్రిఫైస్ చేయాలి.
1: వన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: అనగా ఏమిటి? ఈ దేహం నాది కాదు.
1: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది
0: బాడీ. దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: నాకు పనిముట్టు.
1: ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది నా యొక్క కేవలం ఒక విధమైనటువంటి వస్త్రం వంటిది.
1: It is like a cloth that a tire that I put on.
0: చిరిగిపోయినప్పుడు చిరిగిపోతుంది.
1: And it's worn out, I give it.
0: అంతవరకు దీన్ని మనం అనుభవించాలి.
1: Till then I must make you.
0: ఈ విధంగా చేసి దేశానికి గొప్ప కీర్తిని సాధించాడు.
1: With this he brought very good name to this country.
0: కనుక దేశంలో త్యాగం వల్ల ఎంతనో కలుగుతుంది.
1: Therefore out of sacrifice we can serve this
0: వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు నా కర్మణ నా ప్రజ. ఈ విధంగా నాకు నా యొక్క పని కాని నా కర్మను కాని నాకు మనిషివి కాదు. త్యాగే నైకి అమృతత్వ మానసు అమృతత్వాన్ని పొందాలంటే త్యాగం కావాలి.
1: Therefore Veda clearly emphatically says this point, no association, no authority whatsoever other than sacrifice that would take you to immortality.
0: మనం పుట్టినాము. పుట్టినందుకు భగవత్ చింతన చేస్తూ మనం దానికి అర్పితం గ్రహించుకొని మనం దీన్ని సాధకంగా భావించుకోవాలి.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎండ్ అవర్ లైఫ్.
0: దేహానికి ఎన్ని బాధలైనా కలగని.
1: ద బాడీ మే సఫర్.
0: ఈ బాధలు మనకి ఏమాత్రం బాధించవు.
1: అండ్ దీస్ సఫరింగ్స్ షుడ్ నాట్ బి అబ్స్టకల్.
0: చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ దేహము బెంగళూరులో బాత్రూమ్ లో పడిపోయింది.
1: ద ఫిజికల్ బాడీ ఆఫ్ భగవాన్ fell down there in the bathroom at Bangalore.
0: నా రూమ్ లోపల స్టూడెంట్స్ అంతా ఉండేటువంటి వాళ్ళు.
1: అండ్ మెనీ స్టూడెంట్స్ స్టే దేర్ విత్ భగవాన్.
0: వీళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు.
1: దే వర్ దేర్ ఇన్ స్వామీస్ రూమ్.
0: నాకు చాలా సేవ చేశారు పాప.
1: దే సర్వ్డ్ భగవాన్.
0: కానీ నేను చెప్పాను నాకు ఈ దేహం లేదు.
1: భగవాన్ టోల్డ్ దెమ్ ఐ డోంట్ హ్యావ్ బాడీ.
0: ఎంత వీరు బ్యాండేజ్ చేసినా ఎంత వీరు ఆపరేషన్ చేసినా నాకు ఇది దేహం నాది కాదు.
1: యూ మే పుట్ సమ్ బ్యాండేజ్ వాట్ ఎవర్ మే బీ but I don't identify with
0: it. చేసుకోండి కానీ నాకు ఈ దేహంతో సంబంధం లేదు.
1: యూ మే డూ ఎనీథింగ్ విత్ దిస్ బాడీ.
0: ఉండినంత వరకు నా పని నేను చేయాలి.
1: బికాస్ ఐ హావ్ గాట్ మై ఓన్ మిషన్ సెట్ భగవాన్.
0: అప్పటి నుంచి కూడా నువ్వు నాకు కట్లు కట్టి ఏమేమి చేయలేదు. నేనేమిటి కట్టించుకోలేదు.
1: అండ్ భగవాన్ డిడ్ నాట్ అలౌ ఎనీబడీ టు పుట్ ద బ్యాండేజ్.
0: నేను అట్లనే నడుచుకుంటూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈనాటికి కూడా అట్లనే నడుస్తూనే ఉంటున్నాను.
1: టిల్ దిస్ డే స్వామి ఇస్ వాకింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్.
0: కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా వచ్చేసేసారు, దీనికి ఆపరేషన్ చేస్తే చాలా త్వరలోపల నయం అయిపోతుంది అన్నారు.
1: Renowned doctors came and said, if you are operated upon, you will be all right.
0: ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది. ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ దట్ led to operation
0: అంటే
1: primarily.
0: పడటము దానికి అన్ని విధాలు దెబ్బలు తగలటము.
1: And it's because of the fracture he was operated upon.
0: ఒక్క కట్టైనా నేను కట్టించుకోలేదు.
1: He didn't have any bond, any bandage.
0: అట్టనే నడుస్తూ వచ్చాడు.
1: But Swami went on moving about.
0: ఇప్పుడు కూడా అట్టే నడుస్తూ వచ్చాడు.
1: Even now Swami walks.
0: కానీ నాకే బాధలు లేవు.
1: Swami has no suffering.
0: ఏ కష్టమూ లేదు.
1: No pain whatsoever.
0: చాలా మంది భక్తులంతా ఏడుస్తుంటారు, అయ్యో స్వామి ఇట్లా నడుస్తున్నాడే, ఏ బాధ ఉందో ఏమో అని. నాకు ఎట్టి బాధ కూడా లేదు.
1: Many devotees feel so bad that Swami may be undergoing some pain and suffering. Swami has no pain at all whatsoever.
0: ఈ నాటి వరకు నాకు బాడీ పెయిన్ అనేటువంటిది నేను ఎప్పుడు అనుభవించలేదు.
1: Till this day Bhagwan does not know what pain is.
0: అట్టనే నడుస్తూనే ఉన్నాను.
1: Swami is just is moving about.
0: ఈ విధమైనటువంటి త్యాగం చేస్తే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this spirit of sacrifice you can accomplish it.
0: నేను చెప్తున్నాను చేస్తున్నాను.
1: Bhagwan says and acts.
0: చెప్పిందే చెయ్యాలి.
1: What is said must be acted upon.
0: చేసిందే చెప్పాలి.
1: What you act, what you do must be said.
0: వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: That is the harmony of thought, word and deed.
0: అది నిజమైనటువంటి మహత్వం.
1: That is the greatness, mystery.
0: ఎంతసేపైనా నేను నిలుచుకోగలను.
1: భగవాన్ కెన్ కంటిన్యూ టు రిమైన్ స్టాండింగ్.
0: డాక్టర్స్ చెప్పేశారు ఎక్కువ టైం నిలుచుకోకూడదు అని.
1: డాక్టర్ సెడ్ స్వామి డోంట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైం.
0: ఇప్పుడు కూడా నేను ఎంత కాలమో నేను నిలుచుకుంటున్నాను.
1: స్వామి యూ యాజ్ యూ సీ హిమ్ ఈ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైం.
0: నాకే బాధలు లేదు.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్, నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఒక్క మాత్రైనా నేను వేసుకోను.
1: భగవాన్
0: ఒక కట్టైనా కట్టుకోను.
1: హ్యాస్ నో బ్యాండేజ్ అండ్ హి హ్యాస్ నాట్ స్వాలోడ్ సింగిల్ టాబ్లెట్.
0: నాది కేవలం ఒకేసారి అయినటువంటి ఒక భావం.
1: Swami has got the only same feeling.
0: నేను నేను చేస్తూ మీకు చూపుతున్నాను.
1: Swami acts, does, demonstrates and tells us.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేహానికి జరిగేటువంటి బాధలు ఎన్నో జరుగుతుంటాయి.
1: బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీని మీ బాడీ వాటర్ బబుల్ రెండింటి మనం అనుసరించకూడదు.
1: దేర్ఫోర్ డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
0: కనుకనే నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: Follow your conscience.
0: అది ఆత్మాభిమానం తీసుకోవాలి.
1: That is ఆత్మాభిమాన, అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం ఉంటుంటే ఏ బాధలో మనకు నొప్పి పెట్టదు.
1: When once you are attached to the self, ఆత్మాభిమాన, nothing will affect you.
0: కనుకనే ఈ ఆత్మాభిమానం నిమిత్తమై మిమ్మల్ని అన్ని విధాలైన ఇంట్లో సేవ పెడుతున్నాను.
1: భగవాన్ ఇస్ మేకింగ్ యూ సిట్ అండ్ లిసన్ టు ది టాక్ ఓన్లీ టు ఇంప్రెస్ అపాన్ యు.
0: ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ మూవింగ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ కానీ ఇట్ట ఉండినా కూడా నాకేమి నొప్పి లేదు.
1: భగవాన్స్ ప్రోగ్రామ్ మిషన్ కంటిన్యూస్
0: నాకు నొప్పి లేదు.
1: హెస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: యథార్థం మీకు చెప్తున్నాను, మూసిపెట్టుకుని చెప్పడం లేదు.
1: Swami is telling you the fact of facts, the truth.
0: నొప్పి అంటే ఏమిటో నాకు అర్థమే కాదు.
1: He doesn't understand what pain is.
0: కనుక ఆ విధమైనటువంటి ధైర్యంతో నువ్వు సాధిస్తూ రావాలి.
1: With that courage, we should be able to achieve success.
0: మీకు బోధించే నిమిత్తమే నేను ఈ బాధను నేను తీసుకున్నాను.
1: Bhagavan has taken upon himself this suffering to demonstrate to the humanity that one has to bear the suffering.
0: కనుక మీకు చూపే నిమిత్తమే నేను దీన్ని తీసుకున్నాను.
1: భగవాన్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్ పొజిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యూచర్.
0: కనుక మీరందరూ కూడాను దీన్ని ఆధారం చేసుకుని దేహానికి ఎన్ని బాధలు జరిగినప్పటికీ దేహాన్ని త్యాగం చేయండి.
1: ద బాడీ మే సఫర్, బాడీ మే పాస్ త్రూ సో మెనీ పెయిన్స్ అండ్ అదర్వైజ్, బట్ యెట్
0: ఈ దేహాన్ని
1: సాక్రిఫైస్
0: సరైన రీతిలో ప్రభు వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద బాడీ.
0: భగవత్ సేవలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ సర్వ్ గాడ్.
0: భగవంతుడికి నూరి గంధం వలె పట్టించాలి.
1: అండ్ యాక్చువల్లీ వీ షుడ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: కనుక మనం దేహాన్ని ఇచ్చిండేది భగవంతుడు దేనికోసం? ఈ యొక్క దైవాన్ని అర్పితం చేసే నిమిత్తం.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ సో హ్యాస్ టు సరెండర్, డెడికేట్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: మరి డబ్బు కొంప,
1: ఇట్స్ డర్టీ వన్.
0: రోగా మగ్గడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్.
0: జాతి సంచలనం పొందు దుంప,
1: ఇట్ టేక్స్ అపాన్ లైఫ్ ఆఫ్టర్
0: అవసానాల మీద లేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్
0: లైఫ్. పదనమ్మ మన వైపు దలంప,
1: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మీ నిశ్చలమనే అమ్మబోకు మనసా,
1: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవి,
1: సరెండర్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అది చేయండి మీరు.
1: That's what you are supposed to do.
0: దాంట్లో ఏంటి బాధలు వచ్చినప్పటికీ మీరు లెక్క చేయకండి.
1: డోంట్ బాదర్, డోంట్ బి వరీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్.
0: మీ చేతనైన సేవలు దేశానికి చేయండి.
1: సర్వ్ దిస్ కంట్రీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక్క చిన్న దీనికైనా కూడా మనం కొంత సేవ చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ రెండర్ ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ టు ద కంట్రీ.
0: ఒక ముసలమ్మ ఉంటే ఆ ముసలమ్మ కొంచెం దారి చూపడం కూడాను ఒక సేవనే.
1: టు హెల్ప్ ఎన్ ఓల్డ్ లేడీ ఇన్ షోయింగ్ హర్ రైట్ పాత్, దట్ సర్వీస్.
0: దూప చూపడం వల్ల నాకేం వస్తుంది అనుకుంటారు చాలా మంది.
1: Well, how is it going to benefit me? Some people may think so.
0: చిన్న సేవలో కూడాను పెద్ద ఫలితం ఉంటుండాలి.
1: The fraction of service will give big results.
0: కనుక మీరు సేవలు చేస్తున్నారండి.
1: Therefore, servants are.
0: సేవకు మించినటువంటి కార్యం మరొకటి లేదు.
1: There is no other greater task higher than service.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈ దేహం ఇచ్చినటువంటిది ఎంత పవిత్రం కోసం.
1: The body is sacred to do sacred.
0: చాలా మంది చూస్తుంటారు ఆ పాపం ఆడవాళ్లే దీన్ని కనిపెడుతుంటారు బాగా.
1: Women will be able to notice and observe this point.
0: ఇంత బాధపడుతూ ఇన్ని విధాలు ఇదిగా ఉన్నాయి స్వామి తగ్గలేదే చాలా బాగున్నాడే అనుకుంటుంటారు పాపం ఆడవాళ్ళు.
1: And many women think Swami is very fine in spite of all these problems. That's what they say.
0: నేను తగ్గలేదు.
1: Swami has not lost weight.
0: ఎక్కలేదు.
1: He has not gained weight.
0: నేను ఏ విధమైన సేవ చేసినా నాకు నొప్పి లేదు.
1: He has no pain whatever work that he may undertake.
0: కానీ అనుకుంటారు నడచాలంటే నేను స్పీడ్ గా నడుస్తాను.
1: Swami can walk very fast also if he decides.
0: అయితే ఈ డాక్టర్స్ కొంచెం భయం వల్ల నేను ఉన్నాను.
1: Because doctors wanted him not to walk like that.
0: Swami, మీరు స్పీడ్ గా నడచకండి.
1: They said, Swami, don't walk fast.
0: పిల్లల్ని ఎవరైనా ఇద్దరు పెట్టుకోండి.
1: Have two boys by your side.
0: వాళ్ళు సహాయంగా ఉండాలి.
1: Let them help you.
0: అని వాళ్ళు తొందర పెడుతుంటారు.
1: They want, they insisted on.
0: వాళ్ళని కూడా తృప్తి పెంచాలి.
1: And doctors also must be satisfied.
0: తృప్తి పెట్టే నిమిత్తమే నేను ఈ విధంగా ఇద్దరు పిల్లలు ఉంటుంటారు.
1: To satisfy doctors, Bhagavan is following their instruction by having two boys by his side.
0: ఆ ఇద్దరికి కూడా నేను ఏమాత్రమూ బాధ పెట్టడం లేదు.
1: And Swami will never make those two boys to suffer either. Arun Prushti.
0: తమ ఆఫీస్ పోతుంటారు.
1: They go to their office.
0: ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: On returning from the office, they wait for Swami at the gate.
0: పుష్టి అని పిలిస్తే పుష్టి వస్తాడు.
1: And you say, Prushti, he will be there.
0: నాయన అక్కడ నీరు తీసుకో అంటారంతే.
1: Swami says, get water from there.
0: ఆ నీరు తీసుకుంటాను త్రాగుతాను.
1: And Swami sips the water.
0: పోతూ ఆ ఇద్దరు కూడా ఆ విధంగా సేవ చేస్తున్నారు. ఆ సేవనే గొప్ప సేవగా ఉంటుంటాడు.
1: Both of them are serving Bhagavan. It's the greatest of all.
0: ఈ విధంగా ఈ సేవకులు కూడా బాధ పెట్టడం లేదు.
1: Those prepared to serve, they don't suffer in any way.
0: ఎవరికి నేను బాధ పెట్టను.
1: సఫరింగ్
0: నొప్పించక తాను ఒక తప్పించక తిరిగివాడు ధన్యుడు వేమా అన్న.
1: ఇట్ ఈస్ నాట్ స్ట్రెయిన్యూస్. దే హ్యావ్ నో స్ట్రెయిన్ ఎట్ ఆల్.
0: ఎవరిని నేను నొప్పి పెట్టను.
1: భగవాన్ విల్ నెవర్ మేక్ ఎనీబడి.
0: నేను నొప్పి పడను.
1: స్వామి విల్ నెవర్ బాదర్, విల్ నెవర్ వరీ అబౌట్ ఎవరీ.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు స్వామి పుట్టిన పండుగ.
1: టుడే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: ఏదో దేహం పుట్టినటువంటిదే కానీ
1: as the body is born.
0: దీనికి 79 సంవత్సరాలు అయిపోయింది.
1: అండ్ ద బాడీ ఇస్ 79.
0: కానీ ఈ 79 సంవత్సరాలుగా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నానా?
1: డస్ భగవాన్ లుక్ లైక్ దాట్ 79 ఇయర్ ఓల్డ్?
0: ఇప్పుడే కాదు,
1: నాట్ ఓన్లీ నా,
0: ఇంకా 89 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా నేను ఇట్టనే ఉంటాను.
1: లెట్ దట్ బి. Let that be 80th birthday, 90th birthday, Bhagavan will remain like this.
0: In ఏమాత్రం ఒకరి పారాధీనం కాను.
1: Bhagavan will never submit himself in the hands of anybody.
0: నా కన్నులు, నా పండ్లు, నా అన్ని చక్కగా ఉన్నాయి.
1: Bhagavan's eyes and teeth are in perfect order.
0: 79 సంవత్సరాల లోపల పండ్లన్నీ ఊడిపోతాయి.
1: Naturally at this age, when will be losing the teeth?
0: కండంతా కూడా కనిపించకుండా తెరలు వస్తాయి.
1: No, no!
0: ఇప్పుడే కాదు,
1: అటువంటి నా,
0: ఇంకా 89 ఏళ్ళు వచ్చినప్పటికీ

0: అంతా కూడా కనిపించకోకుండా తెరలు వస్తాయి.
1: దే విల్ ఆల్సో కేటరాక్ట్ ప్రాబ్లమ్ ఎట్ అన్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: కానీ దేహంలో అంత మడతలు పడతాయి.
1: అండ్ యూ ఫైండ్ రింకిల్స్.
0: నాకు ఏమాత్రమో మడతలు పడ్డాయి.
1: నో రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: ఎప్పుడూ నాకు ఆ ఉసిరి వయసు అనేటువంటి నాకు రానే రాదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆన్ స్వామి ఎనీవే.
0: నాకు ఓల్డ్ ఏజే లేదు.
1: స్వామి ఇస్ బియాండ్ నో ఓల్డ్ ఏజ్.
0: కనుక మీరు ఆ ధైర్యాన్ని మీరు కూడా సాధించండి. తప్పక మీరు కూడా బాగుపడతారు.
1: విత్ దిస్ కరేజ్ యూ కెన్ ఆల్సో వర్క్ కీపింగ్ దిస్.
0: నేను ఒక్కడే కాదు, మీరు అందరూ కూడా మంచి భద్రంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ హెల్తీ.
0: అయితే మీరు ఆ స్ట్రాంగ్ ను చేతులారా పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ఫాక్ట్ యువర్ లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్.
0: మీరు మీ శక్తిని మీరు అన్ని విధాల దుర్వినియోగం చేసుకుంటున్నారు.
1: యూఆర్ మిస్యూజింగ్ ఆల్ ద లేటెంట్ పవర్.
0: ఆ మిస్యూజ్ చేయకుండా ధైర్యంగా ఉండండి.
1: బి కరేజియస్ ఎనఫ్. డోంట్ నెవర్ మిస్ యూ.
0: ఎంతైనా కూడా స్వామి యొక్క దీంతో మీరు అభివృద్ధి రావచ్చు.
1: విత్ భగవాన్స్ గ్రేస్ యూ విల్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ అండ్ ప్రాస్పర్.
0: ఎంతమందికైనా మనం సహాయం చేయొచ్చు.
1: వీ కెన్ సర్వ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కనుక ఈ సర్వీస్ కోసమని దేహాన్ని భద్రంగా పెట్టుకోవాలి.
1: సీ దట్ యు ఆర్ హెల్దీ సో దట్ యూ వుడ్ బి ఏబుల్ టు సర్వ్.
0: అలంకారం కోసం కాదు.
1: నాట్ ఫర్ మియర్ మెయింటెనెన్స్.
0: సేవ కోసమని.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ సర్వీస్.
0: కనుక నాకు ఈ దేహం అనేటువంటి సేవ నిమిత్తమై కావాల్సినటువంటిది.
1: సో బాడీ ఇస్ రిక్వైర్డ్ టు సర్వ్.
0: దేనికైనా నేను సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్.
0: ఇప్పుడు ఎవరికైనా నాకు ప్రాణం కావాలంటారు, నేను తక్షణమే ఇచ్చేస్తాను.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ లైఫ్, భగవాన్ ఈజ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
0: దానికి కూడా నేను సిద్ధంగా ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ.
0: కనుకనే మీరు ఆ విధంగా ఎప్పుడు కూడా రెడీ రెడీ రెడీ రెడీ.
1: లైక్ దట్ యూ షుడ్ బి ఆల్వేస్ బి రెడీ రెడీ.
0: కనుక మీరు ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా దేహం తత్వం ఒక ప్రధానంగా మీరు భావించాలి.
1: దేర్ఫోర్ నెవర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ.
0: బాడీని మీరు కేవలం వృధా చేసుకోకూడదు.
1: నార్ కెన్ యూ నెగ్లెక్ట్ ద బాడీ.
0: దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: చూడండి, పొగకు మూలము నిప్పుల పుంజముండా.
1: ఫర్ ఆల్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్.
0: రైలు పరుగుకు నడిపించు డ్రైవర్ ఉండా.
1: దేర్ ఇస్ ఎ డ్రైవర్ దట్ వుడ్ మేక్ ద ట్రైన్ మూవ్.
0: మనిషికి ఒక విధమైనటువంటి మనసు ఉండా.
1: When man has got the mind,
0: manasuki enduku ee dhairyam undakoddu.
1: Why not you be courageous enough?
0: Kanaka manasuku manu dhairyam kavali.
1: Therefore the mind requires strength.
0: Aa shaktini manu sampayinchali.
1: We should have that power.
0: Meeru tappaga meeru gurtinchukoni pratinchali.
1: And therefore in full recognition of this fact we require mental strength.
0: Pillanu chustuntanu.
1: భగవాన్ వాచెస్ బాయ్.
0: వాళ్ళంతా 20-30 సంవత్సరం పిల్లలుగా ఉంటుంటారు.
1: దే ఆర్ బిట్వీన్ 20-30 ఇయర్స్.
0: కానీ మొహాలు చూస్తే చాలా లోతకలు పడి ఉంటాయి.
1: ద ఫేసెస్ ఆర్ నాట్ బ్రైట్, దే ఫుల్ ఆఫ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: అట్లా రాకూడదు. ఎప్పుడు కూడా మంచి ధైర్య సాహసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి హైలీ కరేజియస్, వెరీ స్ట్రాంగ్.
0: ఈ విధమైనటువంటి దీంతో మీరు అభివృద్ధి అయిపోయి విద్యను బోధించుకొని ఆ విద్యను పాస్ చేసుకుని మీ జీవితాన్ని సేవల్లో సార్థకం చేసుకోవాలి.
1: విత్ ద స్ట్రాంగ్ ఫిజికల్ హెల్త్, ద మెంటల్ పవర్, యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్, అక్వైర్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ సర్వ్ సొసైటీ.
0: ఏ దీనికి రెడీ కావాలన్నా కూడా దానికి మనం రెడీగా ఉండాలి.
1: ఫర్ ఎనీ టాస్క్ యూ షుడ్ బి రెడీ.
0: ఏ టైంలో కూడా రెడీగా ఉండాలి.
1: ఎనీ టైమ్ బి దాట్ యూ బి రెడీ.
0: అప్పుడు అది నిజమైనటువంటి దేహం.
1: Then that is the true purpose of the body.
0: అప్పుడు దేనికైనా ఎవరికైనా కూడా అర్పితం కావాలంటే సిద్ధంగా ఉండాలి.
1: Be ready to sacrifice your body.
0: I am ready.
1: And you should say, I am ready.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు పోషించుకొని ధైర్యాన్ని సాధించుకొని లోకానికి సమాజానికి లేనటువంటి యొక్క శక్తిని సాధించి పెట్టాలి.
1: With this courage, you should enter the society and serve the community.
0: చాలా సంతోషం. నా పుట్టిన పండుగ అంటే ఏదో పెద్ద వైభవాన్ని జరుపుకోవడం కోసం కాదని అనిచిండేది. ఈ దేహానికి తగినటువంటి భద్రతనిచ్చి దేహం ద్వారా సేవలు చేయించాలనే ఉద్దేశమే నాది.
1: ది పర్పస్ బిహైండ్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ భగవాన్ ఇస్ దిస్, దట్ ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు సర్వ్ ది కమ్యూనిటీ. ఇట్ ఈస్ ఫర్ ది సర్వీస్ టు ది సొసైటీ.
0: దానికి మనం సొసైటీకి మనం సిద్ధంగా ఉండాలి.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ రెడీ టు సర్వ్ ది సొసైటీ.
0: అది మనకు నిజమైనటువంటి సేవ.
1: దట్ ఈస్ ది ట్రూ సర్వీస్, ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

ಪ್ರಭು ದರ್ಶ ದಿನ.

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటకు తప్పదు.
1: వన్ మైట్ బి ఫూలిష్ టు ఎనీ ఎక్స్టెంట్ ఈస్ బౌండ్ టు బి రెస్పెక్టెడ్ ఇన్ హిస్ ఓన్ రెసిడెన్స్.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులు ప్రేమించక తప్పదు.
1: ఎనీ ఫూల్ ఫర్ దట్ మ్యాటర్ విల్ హ్యావ్ టు లవ్ హిజ్ ఓన్ పేరెంట్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొని లేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనైనను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ లవ్ హిమ్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ దే లవ్ అండ్ అటాచ్మెంట్. దో ది సన్ ఇస్ ఫూల్ యట్ దే లవ్ హిమ్.
0: స్వగ్రామే పూజ్యతే ప్రభుః. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్తులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: ద హెడ్ ఆఫ్ ది విలేజ్ మే బి ఎ ఫూల్ విదౌట్ ఎనీ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, యట్ విలేజర్స్ రెస్పెక్ట్ హిమ్.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: ద రీజన్ ఇస్ హీస్ ఇన్ అథారిటీ.
0: అధికారమునకు గౌరవిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: ద రెస్పెక్ట్ ఇస్ బికాస్ ఆఫ్ ద పొజిషన్ హీ హోల్డ్స్.
0: గ్రామమునకు అధికారి,
1: ఈజ్ ది హెడ్ ఆఫ్ ద విలేజ్,
0: స్థానమునకు గౌరవం ఇస్తుంటారు.
1: హీ ఈజ్ రెస్పెక్టెడ్ ఫర్ హిస్ పొజిషన్.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects, people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya. Nananam gana uttamam. Atma vidyake sarvatra gauravam untuntadi.
1: It is only the knowledge of the spirit, atmic vidya, is respected everywhere.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in his circumstances. It is respected all over.
0: ఆత్మ విద్య మరింత గౌరవాన్ని అందిస్తుంది.
1: The knowledge of the spirit is much more respected.
0: అది వేదకాలమునందు ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మజ్ఞాన తత్వము.
1: This knowledge of the spirit has been there since Vedic times, Brahmajnana.
0: Adiye Grift ane 20 oka German nayakudu ee veda tattvanni gurinchi anekanga prabodhistu vachadu.
1: The same thing is taught by the German leader Grift to everybody.
0: Veda is the first word spoken by man annadu.
1: He said
0: Veda is the first word.
1: Grift said Veda is the first word spoken by man.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఇస్ ది ఫస్ట్ వర్డ్ స్పోకెన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్, జర్మన్, ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ వేర్ హీ స్పెంట్ ఇన్ లోన్లీనెస్ అండ్ గాన్ త్రూ ద వేదాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్.
0: అనేక మంది భారతీయులు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ లోపల ICS చదవడానికి ప్రవేశించారు.
1: దోస్ డేస్ భారతీయర్స్ ఎంటర్డ్ ఇన్ టు గాట్ అడ్మిషన్ ఇన్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ సో టు సెక్యూర్ ICS.
0: వారందరినీ పురస్కరించుకుని వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ మెసేజ్ టు దీస్ ఎంట్రన్స్ ఇన్ టు ICS కోర్స్.
0: ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్ అనే ఒక పుస్తకం రాశాడు.
1: హీ హాస్ రిటన్ ఎ బుక్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఇండియా వుడ్ గివ్ దెమ్.
0: టీచ్ అస్
1: వాట్ ఇట్ వుడ్ టీచ్.
0: ఏమి చేస్తా ఉంది మనకు టీచింగ్?
1: వాట్ ఈస్ దట్ ఇట్ టీచెస్ అస్?
0: సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇవి ప్రధానమైనటువంటి 4 పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకు అన్నాడు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ భారతీయ కల్చర్ దర్ ఆర్ 4 పిల్లర్స్. 1 స్పీక్ ట్రూత్, 2 ఫాలో రైచియస్నెస్, మదర్ ఇస్ గాడ్, 4th వన్ ఫాదర్ ఇస్ గాడ్.
0: వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మము కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగములే.
1: ఆల్ ధర్మస్ There are all the different limbs, components of Veda.
0: ఈ సంస్కృతి యొక్క ప్రభావమును పురస్కరించుకొని విల్సన్ అనేటువంటి జర్మన్ మ్యాన్ చాలా దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: Basing on all these qualities, Wilson German narrated it in different ways.
0: పరాశర మహర్షి లిఖించినటువంటి యొక్క పురాణం యొక్క తత్వాన్ని తాను ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ వచ్చాడు.
1: He also translated epics into English.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మపురాణం యొక్క ప్రభావమును కూడా చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల మూడించలు ఉండేటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this. That there in a village by name Parthi, The one by name Satya, 5 feet 3 inches, would be born there.
0: ఇది యావత్ ప్రపంచమునే ఆకర్షింపజేసేటువంటి ఒక biggest magnet అన్నాడు.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: కనుక ఈ విధమైనటువంటి నాడీ గ్రంథములంతా కూడాను పరాశర మహర్షి అనేక విధములైనటువంటి ఒక భారతీయ యొక్క భవిష్యత్తును గురించి వ్రాస్తూ వచ్చాడు.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bonson ani aina Manu Chakravarti rasinatuvanti oka dharma shastramunu goppaga tarjuma chestu Manu's Law aneetuvanti book rastu vachadu.
1: Wilson also wrote a book by name Manu's Law, which is the translation of the book written by Manu.
0: ఈ యొక్క మన శాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కాని ఏ యొక్క కాలమునందు కాని ఏ దేశమునందుకు లేవు అని నిర్ణయించుతూ వచ్చాడు.
1: ఇట్ ఈస్ క్లియర్లీ డిసైడెడ్ ఆల్ దోస్ థింగ్స్ కంటైన్డ్ ఇన్ దిస్ మనుస్ కాంపోజిషన్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: కనుక భారతీయ సంస్కృతి అనేక రంగముల చేత అనేక భావముల చేత యావత్ ప్రపంచమును కూడాను అరికట్టుకున్నది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ could encompass the entire world because of its strength.
0: Kanukane vyasudu enna bharate tanna bharata annadu anaga bharatamulo lenetuvanti ee deshamulo kuda levu annadu.
1: That's what was Vyasa said. What is not there in Bharat is not present anywhere.
0: Sarvamu bharatamunde untunnavi.
1: Everything is present in Bharat.
0: Kanukane itti bharat desham yokka sanskruti tattvanni ee naadu bharatiyule vismaristu vachunnaru.
1: Such mighty culture of Bharat is forgotten by Bharatiyas.
0: Kanuka Bharatiyulokka samprapti gani duradrushtam gani adrushtam gani vari vari sankalpam pai aadharapadi untundadi.
1: Therefore their deservedness, fortune or bad luck depend on their thoughts.
0: Adrushtam annanu ninna.
1: Yesterday we thought of adrushta.
0: Adrushtam anaga drushtiki kanipinchinatvanti adrushtam ani.
1: Adrushta, which is not seen with the eye.
0: ఈ అదృష్టం అనేటువంటిది ఎక్కడ మనకు ప్రాప్తిస్తుండాలి?
1: How do you deserve this adrushta?
0: సంకల్పములనేటువంటి బీజములు నాటి కర్మలనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: You sow the seeds of thought and reap the fruits of action.
0: కర్మ అనేటువంటి బీజములు నాటి మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: We sow the seeds of action and reap the fruits of attachment.
0: అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ రీడ్ ది ఫ్రూట్స్.
0: శీలం అనే బీజములు నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ రీడ్ ది ఫ్రూట్స్.
0: కనుక అదృష్టం అనేటువంటిది
1: అదృష్ట
0: శీలం పైన ఆధారపడి ఉన్నది.
1: సో అదృష్ట డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్.
0: శీలము అభ్యాసం పైన ఆధారపడి ఉన్నది.
1: ద క్యారెక్టర్ డిపెండ్స్ ఆన్
0: అభ్యాసం కర్మ పైన ఆధారపడి ఉన్నది.
1: హ్యాబిట్ డిపెండ్స్ ఆన్
0: కర్మ సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: యాక్షన్ ఇన్ టర్న్ డిపెండ్స్.
0: కనుకనే అదృష్టమునకు మన సత్సంకల్పములే మూలాధారము.
1: సో ఫర్ అదృష్ట ద గుడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: దురదృష్టమునకు ఏది కారణం?
1: వాట్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్
0: లక్? దుస్సంకల్పములనేటువంటి బీజములు నాటి దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ దెన్ వి గెట్ ది బ్యాడ్ యాక్షన్స్ దేర్ ఆఫ్.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలములు పండించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కల్టివేట్ బ్యాడ్ క్యారెక్టర్.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ లక్.
0: కనుక అదృష్ట దురదృష్టంలో రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్ డిపెండ్ ఆన్ థాట్స్.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: దేర్ఫోర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫూల్?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: హూ ఇస్ ఎ ఫూల్? ద ఫూల్ ఇస్ ద వన్ హూ నోస్ వాట్ ఈస్ గుడ్ బట్ హీ ఫర్గెట్స్ ఇట్. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: Satyam ante emo telusu.
1: He knows what is truth.
0: Dharmam ante emo telusu.
1: He knows dharma.
0: Duryodhanudu Dushyasanudaku sarva dharmamulu telusu.
1: Duryodhana, Dushyasana know all dharma.
0: Kani aacharanalo pravesha pettevaru kaadu.
1: But they have not taken them to practice.
0: సత్యము ఏది అని చక్కగా తెలుసు.
1: దే నో క్లియర్లీ వాట్ ఇస్ ట్రూ.
0: కానీ అసత్యమునే పలికేటువంటి వారు.
1: బట్ యెట్ దే ఆల్వేస్ స్పోక్
0: తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: ఎ ఫూల్ ఇస్ ద వన్ దో హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ ఫర్గెట్స్ అండ్ యాక్ట్స్.
0: దివ్యత్వాన్ని విస్మరించి లోకతత్వాన్ని అనుసరించేటువంటిది కూడా మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్సో ఫూలిష్నెస్ where knowing fully the divinity one forgets and follows
0: the moorkhatvam anetundi maha adhikamaipoyindi.
1: This foolishness is on the rise more and more today.
0: Kanukane divya bhavamulu ee naadu manavuni endu aavirbhavinchali.
1: Therefore divine thought should find a place in man today.
0: Daivamu gunaatheetamainatundi tattvamu.
1: God is beyond attributes.
0: Daivam anaga emiti?
1: Who is God?
0: Sarvulu endu praveshimundinatundi premane daivamu.
1: God is the divine love present
0: God.
1: In all. Love is God.
0: అది సర్వనియందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధముల ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: Just as God manifests, expresses his divine love in everybody, so also everyone should express his love.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: Therefore the love is sacred, most sacred.
0: Ananto vai premaha, anantamainatundi ee prema.
1: Love is infinite.
0: Apramanamainatundi ee prema.
1: It's beyond all measure.
0: Alanti tattvanni bhagavat tattvanga bhavinchali.
1: We have to take the principle of love as divinity.
0: Entati balavantudainanu, entati medha shakti kalavadainanu, entati dhanavantudainanu premanu vyapara reetiga konadaniki veedu kaadu.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కాని అద్దెకి పుచ్చుకున్నది కాని కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కాని అప్పు తీసుకున్నది కాని కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉన్నటువంటిది.
1: Love is present in full measure everywhere.
0: ఈ నాడు ఇట్టి ప్రేమను వ్యాపార రంగంలో ప్రవేశపెట్టి వస్తున్నారు.
1: That love is made into business today.
0: కనుక అట్టి ప్రేమను మనము ప్రేమపూర్వకంగా కూడాను మనం అందుకోవాలి.
1: Therefore you have to receive love through love.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the main aim, goal of human.
0: ఈ నాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: We acquire various forms అనేక of
0: శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many power.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచర్స్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యూ కెన్ క్వశ్చన్ ఎనీబడీ వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ దట్ ఫార్మ్.
0: బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form is it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమ తత్వాన్ని నిరూపిస్తూ వస్తుండాలి.
1: Therefore, basing on the container, it takes the form, and then we think of love that way.
0: కానీ ఈనాటి మానవుడు
1: Man today,
0: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: Watches only the container but not the contained.
0: అనగా ప్రవృత్తి మార్గాన్ని ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: He goes by the outward tendency but not the inward form.
0: భక్తి అనగా ఏమిటి?
1: What is devotion?
0: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపం చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
1: We think that meditation, the chanting are the forms of devotion.
0: ఈ భక్తిని కూడా నవ విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: There are 9 paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏంటి?
1: Among all the 9 paths of devotion, what is the penultimate?
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్.
0: స్నేహం జరిగిన తర్వాతనే ఆత్మ నివేదన జరుగుతుంది.
1: When once there is friendship, it would lead to surrender.
0: అంతవరకు మాత్రం అర్పితము కాదు.
1: Till then you cannot surrender.
0: ఈనాడు అర్పితమనగా ఏమిటి?
1: Today, what is meant by surrender?
0: కాదు, తనది తాను ఇచ్చుకోవటమే.
1: Giving one's own self.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: We have to develop friendship first.
0: స్నేహం అంటే ఏమిటి?
1: What is friendship?
0: హలో హలో అంటమా స్నేహం?
1: Friendship doesn't mean hello hello.
0: కాదు కాదు.
1: No.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము, అదే స్నేహం.
1: Two bodies in one life, that is friendship.
0: రెండు దేహములు ఎందుకు ఒక్క భావమే ఆవిర్భవించాలి?
1: In both the bodies there should be one thought.
0: అది మైత్రి అన్నారు.
1: That is మైత్రి.
0: మైత్రి.
1: మైత్రి.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే, అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు? త్రీ, దేహము, మనసు, ఆత్మ తత్వం నందు.
1: The same thing there, where the body, mind and
0: spirit. అలాంటిదే అర్పితం అనేటువంటిది.
1: That is surrender.
0: అప్పుడే ఈ యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you receive attained divinity.
0: నేను, నేనే, నీవు, నీవు అనుకున్నంత వరకు కూడా ఇది ప్రాప్తించదు.
1: So long you and I consider apart, you don't attain divinity.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందుకు నాయంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ద డివైన్ స్పార్క్.
0: మమై వాంసు, సర్వభూత, సర్వభూతములు ఎందుకు మమై వాంసు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైత్రి, వీ హావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యమునందు ఉంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడా పాటించటం లేదు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్ బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
0: భక్తి అంటే ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ డివోషన్?
0: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది?
1: When you don't follow, how do you call it devotion?
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
1: Everything you have to follow as per God's command.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం.
1: That is the true path.
0: ఎందుకనగా?
1: Why?
0: పురందరదాస్ చెప్పాడు.
1: పురందరదాస్ said,
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ యూ.
0: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
1: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయములకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదల్రి ఉండదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ డౌట్స్.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: ఎంక్వైర్.

0: కొండలో రాతి పైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్ హూ వాటర్డ్ ఇట్ టు గ్రో.
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు, ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్.
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్.
0: ఎంత కళాకారుడు నీవు దేవుడా?
1: గాడ్ యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళదాల తెగే కెంపిట్టర్ యారో. పచ్చని చిరుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: ద ప్యారెట్ హెస్ గాట్ ద నోస్ ద బీక్ విచ్ ఇస్ రెడ్.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా నువ్వు ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్? ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు ఇది.
1: నో,
0: ఇది కేవలం నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వములు కూడా జరుగుతుంటాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు నేను? నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్? ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురంద్రదాస్

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకును నేనెందుకు పరదేశిని అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: Oh God, so long you are there, how can I ever be poor? No.
0: అంతా నీవే చేస్తున్నావు.
1: You do everything.

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యూ కరెక్ట్ మీ, యూ పనిష్ మీ, యూ ప్రొటెక్ట్ మీ, నానే.
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: వెన్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ మీ, హౌ కెన్ ఐ బి పూర్?
0: నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: వెన్ ఐఎమ్ యువర్స్, యూ హావ్ గాట్ ఆల్ ద రైట్.
0: నేను నీ వాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: సిన్స్ ఐఎమ్ యువర్స్, యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ మీ.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు తెలియనప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you will be respected until
0: you are in position.
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధిని ఇచ్చినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్నా,
1: maybe in the forest,
0: ఆకాశమునున్నా,
1: orange sky,
0: పట్టణమునున్నా,
1: city,
0: పల్లెనున్నా,
1: village,
0: గుట్ట మీదనున్నా,
1: mountain
0: top, or in
1: the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కానీ అతనే దయ్యము, కానీ దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీకు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ, the demon.
0: కనుకనే దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటరే వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the tap.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటరే వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: the tap. తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణు వచ్చినటువంటి యొక్క విభీషణునికి రాముడు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చెలించటం చేత రావణునికి రాముడే యముడై అయిపోయాడు.
1: బట్ రావణ, హూ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్ థాట్ అండ్ వికెడ్ యాక్షన్, రామా గాడ్ అపియర్డ్ యాజ్
0: ఓం నమో నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవంగా కనిపించాడు.
1: టు ప్రహ్లాద, నారాయణ అపియర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్.
0: నామరూపముల్నే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ద నేమ్ అండ్ ద ఫామ్, ది వెరీ గాడ్ అపియర్డ్ యాజ్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడుగా కనిపించాడు కృష్ణుడు.
1: Therefore, the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
0: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
1: వెరెస్ట్ అగ్రసేన, కృష్ణ
0: దైవం వేరు, యముడు వేరు కాదు.
1: Therefore, God and Yama are not different.
0: Anta nee yokka bhavulu puraskarinchukone vastuntayi.
1: Everything is based on your feeling.
0: Kabatti dushtatvamunaku adrushtatvamunaku idiye moola karanamulu.
1: Therefore, this is the main reason for that which is apparent, which is not apparent.
0: Kanuka motta motta manu adrushtulu kavali.
1: So we should deserve that adrushta.
0: Adrushtam kavalanukunte chakkani seelavantamainatti gunam kaligali. Atti gunavantude chakkani karmalu aacharistadu.
1: The one with virtues will do good action.
0: Yetti karmalu సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ టు ప్లీజ్ గాడ్.
0: కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
1: హి కన్సిడర్స్ ఆల్ యాస్ డివైన్ యాక్షన్.
0: అట్టి వానికి సత్ సంకల్పములే.
1: హి విల్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
1: హి విల్ ఎంటర్టైన్ గుడ్
0: థాట్స్. దుష్ట సంకల్పములు దరి అయినా చేరవు.
1: బ్యాడ్ థాట్స్ విల్ నాట్ అప్రోచ్ హిమ్.
0: కనుక
1: సో
0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore, we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: ఈ ICS చదివేకి పోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: Max Muller gave very good teaching to those students who have gone there for IES, ICS.
0: Teach ayina tarvata
1: became a teacher.
0: Oka IAS officer, ICS officer Max Muller ni chuttaniki velladu.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదములు కూడాను తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: మాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదాస్.
0: భారతదేశమునందు కూడాను లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: హిస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: ఈ సంస్కృతంలోని అనేక శ్లోకములను కూడాను రాస్తూ వచ్చాడు.
1: హి ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: ఇఫ్ ఎవర్ ఐ యామ్ టు బి బోర్న్ హి వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తన తప్పని వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: హి థాట్ ఇట్స్ ఎ ఫార్చ్యూన్ టు హావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్లాడు.
1: వన్ ఐసీ ఆఫీసర్ వెంట్ దేర్ టు విజిట్ మ్యాక్స్ ముల్లర్.
0: విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి.
1: హి సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
0: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: మ్యాక్స్ ముల్లర్ ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
0: భగవద్గీత యందు ఉండినటువంటి యొక్క కవిం పురాణం అనుశాస్తం రణో రణీయాంశమ స్మరజ్య సర్వస్వ దాతారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అన్నాడు. గొప్పగా వేశాడు. దీనికి అర్థం ఏమిటి అని యోచన చేస్తూ ఉన్నాడు.
1: హీ వాస్ థింకింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ భగవద్గీత.
0: చూచాడు ఈ కార్డ్.
1: హీ సా దిస్ విజిటింగ్ కార్డ్.
0: ఆ కార్డు ఏమిటి?
1: వాట్ ఈస్ దేర్?
0: ఎవరు ఈ యొక్క వ్యక్తి పేరు? ఏం పేరు?
1: వాట్స్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్?
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అక్కడ ఉన్న సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ద సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే, ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్, చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐ ఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐ ఆమ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు.
1: హి మేడ్ హిమ్ సిట్.
0: ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: యాస్ వేర్ యూ కమ్ ఫ్రమ్? హి సెడ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐఎమ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హి జస్ట్ ఆస్క్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: అబ్బే వేదాలు యూజ్లెస్, వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హి సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హి వాస్ స్టన్డ్.
0: ఏమిటి, భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదములనే విమర్శిస్తున్నాడా? చీ, టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి. హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, హీ సెడ్.
0: చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం పూజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హూ డ్రింక్ ద వాటర్, హూ బ్రీత్ ది సేమ్ ఎయిర్, హూ టేక్ ది సేమ్ ఫుడ్, డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్న.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీ మోర్.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్?
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిర్హంకారి సశాంతి మధగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్
0: అని చెప్పడము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూఆర్ గుడ్ కంపెనీ యూ హావ్ గుడ్ క్వాలిటీ. చెడ్డ
0: వారితో చేరితే చెడ్డ గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ యూ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుక మన చింత మంచి పవిత్రమైనటువంటి వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
0: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్?
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: డోంట్ థింక్ సో.
0: మీ భవిష్యత్ యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: ఫర్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ లాడర్ దట్ విల్ యూ దట్ విల్ టేక్ యూ అప్
0: పవిత్రమైనటువంటి వస్తువును నీ యొక్క దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: సో లాంగ్ యూ హ్యావ్ దీస్ సేక్రెడ్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది.
1: This is what Sita said to Rama there in the forest.
0: Rama,
1: Rama,
0: neevu tapasa veshamunu dharinchavu.
1: You are in the dress of an ascetic.
0: కేవలం అరణ్యంలో సంచరిస్తున్నావు.
1: యూ మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించావు.
1: యూ హావ్ గివెన్ అప్ ది కింగ్డమ్ ఆఫ్ ఆల్ కన్వీనియన్స్.
0: నీకు రైట్ ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కర్లేదని త్యాగం చేశావు.
1: దో యూ హావ్ రైట్ యూ హావ్ నాట్ ఎక్సర్సైజ్.
0: అమృతత్వ మానసు త్యాగేనేకి అమృతత్వం ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: యూ హావ్ కమ్ హియర్ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: వై డు యూ క్యారీ ద బౌ విత్ యూ?
0: ఈ యొక్క అస్త్రములు నీ వెంట ఉండకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
0: అస్త్రములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో యూ విల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వయలెంట్.
0: హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి.
1: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వయలెన్స్?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహములో సంచరించినట్టుగా ఉంటాయి.
1: దట్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్
0: వే. తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా?
1: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్ ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్? అది
0: నీకేమి హింస చేస్తున్నాయి?
1: Then what harm they have put you?
0: నీ ఎందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The objects that you carry will certainly reflect upon.
0: చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know.
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడల పైన రాస్తుంటారు, చేతుల పైన. ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోర్లు చిగురుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have a small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోత జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుకని ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ దెమ్ ఎనీవే ఇన్ ద
0: విసిట్. మంచి మనం దగ్గర పెట్టుకోవాలి.
1: యు షుడ్ పుట్ ఆన్.
0: కంఠములో మంచిది ధరించాలి.
1: యు షుడ్ పుట్ ఆన్ గుడ్ థింగ్స్.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ఇస్ ఓన్ ది ట్రూత్ దట్స్ రియల్ జ్యూవెల్.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: ఇస్ ఓన్లీ ది డివైన్ ఫామ్ విచ్ ఇస్ ది రియల్ జ్యూవెల్ టు యువర్ నెక్.
0: ఇంకా హస్తస్య భూషణం దానం అన్నారు.
1: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: అలాంగ్ విత్ చారిటీ యూ షుడ్ ఆల్సో వేర్ ద రింగ్.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
1: ఇమేజింగ్ వై దే ఆర్ గిఫ్ట్.
0: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: paddy? గడ్డి నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు.
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉండినటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీ భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ద హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై
0: ఫైర్, తదుపరి నీ భుజించటము,
1: దెన్ ఓన్లీ యూ ఈట్.
0: ఇది సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్,
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్,
0: బియ్యమును వండుకుని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ద రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటా ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్.
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 రూపీస్.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its value.
0: సంస్కరింపు చేయటం చేత విలువ కూడా పెరిగిపోయింది.
1: Because polishing refinement value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధము అవుతుంది.
1: So this processing will make it more valuable.
0: కనుకనే సంస్కరించడం అనగా ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలప్మెంట్.
0: అది వే ఆఫ్ లైఫ్.
1: దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వీ ఈట్ షుడ్ బి
0: అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యూ హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, కుక్ ఇట్ అండ్ దెన్ ఈట్ లేటర్.
0: వే ఆఫ్ లైఫ్.
1: This is the way of life.
0: అప్పుడు లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: Otherwise the bad is of no value.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: That's so many.
0: ఇది ఒక వెండి తట్ట.
1: This is a silver plate.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగ పెట్టుకోలేము.
1: But if it remains a silver, you can't use it.
0: వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి
1: it should be burnt, it should be processed.
0: సుత్తితో కొట్టి
1: hammered.
0: హ్యామర్ తో అన్ని విధాలా దాన్ని హింసించి
1: యూ షుడ్ హ్యామర్ ఇట్
0: అగ్నిలో వేసి
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్
0: అన్ని సంస్కరింపజేసిన చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్ గా మనకు తయారైంది.
1: ఇఫ్ యూ రిఫైన్ ఇట్ ప్రాసెస్ ఇట్ దెన్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ప్లేట్
0: ఇది ఒక బట్ట
1: దిస్ ఇస్ క్లాత్
0: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది
1: హౌ డస్ ఇట్ టేక్
0: మొట్టమొదట పత్తిగా వచ్చింది
1: ఫస్ట్ ఇట్ వాస్
0: పత్తి నుంచి చక్కని దారంగా తీసాము
1: అండ్ యూ డ్రా థ్రెడ్
0: ఈ దారమును నేసినాము
1: అండ్ ఇట్ వే
0: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము
1: దెన్ క్లాత్
0: అప్పుడే ఇది వే ఆఫ్ లైఫ్ దీన్ని వినియోగించుకోవడానికి వీలైంది
1: దిస్ క్లాత్ రిప్రజెంట్స్ ది వే ఆఫ్ లైఫ్
0: కనుకని పనికి రానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ యూజ్
0: అలాంటి సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము
1: దాట్ ఈస్ భారత
0: శక్తి దాని కూడా సంస్కారం సంస్కారం సంస్కారం
1: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్
0: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కుని లోపల పోతున్నాం
1: ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్ ఇన్ యూర్ హౌస్ యూ వాష్ యువర్ ఫీట్ ఫస్ట్
0: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి
1: యాజ్ యూ మూవ్ అబౌట్ అవుట్ వర్డ్ యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫీట్ బికాజ్ ఆఫ్ సో మెనీ పాయిజనస్ ఇన్సెక్ట్స్ దేర్
0: కనుక నీ పరిశుద్ధం చేసుకోవాలి
1: సో యూ హ్యావ్ టు ప్యూరిఫై క్లీన్
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాని ఔపానం అని చేస్తారు
1: మెనీ బ్రాహ్మిన్స్ దే హావ్ గాట్ ఏ ప్రాక్టీస్
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు
1: దే విల్ హావ్ వాటర్ ఆన్
0: హ్యాండ్ చుట్టూ చుట్టేస్తారు
1: దే విల్ జస్ట్ గో ఇట్ రౌండ్ ద ప్లేస్
0: పానాయ నమః అపానాయ నమః గానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తూ ఉంటారు
1: దే అటర్ ద నేమ్ ఆఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
0: ఎందుకోసం చుట్టూ వేశారు
1: వై షుడ్ టేక్ ఇట్ రౌండ్
0: అనగా ఇది కూడా ఒక సంస్కారము
1: దిస్ ఇస్ ఆల్సో కల్చర్
0: వండిన వంట లోపల
1: ఒట్టించినటువంటి
0: తట్ట లోపల
1: ఉన్నటువంటి
0: పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు
1: ద ఫుడ్ సర్వ్ దేర్ ఆన్ ద ప్లేట్ వెల్ యూ మే ఫైండ్ ద యాంట్స్ గెటింగ్ ఇన్ టు ద ప్లేట్ కనుక
0: చుట్టూ నీరు పోస్తే చీమలు రావడానికి వీలు లేదు
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ వాటర్ అరౌండ్ ద ప్లేట్ అండ్ కెన్ అప్రోచ్
0: చిన్న చిన్న విషయాలు కూడా భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది
1: ఇన్ దీస్ సటిల్ మ్యాటర్స్ ద కల్చర్ ఆఫ్ భారత్ హస్ గాట్ మెనీ ఎక్స్ప్లనేషన్స్
0: మీనింగ్లెస్ వర్డ్స్ ఈ సంస్కృతిలో లేనే లేదు
1: ఇన్ సాంస్క్రిట్ దేర్ ఆర్ నో మీనింగ్లెస్ వర్డ్స్
0: కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు
1: బట్ ద పీపుల్ హూ డోంట్ నో ది మీనింగ్ దే యూజ్ ఇట్ ఇన్
0: మీనింగ్లెస్ వర్డ్ తెలియనట్టుగా ఉండడు
1: ఎ ఫస్ట్ ఇగ్నోరెంట్ పర్సన్ విల్ నాట్ రిమైన్ ఇన్
0: మాట్లాడతాడు
1: హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్
0: మూర్ఖత్వము
1: దట్ ఈస్ ఫూలిష్నెస్
0: తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము
1: టు టాక్
0: తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు
1: వెన్ యూ డోంట్ నో మేక్ ఎఫర్ట్ టు నో
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇవ్వండి ఉంటున్నాయి
1: ఇన్ డివినిటీ దేర్ సో మెనీ సటిల్ పాయింట్స్
0: ఏదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఏమిటి ఉంటుండాలి
1: ఎవ్రీ లెటర్ హెస్ గాట్ ఎ మైటీ పవర్ బిహైండ్
0: వాక్ అనే ఒక శబ్దం
1: దేర్ ఇస్ వన్ వర్డ్ బై నే వాక్
0: వాక్
1: వాక్
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము
1: దిస్ ఇస్ వన్ వర్డ్
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది
1: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ
0: పదము అనేటువంటిది ఒక పదమే అన్ని పదార్థములే
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్
0: ఈ పదార్థంలో ఏముంటుండాలి అర్థము
1: వాట్ ఈస్ ది మీనింగ్ దేర్
0: పదములకు అర్థమే పదార్థము
1: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
0: పదము ఇది గులాబీ పుష్పము
1: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్
0: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము
1: ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ రోజ్ ఫ్లవర్ దిస్ ఫ్లవర్ ఈస్ ది ట్రూ మీనింగ్
0: కర్చీఫ్ అనేటువంటి పదమునకు ఇదే అర్థము
1: ఫర్ ది వర్డ్ కర్చీఫ్ దిస్ ఈస్ ది మీనింగ్
0: ఈ పదమునకు అర్థమును చూపించేటువంటి కనుకనే దీనికి పదార్థము అని పేరు పెట్టారు
1: యాజ్ ఇట్ షోస్ ద మీనింగ్ ఇట్స్ కాల్డ్ పదార్థ
0: పదమునకు అర్థమును నిరూపించేటువంటిది పదార్థం అన్నారు
1: దట్ విచ్ ప్రూవ్స్ ద మీనింగ్ అర్థ టు ద పద ద వర్డ్ ఇస్ పదార్థ
0: కనుకనే ఈ సంస్కృతి భావం నందు
1: సో ఇన్ కల్చర్
0: ఇంకా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి
1: దర్ మెనీ పెక్యూలియర్ థింగ్స్
0: ఒకటి ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దట్స్ వెరీ గుడ్ వర్డ్
0: అక్షరం అన్నాడు
1: వి సే అక్షర
0: ఈ అక్షరం అంటే ఏమిటి
1: వాట్ డు యూ మీన్ బై దట్
0: ఇది ఒక కేవలం ఒక రాతలో ఉండేటువంటి అక్షరంగా పాపిస్తుంది
1: ఇస్ ఇట్ దట్ యు రైట్ దట్ విచ్ ఇస్ రిటన్ అక్షర ద లెటర్
0: లెటర్ అది
1: లెటర్
0: అక్షరం అనగా లెటర్ అది
1: అక్షర మీన్స్ లెటర్
0: అయితే
1: అవేవా
0: వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ అక్షర
0: స్వరూపుడు
1: పర్మనెంట్ గాడ్ ఇస్ పర్మనెంట్
0: కాదు ఈ యొక్క పర్మనెంట్ లో కూడా టెంపరీ కూడా చేరి ఉంటుంది.
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
0: టెంపరీ. దీంట్లో కూడా పర్మనెంట్ కూడా చేరి ఉంటుంది.
1: ఈవెన్ ఇన్ ది ఎఫీమరల్ దేర్ ఇస్
0: పర్మనెంట్. శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుంది.
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ.
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుంది.
1: ఇన్ ద పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి.
1: టు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం
1: అక్షరం
0: ఆక్షరం
1: ఆక్షరం
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆ మీన్స్ పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్స్
0: ఆ అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
0: ఆ శాశ్వతము
1: ఆ ఇస్ పర్మనెంట్.
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్
0: నశించేటువంటిది ఆత్మ. నశించినటువంటిది పరమాత్మ.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్ ఇస్ డివినిటీ.
0: ఆత్మ పరమాత్మల యొక్క చేరికే అక్షరం.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్ అక్షర.
0: కనుకని ప్రతి దాని ఎందుకును ఎంతో అంతరార్థాన్ని కూడి ఉంటుంది.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యూ హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: అడుగు అడుగునకును భారతీయ సంస్కృతి అడ్డ వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: చూపు చూపుకు కూడా మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే ఒకనొక సమయం లోపల గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: అట్ వన్ టైమ్ ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రొకడైల్.
0: కావవే వరద సంరక్షించు భద్రాత్మక.
1: ఓ గాడ్
0: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఓ గాడ్ కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: గాడ్
0: అడ్డ వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు కూడా భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: చూపు చూపుకు కూడా మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్.

0: The king elephant was praying to God, "Oh God, come down."
1: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
0: God appeared there.
1: దీనికి అనేక మంది కవులు,
0: many poets,
1: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు,
0: how long distant is present God from the devotee.
1: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి,
0: you know, many intellectuals,
1: తెలివితక్కువ మేధావులు,
0: they're foolish intellectuals.
1: వాడన్నాడు, ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
0: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
1: ఇది ఎంత అజ్ఞానం,
0: what a sort of ignorance it is.
1: ఎక్కడి నుంచి ఎక్కడికో రాడు భగవంతుడు.
0: God doesn't come from anywhere.
1: సర్వత

0: పాదం. ఎవరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: God takes upon himself that form depending upon the mode of your prayer.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయట.
1: If you pray that God should be with you, you listen to the sound
0: of భగవంతుడా నా కష్టంలో నీకు కనిపించడం లేదా, నా ఏడుపు నీకు కనిపించడం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి.
1: A devotee who feels like this, oh God, don't you see my misery, don't you see my suffering, he will be finding the eyes of God.
0: నా రోదన నీకు వినిపెట్టడం లేదా,
1: don't you listen to my
0: నా ప్రార్థన నీకు వినటం లేదా,
1: don't you listen to my suffering,
0: అని ప్రార్థించేటువంటి వానికి చెవులు మాత్రమే ఉంటాయట.
1: The one who prays so, he will find the ear.
0: సర్వతోచి తిరోముఖం, అన్నింటి ఎందు కూడాను తన యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: యూ విల్ ఫైండ్ ది ఫేస్ ఆఫ్ గాడ్.
0: ఒరే పిచ్చివాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా,
1: ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ,
0: నీ వీపెనుకులనే వస్తున్నానరా నీ వెంట,
1: ఐ ఫాలో యూ స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హీ సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్డ్ బిహైండ్ అండ్ వాచ్డ్,
0: వెనక లేడు,
1: హీ ఇస్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా వాట్ ఎ లై హీ సెడ్,
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హీ సెడ్ ఐ యామ్ బిహైండ్,
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్,
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హీ రిటర్న్.
0: బాబా
1: బాబా,
0: మీరు ఇంత పెద్దవారు కదా,
1: యూ సచ్ ఎ బిగ్ మ్యాన్,
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా,
1: వై షుడ్ బి లై,
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యువర్ బిహైండ్,
0: నా వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యువర్ బిహైండ్,
0: చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావెంట్ సీన్ యు.
0: ఒరే సైతాన్,
1: హీ సెడ్, ఓ సైతాన్ మ్యాడ్ క్యాప్,
0: ఇదేరా నీ బుద్ధి,
1: ఈజ్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్,
0: కాదు కాదు, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్,
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్, ఐ టు టర్న్.
0: తాను వెనక తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ హీ టర్న్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్డ్.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్, ఇట్ కీప్స్ హైలీ మీనింగ్ఫుల్.
0: అర్థం చేసుకోలేరు,
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించవద్దు.
1: సో డోంట్,
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈస్ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం,
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికి సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవునిగా కనిపిస్తుంటారు,
1: అపియర్ టు బి ఆర్డినరీ హ్యూమన్,
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: So do your duty.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: To get your doubts cleared, offer yourself to God.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: That's your main duty today.

0: Sai Ram, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Sitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunnatvanti atma parlo yendunnatvanti atma okkate ani visvasinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached,
1: atti manishyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamuni evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithuru kani ee vimarsalakante artham chestunnatunti varu chala adrishtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina kudu buddaye kani bangaramunu tini bratukaledu.
2: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavatvamulo idi samatvamainatvanti oka tattvamu.
2: This is the principle of equality in humanity.
1: Daivamu andari yandu untunnadu.
2: God is in everyone.
1: Daivam satyamanandunu asatyamanandunu dharmamanandunu adharmamanandunu punyamanandunu paapamanandunu bhagavantudu samattanga untunnadu.
2: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishudu aneka prayatnalu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Kadapatiki vedah vedam purusham mahantam adityavarnam tamasa parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond the illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilanu salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ప్రొసీడ్స్ అలాంగ్ త్రీ డైరెక్షన్స్.
1: ఒకటి సృష్టి యొక్క లక్షణం.
2: వన్ ఇస్ ద నేచర్ ఆఫ్ క్రియేషన్.
1: రెండవది దీనికి పోషణ యొక్క రచనం.
2: ద సెకండ్ ఇస్ మెయింటెనెన్స్ ఆర్ సస్టెనెన్స్.
1: మూడవది నయం గావించుకునేటువంటి లక్షణం.
2: ద థర్డ్ వన్ ఇస్ ఎన్హిలేషన్.
1: సృష్టి, రక్షణ, లయము, ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకును కాలము గడుపుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ గోట్ దీస్ త్రీ ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: కానీ ఈ సత్యమును ఎవరు కూడా కాదనలేరు.
2: నో వన్ కెన్ డినై దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: ఏ సైంటిస్ట్ కూడా ఇది కాదని చెప్పలేరు.
2: నో సైంటిస్ట్ కెన్ సే నో టు దిస్.
1: జగమంతై కూడా మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ విజువలైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: దట్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఇస్ మెయింటైన్.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: హ్యావింగ్ బీన్ సస్టైన్డ్ ఇట్స్ బౌండ్ టు ఎనిహిలేట్.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: When once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
2: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కానీ అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
2: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
2: You find the lines there.
1: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
2: It's not a true line in the sense.
1: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
2: Through those lines that you have seen, you can also think of the real lion.
1: అదే విధముగానే
2: similarly
1: ప్రపంచమునందున్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
2: Likewise in this world, every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
2: the sugar in the sugar cane,
1: మెరపులోని కారము,
2: and that which is hot stuff,
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
2: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
2: and bitterness in neem.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి.
2: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరిసిల్లుతున్నాయి.
2: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్.
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
2: యు ఆల్సో ద మూవ్మెంట్ టు ద వేవ్స్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
2: సన్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
2: It's moon who gives you the moonlight.
1: ఇవన్నీ కూడా భగవత్ తత్వమునకు ఒక నిదర్శనమే.
2: That's all the direct proof of the divine.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: They may not very much prove the existence of God, but exhibit the divinity.
1: ప్రభుత్వము యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
2: in the world investigation,
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
2: వన్ మైట్ బీ ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
2: ద సెకండ్ మే బీ ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
2: థర్డ్ వన్ మే బీ హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా.
2: జస్ట్ యాస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో.
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా.
2: As all of them are under the control of the Prime Minister,
1: srishtiki brahmaniyu,
2: the creation is represented by Brahma,
1: rakshanaku vishnuvaniyu,
2: sustenance Vishnu,
1: shikshanaku shivudaniyu,
2: and annihilation is represented by Shiva.
1: Varu ee yokka karmalanu aacharistu vastunnaru.
2: They take care of these three branches, portfolios.
1: Kani ee moodinti yokka adhipati daivame.
2: But the master, the head of all the three, is God himself.
1: Atanne mahamudan Allah andaru.
2: Mahamudans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
2: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
2: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
2: What is the spelling of God?
1: G O D, God.
2: G O D, God.
1: G అనగా జనరేషన్, సృష్టించడము.
2: ఓ ఆర్గనైజేషన్
1: పోషించడము,
2: సస్టెనెన్స్ మెయింటెనెన్స్,
1: డిస్ట్రక్షన్ నాశనము చేయటము,
2: ఎన్హిలేషన్.
1: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీనిలో కూడాను సృష్టి స్థితి లయములు కూడాను చేరి ఉంటున్నవి.
2: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు,
2: ద వన్ వాట్ టు బి రికగ్నైజ్,
1: ఇలాంటి లౌకికమైన ఆధారాలు తీసుకుని
2: బేసింగ్ ఆన్ ది డైరెక్ట్ ప్రూఫ్
1: దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
2: విల్ మేనిఫెస్ట్ ది డివినిటీ.
1: ఒకరు చెప్పినను చెప్పకపోయినను,
2: వన్ మైట్ సే ఆర్ నాట్,
1: కానీ సత్యము సత్యమే,
2: ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: దైవం ఉన్నాడు,
2: గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: ఎక్కడ ఉన్నాడు?
2: వేర్ ఇస్ హీ?
1: సర్వులు ఎందుకు సర్వస్వరూపుడై ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ.
1: కనుక ఒకరినొకరు విభేదంగా తీసుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
2: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపము.
2: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is the very proof of divinity.
1: ప్రేమే ఎందుకును నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
2: And you have filled your hearts with love for Bhagavan.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
2: There cannot be greater bliss than this.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: so embodiments of love,
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
2: కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్, ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ద గోల్.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అనేకులు దిగ్విజయం అవుతుంది.
2: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
2: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనం గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులను మనం గౌరవించాలి.
2: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
2: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
2: As you love God, God loves you too.
1: కనుక జీవితం అంతా ఇకను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: The whole life revolves around these three: reaction, reflection,
1: and
2: మనం
1: అందరిని కూడా ప్రేమించాలి.
2: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రలం అవుతాము.
2: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
2: You should respect all.
1: అప్పుడే మనమల్ని కూడా అందరు గౌరవిస్తారు.
2: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నామో,
2: that what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
2: You have to do it for yourself.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: All our actions represent the three principles: reaction, reflection and resound.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులను గౌరవించు.
2: First you respect others.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
2: You also love appropriately.
1: అప్పుడే నిన్ను అతరులు కూడాను ప్రేమిస్తారు.
2: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
2: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
2: Bhagavan is very very happy.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందమునకు ఎంత మితిమీది ఉండదు.
2: When all of us love Bhagavan, he will be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
2: Bhagavan has not invited anyone.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
2: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
2: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
2: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
2: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
2: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
2: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarva bhuta hitam evam, meerandaru chemanga undali.
2: Let everybody be happy, safe and secure.
1: ఆనందంగా ఉంటుండాలి.
2: Let everyone be happy.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: Understand spirituality and grow in strength. And then you practice all that you have learned.
1: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు చాలా అయోమయంగా ఉంటున్నాయి.
2: The present day position of the world is highly confusing.
1: ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడాను చాలా అశాంతి నందించేటువంటివి.
2: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
2: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
1: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
2: God simply creates to for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
2: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
2: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
2: వాట్ ఫర్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
2: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
2: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
2: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
2: God has given such mighty power to humanity, to this world.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
2: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
2: Bad action will take you to consequences.
1: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింపజేసి
2: and he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
2: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
2: But we accuse blame our action.
1: చాలా పొరపాటు.
2: It's a big mistake.
1: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
2: In fact, give up all the mistakes.
1: అవి పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
2: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
2: That bad feelings
1: leave. నిన్ను ఎవరు శిక్షించరు.
2: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
2: In fact, the one who is ready to punish you, later he will try to protect
1: you. మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
2: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడని చెప్పాను.
2: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
2: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
2: The spirit atma is permanent.
1: అంటే శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
2: Out of the principle of eternity of the spirit atma you should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమములే.
2: Therefore, this is all the code of divinity, the creation, sustenance and annihilation. And in fact, the whole thing goes around as per his will.
1: సర్వభూత నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: God shines brilliantly in everyone.
1: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
2: How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసమును పెట్టుకుని ఏ దేశం పోయినా సరే, ఏ కర్మను ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
2: విత్ ఆల్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ మే గో టు ఎనీ కంట్రీ.
1: కనుక ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
2: ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
2: యూ జస్ట్ డిసైడ్ హూ యు ఆర్.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాం, నేనెవరో అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
2: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
1: నేను పలాని వారిని అని నీవు రూపనామం చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
2: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
2: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
1: అది లేకుండా నేను పలాని దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
2: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
2: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
2: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
1: ఏది సరైన ఆన్సర్?
2: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
2: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మా. ద
1: దేహము అనిత్యమైనటువంటిది.
2: బాడీ ఇస్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
2: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
2: యూ కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: దేహ మనస్సును త్యజించి
2: giving up the body and the mind.
1: ఈ రెండింటికి పవర్ ఇచ్చేటువంటి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి, ప్రయత్నించాలి.
2: Understand ఆత్మ, which is the main source that gives power.
1: ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మ స్వరూపుడే కాని అన్య స్వరూపుడు కాదు.
2: Everyone is embodiment of the divinity.
1: అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
2: In fact, it's only the God who is present in everyone.
1: సర్వత్రా వ్యాపించినటువంటి కాస్మిక్ హెల్త్ మే ఇది.
2: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every attempt to know this cosmic power.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
2: You think that it is
1: చాలా సులభమైనటువంటిది.
2: But it's so easy to
1: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
2: There's no other thing much easier than this.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
2: We find this difficult because of our body attachment.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని
2: it is so simple path.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
2: Whosoever you deny, you'll be denying God.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
2: Whosoever you respect, you'll be respecting God.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఇది దైవానికి చేసినట్టుగా వస్తుంది.
2: You may do namaskar to anybody, it amounts to respect to
1: God. సర్వలు ఎందు ఉండేటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
2: Because the very same God is present in everyone.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
2: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine.
1: ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను.
2: We are all the sparks of the divine with all the attributes.
1: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
2: We are all the sparks of the same divine principle.
1: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు
2: when you step into a room full of mirrors,
1: ఈ రూపాన్ని నువ్వు చూచుకో.
2: You see your own image.
1: కానీ ఒక్క రూపం కాదనేది.
2: You are not one there.
1: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
2: Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
2: A bird that is foolish has gone into this hall of mirrors.
1: దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
2: The bird starts seeing all the reflections.
1: నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
2: The bird was so angry because it started feeling that it could be hurt by the birds around.
1: కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
2: And this bird went on attacking every mirror and broke it to pieces.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
2: And reflections have increased in number depending on the number of pieces.
1: కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది.
2: And finally the mirror was broken.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
2: Then there's no reflection anymore.
1: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
2: And then it just moved out of that.
1: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
2: This is a feeling of ignorance.
1: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే
2: if a wise man gets into that hall of mirror,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
2: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
2: హీ విల్ ట్రై టు కరెక్ట్ హింసెల్ఫ్.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
2: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్
1: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
2: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
1: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
2: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
2: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యూ.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వి హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: నేను నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Make an effort to know that you and I are one.
1: రూపనామములు యందు శక్తులు యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
2: In name and form and abilities and capacities there are differences.
1: ఇవన్నీ కూడా ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
2: These are all the qualities of the reflections.
1: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
2: The truth is to understand experience that you and I are one.
1: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
2: God is in you. He is not separate from
1: you. ఏదో టెంపుల్ యందు లేదు.
2: He is not outside.
1: ఏదో మసీదులు యందు లేదు. ఏదో దర్గాల యందు లేదు.
2: He is not present in any distinct place.
1: నీ యందే.
2: God is in you.
1: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
2: When once you go outside, you will be seeing your own reflection.
1: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
2: You will be just seeing your own self there.
1: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ
2: any spiritual practice under
1: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే.
2: ఈజ్ అండర్ టేకెన్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఇన్నర్ రియాలిటీ.
1: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
2: ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ దీస్
1: రెండింటి మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
2: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దేర్ లైస్ ద హోల్ లైఫ్.
1: అది తరుగుతుంది పెరుగుతుంది.
2: And as you think of it, you will live long.
1: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
2: The true human spirit neither takes birth nor dies.
1: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ
2: it is only the body that grows and decreases.
1: కానీ తాను తరగటం లేదు, పెరగటం లేదు.
2: బట్ ది ఇన్నర్ సెల్ఫ్ హ్యాస్ నైదర్ ఇంక్రీజ్ నాట్ డిక్రీజ్.
1: చిన్న బాల్యమునందు
2: ఇన్ చైల్డ్హుడ్
1: అతని చైల్డ్ అన్నారు.
2: వి కాల్ హిమ్ ఎ చైల్డ్.
1: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
2: ఇన్ యూత్ వి కాల్ హిమ్ మ్యాన్.
1: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
2: ఇన్ ఓల్డ్ ఏజ్ వి కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
2: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
1: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హ్యాస్ నాట్ చేంజ్డ్.
1: అదేవిధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
2: God's form, God's reality is one and the same.
1: ఏకం సత్ విప్రాభూదావదంతి.
2: Truth is only one, referred to as many ways.
1: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
2: We have to know this truth today.
1: ఎవరి చూసినా మనం గౌరవించాలి.
2: We have to respect everyone.
1: అందరినీ మనం ప్రేమించాలి.
2: We should love all.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
2: And once you experience this state of true bliss,
1: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుభయంతి. అందరి ఎందుకు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
2: When once you understand the reality of the self present in everybody, you never suffer.
1: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
2: బట్ వీ కన్సిడర్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు నో దిస్.
1: కష్టం కాదు.
2: ఇస్ నాట్
1: దానికంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ మచ్ సింప్లర్ దన్ దిస్.
1: సృష్టిలో ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ దృష్టి ద విజన్.
1: నీ దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
2: యూ డోంట్ కరెక్ట్ యువర్ విజన్ బట్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ఇన్ క్రియేషన్.
1: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
2: There is no mistake in creation.
1: సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉంటుండాలి.
2: యూ ఫైండ్ వన్నెస్ ఆల్ ఓవర్.
1: కానీ నీ దృష్టిలో ఉంటుండాలి భిన్నత్వం.
2: ద మిస్టేక్ లైస్ ఇన్ యువర్ సైట్ ఆర్ విజన్.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
2: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండర్టేక్ ఎనీ టాస్క్, యు ఆర్ షూ టు బి సక్సెస్ఫుల్.
1: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
2: యూ షుడ్ రికగ్నైజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్.
1: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
2: లింకన్ వాజ్ బోర్న్ ఇన్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
1: తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు.
2: ఫాదర్ వాజ్ ఎ కార్పెంటర్.
1: తల్లి నాన్సీ ఆమె పాత చీరలంతా కుట్టి దాని నుంచి వచ్చిన దర్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది.
2: మదర్ సర్వ్డ్ యాజ్ ఎ టైలర్ స్టిచింగ్ ఓల్డ్ క్లాత్.
1: ఈ పిల్లవాడు కొంచెం రిచ్ పీపుల్ అనగా షావుకారి బిడ్డలతో బయలుదేరి స్కూల్ కు వెళ్లేటువంటి వాడు.
2: ద బాయ్ అసోసియేట్ హిమ్సెల్ఫ్ విత్ రిచ్ పీపుల్ అండ్ అటెండెడ్ స్కూల్.
1: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడాను వీడిని హేళన చేసేటువంటి వాడు.
2: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
1: వీని డ్రెస్ను వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
2: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
1: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: లింకన్ బీయింగ్ యంగ్ బాయ్ కుడ్ నాట్ బేర్ దిస్ అండ్ వెన్ హిస్ పేరెంట్స్.
1: నన్ను నాతోటి పిల్లలందరూ కూడా అవమానం చేస్తున్నారు.
2: ఐఎమ్ పుట్ టు షేమ్ బై మై ఫ్రెండ్.
1: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
2: ఐ వాంట్ గుడ్ డ్రెస్ హీ సేడ్.
1: నాకు మంచి నగలు పెట్టు.
2: ఐ వాంట్ ఎవ్రీథింగ్ దట్స్ గుడ్ నౌ.
1: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
2: దెన్ మదర్ కాల్ హిమ్ క్లోజ్.
1: నాయన మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
2: అండర్స్టాండ్ అవర్ పొజిషన్ ఫస్ట్.
1: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
2: నో ది పొజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: మనం చాలా బీదవారము.
2: వేర్ వెరీ పూర్.
1: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
2: వీ డు నాట్ హావ్ ఎనఫ్ టు ఈట్. హౌ కెన్ వీ హావ్ రిచ్ డ్రెస్.
1: కనుకనే స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
2: దేర్ఫోర్ వీ షుడ్ నో అవర్ పొజిషన్ అండ్ దెన్ మెయింటైన్.
1: నీవు ఏనాటికైనా అభివృద్ధి అవుతావు.
2: యు ఆర్ బౌండ్ టు.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
2: Carry on your life based on
1: ఎన్ని గేలు చేసినప్పటికీ ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
2: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్. దే మైట్
1: మనం అన్నిటికీ ఆత్మనే మనకు ఆధారము.
2: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా
2: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
2: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
1: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
2: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
1: కష్టపడి చదివినాడు.
2: హిస్ వర్క్డ్ హార్డ్.
1: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
2: హి డిడ్ంట్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
1: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
2: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
1: ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
2: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్
1: ధన కనుక వస్తువు అనాథులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా ఎందు నిండుగా దండిగా ఉన్నది.
2: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
2: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ లోపల తల్లి మరణించింది.
2: The meantime, the mother died.
1: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
2: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
1: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
2: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ సెకండ్ టైం.
1: విదేశీయులకు సహజమే.
2: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్.
1: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
2: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
1: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
2: The stepmother also said, develop the self-confidence as taught by your mother.
1: ఆ తల్లి కూడాను అదే బోధన చేస్తూ వచ్చింది.
2: The same teaching was given to him by her.
1: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
2: Later he has taken degree.
1: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
2: Then he found it hard to carry on further.
1: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
2: And he could not carry on his life.
1: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
2: He wanted to take up some job.
1: చీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
2: Then he thought, I don't want any job.
1: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
2: The one who relies on self,
1: నా స్వశక్తిపై నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
2: He wanted to stand on his own legs, his own.
1: ఆ వ్యాపారం కూడా ఎట్లు చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
2: He has actually tread along the path of truth.
1: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
2: And in fact he was deceived by many people.
1: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
2: In this world it's quite natural that many can't see
1: good. అభివృద్ధిని చూచి ఎవరు కూడా దాన్ని సహించలేరు.
2: People cannot bear others' progress.
1: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తుంటుంది.
2: This has been going on since ancient time.
1: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
2: Because of his full faith in the teaching of the mother, he is not bothered about
1: it. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
2: He failed even in that business.
1: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
2: He sold out all the objects, material with him and cleared the
1: debt. రుణము కంటేను దుఃఖమేది.
2: Is there any other greater misery than
1: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
2: The greatest act of charity.
1: తల్లి తండ్రుల కన్నా దైవం ఏది?
2: You don't find greater God than one's own parents. And in fact this enmity is the worst to the
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And compassion is
1: చూడ సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: And what a friendship is greatest wealth.
1: ఇంతకంటే ఏముంది?
2: What else?
1: ధరణి అపకీర్తి కంటే మరణం ఏది?
2: Bad name is death.
1: సర్వదా కీర్తి కంటే సంపద ఏది?
2: Reputation is wealth.
1: రుణము కంటే నన్నకు రోగం ఏది?
2: The loan is the worst of the disease.
1: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
2: And then smarana chanting God's name will help you.
1: కూడి ఉంటున్నాడు.
2: And he was thinking,
1: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
2: He cleared all the debts by selling out all the belongings.
1: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
2: friends who have known this fact,
1: Clinton, ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి.
2: They said elections are fast approaching.
1: నీవు దీంతో నిలుచుకో, మేమంతా సహాయం చేస్తామన్నారు.
2: They said you contest, we'll help you.
1: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిలుచుకున్నాడు.
2: He contested the parliament elections.
1: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
2: He won.
1: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
2: All parties praised Lincoln.
1: Andaru cheri adanni president ga chesaru.
2: All made Lincoln the president of America.
1: Appude tana talli matalu aatma vishwasanni chakkaga gurtinchukunnadu.
2: He could understand then
1: aatma vishwasam unnapude aa yokka talli yokka matalu vishwasam telisindi.
2: Because of his self confidence he had got full faith in the
1: teaching. Talli cheppindi kuda nu satyame anipetti matane.
2: Whatever mother said is truth.
1: తాను చేసేది కూడా సత్యమైన పనియే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
1: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల నల్లవారికి తెల్లవారికి కొంత భేదము కలుగుతూ వచ్చింది.
2: దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లాక్స్ అండ్ వైట్.
1: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
2: The white people started hurting, harming the black people.
1: నీగ్రోలు అంతా కూడా నువ్వు లింకన్ దగ్గర చేరారు.
2: Both assembled, met Lincoln.
1: సార్, మా బాధలను కొంచెం నివారణ గావించు, మమ్మల్ని కూడా నువ్వు సమానంగా చూచమని చెప్పాడు.
2: They all wanted him to resolve this problem.
1: లోకములు అందరూ సమానమే.
2: In fact, all are equal.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
2: All are the children of God.
1: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
2: Then why should there be disparity?
1: సార్, ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
2: They never wanted this racial discrimination to exist any longer.
1: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
2: And in fact, this equality brought him all the
1: success. అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ ను చాలా పొగుడుతూ వచ్చారు.
2: All Negroes started praising Lincoln.
1: లోకములో మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
2: In this world, there is an eternal conflict between
1: ఎప్పుడు జరుగుతుంది?
2: Good and bad.
1: మంచి చెడ్డను గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంఘర్షణ జరుగుతుంటుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్
1: అండ్ బ్యాడ్. ఎవరైనా మంచి పేరుతో అభివృద్ధి వస్తున్నారంటే వాళ్ల పైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
2: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్,
1: వారిపైన లేనిపోని కొన్ని ఆపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
2: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
1: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
2: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
1: నిందలు స్థుతులు, ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజ ధర్మం.
2: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
2: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
1: మన భారతదేశంలో
2: ఇన్ భారత్
1: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
2: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
1: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
2: బట్ యెట్ దే వర్ విక్టోరియస్.
1: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఎంపు రాదు.
2: దే ఆల్ థాట్ లైక్ దిస్, వీ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, వీ సర్వ్డ్ ఎవ్రీబడి.
1: దేహం ఏనాటికైనా పోయేటువంటిదే.
2: God is bound to fall any time.
1: దీన్ని రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
2: Don't go along the wrong direction to safeguard your body.
1: పోతుంది.
2: It's bound to fall.
1: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
2: But the truth remains once for all.
1: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
2: Struggle for this truth.
1: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
2: There's nothing greater than truth.
1: సత్యమునందుండి సర్వమే సృష్టించే.
2: Having been from the point of truth, the whole creation came.
1: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
2: The creation merges in truth ultimately.
1: సత్య మహిమలేని తెలమేది కనుగొన్న.
2: There is no other place where there is no truth.
1: శుద్ధ సత్వం ఇదే చూడరయ్యా.
2: It is the pure unsullied truth that pervades.
1: ఎక్కడ పోయినప్పటికీ వారి వారి మనోభిష్టములు నెరవేరినప్పుడు వారు విరుద్ధమైన మార్గాన్ని ప్రవేశిస్తారు.
2: Everywhere, when once all their desires are satisfied, they act in a perverted way.
1: వారి దోషమే కాని నా దోషం కాదు.
2: The mistake lies with them, nothing to do with
1: God. భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? నాలుగు రకములైనటువంటి వారు.
2: Four people turn against God.
1: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుణ్ణి దూషిస్తారు. ఇది మొదటి రకము.
2: The first category are those who don't have faith in God.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
2: The second category are those of jealousy who could not bear the other's progress.
1: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవటం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
2: Third category of those whose desires are not fulfilled, therefore they turn against.
1: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
2: There are people who are envious watching the progress.
1: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరూ లేరు.
2: These are only the four categories.
1: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
2: This path is so mean, so dirty, so low.
1: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
2: But yet, what is the one?
1: Swami, నాకు ఈ పని చేయాలి.
2: Swami, you do this for me.
1: నాకు ఈ డబ్బు కావాలి.
2: I want money.
1: నేను ఈ విధమైనటువంటి సొసైటీ పెట్టుకుంటున్నాను.
2: I'm just starting.
1: నేను ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను.
2: I'm starting a business.
1: దానికి దైనటువంటి డబ్బు కావాలి.
2: I need money now.
1: నాయన, నేను సత్యమే చెప్తాను. నాయన, నీ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం డబ్బు ఆ దేశానికి చెల్లదు.
2: భగవాన్ tells, you have got your own nation, you should abide by the rules.
1: కాబట్టి ఈ డబ్బును నీవు ఎట్ట తీసుకుని పోతావు?
2: How can you carry this money?
1: అసాధ్యము.
2: No, impossible.
1: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
2: And you have to betray, cheat the government.
1: అంగీకరించను, ఇలాంటివంతా వద్దు అని అంటాను.
2: Bhagavan will say no to such things.
1: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
2: And then they develop hatred.
1: దేశాన్ని పూచి అనేక రకములైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
2: And they go on denying the divinity.
1: ఏం చేసినా గాని నా సత్యం నాదే.
2: But Bhagavan holds on to his.
1: ఎవరు దూషించినా, ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
2: Don't be carried away by the praise or blame.
1: ఎందుకంటే మీ నమ్మకం మీది.
2: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
1: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
2: యువర్ ఫెయిత్ డిపెండ్స్
1: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
2: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడీ.
1: నమ్మకం మంది.
2: యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
1: దైవం ఉన్నాడు అంటారు.
2: ది థీస్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
1: కానీ కొంతమంది దైవం లేడు ఉంటారు.
2: సమ్ మే డినై హిమ్.
1: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
2: In fact, you have got faith in God. God exists for you. If you deny Him,
1: yes,
2: him
1: man,
2: he doesn't find
1: gaani,
2: Him.
1: Swami ki sarvam, yes, yes, yes.
2: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
1: Yevari manasu varike saachi.
2: You go by your own mind.
1: కనుక దేవుని మనం ఏమాత్రమో లెక్క చేయకూడదు.
2: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడీ.
1: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
2: యు హోల్డ్ ఆన్ టు యువర్ ఓన్ ఫెయిత్, క్లింగ్ ఆన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్.
1: దినదినాభివృద్ధి పొందడం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
2: పీపుల్ సమ్ పీపుల్ ఆర్ జెలస్ బికాస్ దే వాచ్ ది ప్రోగ్రెస్.
1: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
2: And jealousy is the worst of the demons possible.
1: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
2: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
1: అది ఎవరికి కనిపించదు.
2: Nobody would see that.
1: కానీ అది తల్లి వేరును కొట్టివేసినప్పటికి రెండవ దినమే చెట్టు కూలిపోతుంది.
2: And the moment the roots are rotten, the tree falls.
1: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషం ఏమిటి?
2: అండ్ వాట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద ట్రీ?
1: ఈ అసూయ అనేటువంటి వాడు తన ఎందున్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకొని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
1: దుర్మార్గుల యొక్క తత్వము.
2: ఇట్ ఈస్ వికెడ్నెస్.
1: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
2: From Bhagavan's point of view, there are no bad people at all.
1: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
2: And you may do something, you are bound to change tomorrow. But Bhagavan's path is one. All belong to Bhagavan. Bhagavan belongs to all.
1: Naya property anta prema okkate.
2: His love is the binding principle.
1: Aa prema chetane nenu andarni aadaristuntanu.
2: Bhagavan treats everyone with love.
1: Evvaru vachina kudanu naa paina dveshanni pooni varu aashrayinchinappudiki varu nenu brostune untuntanu.
2: You may not love him, but yet Bhagavan blesses you.
1: Neni tappappudu edi kudanu nenu vetakanu.
2: Bhagavan will not search your mistakes.
1: వారి దోషములు అంతకంటే వెతకను.
2: None of your faults either.
1: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
2: Bhagavan goes by the principle of love.
1: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వము అందరికూ విధించాలి.
2: And this principle of unity must be recognized.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
2: Out of this unity you will develop purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
2: And this purity will take you to divinity.
1: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
2: To develop divinity we need purity.
1: ఈ ప్యూరిటీ కావాలంటే,
2: if you want purity,
1: అందరినీ కలిసి మెలిసి ఉండాలి.
2: We should mingle together.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
2: Then you will get the positive result.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు
2: today
1: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
2: We say this is 75th birthday.
1: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
2: Bhagavan is not bothered of the age.
1: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
2: భగవాన్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
2: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్.
1: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
2: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్
1: నేను ఎవరేమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
2: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
1: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
2: You have taken determination anyway.
1: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
2: Hold on until it is fulfilled.
1: అడిగినదేదియో అడగనే అడిగితివి.
2: You have asked anyway.
1: అడిగినది ఇల్లు దాకా విడవకుండు.
2: Until it is given, do not drop.
1: కోరినదేదియో కోరనే కోరితివి.
2: You have requested and begged.
1: కోరిక చెల్లెడు దాకా పోవకుండు.
2: And do not leave until it is granted.
1: పోరు పడలేక నేనైనా ప్రభువలయు.
2: He has to bless you to discuss.
1: వడం తెలియక మీరైనా అడగవలయు.
2: Or you must ask repeatedly.
1: అంతే కాని
2: only that.
1: ఇంకా మీ అంత మీరు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
2: To return is not the quality of a devotee.
1: నీవు కోరినటువంటి చెల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
2: Until your desire is fulfilled, hold on with determination.
1: ఇది ఏ మనకు దీక్ష.
2: This is the determination.
1: ఇది ఏ మానవుని యొక్క తపస్సు.
2: This is the penance.
1: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
2: Penance does not mean going to the forest, turning your body in the direction. మాటను
1: మనం దక్కించుకోవాలి.
2: And consult your desire.
1: సత్యాన్ని కాపాడుకోవాలి.
2: And protect the truth.
1: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
2: show gratitude.
1: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
2: Hold on, keep up self-confidence.
1: ఇదే భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
2: This is the life of a devotee.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
2: many obstacles,
1: దీన్ని లెక్క చేయకుండా,
2: don't be carried away by them.
1: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
2: Go by your own experience.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
2: Develop your own self-confidence.
1: ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
2: So also self-respect.
1: నీ ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో.
2: Be ready for self-sacrifice.
1: ఆత్మని ఎందు ఉన్నది కానీ మరొకరు ఎందు కాదు.
2: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
1: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
2: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
2: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ఇన్ యూ.
1: ముక్కలు ముక్కలు కాదు.
2: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
1: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
2: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: కనుక
2: సో
1: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొంతలు వేయకండి.
2: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith. The faith and age are not related.
1: కనుకనే అందరి యందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
2: ద క్వాలిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్.
1: క్వాంటిటీ వేరువేరుగా కావచ్చు.
2: క్వాంటిటీ మై డిఫర్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
2: యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టుడే. To mold this Bharat as an ideal country.
1: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
2: ఆల్ అవర్ లీడర్స్
1: త్యాగం చేసి
2: సాక్రిఫైస్
1: పట్టుదలను సాధించుకుంటూ
2: అండ్ హ్యావ్ డిటర్మిన్స్
1: స్వతంత్రాన్ని సాధించారు
2: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
2: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ నౌ.
1: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
1: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
2: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ సఫరింగ్.
1: ఎక్కడ చూసినా కానీ దేశాలే.
2: వి ఫైండ్ హేట్రెడ్.
1: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు
2: అండ్ దేర్ సో మెనీ.
1: ఒక కుటుంబం లోపల 4 దోవలు
2: అండ్ ద సేమ్ ఫ్యామిలీ
1: ఎంత
2: డిఫరెంట్ పార్ట్స్.
1: ఏ విధంగా సుఖాన్ని మనం పొందగలము?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్?
1: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
2: దిస్ ఇస్ నాట్ ద థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లర్న్.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: వి షుడ్ నో ద వన్నెస్.
1: ఈనాడు నమ్మకమే లేని వారికి అంధులైపోతున్నారు.
2: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాస్ వి లాస్ట్ ద సైట్ ఆఫ్ ఫెయిత్. ఎవరిని
1: నమ్మవద్దు, నిన్ను నీవు నమ్ముతావు కదా.
2: You may not have faith in anybody, at least you should have faith in yourself.
1: అదే దైవం యొక్క ప్రేమ.
2: And that is divine.
1: Confidence in you, confidence in God.
2: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
1: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
2: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ, యూ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
2: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యూఆర్ గాడ్.
1: దైవానికి ప్రత్యేకమైనటువంటి ఆకారం లేదు.
2: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
1: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
2: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఈస్ డివైన్.
1: కనుకనే ఇట్ ఏకత్వాన్ని మీరు విశ్వసించి
2: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్
1: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
2: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: ఐకమత్యం చేత
2: విత్ యూనిటీ
1: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైనటువంటి శక్తినైనా మనం సాధించవచ్చు.
2: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
1: ఏ మార్గమునైందైనా కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
2: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
2: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి.
2: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్.
1: కనుకనే భారతదేశము అన్ని దేశములకు
2: ఇస్ డివైన్.
1: కనుకనే ఇట్ ఏకత్వాన్ని మేము విశ్వసించి
2: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్
1: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
2: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: ఐకమత్యం చేత

0: దేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
1: దేర్ఫోర్ భారత్ ఇస్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం?
1: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్?
0: తప్పు తప్పు తప్పు.
1: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
0: తల్లిని గౌరవించాలి.
1: యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్.
0: మాతృదేశము,
1: దిస్ ఇస్ యువర్ మదర్ ల్యాండ్.
0: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
1: అండ్ యూ షుడ్ కీప్
0: స్వర్గాధిపతి అరియేసి అన్నాడు శ్రీరాముడు.
1: అండ్ రామ సెడ్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ద వెరీ హెవెన్ ఆర్ పారడైజ్.
0: నా తల్లి నా యొక్క మదర్ ల్యాండ్ రెండు ఒక్కటే అన్నారు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్.
0: ఆ సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించి వర్తించాలి.
1: దట్ వీ హావ్ టు నో అండ్ కన్ఫెస్.
0: రామ రామ రామ రామ అని పూజిస్తుంటారు, స్మరిస్తుంటారు.
1: యూ థింక్ ఆఫ్ రామ, యూ గ్లోరిఫై హిమ్.
0: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
1: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ? నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
0: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
1: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యు ఆర్ ఎ జీరో ఇన్
0: నిజంగా ఆ నమ్మకంతో చింతించేటువంటి వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు?
1: వై డోంట్ యూ ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ?
0: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
0: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుండాలి.
1: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
0: సేమ్. నాలుగు రకమైనటువంటి మహావాక్యం అందించింది.
1: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
0: తత్వం అసి, అది నేను ఒకటే అన్నారు.
1: తత్వం అసి దట్ ద వార్ట్.
0: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
1: అండ్ హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ కూడా నేనే అన్నారు.
1: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇంకా ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్?
0: దైవం అనేటువంటిది ఏకం సత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: మూడవది అది తానుగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
1: ద థర్డ్ వన్, అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ అనిగా ఇంగ్లీష్ లో అయా ఆత్మ అండ్ బ్రహ్మ అని.
1: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐ ఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయా ఆత్మ,
1: ఐఎమ్
0: బ్రహ్మ,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఇది అయమాత్మ బ్రహ్మ.
1: దట్ ఈస్ అయమాత్మ బ్రహ్మ.
0: ఇలాంటి సందేహాలను, ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
1: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
0: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరు పెట్టడం లేదు.
1: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ పారెట్ ఆల్ దిస్ డిక్టా.
0: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
1: వి జస్ట్ అట్టర్ బట్ వీ డోంట్ ఫాలో.
0: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములన్నీ కూడా కేవలం అసత్యములే.
1: ఆల్ దట్ యూ డు నాట్ ప్రాక్టీస్, ఆల్ అట్టర్
0: ఆడంబరములే.
1: ఐ ఓన్లీ పంప్ అండ్ షో.
0: అందరి ఎందు దైవం ఉన్నాడని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
1: వెన్ వన్స్ యూ సే గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్, యూ షుడ్ లవ్ ఆల్.
0: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
1: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
0: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
1: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
0: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమి సంభాషణ చేయవద్దు.
1: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
0: వైట్గా ఉంటుండు,
1: బీ సైలెంట్.
0: నీ ఎందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
1: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
0: ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని అసహించవద్దు.
1: Don't be disgusted with anyone.
0: వారిని ఒకటి తూలనాడవద్దు.
1: Don't accuse anybody.
0: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ టు ఎవ్రీబడీ టుడే.
0: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: ఇన్ఫాక్ట్ నన్ వాట్ వుడ్ హేట్ హిమ్.
0: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒకటే.
1: సో ఆల్ ఆఫ్ us are children of భగవాన్. All of us are friends of Bhagavan.
0: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
1: We should practice this principle.
0: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ మీరు పెంచుకోవాలి.
1: This friendship with Lord God we should develop more and more.
0: కనుకనే మనకు గ్రంథం ఏమిది?
1: What is our goal?
0: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
1: And the whole world is the text.
0: అంతరాత్మనే మనకు గురువు.
1: And the spirit is teacher.
0: కానీ గురు మన మిత్రుడు ఎవరు? భగవంతుడే మన మిత్రుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
1: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
0: ప్రపంచమే నా గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
0: నా అంతరాత్మనే గురువు.
1: మై ద సెల్ఫ్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రిసెప్టర్.
0: నిజమైన యొక్క భోగము.
1: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
0: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
1: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్, స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమే భగవత్ స్వరూపము.
1: టైమ్ ఈజ్ ద వెరీ పర్సనాలిటీ.
0: కాలకాల ప్రపన్నానం కాలక్రమేణ కరిష్యతి అనేది వేదం.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. హీ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
1: గాడ్ ఈజ్ మాస్టర్.

0: టైమ్.
1: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా ఎందు ఉన్నటువంటి ప్రేమ, రెండు కూడా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్, యువర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్, ఇన్ ద సేమ్ వేవ్ లైన్.
1: సర్వభూతములు ఎందు ఉన్నటువంటి ప్రేమ, నీ ఎందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్, దే ఆర్ మొమెంటరీ.
1: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
0: భగవాన్స్ లవ్ is beyond all material, it's not possessive.
1: Idi pure, idi oka vidhamaitunte oka idi shuddhamainatunte.
0: Bhagavan's is pure, unsullied, unpolluted, pure love.
1: Andari endu unnatunte prema,
0: the love in everyone,
1: kontha negative ga maarutundadi,
0: sometimes turns negative,
1: vanchalato cherutundadi,
0: because it is related to desire.
1: Vetina chikkadu,
0: Bhagavan has no desire at all.
1: Nadanta kudunu positive ni,
0: Bhagavan is absolutely positive.
1: Positive lekunda negative prayojanam ledu.
0: Without positive, negative is useless.
1: Negative lekunda positive prayojanam ledu.
0: Without negative, positive is useless.
1: Kalukune, I and you are one.
0: So Bhagavan says, I and you are
1: negative
0: one.
1: Negative positive tho kalapandi,
0: and just join
1: ee
0: God.
1: Ee positive ni mee negative tho cherchukondi,
0: and then take God into you.
1: Manam anubhavinchaleinatundi okka ee sukaru emi undavu lokamlo.
0: Then there will be no pleasure, no happiness that you cannot experience.
1: Prema swarupulara, ఈ విధమైన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
0: వెన్ యూ హ్యావ్ దిస్ ఇంటర్‌రిలేషన్‌షిప్,
1: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
0: ద లైఫ్ ఇస్ బౌండ్ టు బి బ్లిస్ఫుల్.
1: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
0: వాట్ సైట్ సార్ట్ ఆఫ్ బ్లిస్? సుప్రీం బ్లిస్.
1: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
0: అండ్ ఇట్ ఇస్ సుప్రీం బ్లిస్, హ్యాపీనెస్ స్టేట్.
1: అప్పుడే మనం బ్రహ్మస్వరూపులైపోతాం.
0: అండ్ దెన్ యూ బికమ్ డివైన్.
1: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాలో. ఒకవేళ
1: నీకు ఇష్టమంటే సాధన చేసుకో, తప్పు కాదు.
0: ఇఫ్ యూ రియల్లీ వాంట్, ఫాలో వన్ స్పిరిచువల్.
1: ఈ సాధనని నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
0: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గివ్ యూ సాటిస్ఫాక్షన్.
1: ఆత్మతృప్తి కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అందరి ఎందు ఏకత్వాన్ని భావించు.
0: కన్సిడర్ everyone equal.
1: Andri endu prema tattvanni panchipettu
0: and share love with everybody.
1: Idi nijamainatundi oka sadhana.
0: This is the true spiritual practice.
1: Kanuka ye devudaina ye namamaina anni okate.
0: Any name, any form are one and the same. Ek
1: prabhu ka anek naam.
0: One God has many names.
1: Anek neemam undinappudikini manam ye vidhanga bhavinchali?
0: God has many names.
1: Nee oka dinamu sahasranamarchana cheyalanukuntunnavu.
0: One day you may worship God in 1000 names.
1: కాని 1000 మంచి గంధములు అనగా పూలు తెచ్చి పెట్టుకున్నాం.
0: And you brought 1000 flowers for worship.
1: ఒక్కొక్కటి కేశవాయ నమః.
0: You say one name and offer flower. Another name, offer another flower.
1: మసూద్ నాయన మహ, త్రివిక్రమాయన మహ, ఈ విధంగా ఒక్కొక్క పేరు చెప్పి ఒక్కొక్క పుష్పం వేస్తున్నావు.
0: By saying each name you start offering a flower each time.
1: కానీ ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క రూపం ఉంది అక్కడ.
0: Do you find each form for every name?
1: ఒక రూపమునకే ఇన్ని పేర్లతో మీరు పూజిస్తున్నారు.
0: One form is called by many names.
1: కనుకనే భగవంతుడు ఎక్కడున్నాడు?
0: Then where is God?
1: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
0: God has many forms, he is in you too.
1: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నారు.
0: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
1: నేత్రం సమర్పయామి అంటాం.
0: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
1: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము?
0: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్ టు ఆఫర్ సచ్ మీనింగ్.
1: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
0: వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్?
1: తృప్తి లేదు.
0: నౌ
1: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
1: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
0: వెన్ వన్స్ యూ సే ఐ ఆఫర్ మై ఐ,
1: పుష్పాలు తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
0: యూ కలెక్ట్ ఎ ఫ్లవర్, టచ్ ఇట్ అండ్ దెన్ ఆఫర్ టు గాడ్.
1: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
0: యూ సే ఐ బట్ యూ ఆఫర్ ఫ్లవర్.
1: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ చీటింగ్ గాడ్.
1: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగములు ఎందుకు దైవానికి కావాలి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది హోల్ బాడీ అండ్ ది లింబ్స్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమే నీది,
0: ది బాడీ,
1: ఈ అంగములే నీవి,
0: లింబ్స్
1: నేనే నీవాడు,
0: అండ్ గాడ్ బిలాంగ్స్ టు హిమ్,
1: నువ్వే నావాడు,
0: అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
1: రెండింటి యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
0: వెన్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యూ డోంట్ నీడ్ టు పే ఆర్ వర్షిప్.
1: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: దోస్ ఐ హావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్,
1: ధ్యానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: In this direction of routine meditation and worship, nothing wrong about it.
1: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
0: They all have got to be practiced initially.
1: దురభ్యాసమంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
0: Gradually you should cut short, reduce such practices.
1: ఈ నెగిటివ్ భావాలంతా కూడా నిర్మూలన చేయించాలి.
0: Kill, remove all the negative feelings.
1: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop grow more and more positive.
1: ఏదో మనం పోతే ఎవరో మనం దూషించారనుకో,
0: as along the way somebody
1: దాన్ని విన్నప్పుడు నీవు అది దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
0: And then you have to transform it.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: In what way he is calling me?
1: నా తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: Many have given me many names.
1: వాడేమో నన్ను దుష్టుడా అని పిలుస్తున్నాడు.
0: And he is calling me back.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: This is also the name of my body.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: That's also the name of the
1: body. మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
0: If anyone says old man, that's the name of the body.
1: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లే.
0: All are the names given to the body.
1: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
0: My parents
1: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
0: Friends gave another name.
1: దుష్టులు ఇంకొక పేరు పెడుతున్నారు.
0: And others gave me nicknames too.
1: ఈ దేహానికి పేర్లు ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు.
0: This body has many names.
1: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
0: Don't go by the body.
1: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
0: If anyone calls you bad, would you be bad now?
1: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
0: If he calls you bad, try to be free from bad quality.
1: ఎవరే మనం దూషించినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: If anyone points out a mistake, try to be free from that mistake.
1: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
0: in this Kali age,
1: మనోభిష్టములు విఫలమైనప్పుడే,
0: when desires are not
1: fulfilled, భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
0: They start blaming God.
1: ఇది అన్ని దేశములు ఎందు ఉంటుండాలి.
0: This is there in all countries.
1: సో ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైనటువంటి భావాలను మనం ఏమాత్రం తీసుకోకూడదు.
0: Don't have such mean, disrespectful, unsacred thoughts.
1: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
0: After all, you have got your own wickedness.
1: అందువల్లే
0: so
1: త్యాగరాజ సమయం లోపల
0: in times of Chagaraju
1: chepparu,
0: he said,
1: enta maatramana evaru talchina anta maatrame neevu.
0: God appears in the way you estimate.
1: Evaru ye vidhanga talustaro vaadu aa vidhanga roopanthundi.
0: As you think of him, he manifests.
1: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తి.
0: ఇట్స్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్, యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్టేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మనం ఎవరిపైనా ద్వేషాలు పెట్టుకోకుండా,
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని మనం నిందించకుండా,
0: డోంట్ అక్యూజ్ ఎనీబడీ.
1: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
1: ఒకవేళ అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
0: And if not possible, don't hate.
1: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
0: But don't hate anybody.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
1: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు నెలలు కలిపి చెబుతాయి, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
0: As days pass by, months roll on, years pass by.
1: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
1: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
0: As all devotees assembled here, birthday has got to be performed.
1: ఇష్టం లేదు.
0: In fact, Bhagavan doesn't want it.
1: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
0: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
1: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: దేశ క్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
0: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
0: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: భారతదేశం అనే బంగారం అనకుండా,
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
1: పరదేశం అనే గుమ్మడ వట్టి ఎయిలా.
0: అండ్ దెన్ వై డు యు వాంట్ టు గో అవుట్ సైడ్.
1: బంగారం మన దగ్గర ఉంటుంటే రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
0: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డు యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
1: సర్వరూపంతో ఉంటుండాలి.
0: అండ్ హీ హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
1: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ,
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
1: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: యూ మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
1: ఆ ప్రేమనే చాలు.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఇనఫ్.
1: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
0: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
0: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ప్రేమనే మనం ఆరగించాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమం అగును.
0: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్ లవ్ టు లవ్.
1: కాన ప్రేమను మీరు గట్టిగా గర్చిన్నా,
0: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
1: అద్వితీయమునందంగా నలగరు.
0: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
1: అద్వితీయాన్ని మీరు పొందుతారు.
0: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ ఎఫల్జెన్స్.
1: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
1: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్, అగ్రాండైజ్మెంట్, ఎగ్జిబిటరిజం.
1: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
0: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్, లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
1: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని,
0: డిజైర్ మే బి ఫుల్ఫిల్.
1: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నేను ఆశించాను ఒక పని.
0: I wanted one thing.
1: అది నాకు కాలేదు.
0: I couldn't.
1: కాబట్టి వారిపై ఎందుకు ద్వేషించాలి?
0: దెన్ వై షుడ్ యూ హేట్? బికాజ్ యువర్ డిజైర్ నాట్
1: ఫుల్ఫిల్డ్. అది ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
0: అండ్ దెన్ యు విల్ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్. సరే,
1: ఈ నష్టము ఈ కష్టం కలిగించటము నా మంచి కోసమే.
0: ది డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇంట్లో కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
0: దేర్ ఇస్ గుడ్ సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
1: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
0: ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
1: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ దీస్ టూ.
1: కనుకనే
0: సో
1: చెడ్డ లేకుండా మంచి రాదు.
0: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
1: మంచి లేకుండా చెడ్డ జరగదు.
0: అండ్ విత్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
1: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
0: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
1: కనుక నేను రెండింటిని ఏకత్వంగా తీసుకోండి.
0: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభ జయాజి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
1: ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
0: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుక
0: సో
1: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ని తగ్గించుకుని
0: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
1: డివైన్ డిజైర్స్ ని పెంచుకుంటే
0: గ్రో డిజైర్ ఫర్ గాడ్
1: మనకు హాని కలుగుతుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
1: హాయి చిక్కుతుంది.
0: యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
0: ద వరల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
1: ఏదో నా బాధలు ప్రివాళ్ళు గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
0: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ మిస్టేక్.
1: చాలా పొరపాటు.
0: నో, ఇట్స్ అ మిస్టేక్.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ you will be less happy.
1: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: When one's desires decrease, the bliss increases.
1: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికలు పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by day.
1: ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ సువాంచితేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
1: తర్వాత ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
0: అండ్ సత్యభామ
1: శమంతకమైనటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
1: కాబట్టి బంగారంతో తూకం చేసిన ఆ భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే
0: అండ్ వెన్ షీ వాంటెడ్ టు బై,
1: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: బంగారం. బంగారపు చిక్కడు.
0: నో, యు కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్, యు కెనాట్ బై
1: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది.
0: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంకా తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికి, చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
0: సిస్టర్, ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
1: భగవంతుడు ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్.
1: నీ పవిత్రమైన గుణమునకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్, యువర్ డివోషన్, యూ కెన్ హ్యావ్ హిమ్.
1: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్,
1: సత్య
0: సత్య,
1: రూపానికి నామము, నామానికి రూపము, రెండింటికి సరైనటువంటి తూకము అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ, నీ రూపానికి నీ నామే సరైన తూకము అనింది.
0: సిస్టర్, కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదుడు ఉన్నాడు.
0: నారద,
1: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హీ సెడ్, ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్.
1: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
0: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
1: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
0: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్, దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
1: తన దగ్గర ఏం లేదు.
0: షీ హాస్ నథింగ్.
1: ఒక తులసి ఉంటుందా?
0: షీ హాస్ ఓన్లీ తులసి లీఫ్.
1: వేసింది.
0: హీ కెప్ట్ ఇట్ ఆన్ ద పెయిన్.
1: పత్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఫ్లవర్,
1: ఫలము
0: ఫ్రూట్,
1: తోయము
0: వాటర్.
1: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ టు ఎ డివోటీ,
1: తులసి దళమునకు తూగుదుగాక.
0: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
1: అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు, తగ్గిపోయింది.
0: దెన్ వన్ తులసి లీఫ్ ఇస్ కెప్ట్ దేర్ హి అవుట్ వెయిట్.
1: అనగా
0: మీనింగ్,
1: ప్రేమతో ఇచ్చింది ఆమె.
0: బికాజ్ షీ ఆఫర్డ్ ఫుల్ లవ్.
1: ఏమిటి మన పత్రము?
0: దేహమే
1: పత్రము.
0: హ్యూమన్ బాడీ ఇస్ ది లీఫ్.
1: పుష్పము హృదయమే పుష్పము.
0: హ్యూమన్ హార్ట్
1: తోయము.
0: వాటర్
1: ఆనంద బాష్పములే తోయము.
0: టియర్స్ ఆఫ్ జాయ్
1: పత్రమో పుష్పమో ఫలమో. ఫలం ఏ ఫలము? మానసిక ఫలము.
0: ఫ్రూట్ వాట్ ఈస్ ది ఫ్రూట్? ది ఫ్రూట్ ఆఫ్ ది మైండ్.
1: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమే నీ.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఏ డివోటీ.
1: నీవు ఈ తులసి దళమునకు తూగుదుగా.
0: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
1: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
0: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్.
1: ఆదర్శాన్ని తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పోల్చుతుండాలి.
0: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా ఏ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలన్నా,
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్ ప్రేమను
1: పెంచుకోండి, మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
0: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
1: ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఇది ఏ మీకు సరైనటువంటి ఆదర్శము.
0: దిస్ ఇస్ ది ట్రూ ఐడియా.
1: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
0: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
0: యు ఆర్ ది ఎంబోడిమెంట్
1: ప్రేమ. హృదయులు కావాలి.
0: అండ్ యూ షుడ్ హార్ట్ ప్రేమ.
1: మైలు కావాలి.
0: యూ షుడ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్
1: అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
1: కనుక ఇది ఏ ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
0: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
1: ఇది ఒక్క ధనమే.
0: దిస్ ఇస్ ది చీఫ్ వెల్త్.
1: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
0: ఇన్ఫాక్ట్ నన్ బిలాంగ్
1: ఏదో భక్తులు కట్టించారు. భక్తులవే ఇవన్నీ కూడా.
0: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
0: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
1: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: లవ్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ హోల్ ప్రాపర్టీ. అండ్ ఈజ్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
1: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను.
0: అండ్ ఈజ్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
1: మీరు ఆనందంగా జీవించండి.
0: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఆదర్శవంతులుగా బ్రతకండి.
0: బి ఐడియల్.
1: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
0: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్.
1: నాకు ఆనందం కాదు.
0: దిస్ ఇస్ నాట్.
1: మీ ప్రేమనే నాకు ఆనందము.
0: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము.
0: భగవాన్స్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
1: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
0: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine law.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని.
0: You should have that permanent
1: పవిత్రమైన జీవితాన్ని.
0: You should have sacred life.
1: దీర్ఘమైనటువంటి జీవితాన్ని.
0: Long life.
1: సుఖమైన జీవితాన్ని.
0: A happy life.
1: పొందుదురుగాక.
0: And all of you have all these. So saying,
1: మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక.
0: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
1: కనుక మీ కష్టములకు యోచించకుండా.
0: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్.
1: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే కదా.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhaktulandaru cheri premato bhagavatuka marana chesina diname nijamaina dinam.
1: It is the day that is well spent when all devotees gather together and sing in praise of God in love.
2: Bidala vedalanni pritito neravechi annadammulam vaakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad Kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kaani takkina dinamulanni kudanu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani, chaduvugala vadani, chakkaga erpatlanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his
2: intelligence.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi chala viveki magili tanniligudu mandamatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chaduvu chadivi eniti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
2: MA, BA pass ayyochu peru ganchina pedda varulaina.
1: They may be men of eminence with the degrees, graduates, BA, MA, postgraduate degree.
2: Chaduvulalo unna mammella chaduvaka.
1: Without learning, without acquiring the secret of knowledge,
2: chaduviti memu goppa degree pondamu ani garvinchutunnaru.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తనకు సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatam Bedambu Sannagilagani Samskarambu Samasipoi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu Samasipoi.
1: The movement that is gone from Sara.
2: Samskara.
1: Samskara culture.
2: భారతదేశంబు భాగ్యమే అణిగిపోయి.
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitation.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti yokka gauravamu sannagillipoyindi.
1: In all fields, fields related righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాండుగానే తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరిందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్, ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోటకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want that big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu iluvadu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala inaadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టుడ్ కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వంను కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజంలో ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chusti bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
2: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
2: కనుక సెన్సెస్సే మానవుని యొక్క ప్రాణము.
1: దేర్ఫోర్ సెన్సెస్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకుడు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేఫ్ గార్డ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశాన్ని రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కెన్ కాల్ అవర్ సెల్ఫ్ ట్రూ హ్యూమన్స్.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపడుతున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఈ వారి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste time.
2: కనుక మనము వేస్ట్ చేసేదంతా కూడా ధనము ఫుడ్.
1: What all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: That's the reason why we find youngsters are totally spoiled.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: What kind of looks they should have?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: Their looks are not steady even for a moment.
2: ఇటు అటు చూస్తుంటారు.
1: It goes on wavering, looking that side and this side.
2: కాకి దృష్టి వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేని చూసినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే ఎస్పైర్, దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్ర, ది ఐ, is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీడ పోతుంటే రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుండాలి.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కానీ పోయేది మోటార్సైకిల్.
1: And in fact, he has got the motorcycle with him.
2: కానీ చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
1: And if you go across the girls' college.
2: కానీ వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason, the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు. కైలాసవాసు నీ కన్నులారా కాంచేందుకురా.
1: You know why eyes are gifted to you? Is it to look at everything hither and thither? It's only to watch the divine manifestation of God.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: Much of the mistake lies with our looks.
2: నువ్వు మాటలు చూస్తామా అంటే
1: And we watch the words.
2: మంచి మాటలే రావటం లేదు.
1: We are not uttering good words at all.
2: అంత చెడ్డ పలుకులే.
1: And we use all bad words.
2: వీరు బాగున్నారా, వారు బాగున్నారా, వీరందమా, వారందమా అని అందాన్ని గురించి మాట్లాడతారు తప్ప ఆనందాన్ని గురించి మాట్లాడటం లేదు.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: ఆనందంలో ఉన్నటువంటి అందము, అందమే ఆనందము, ఆనందమే అందము.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and the bliss itself.
2: Ilanti drushtini ma yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi varcha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganti.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: Eyes are not gifted to watch the beauty.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: And if three boys gather, they indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishiga akunda, rakshasudu ayipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated.
2: Jihve.
1: And it is.
2: Kasagne.
1: And it has got all the
2: madrasetam.
1: And it speaks sweetly.
2: Ilanti madhuramainatvanti palukulu palakadaniki tangu ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda parakulu palakakoodadu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manam tangunu chakkaga pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why
2: these are given.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాలి.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది వాళ్ళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్, బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్, ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore youngsters must be very careful today.
2: తన ఇంద్రియములను తను కంట్రోల్ చేసుకుని
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా కనిపించదు.
1: There will be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: Koduku premaga undavachunu.
1: You may love your son.
2: Nee premanu nee koduku pai choopu.
1: You can certainly shower your love on your son.
2: Kaani tannu chedipoyetuvanti margam pai choopukodadu.
1: But you should never show him the wrong path.
2: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
2: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతని పైన కోపము.
1: He's full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante mottamotta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: Elanti paristhithilo endi annu kodunu talli tandrulnu hrudayapurvakanga preminchali.
1: Under any circumstances we have to love our parents.
2: Na talli mottamotta devata.
1: My mother is the first god.
2: Tandri rendava devudu.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
1: And it's the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: ఎవరు ఎంత అడుగుతగిలినప్పటికీ,
1: there may be obstacles, whatever may be.
2: దాన్ని ఉల్లంఘించి,
1: they should go beyond.
2: మన ప్రాణమేనను ఇచ్చి,
1: they should resist and sacrifice their life.
2: మన సరియైనటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: కనుక యువకులు అనేటువంటి వారు,
1: youngsters,
2: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు శ్రీనివాసన్ చెప్పాడు.
1: శ్రీనివాసన్ సెడ్ నా,
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
2: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్ నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్ నాలజీ.
2: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
2: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
2: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నావు.
1: And they are converting technology into tricks.
2: Vidyarthulara,
1: students,
2: yuvakulara,
1: youngsters,
2: meerandaru kuda nu adi jagratha vahinchali.
1: All of you should be highly careful.
2: Mana peruna manam nilabettukovali.
1: Should uphold our own identity.
2: Mana kutumbam yokka perunu manam nilabettali.
1: We should keep up maintain the
2: family yokka dinni nu kaapadali.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: Motta motta vyakti.
1: First individual.
2: రెండవది సమష్టి.
1: Next to society.
2: మూడవది ప్రస్తి.
1: And third one, first one is
2: సమాజము.
1: Individual.
2: సమాజం యొక్క దేని కూడా మనం కాపాడాలి.
1: Therefore, the prestige individual should maintain the prestige of samashti of society.
2: ప్రహ్లాదుని చదువుకు పంపించాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు father sent his son Prahlada to schooling.
2: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
1: The teachers taught him all ethics, morals.
2: కానీ ఒకనాడు తండ్రి పిలిచి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు?
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
2: తండ్రి, నేర్చిన అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
2: ఏది ఒక్కటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: Chaduviti dharma, artha, kama, moksha. Chaduviti garavu pekkuru.
1: I have learnt many, many forms of knowledge.
2: Chaduvulalo marvam ella chaduviti tandri annadu.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: Edi aa chaduvinatundi goppadu okkate enna cheppu annadu.
1: And the father said, tell me one, the greatest that you have learnt.
2: Character is very important.
1: Character is very important.
2: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
2: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
2: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
2: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
2: She is my mother అన్నాడు.
1: కానీ
2: మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ సర్వెంట్.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
2: వీరందరూ ఎవరు అన్నారు.
1: యాస్ హూ ఆర్ దే?
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వారిని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి ఆమెకు నేర్పవలసింది.
1: Is this the teaching that you are supposed to give him?
2: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: Actually, they get into this path.
2: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయమేసింది.
1: And all teachers were afraid on listening to the words of the father.
2: కానీ స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: గురూజీ, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకుల.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరమని ఏడు తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand, you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడి నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి గాడ్.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడే అందరికి ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: Is only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరుని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: Then once you get into the society and sing the glory of God, it should begin at home.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి.
1: First we should teach our parents.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
1: They should address their parents first to teach them the correct things.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కాని ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
1: ఇట్ ఈస్ ఆల్ ద బాడీ దట్ ఈస్ సో వీక్ విత్ సెన్సెస్.
2: ఈ పాంచ భౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: దిస్ బాడీ బీయింగ్ వీక్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్డే ఆర్
2: అదర్. ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
1: ఐ మే ఈట్ అండ్ ఈట్ దెన్ ఐ వుడ్ డ్రాప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి పురుగాదులనే పూజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: ఇస్ ఇట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్పెండ్ ద టైమ్ బై మెర్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్?
2: కాదు కాదు కాదు. క్షణం కూడా నువ్వు భగవచ్చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
2: అదే మాకు వెంట దంటా ఇన్ టైం కంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: దెన్ టీచర్స్.
2: గురువులు కూడాను ఇది ఏ మార్గమును అనుసరించాలి?
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతరం ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఈ టేస్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్ అంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.

0: ఉంటారు కానీ చాలా పిల్లలు. కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
0: కానీ రియాలిటీని మనం చూడాలి.
1: సో వీ హావ్ టు లుక్ ఎట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
0: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ తెలియని బోధనలు చేయాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు విజిట్ ఎవ్రీ స్కూల్ ఇన్ ద నైబర్హుడ్ టీచ్ దెమ్ ప్రాపర్ థింగ్స్.
0: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటల మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపలు వేయండి.
1: యాజ్ యూ గో అలాంగ్ ఆన్ ద వే ఇఫ్ ఎనీవన్ ఇండల్జెన్స్ ఇన్ గాసిప్ ఆర్ వెయిన్ టాక్ స్లాప్ హిమ్.
0: వాళ్ళు తిరిగి కొట్టినా పర్వాలేదు, మీరు దెబ్బలు తినండి.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ హీ రిటర్న్స్ బట్ యట్ యూ స్లాప్ హిమ్.
0: కానీ మొట్టమొదటి వాళ్ళని శిక్షించాలి.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు పనిష్.
0: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్టేర్ ఎట్ విమెన్ ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: అండ్ ఇఫ్ యూ స్టేర్ ఎట్ విమెన్ నాచురల్లీ యువర్ ఓన్ పీపుల్ వుడ్ బి స్టేర్డ్ ఎట్ బై అదర్స్.
0: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెట్టుందా?
1: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
0: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others so that you will be loved and respected.
0: స్త్రీలు గాని పురుషులు గాని,
1: men or women,
0: women కాని లేక యువకులు గాని యువతులు గాని,
1: men or women, youngsters, youth,
0: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop this human quality.
0: కనుక ఈనాడు యూత్ ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పిషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
0: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
0: ఈనాడు యూత్ అనేటువంటి వాడు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
0: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
1: They are not youth. They are donkeys only.
0: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
0: Donkey ఇష్టం వచ్చేట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
0: కానీ you are not donkey.
1: You are not donkey.
0: కానీ నీవు మంచి గాడ్.
1: You are not the donkey but you are God verily.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
0: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
0: కనుక ఇదే యూత్ చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
0: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ సిల్లీ బుక్స్.
0: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
1: And really it spoils you further and further.
0: Textbook bayta pettukuntaru.
1: They keep the textbook outside.
0: Ee novels book lobal pettukuntaru.
1: And they hide the novels inside.
0: Chadivedanta novels.
1: But they read novel.
0: Kaani bayta chuse vaadaku ko textbook chadutunnade.
1: But outers think that they are reading textbooks.
0: Kanuka teachers ni kuda mosam chestunnaru.
1: They are deceiving teachers also.
0: Kanuka meeru sariyainatundi oka margam anusarinchi
1: to follow the correct path.
0: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
0: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
0: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
0: ఆ human being మీరు నేర్చుకున్నప్పుడే
1: then once you have human values.
0: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్ని కూడా విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
0: Kaluka prema swarupulara.
1: Embodiments of love.
0: Ee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
0: Naa prema ku ittidi attidi emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
0: Kaani naa prema, naa prema ni.
1: Bhagavan's love is unequal.
0: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
0: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
0: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
0: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: Newspapers with nuisance.
0: బయట

0: దేశం యొక్క న్యూస్ని కూడా తీసుకొని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
0: అవుట్ సైడ్ ని ఆశ్రయించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
0: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్?
0: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: A sincere journalist will never follow that.
0: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు, గాని పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోను ఏ అమెరికాలోను ఇక్కడ చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్న వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
1: A true journalist will report what all that he knows, what all that he has experienced, what all that he has witnessed. He will not report anything that is happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
0: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
0: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్సే కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
0: ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం మనది.
1: That people say a number of things, but you stand for truth.
0: Truth is inside.
1: Truth is inside.
0: Truth is you.
1: Truth is yourself only.
0: You are truth.
1: You are truth.
0: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: When you are truth, you will be able to resist.
0: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
0: ఏమైనా అంటున్నారా అన్ని?
1: Anyone says anything, let them go on.
0: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
0: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
0: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
0: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
0: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
0: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
0: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
0: No, no, no.
1: No invitation whatsoever.
0: నీవు చేర్చు కావచ్చు ఇంతమందిని.
1: Well, can you gather that group for yourself?
0: No.
1: Impossible.
0: పది మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: ఈవెన్ 10 పీపుల్ విల్ నాట్ గ్యాదర్ అరౌండ్ యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీలో ఆ మంచితనం లేదు.
1: బికాజ్ యూ డోంట్ హ్యావ్ గుడ్నెస్ విత్ ఇన్ యూ.
0: గుడ్నెస్ అన్నింటినీ గాడ్ గా లాగుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది గుడ్నెస్ దట్ ఈస్ డివినిటీ గాడ్ దట్ డ్రాస్ ఎవ్రీబడి నియర్.
0: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ ఎ లాట్, వీ హ్యావ్ బీన్ హియరింగ్ మెనీ థింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
1: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
0: మీ ప్రేమను మీరు ఏమాత్రం కూడా పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
0: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్,
1: ఫాస్టర్, ఫాస్టర్.
0: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: Then only you will be a true human being. You can have true human quality.
0: అప్పుడే మీరు మానవులు అవుతారు.
1: Then only you deserve to be called humans.
0: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: Or else you are danava or the demons.
0: కనుక ఎవరి మాటలు వినకండి.
1: So don't pay heed to words of anybody.
0: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: What all that you have heard here, treasure them in your heart.
0: దైవత్వాన్ని నిరంతరం కూడా హృదయంలో నిలుపుకోండి.
1: Install, imprint the divinity in your heart continuously.
0: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాజ్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్?
0: దీనికి ఆనందించాలి, కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
1: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
0: దైవత్వం ఎవరికీ కానరాదు.
1: డివినిటీ is not apparent, is not conspicuous.
0: ఈ కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎంత జరుగుతుండేది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫాల్స్హుడ్, ది రాంగ్ దట్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, పర్వర్టెడ్ వే.
0: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
1: ఇన్ ఎవ్రీ పేపర్ యూ ఫైండ్ అడ్వర్టైజ్మెంట్.
0: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
1: యూ ఫైండ్ ఆల్ ది కాలమ్స్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ ఫోటోగ్రాఫ్స్.
0: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో. నేను చెప్పలేను.
1: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ప్రివైలింగ్ దెమ్ ఇస్ మిస్సింగ్.
0: Foolishness,
1: multiple foolishness.
0: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పుడు వంత వేయరు.
1: If they are true humans, they never act in a perverted way.
0: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూచి ఆనందంగా.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
0: ఏదో విన్నటువంటివన్నీ వేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
0: ఇది కేవలం చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైన సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: Educated people should at least know the truth and proceed along the path of truth.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూ రండి. తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
0: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: దేర్ విల్ బి నో వన్ హూ కెన్ డేర్ ఎనఫ్ టు పనిష్ యూ.
0: నీవు సత్యాన్ని పాటించు,
1: అబ్జర్వ్ ట్రూత్.
0: నీ సత్యమే నీకు సాక్షి.
1: అండ్ యూ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద విట్నెస్.
0: కనుకని మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
0: Gunamukku gunam sachi.
1: And it is the virtue that is the witness.
0: Murkhukku murkham sachi.
1: And foolishness is the witness to a fool.
0: Karuga ee fool manam kaakudadu.
1: We should never be fools.
0: Bhagavantuniki arpincheetundi fool kaavali.
1: We should not be fools. We should be pulo flowers, a fitting offering to God.
0: Ante gaani manamu పూలుగా ఉండవలసినటువంటి హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ ఫ్లవర్ ద పూలు ద ఫ్రాగ్రెన్స్ ఇట్ మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ అండ్ మిస్ ఫార్చ్యూన్ టు యాక్ట్ లైక్ ఎ ఫూల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇంకా 3 దినములు ఉన్నవి. ఇంకా ముందు ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: There are lots of things to be stated to you.
0: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంతవరకు చేసుకున్నాను.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Love and love and love alone.
0: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
0: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
0: భగవంతుని పైన ప్రేమ.
1: Concentrate, focus your love on love, on God.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you'll be correct and
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
0: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
0: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So we should never be agitated.
0: Education.
1: Is education important and not agitation?
0: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
0: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
1: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
0: అది మీ హృదయంలో ఉంటుండాలి.
1: That lies latent in your heart.
0: ఈనాడు లోకం యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
1: And the worldly knowledge education you can obtain by referring books.
0: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
1: Book is a sort of ముక్కు or nose.
0: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
0: Kani, did you care any 20?
1: But did you care?
0: This swasam vantadi.
1: It is equal to the breath.
0: He breath ni valutve, you sarvam kulun pranam vadunnatte.
1: When once breath is gone, you are dead and gone.
0: Divyatma swaruplaina vidyarthulara.
1: The students.
0: Pillalanta chala manchivare.
1: All students, children are very good.
0: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
0: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండండి.
1: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
0: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్.
1: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
0: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
1: అండ్ the gold value should never be less, should never come down.
0: కనుక ఆ విధంగా ఉంటే
1: You are like that?
0: మీ అందరికి కూడా నేను ఎంతో సహాయం చేస్తాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు హెల్ప్ యూ, బ్లెస్ యూ.
0: ఆర్థికంగా,
1: ఫినాన్షియలీ,
0: పరమార్థికంగా,
1: స్పిరిచువలీ,
0: అన్నిటి ఎందుకు కూడా మీకు సహాయం చేస్తాను.
1: భగవాన్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: వారు మంచిగా సరైన బిడ్డలుగా తయారు కావాలి.
1: దట్ఫోర్ భగవాన్ వాంట్స్ యూ టు బి పర్ఫెక్ట్, దట్ యూ షుడ్ బి గుడ్.
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: Bharatiyas, natives of this land, are forgetting Veda.
0: Videshiyulu vachi dinni nechukuntunnaru.
1: Foreigners are learning.
0: Ee naadu videshiyulu mana language ni kalugutunnaru.
1: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
0: Ding dong well, push it in the well.
1: But whereas Indians are satisfied with the ding dong well, push it in the well.
0: Idi mana Bharatiyulu nechukovatam.
1: This is the knowledge that Bharatiyas are acquiring.
0: కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
0: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: What is the divine nature of Bharat?
0: తల్లి ఎవరు?
1: Who is mother?
0: భారతదేశమందు నీతియే తల్లి.
1: And it's the morality that is the mother.
0: నీతియే తల్లి.
1: అండ్ అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
0: నిజాతియే ఫాదర్.
1: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
0: శాంతమే చెల్లెలు.
1: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
0: ధైర్యమే బ్రదర్.
1: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
0: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని,
1: వి షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
1: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, జస్ట్ మ్యాన్.
0: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి వారితో సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ, సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
0: కనుక కావాల్సినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
1: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
0: నాకు ఎవరితోనా భయం లేదు.
1: Swami has no fear at all.
0: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
1: Bhagavan is truth and it depends, relies on the truth.
0: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
1: Let anybody think whatsoever.
0: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
1: Because Bhagavan is truth. He is not afraid of anybody.
0: కనుక ముందు అన్ని కూడా బయట పెడతాను.
1: And in future, Bhagavan is going to reveal many, many more things.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు. ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్. నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు. ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో. నేను మంత్రము కాదు తీర్థము కాదు. ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిలిగ్రిమ్ సెంటర్. నేను భోక్తను కాదు కర్తను కాదు. నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్. నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం. ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ. ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
1: షుగర్ ఈజ్ న్యాచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఈజ్ జాయ్ అండ్ బ్లిస్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ హ్యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రికెట్.
0: మనము మార్గంలో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్?
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాస్ టు వై హీ ఈజ్ సాడ్ బికాస్ సాడ్నెస్ ఈజ్ నాట్ నేచురల్ టు మ్యాన్, దేర్ఫోర్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ ది రీజన్.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుపిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈజ్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చేర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: No one would ask him as to why, sir, why are you not crying, why are you not sad?
0: Itanu aanandamu prasannata itani yokka swabhavam.
1: Cheerfulness, happiness and joy is his very nature.
0: Ee swabhavamunaku etti aashchiryamu undadu.
1: No one expresses surprise when anything is natural.
0: Aswabhavamunake aashchiryam.
1: Surprise is expressed only when there is something unnatural.
0: Kanuka aanandamu sukhamu aneetundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
1: Man has not been able to recognize that bliss and joy are his very nature.
0: Karanam emanaga ee aanandasukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
0: Dehamunu raga dveshamulu aneetunte malinyam kappabadindi.
1: Body is covered by likes and dislikes.
0: Indriyamulanu bhoga bhagyamulu aneetunte oka malinyam kappabadindi.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: he is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
0: పూజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
1: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka anek rakamainatundi bhujinchetundi padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ee rutam satyam yokka swabhavanni maaku andinchandi.
0: O Brahma Vishnu Maheshwara, who are the three trinity and who represent the three times, you bless us with the rutam and satyam.
1: Rutam anetvantidi malo abhirudhi parchali.
0: May rutam grow in us.
1: Anaga trikarana shuddhini gavinchali.
0: That means let us have the purity of three instruments.
1: Satyam acharani yandu anantaramu untundali.
0: In our practice, may we observe truth.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోక్షించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయ యాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: There should be one person who can judge and offer the decision.
1: Kanuka Shankaracharyulaku Mandana Mishrulaku madhyalo ee jayapijayamulu nirninchetunte adhikaram kala vyakti evaru ani vicharan chesaru.
0: They looked into to find out who has that authority to decide who is victorious and who is defeated between them.
1: Sarva vidhamula yochinchi satyavani pavitra hudayulu దివ్యమైన భావము ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్ యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ సేక్రెడ్ హార్ట్ ప్యూర్ హార్ట్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ రుత్ అండ్ ఫెయిత్.
1: బుద్ధి అనగా కేవలం ఆసక్తి స్థిరత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో దివ్యత్వముతో పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ హ్యావ్ టు రియలైజ్ దట్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ బుద్ధి ఈజ్ ఫార్
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: దిస్ ఈజ్ నాట్ దట్ టైప్ ఆఫ్ బుద్ధి విచ్ ఈజ్ ఆర్డినరీలీ అండర్స్టూడ్.
1: అస్త 8 స్వాస్థ అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం ట్రూత్.
1: ఇంకా యోగము మహత్తరమైన శక్తి మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండని మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయం.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: శంకర వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ హర్ కెపాసిటీ టు డిసైడ్.
1: ఇంతటితో పోక ఉభయ భారతి, నిర్ణయానుసారము నీవు శంకరుల వారికి దాసుడు కావాలి, శిష్యుడు కావాలి, సన్యాసమును స్వీకరించమని ఆదేశించింది.
0: షీ ఆర్డర్డ్ దట్ అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ మండన మిశ్రా షుడ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ శంకరాచార్య అండ్ యాక్సెప్ట్ దిస్ సన్యాసత్వ.
1: మాట సత్యము అనగా చెప్పిన దాన్ని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షి ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేకప్ సన్యాస.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు లోకంలో స్త్రీజాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసం అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయరాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలు పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై దిస్ సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ది రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్ హీ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందే ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: ఇఫ్ హీ హాస్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ సచ్ ఎ స్మాల్ పెటీ థింగ్ హౌ మచ్ మోర్ ఆఫ్ అటాచ్మెంట్ వుడ్ హీ హ్యావ్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ షీ కామెంటెడ్.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: హిస్ యాక్షన్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది ఆశ్రమ్ ది హీ హాస్ యాక్సెప్టెడ్.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ పర్సన్ హూ హాస్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ హీ హర్డ్ ఇట్.
1: మనసులో చాలా బాధ ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: He was filled with anger and also excitement.
1: ఒక స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయని తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరివేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jerk at her feet, declaring, look at my renunciation. I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్, దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయ పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదముల పైన పడ్డాడు.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: Forgive my fault, he said.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: It is the attachment and ego which bind man for everything. That is the very basis of all bonding.
1: Nenu aneetunte ahankaramu, naadi ane mamakaramu. Ee rendu poyinappudu neevu neevu gaane nilustavu.
0: If you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: Ee vidhamainante ahankaram mamakaramulanta kudanu aaharam chetane kooduthuntai.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
0: The food acquired by unfair means, unfair earning, that will be
1: పవిత్రమైన భావములను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: హీ లూజెస్ ఆల్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు విత్ హూమ్ వెన్ వేర్ వాట్ టు టాక్ అండ్ హౌ టు టాక్.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్, వైల్ రామచంద్ర కుడ్ గో టు ఫారెస్ట్ టు సాటిస్ఫై అండ్ ఫుల్ఫిల్ ది విషెస్ ఆఫ్ హిస్ ఫాదర్ ఓన్లీ ఫర్ 14 ఇయర్స్.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ హ్యాడ్ సచ్ ఫర్మ్ రిజాల్వ్, హీ గాట్ ది అప్రోప్రియేట్ నేమ్. ఇటువంటి
1: ప్రతిజ్ఞలు యందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం యందు ఏ చరిత్ర యందు కూడాను కానరారు.
0: అమంగ్ దోస్ పీపుల్ హూ హావ్ టేకెన్ గ్రేట్ వోస్, దేర్ ఈస్ నన్ కంపేరబుల్ టు భీష్మ ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ భారత్.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయం నందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, Mahabharata war, Bhishma was defeated.
1: Saratalpam paina parundinadu.
0: He was lying down on the bed of arrows.
1: Pandavulu Draupadi tho kudanu koodi pitamahudainatunti yokka Bhishmacharyani chuche nimittamai darshinche nimittamai akkadiki vacharu.
0: Pandavas accompanied by Draupadi came to this great grandfather for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatuvanti bhishmudu dharmadunaku bhimunaku arjunaku nakula sahadevulaku shanti parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: edi dharmamu edi adharmamu edi nyayamu edi anyayamu edi akramamu edi anacharamu అనేటువంటిది. దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: ది హోల్ సరౌండింగ్స్ వర్ పీస్ఫుల్. ద టీచింగ్ వాజ్ గోయింగ్ ఆన్. ద్రౌపది సడన్లీ బర్స్ట్ ఇన్ టు లాఫ్టర్.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి అనుసరించాలి, దీనిని మనం అనుసరించకూడదు, అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెప్తున్నాడు.
0: హీ బిగాన్ ఎక్స్పౌండింగ్ వాట్ ఈస్ రైచియస్నెస్, వాట్ ఈస్ అన్ రైచియస్నెస్,

0: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
1: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman laugh? Is it not something
0: yanta nee vidhetanu anubhavinchi andinchavalsinatundi ee stree ee vidhamga navvindeni bhimudiki koopam vachindi kandalu kadirinchadu.
1: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
0: Arjunaku kannulu erravadipoyayi.
1: Arjuna's eyes became red shot.
0: Dharmadudu tala vanchukunnadu.
1: Dharmaja bent down his head.
0: Nakula Sahadevulu chala vicharapadutunnaru.
1: Nakula and Sahadeva were very much worried.
0: Pandavulu yokka gauravam pratishthalante kudanu ee vidhamainatundi yokka deento kevalamu oka avamanam follow avutundade ani kudano andulo okarukokaru vicharana chestu vacharu.
1: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
0: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chala goppa buddhi kaliginatundi.
1: Bhishma, who understood the reason as to why Draupadi
0: was wrong. Anaku minchinatvanti oka pativrata ee jagattunandu kaanararu.
1: There is no woman who is more chaste than
0: maha gunavanturalu.
1: She is extremely virtuous lady.
0: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
1: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్.
0: ఆమె కారణం లేని కార్యం చేయదు.
1: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
0: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
1: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
0: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాను. అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
1: ఐ విల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్. And he told and he asked Draupadi, Amma, come here, come closer to me.
0: Nee navvuku karanam emito chakkaga vivarinchi nee patulaku artham ayyatattiga bodhinchabannadu.
1: Kindly tell as to why you have laughed. Let your husbands understand clearly.
0: Pitamaha, idu naa dosame kaani అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తిస్తున్నటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ హూ ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
0: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయములు పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
1: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
0: Nee bodhananta durmargulaku dushtulaku atyavasaram.
1: Your teachings are required for evil minded ones and wicked ones.
0: Appudu Bhishmudu cheptunnadu.
1: Then Bhishma told her,
0: Draupadi, nenu kauravula vaipuna nenu undinatvanti vaadu. Naa aaharam antai kudanu kauravulu pettina atvanti aaharame. నేను వారి పలుపుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
1: హీ సెడ్, ద్రౌపది, ఐ హాడ్ పార్టేకన్ ఫుడ్ విచ్ వాజ్ ఆర్నెంట్ ఇన్ ది ఇంప్రాపర్ వే బై ది కౌరవాస్ అండ్ దేర్ ఫోర్ మై బ్లడ్ వాజ్ ఫుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఓన్లీ.
0: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
1: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊస్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
0: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

0: righteousness which was hidden within me is coming to the surface.
1: ఇంత కాలము నా ధర్మమును నా ప్రతిజ్ఞను నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: All my righteousness, all my justice was covered by this bad blood.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తమంతా మలినమైనటువంటి రక్తమంతా పోయింది భూమి పైన.
0: As the impure blood has gone out of my system, now
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: The justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
1: కనుక ఆహారం యొక్క ప్రభావము ఎంత గొప్పగా ఉంటున్నదో మీరు చక్కగా విచారించండి.
0: You can imagine the influence which food has on man's behavior.
1: కనుక ద్రౌపది యొక్క నవ్వు వల్ల ఈ పరమ సత్యము కూడాను బయటపడింది.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: అందువల్లే భీష్ముడు చెప్పాడు.
0: That is why Bhishma told.
1: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగపోదు.
0: She would never answer back to the husbands.
1: ఒక పతి కాదు, ఐదు మంది పతులు. ఒక పతి యొక్క ఆజ్ఞను నడుచుకోవటమే చాలా కష్టం ఈ కాలంలో. ఐదు మంది పతుల యొక్క ఆజ్ఞను శిరసావహించి కాదు లేదు అనేటువంటి జవాబు లేకుండా నడుచుకుంటూ వచ్చింది.
0: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: వారి సేవలు చేయగా తీరదనదు.
0: She would always serve them most willingly.
1: తనకు నున్నదానిచే తృప్తి గనుచునుండు.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: There is no other chaste woman who is comparable to Draupadi in her greatness.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: Who are the husbands of Draupadi?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: It is not Dharma, Arjuna, Bhima, Nakula and Sahadeva.
1: పంచ ప్రాణములు ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైబ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్
1: వాళ్ళకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: That is why it is said that she was contented with whatever she had.
1: Eenaati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagarettugane nadchukuneetundi stree.
0: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees salary. She would always
1: be contented. Anaka unna dani tone manam tripti padali.
0: We would always be contented with whatever we have.
1: కనుకనే ద్రౌపది నిరంతరం కూడా తృప్తిగానే ఉండేటువంటిది.
0: She was always a contented person.
1: కారణం ఏమిటి?
0: What was the reason?
1: మన వారు అసంతృప్తికి కారణము ఉన్నదాన్ని త్యజించి లేని దానికై ఆరాట పడుతున్నారు, అందువల్లనే అశాంతికి గురి అయిపోతున్నారు.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have
1: ద్రౌపది లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదాని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
0: She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
1: కనుక ఈ కారణమును పురస్కరించుకుని ఆహారం చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై the food that they partake.
1: Mana raga dveshamulu kani, abhimana mamakaramulu kani, ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: Whether it is likes and dislikes, attachment and hatred, all these things come by the food that you partake.
1: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
0: Therefore, the discipline relating to food is extremely important for mind and intelligence.
1: మనసు యొక్క తత్వము చాలా విచిత్రం.
0: The very nature of mind is rather
1: కనుక శాస్త్రములన్నీ ఏ విధంగా దీన్ని నిర్ణయించాయంటే,
0: దట్ ఈస్ వై స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
1: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశువైపోతున్నాడు.
0: By following the senses, man becomes an animal.
1: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
0: By following the mind, man becomes a man.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడు అవుతున్నాడు.
0: Man
1: మహనీయుడు అవుతున్నాడు.
0: Man by following intelligence becomes a great man.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సెస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ and remain human beings.
1: Buddhini anusarinchi mahaneedu kaakapoyinappatikini manusarinchi manasunu anusarinchi manavudigaaina jeevinchu.
0: By following intelligence you may not become great, but at least follow the mind and remain a human being.
1: Aithe chaala mandi ikkada sandehinchavachunu, manasu kuda chaala cheddade kada ani.
0: Many people may get a doubt, even this mind could be rather
1: wicked. Manasu eppudu parishuddhamainatundi.
0: Mind is always pure.
1: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సెస్,
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
0: ది సెన్సెస్ గోన్ సప్లైయింగ్ ది మైండ్.
1: మనసే ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సెస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ కలెక్ట్ ఆల్ ది విషయాస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ సప్లై టు ద మైండ్.
1: ఈ మనసు బుద్ధిని కూడా కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది నీ ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రం సంప్రదించటం లేదు ఈ మనసు.
0: ఇఫ్ మైండ్
1: ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్, దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్.
1: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గుర్చి మనం చక్కగా గుర్తించుకుంటాం.
0: All these days we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
0: This క్షేత్రం refers to a combination of all these four.
1: ఈ క్షేత్రము కేవలం జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఈజ్ ఇనర్ట్, సెన్సెస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్.
1: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: And we'll have to just know about Kshetrajna. Between this Kshetra and Kshetrajna, there are certain subtle things which we'll have to be known.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరి కొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: This క్షేత్రం field is associated with certain things which are polluted and certain things which are pure.
1: అవియే త్రిగుణములు.
0: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్ త్రీ క్వాలిటీస్ త్రిగుణాస్
1: సత్వ రజో తమో గుణములు
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు చాలా విచిత్రమైనటువంటివి చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్ హౌ వాట్ రోల్ దే ప్లే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: Sarvam kalvidam brahma. Samastamu bhagavat swarupame.
0: Everything is the divine form.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుని యొక్క లీలలు కాని మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ ద మైటీ పవర్ of God.
1: Kani bhagavat tattvam telusukunta chaala kashtam.
0: Yet it's very difficult to know the divinity.
1: Sarvatra undina bhagavantudu satyamandu unnadu asatyamandu unnadu.
0: God who is spread all over is present in truth, so also in falsehood.
1: Dharmamunandu unnadu adharmamunandu unnadu.
0: He is present both in righteousness and unrighteousness.
1: మంచి యందు చెడ్డ యందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేసివ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world.
1: దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world you find three types of actions.
1: సృష్టి నిర్మాణము సృష్టి పోషణ సృష్టి వినాశం.
0: క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: వీటిని ఏ దేశం వారైనా ఏ కాలం వారైనా ఏ సైంటిస్ట్ అయినా ఏ వేదాంతి అయినా ఏ ఇంజనీర్స్ అయినా కూడాను ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ నో మ్యాటర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఏ ఫిలాసఫర్ కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కాని భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: అయితే భగవంతుని తెలుసుకున్నటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువనక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువనక్షత్రము ఆ చెట్టుపైన లేదు కాని ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువనక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: Adhe vidhamgane direct ga bhagavat tattvamunu nirupinchalekapoyinappatikini daivattvam ee vidhanga untunnadi aneetunte okka margaanni maatramu prabodhisthu vachayi vedamulu shastramulu itihasamulu puranamulu.
0: Therefore the veda shastras itihasas sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
1: దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you'll be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: హై మౌంటైన్స్ ఆల్సో గివ్ యు జాయ్.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: ద ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ సో వండర్ఫుల్ టు లుక్ ఎట్.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: దే ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ, ద ఎవిడెన్స్ అండ్ ద ప్రూఫ్ దేర్ ఆఫ్.
1: తారలు తిరుగుతాయి కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
0: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పురస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణోరణీయం మహతో మహీయం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: కనుకా మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
0: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: Sarva manavuni yandu kudanu veligeetvantidi prakashinchetvantidi vikasinchetvantidi ee divyatvame.
0: It is the same divinity that manifests, that expresses itself in the
1: human life. Kaani ee naati manavudu deha abhimanamunu abhiruddhi gaavinchukovatam chetane ee aatma abhimanamunu artham chesukolekapothunnadu.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: కనుక ప్రపంచంలో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్లేషించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
0: Therefore, we have to consider everything divine and should find out the truth.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: What is this search for truth?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యము?
0: Where is this truth?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటి?
0: When truth is everywhere, why should you search for it?
1: కనుక ఈ సత్యమునంతే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: హౌఎవర్ ఇన్ దిస్ ట్రూత్ దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ఫ్యాక్ట్ దట్ కెన్ బి ప్రూవ్డ్.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
0: వి ఆల్వేస్ సే దట్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ది వెస్ట్.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సలపాలి.
0: హియర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ట్రూత్.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: Is it truth or a fact?
1: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
1: కానీ పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఇది సత్యము కాదు.
0: But when once you understand deep enough and investigate,
1: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలం నందే ఉంటున్నాడు కానీ కదిలేటువంటి స్వభావం లేదు.
0: Sun exists where he has been, he doesn't move.
1: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: It's only this planet Earth that rotates and revolves and gives us the feeling of sunrise and sunset.
1: ఇది ఏ సత్యాన్వేషణ?
0: This is search for truth.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: సన్ డజన్ మూవ్.
1: ఉన్న చోటనే ఉన్నాడు.
0: కదిలేది
1: మనమే.
0: ఓన్లీ
1: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమింపుతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: బికాస్ ఆఫ్ అవర్ మూవ్మెంట్ వి ఆర్ డిల్యూటెడ్ ది ఫీలింగ్ దట్ ఇస్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, we have to be in search of truth by recognizing the divinity latent in human life.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: How to know the divinity present in man?
1: దీనినే ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: This what Upanishads wants you to do, know thyself.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: What reply you give?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్న వాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరైనటువంటిది కాదు.
0: Is not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: ఇది పరిశోధనలు చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియె
0: later
1: లక్ష్మి,
0: లక్ష్మి గాడెస్
1: కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
1: Amrutam kudanu atti alahalam nundiye vachindi.
0: The divine nectar, amrutha, also came out of that poison.
1: Adhe vidhamgane ee hrudayamu aneetundi cheerasagaramunu gnanamu aneetundi kavam cheta madanam chesinappudu cheyaga cheyaga cheyaga cheyaga daya karuna sahanamu sanubhuti prema ityadi viluvainatundi yokka వస్తువులు మనకు బయటపడతాయి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ హార్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ మిల్క్ వెన్ యూ చర్న్ విత్ విజ్డమ్ యూ గెట్ మోస్ట్ వాల్యుబుల్స్ లైక్ కంపాషన్ ద గ్రేస్.
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ డైరీ ఫార్మ్, ఇట్ ఇస్ అన్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: కానీ ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి ఒక ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
0: దట్ ఓషన్ ఆఫ్ మిల్క్ క్షీరసాగర హ్యాస్ బికమ్ ద వన్ ఆఫ్ సెలినిటీ ఆర్ క్షారసాగర.
1: కామక్రోధ లోభ మోహమన మాత్సల్యం అనేటువంటి అన్ని కూడాను ఈ క్రూర మృగములు, తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: ద వేల్స్ ఆఫ్ డిజైర్, ద లస్ట్ అండ్ యాంగర్ హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షారసాగరంగా మారిపోయింది.
0: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్, ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీరసాగర, ద ఓషన్ ఆఫ్ మిల్క్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర్ సేనుడు.
1: Therefore Chagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇద్దరికి తిండి లేదా ఇంటిలో? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? బజారులో చిక్కిన మట్టంతా తినేసిస్తున్నాడు అని తంటాలు చెప్పాడు.
1: Further Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk?
0: See, దైవత్వం యొక్క మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: The acts of the divinity are beyond our comprehension.
0: కేవలం విచిత్రం మాత్రమే కాదు,
1: not only mysterious,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: They have inner significance too.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న? నే పెట్టితే నీకు రుచి ఉండదా? గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న గుట్టెళ్ళు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యు ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ హోమ్, వై డు యు గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఈజ్ నాట్ ప్రాపర్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేమి చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మదర్, ఆమ్ ఐ ఏ చైల్డ్ టు ఈట్ మడ్, ఆమ్ ఐ మిస్చివస్, ఆమ్ ఐ ఏ ఫాదర్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్ కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవునికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental principle.
0: కానీ అతని యొక్క చేష్టలన్నీను నివృత్తికి సంబంధించినటువంటి.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme.
0: అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యముతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts,
0: సంగ జీవులు బంధుభావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: Many people with social relationships,
0: ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి,
1: విత్ టోటల్ సరెండర్,
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం
1: when ప్రాప్తిస్తుంది. When once there is total faith that human heart is the abode of God, then you will be blissful.
0: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly.
0: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spirit.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: Is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: Is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని నీ వదిలిపోనక్కర్లేదు.
1: You don't need to give up the body for that matter.
0: నీ కర్తవ్య కర్మను విసర్జించనక్కర్లేదు.
1: You don't need to give up your duties and
0: responsibilities. సర్వ కర్మలు ఆచరిస్తూ,
1: discharging your duty,
0: సమాజంతో జీవిస్తూ,
1: living in society,
0: సంఘజీవుడై నీ వర్ధిల్లుతూ,
1: being a member in society,
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of the divinity. దైవ
0: ప్రేమ రహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God,
0: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
1: The worldly love is like a passing cloud.
0: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
1: They appear in a moment and pass on.
0: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: One should receive such love.
0: అది
1: deserve.
0: ఆనాటి గోపికలు, గోపాలులు, వేపల్లయందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు.
1: In those times there in that Vepalya, all cowherd boys and gopikas deserved that love.
0: కానీ మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: కృష్ణుడు రేపల్లలో ఉండింది 5 సంవత్సరం వరకు మాత్రమే.
1: కృష్ణ స్టేడ్ దేర్ ఇన్ రేపల్ల టిల్ హి రీచ్
0: అట్టి 5 సంవత్సరంతో కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైన రీతిగా ప్రవర్తించాలని చెప్పడంలో అర్థం లేనటువంటి పదములు.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he
0: has
1: been
0: in
1: society is
0: ridiculous.
1: And he didn't return to Vrepala thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకునలేక యత్ భావం తద్భవతి, తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతుడికి దూరమైపోతున్నారు.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కాన్షియస్
1: ఇస్ ద కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అదియే సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవ్రీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేది ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్
0: సత్. కనిపింపజేసేటువంటిది చిత్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్.
0: ద్వారా మనకు తృప్తి.
1: Out of these two you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ యూల్ బి
0: బ్లెస్డ్. అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వీ ఫీల్ దట్ వీ నో బట్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడల మిచ్చెను కన్నులు విప్పిన లేవు కదా.
1: All those mansions that you see in a dream, you don't find them in waking state.
0: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: at one time
0: సంసారంపైన విరక్తి కలిగి
1: because frustrated with his family.
0: కారణం ఏమనగా
1: reason being
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: As he could not maintain manage his living maintain family, he left his home.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: He earned some money and started returning home.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: When he left his home, he had a son.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: Because the son is very much attached to the father.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: The child could not bear the separation from the father and was very much disappointed and frustrated and died.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: The father started returning home with some money he earned.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపులు చేత వర్షం ప్రారంభమైంది.
1: In the meantime there is thunderstorm and downpour of rain.
0: ఈ గ్రామమునకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ట్రీ ఆన్ ద వే.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: యాజ్ హీ స్లెప్ట్ హీ డ్రీమ్డ్
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ కింగ్.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు
1: దట్ హీ ఆక్యుపైడ్ దాసదాసీలందరూ
0: సేవలు సల్పుతున్నట్టు.
1: దట్ హీ వాజ్ సర్వ్డ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: యాజ్ ఇఫ్ హీ హాడ్ సిక్స్ చిల్డ్రన్.
0: వారందరూ కూడా కుమారరాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: దట్ దే వర్ లీడింగ్ ఎ ప్రిన్స్లీ లైఫ్ ఆఫ్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ద డ్రీమ్.
0: వాన పైన పవడించాడు.
1: హీ వాజ్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతనూ లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్ అప్.
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది?
1: Then he started wondering the beautiful bed on which he slept.
0: నేను ఒక మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది?
1: I was a king, now what happened to that position?
0: దాసదాసీలతో సేవ కల్పించినటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు?
1: I was served by number of servants, what happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారు లేస్తాని ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆస్క్ వాట్ హ్యాపెన్ టు అవర్ సన్, వేర్ ఇస్ హి.
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: ద వైఫ్ రిప్లైడ్ ద చైల్డ్ డైడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: This he was
0: stunned.
1: He didn't cry. He didn't have any expression.
0: He was just,
1: he stood like a stone.
0: ఏమిటండి కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుందే ఇది కారణం ఏమిటి
1: వైఫ్ ఆస్క్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ వెరీ హై టోన్ వాట్ హ్యాపెన్ టు యూ యూ లవ్ యువర్ సన్ సో మచ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ నో ఎక్స్ప్రెషన్ ఆన్ హియరింగ్ ద మెసేజ్ ఆన్ ద డెత్ ఆఫ్ ద సన్
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది
1: అండ్ హీ స్టార్టెడ్ ప్లే లాస్ట్ నైట్ When I slept there in the chowdhury, There in the dream I was rich
0: enough.
1: I had six sons. I was reclining on the
0: wonderful
1: bed. I was served by a number of servants. Now I don't have any of those six sons.
0: ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా ఎవరి కోసం నేను ఏడ్చాలి
1: షుడ్ ఐ క్రై నౌ ఫర్ ద లాస్ ఆఫ్ దోస్ సిక్స్ సన్స్ ఇన్ ద డ్రీమ్ ఆర్ ఫర్ ద డెత్ ఆఫ్ ది సన్ హియర్
0: వారందరూ స్వప్నములోని పుత్రులు
1: దే ఆర్ ఆల్ దీస్ సన్స్ అపియర్డ్ ఇన్ ఎ
0: జాగ్రత్తలోని పుత్రుడు
1: అండ్ దిస్ సన్ ఇన్ ది వేకింగ్
0: జాగ్రత్తలో స్వప్నము లేదు స్వప్నములో జాగ్రత్త లేదు
1: ద వేకింగ్ స్టేట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎ డ్రీమ్ అండ్ వైస్ వర్సా
0: కానీ స్వప్నంలోనా నేనున్నాను జాగ్రత్తలోనా నేనున్నాను నేను ఒక్కటే రైట్ ఇంకవన్నీ కూడా నాస్తి నాస్తి
1: బట్ ఐ వాస్ దేర్ ఇన్ ఎ డ్రీమ్ ఐఎమ్ హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్ అండ్
0: రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను
1: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్
0: కనుక నేను ఆమ్ని ప్రెసెంట్
1: దేర్ఫోర్ ఐఎమ్ ఆమ్ని ప్రెసెంట్
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లే
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని
1: దట్ హి న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
0: మానవుడు
1: ఇల్యూషన్
0: సరియైన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి
1: For the man today, in order to attain the state of bliss, he should follow three
0: paths. What is the
1: first path? Is he should know what he is supposed to know. Second, he should give up, drop that. Third, he should reach that goal. These are the three which are important. What is that we should know? What is this world?
0: ఎంతకాలం నేను ఉండగలను
1: హౌ లాంగ్ ఐ లివ్
0: ఏమి అనుభవిస్తున్నాను
1: వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్
0: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు ఎంతమందో పుడుతున్నారు
1: వి సీ మెనీ పీపుల్ డై
0: రైట్ ఇన్ జగత్
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్
0: జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుంది
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది
1: దెన్ వన్స్ వి నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్ యు విల్ బి బ్లిస్ఫుల్
0: ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి
1: యూ షుడ్ నో వాట్ యువర్ సపోజ్ టు నో
0: ఇదే మన ప్రపంచం
1: దిస్ ఇస్ ద వరల్డ్
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు
1: యూ హ్యావ్ నోన్ వెల్
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి
1: బట్ యెట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యువర్ సపోజ్ టు
0: ఏమిటి మనం వదలవలసినటువంటిది
1: వాట్ షుడ్ బి గివెన్ అప్
0: కేవలం ఈ భ్రాంతి
1: దిస్ ఇల్యూజన్
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము
1: That which is not true, you consider it true and you suffer.
0: ఏదో నన్ను మాయపట్టుకొని పీడిస్తుందని లేక నన్ను దుఃఖము పీడిస్తుందని ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: దుఃఖానికి ఏమైనా కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులు ఉంటున్నాయా?
1: Misery as such has no legs or eyes or nose.
0: నీకున్నాయి కాళ్ళు చేతులు ముక్కులు కన్నులు.
1: You have the legs in the head and the nose and eye.
0: You danani pattavu gaane adi ninnu pattaledu.
1: You only got hold of the misery and not the misery.
0: Dukkhaniki ee vidhamainatvanti okka angamulu levu.
1: And this grief has no limb.
0: Kaabatti leni angamulu neevu kalipinchi.
1: In fact,
0: neelo unnatvanti angamulu neevu maripinchi adi ninnu patti peedistunnattuga baadhisthunnavu.
1: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
0: Baadhinchetvanti ee dukkham kaadu.
1: So you don't suffer because
0: నేను
1: of that.
0: దుఃఖమును బట్టి బాధపడుతున్నాను.
1: In fact, you got hold of this
0: అజ్ఞానము.
1: This is my ignorance.
0: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
1: Therefore, you should give up this ignorance.
0: అప్పుడే మనకు ఆనందం.
1: Then you will have this.
0: చేరవలసినది ఏంటి?
1: What should you, where should you reach?
0: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి.
1: You should go back to the place of birth.
0: ఎక్కడ పుట్టిన చెట్టుకి నేగుట నైజము ప్రాణి కోటికిన్.
1: It's quite natural for the living creatures to go back to the place of origin.
0: ఆత్మ నుండి వచ్చాము ఆత్మకు పోయి చేరాలి.
1: You have come out of ఆత్మ, you should go back.
0: దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి
1: lead us from untruth to truth.
0: సత్యము ఉండినప్పుడే అసత్యమైనటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: Where there is truth, you will find the untruth as a shadow.
0: తమసో మా జ్యోతిర్గమయ.
1: Lead us to light from darkness.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్
0: వెలుగు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైట్?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుంది.
1: When you don't find it, it's darkness.
0: ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: The light and dark are not present separately.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: One is the expression, the other is not.
0: అనేటువంటి దానిని మనం తెలుసుకొని ఈ యొక్క డార్క్నెస్, చీకటిని మనం వదలాలి.
1: And therefore we have to give up this darkness of
0: ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: And we should keep in view this light.
0: మృత్యోర్మా అమృతంగమయ.
1: Lead us from death to immortality.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: బర్త్ అండ్ డెత్ వైఆర్ ద మెన్?
0: దేహానికి.
1: ఓన్లీ టు ద బాడీ.
0: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
1: యూ నేవర్ హ్యావ్ బర్త్.
0: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
0: ఏది చస్తుంది అదే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: వెన్ యు డోంట్ ఫైండ్ ఇట్, ఇట్స్ డార్క్.
0: ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: ద లైట్ అండ్ డార్క్ ఆర్ నాట్ ప్రెసెంట్ సెపరేట్.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: వన్ ఇస్ ద ఎక్స్ప్రెషన్, ద అదర్ ఇస్ నాట్.

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్ రీచ్ ది గోల్.
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు అటైన్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటి వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యుల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లెస్.
1: అతి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అది ఏ నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టోల్డ్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: ఇట్ హస్ నో అట్రిబ్యూట్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఈస్ బియాండ్ ఆల్ ది అట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ దట్ పర్మనెంట్ బ్లిస్ఫుల్ స్టేట్ వి షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: కృష్ణుడు జన్మించాడు.
0: కృష్ణ ఇస్ బోర్న్.
1: ఎక్కడ జన్మించాడు?
0: వేర్?
1: ఇదనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
0: వాట్ ఆర్ హిస్ ప్రాపర్టీస్?
1: ఏమీ లేదు.
0: నథింగ్.
1: జైల్లో పుట్టాడు.
0: ఇస్ బోర్న్ ఇన్ జైల్.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: హస్ గ్రోన్ ఇన్
1: నందాస్. మదర్ పోయి చేరాడు.
0: అండ్ రీచ్ మదర్.
1: ఇదనికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is this property?
1: లేదు.
0: He has no property.
1: చాలా భూమి అయినా లేదు.
0: నాట్ ఈవెన్
1: ఉన్నాయ పైసా. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: నో బ్యాంక్ బ్యాలెన్స్.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: బట్ హీ హస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ ప్రాప్తమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
1: ఈ ప్రాప్తమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యు కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫెయిత్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
1: కృష్ణ తత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్.
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హీ డిడ్ంట్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: హీ కిల్డ్ కంస హిస్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునికు.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ంట్ టేక్ చార్జ్.
1: తాను కిరీటం లేని రాజు.
0: హీ ఈజ్ ద కింగ్.
1: రాజమిక రాజ మహారాజ రాజ.
0: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: హి హస్ నో కింగ్డమ్.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
1: అలాంటి సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
0: ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన

0: అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హెస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
0: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
1: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
0: కృష్ణుడు తమాషగా చెప్పని లేక ఇంకే విధంగా చెప్పని అంత సత్యమే.
1: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్ ఫన్,
0: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
1: బట్ హి నెవర్ అటర్డ్ ఎ
0: కానీ అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి యొక్క స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్దం అనుకుంటున్నారు.
1: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇస్ అది
0: అన్ని యుగములు ఎందుకు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
1: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
0: గోపికలు వచ్చారు.
1: గోపికస్ కేమ్.
0: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
1: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్క్ హర్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
0: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పైరా?
1: యశోద asked, what job you have to visit other houses in the midnight?
0: ఇల్ల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురా.
1: It seems you had been there in the midnight and did all the mischief and you returned. You just give up the
0: job. చెప్తున్నాడట. ఏమని?
1: కృష్ణ started telling, smiling.
0: అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటూ వస్తానమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
1: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువ అయిన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
1: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
0: మరొక గుంపు వచ్చింది గోపికలంతా కూడా చేరి.
1: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్
0: కొల్ల భామానంతా కూడి చల్లలమ్మను బోవు చుండగా, చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి, అడుగావే.
1: When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
0: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
1: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్, హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ద పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
1: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
0: అనేక పర్యాములు గొల్ల ఇండ్లకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
1: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
0: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్ అండ్ కర్డ్?
0: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
1: ద ప్యూర్ వైట్
0: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
1: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
0: పెట్టినది తినవు,
1: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
0: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
1: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
0: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా నోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దేర్.
0: నోరంత వెన్న వాసన.
1: We find the smell of the butter all
0: around.
1: The whole mischief
0: goes in. There
1: is a fighting
0: everywhere.
1: You are after all a tiny
0: thought. చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెట్టున్నారు.
1: You are so small, so young, tiny thought, but
0: మన ఇంటి వెన్న నీకు రుచించదా?
1: Don't you like our own butter?
0: మన ఇంటి వెన్ననేనా నీకు రుచిస్తుంది?
1: You like the butter
0: of the neighbors. తల్లి దండిస్తే అప్పుడు చెప్తున్నాడు.
1: Then he started replying.
0: అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
0: పరిశుద్ధమైనటువంటిది,
1: స్వార్థమునేనటువంటిది,
0: నిస్వార్థమైనటువంటిది,
1: సెల్ఫ్లెస్.
0: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము ప్రయోజనం ఉంటుండాలి. నాకు అక్కర్లేదు.
1: Therefore, I don't want your butter.
0: స్వార్థము సప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్ననే నేను అపహరిస్తున్నాను.
1: The heart of Gopikas has no trace of selfishness and self-interest. Therefore, I want
0: their butter. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
1: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
0: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
2: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
0: అట్టి హృదయాన్ని అపహరిస్తాను.
2: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్
0: హార్ట్. చోర గోపాల్ చిత్త చోరా యశోదా కే బాల్ నవనీత చోర గోపాల్. గోపికలు యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
2: ఇట్స్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్.
0: లోకులంతా కూడా ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
2: వాట్ గాడ్ హెస్ టోల్ ఇన్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్.
0: అప్పుడే చెప్పాడు చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
2: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా.
2: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ.
0: శుద్ధి లేని పాత్ర ఎలా.
2: అండ్ వెన్ దేర్ ఇస్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ వై దిస్.
0: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి.
2: వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్,
0: వై డు యు కుక్ దేర్. శివ పూజ ఎలరా.
2: వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వై దెన్ ద వర్షిప్.
0: చిత్త శుద్ధితో ఒక్క తూరి రామా అని పిలిస్తే చాలు.
2: With all the purity, if you say one
0: Rama ani piliste yera ani pilustadu pari ramudu.
2: And if you say come along, and God also replies.
0: Kanukane dukkimpa chese etundi aanandimpa chese etundi daivam okkade.
2: There is only God who confirms.
0: Yamudu tane ramudu tane.
2: And he is Yama, God of death, and Rama, God himself.
0: Andukosam ane cheppadu.
2: So he said.
0: Purandar Das cheppadu.
2: Purandar Das said,
0: ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
2: దేర్ఫోర్ యమా ద గాడ్ ఆఫ్ డెత్, రామా గాడ్, దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
2: కృష్ణ అపియర్డ్ యాస్ గాడ్ హింసెల్ఫ్ టు ఉగ్రసేన.
0: దేవుడు కాదు వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
2: వెరెస్ కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ. హి హాడ్ నో
0: ఫెయిత్. సేమ్ వ్యక్తి,
2: ద సేమ్ పర్సన్.
0: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
2: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది hatred towards the divinity. God appeared as the God of
0: Yama. Narayana bhajana rayan నారాయణ భజ నారాయణ్ నారాయణ్ నారాయణ్ నారాయణ్ చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
2: వెరెస్ ప్రహ్లాద హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, నారాయణ రిపీటెడ్లీ హీ కుడ్ సీ గాడ్ హింసెల్ఫ్.
0: రాముల పైన ద్వేషమును పూని రాములతో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణునకు యముడుగా మారిపోయాడు రాముడే.
2: రావణ హూ వాస్ వెరీ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామా, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమా దేర్.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హూ ప్రేడ్ టు గాడ్ విత్ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హీ కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలే వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వులకు దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్
0: ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చిఫ్ దే జస్ట్ వాంటెడ్
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెమ్ ది
0: అయ్యో పాపం
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి కలవారు,
1: స్వార్థరహితులైనటువంటి
0: వారు,
1: అమాయకులైనటువంటి
0: గోపికలు.
1: దే ఆర్ ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతూరి వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్
0: భక్త పరాధీనుడను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్.
0: శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers madri gopikalu.
1: All gopikas were waiting all around. Ekka
0: kotha vachani kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda posadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్ట్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడి కుడ్ నో.
0: కదప్పటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యు ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యు ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్
0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కనుకనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: దేర్ఫోర్ కృష్ణాస్ మిరకల్స్ ఆర్ ద బేసిస్ దట్ వుడ్ టీచ్ అస్ ద డివినిటీ.
0: చెట్టు ఎక్కాడు.
1: హీ క్లైంబ్ అప్ ద ట్రీ.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద రివర్.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిది ఒక వస్త్రము.
1: This attachment is the cloth of attachment.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: Give up the robe of attachment.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: And then only the ఆత్మ and the spirit will get into you.
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: It is Bhagavata that teaches us the spirit.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టయినప్పటికీ ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హీ ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ. అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరిని ఆధార చేసుకోలేదు.
1: షీ డిడ్ రిలై ఆర్ డిపెండ్ ఆన్ ఎనీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్.
0: చెప్పింది ఆమె.
1: షీ సెడ్
0: నీళ్ళు

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. భక్తులకు ఏమైనా సరే భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee wants.
1: తనను తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: ప్రాణాన్ని కూడా భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కాని బంధువులు కాని మిత్రులు కాని ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: కృష్ణ మేనిఫెస్టెడ్.
1: రాధా, ఏం కావాలి నీ, ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకు ఏమీ వద్దు కృష్ణ.
0: రాధ సెడ్, "I don't want any."
1: ఒక్క తూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: ఏమిటి
0: టాక్ టు మీ
1: సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్
1: ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటావు
0: అండ్
1: ఆ నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేదసారమంత దీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into divine music.
1: ఆ వేణుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణుని అక్కడే పారవేశాడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ది
1: ఫ్లూట్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువును తాను ముట్టలేదు.
0: Since then, right on this day, he did not touch that flute.
1: ఆ రాధా యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
0: In fact, he has sacrificed, given up the flute.
1: ఒక్క తూరి నీ పాటను వినిపించు.
0: She prayed, just once, let me hear you.
1: ఒకానొక సమయంలో పిల్ల రుక్మిణి
0: at one time
1: రాధాను తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ రాధా టు హర్ రెసిడెన్స్.
1: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాతి.
0: సత్యభామ స్టాండ్స్ ఫర్ ఆల్ జెలసీ. షీ నెవర్ ఇన్వైట్స్ ఎనీబడీ.
1: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ హర్.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
0: She didn't put any question where.
1: తక్షణమే వచ్చేసేసింది పాపం.
0: రాధా కేమ్ ఇమ్మీడియట్లీ అట్ వన్స్.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేం కేక్సో గీక్సో బిస్కెట్సో ఇస్తూ ఇట్లాంటివంతా ఒకటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ నథింగ్.
1: పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్, నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఆర్ ఇడ్లీ.
1: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
0: Rukmini was mighty happy because
1: Radha of the swabhavam prati okati kudanu
0: offered her hot milk
1: arpitam cheyatamu taanu bhujinchatamu.
0: Radha's nature is to offer to God and later take. She
1: offers
0: to Krishna.
1: Krishna agno brahmana hrutam anta brahma arpanamga chestu vachindi.
0: Everything is offered to Brahma.
1: చేసేటప్పటికి ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
0: After offering to God, she started drinking hot milk.
1: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
0: కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్.
1: సాయంకాలము కృష్ణుడు పవళించాడు.
0: కృష్ణ స్లెప్ట్.
1: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
0: రుక్మిణి వాస్ జస్ట్ ప్రెసింగ్ హిస్ ఫీట్.
1: యు
0: కుడ్ ఫైండ్ ద బ్లిస్టర్స్ ఓవర్ దేర్.
1: ఎక్కడివి ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
0: వాట్ ఈస్ దిస్? వాట్
1: ఏమి జరిగింది?
0: వాట్ హ్యాపెండ్?
1: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
0: హూ హావ్ హర్ట్ యూ
1: అని చెప్పేటప్పటికే
0: అండ్ షీ ఆస్క్డ్
1: ఇది నీ పనేను అన్నాడు.
0: కృష్ణ సెడ్ ఇట్స్ ఓన్లీ యువర్ యాక్ట్.
1: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది. దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
0: యు ఇన్వైటెడ్ రాధా. యు డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. కొంత వెరీ వెరీ హాట్
1: కాలుస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వెతలు నిమ్మునంలో చావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
0: ఇట్ ఈస్ నాట్ కథార్ ది స్టోరీ దట్ రిలీవ్స్ యు ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
1: కనుకనే కృష్ణ లీల అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి.
0: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
1: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
0: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you will know the divinity.
1: Meera.
0: Meera.
1: Aame pati Maharana.
0: Maharana is her husband.
1: Kani, aame ki yedo, aame virodhe ni kunti yukka, Akbar Chakravarti vachi, Krishna ki haram ichinadini, yedo apohala cheta, aame paina dvesham kaligindi, ee Maharana ko.
0: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
1: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెలి తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
0: అండ్ వాట్ హీ డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
1: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్ బ్లూ.
1: అర్పితం చేసింది కృష్ణార్పణమని తాగింది.
0: First she offered to Krishna and
1: drank. Vishamanta Krishnudu teeskunnadu.
0: All the poison is taken up by Krishna.
1: Madhuramainatundi paalu Meera kandinchadu.
0: And the sweet milk is given to Meera.
1: Chusara. Anduvalle prati manavudunu bhujinche samayalo brahmaarpanam brahmahavit brahmaagno brahmanavrutam brahmai vatena gantavyam brahmakarma samadina. మనలో ఉండేటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
0: When once we offer a food to our God, everything will be pure. That of the process of cooking, the material that is cooked, everything else.
1: కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
0: Therefore, before we dine, when once you offer to God, the padartha material becomes prasada.
1: కనుక ఆనాటి గోపికలందరూ కూడాను
0: gopikas in those days
1: tama sarvasvami tam vadalipetti
0: they have given up everything up
1: tama kartavyalu tam nirvartinchukuntu
0: they discharged their duty
1: krishna chintanlone jeevitanni gaduttu vacharu
0: they spend their life
1: vaalaki etti sadhuvulu ledu ye degree lu pondaledu ye university ki poledu
0: they did not attend any university they have no degree holders
1: upanishattulu kodanu vaaru patinchaledu
0: they have not gone through upanishad
1: vaari okke upanishattu
0: they have only one upanishad
1: krishna krishna krishna krishna
0: that's only the sacred name of god krishna
1: okke vedamu
0: only one veda
1: are gopala gopala gopala
0: as veda of gopala
1: okke shastramu
0: only one sacred text
1: adiye నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుని యొక్క పదములు
0: దట్ ఇస్ ది డివైన్ నేమ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ
1: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు
0: గోపికస్ ప్రేయర్ టు గాడ్ దట్ వే
1: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు ప్రాపంచిక రీతిగా కూడా
0: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్ However, they enjoyed the life in general.
1: వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: The unity is there.
1: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
0: All devotees should be united.
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
0: We should not have any kind of differences based on caste
1: and
0: unity. మనలో ఉన్న
1: పంచభూతములకు ఏ జాతి లేదు.
0: Five elements don't have any caste.
1: కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
0: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
1: Kanukane vaaru andaru aikamatyam tho vacharu.
0: Therefore,
1: ee aikamatyam eppudu vachindi?
0: Where do you get?
1: Purity, purity, purity undinappude ee yokka unity cheripoyindi.
0: Where there is purity, there will be unity.
1: Aa unity, purity rendu cheyatam chetane divinity ga maaripoyindi.
0: The combination of unity and purity, there will be divinity.
1: Aa vrepallaku kotta kodalu okati vachindi paapamu.
0: A new daughter in law came to that vrepalle.
1: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
0: హి వాంటెడ్ టు సీ కృష్ణ సంహారం.
1: ఆమెలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
0: షీ కెన్నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
1: అత్తామామలకు చెప్పలేకపోయింది.
0: షీ కెన్నాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
1: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
0: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
0: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ద ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. It's all Krishna.
1: నిత్యము అత్తగారు పోయి అంటించుకొని వచ్చేటువంటి వారు.
0: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
1: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి, నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
0: బట్ మదర్ ఇన్ లా కమాండెడ్
1: ఆ కృష్ణుని చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ సీ
1: కృష్ణ. అతని భక్తుడు నీవు కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి హిస్ డివోటీ.
1: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
0: దట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ద మదర్ ఇన్ లా.
1: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము, ఎవరి బాధలు, ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
0: ఈచ్ వన్స్ డిజైర్, ఈచ్ వన్స్ అంబిషన్, ఈచ్ వన్ యాక్షన్.
1: దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
0: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్.
1: కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
0: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
1: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
0: దట్ స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
1: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
0: రిలీజియన్
1: ఒక్కడే.
0: రిలీజియన్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
1: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
0: That day what happened? The mother now suffered from high temperature.
1: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
0: She could not move.
1: ఇంకా తప్పినది కాదు.
0: So there's no way out.
1: సుగుణ వెళ్లి దీపం అంటించుకుని రా అనింది.
0: And she asked her daughter now, Suguna, you go there and
1: lamp. అదృష్టం పండింది.
0: She was lucky.
1: నా హృదయం నిండింది.
0: I'm happy.
1: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
0: I'm extremely happy.
1: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
0: అండ్ సుగుణ డాక్టర్ లా వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తున్నది.
0: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
1: ఆ దీపం లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలుతిపోతూ వస్తుండాలి.
0: అండ్ ద హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
1: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: యశోద ర్యాన్ ఫ్రమ్
1: ఏంటో, చర్మం యొక్క స్మెల్ వస్తుందాది, వాసన వస్తుందాదని.
0: వాట్ ఈస్ దిస్ దట్ ద స్మెల్ హస్?
1: ఏమిటమ్మా ఇది, నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించటం లేదా?
0: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
1: యశోద పలికే పలుకులు కూడా వినిపించలేదు.
0: Suguna could not hear what Yashoda was speaking.
1: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
0: She had full concentration.
1: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుందాది.
0: As Krishna was smiling, she was also smiling.
1: కానీ బాధలు కూడా ఈమె కనిపించలేదు.
0: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
1: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కొని వచ్చారు.
0: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
1: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
0: అండ్ ఎవ్రీవన్ ఆస్క్డ్ వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్. ద గోపికాస్ షీ సెడ్,
1: ఆడవారి నోర్లు ఉంటాయా, ఒక క్షణంలో అంతా ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
0: Women won't keep quiet. The news went on spreading.
1: పది మంది స్త్రీలంతా చేరినారు.
0: All ladies assembled.
1: సుగుణకు కనిపించెనంట.
0: సుగుణ కుడ్సి.
1: సుగుణకు కనిపించెనంట.
0: సుగుణ కుడ్సి.
1: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
0: టు సుగుణ గోపాల అపియర్ దేర్ ఇన్ ద వెరీ ల్యాండ్.
1: వేలికి తగిలిన మంట.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెరీ ఫ్లేమ్ దట్ కాట్ హర్ ఫింగర్
1: బర్న్. సుగుణకు కనిపించెనంట.
0: అండ్ ఇట్ గోపాల అపియర్
1: మనసు గుణకు కనిపించెనంట.
0: అవర్ సుగుణ కుడ్ సీ కృష్ణ.
1: ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
0: అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద దేర్ ఇన్ ద లైట్ షీ కుడ్ సీ కృష్ణ.
1: ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది ఇది.
0: And everywhere, even mother-in-law was suffering from fever.
1: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
0: Whatever may happen, she
1: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణు యొక్క లీలలు, కృష్ణు యొక్క మాధ్యములు, కృష్ణు యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: లైక్ దిస్ ద మిస్టరీ అండ్ ద గ్రాండ్ అండ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్ ఆఫ్
1: అందరిలో అందరి మాదిరి ఉంటారు. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటుంది. అందుకోసమని సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం.
0: దేర్ఫోర్ కృష్ణ ఇస్ ఎ వుమన్ అమంగ్ విమెన్, ఎ మ్యాన్ అమంగ్ మెన్.
1: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రము పెట్టుకోకూడదు.
0: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ హార్ట్ ఆఫ్
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: అది ఒక్కటే, రెండు కాదు.
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: అల్లా అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామా అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
0: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
1: మతం అంతా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్
1: అది మానవ మతము.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, ద రిలిజన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడ కాదు.
0: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలిజన్.
1: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
0: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మైండ్.
1: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ బేస్డ్ ఆన్ రిలిజియన్.
1: ఈ విధమైన యొక్క భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
0: దేర్ ఫోర్ టు డెవలప్ ద స్టెడ్ఫాస్ట్నెస్ డివోషన్, స్టూడెంట్స్ ఆర్ ది క్వాలిఫైడ్ డిజర్వింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావను ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: పబ్లిసైజ్, ప్రొపగేట్ దిస్.
1: భిన్నత్వానికి అవకాశమే ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డైవర్సిటీ.
1: ఇది మీ నిజమైనటువంటి చదువు.
0: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ చదువును మీరు చదవాలి.
0: యు హావ్ టు లెర్న్ దిస్.
1: అయితే
0: హౌఎవర్,
1: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
0: భగవాన్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అస్ వన్ ఇంపార్టెంట్
1: యాస్పెక్ట్. దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
0: డివోటీస్ ఆర్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
0: డివోటీస్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ భగవాన్ అండ్ భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ.
1: కనుక నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
0: అండ్ స్వామి ఇస్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ ఆఫ్ టైం.
1: కనుక
0: సో
1: ఎవరైనా
0: ఎనీవన్
1: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
0: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్,
1: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంత నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
0: దేర్ఫోర్ ఎనీవన్ కెన్ గెట్ మ్యారీడ్ ఎనీ కన్వీనియంట్ ప్లేస్ ఆఫ్ యువర్ చాయిస్. You can come here, Bhagwan will bless them. Hereafter, marriages will not be performed in Prashant.
1: Samuhika vivahalu chestanu santoshame.
0: However, there will be mass marriages.
1: Samuhika upanayanalu chestanu santoshame.
0: There will be mass upanayanas.
1: ఎప్పుడు చూసినా మీ యొక్క దీన్ని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
0: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
0: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: కానీ ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమీ అభ్యంతరం లేదు.
0: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
1: స్వామి ద్వారా ఈ వివాహంలో మాత్రము జరగడానికి వీలుండదు.
0: బట్ భగవాన్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్.
1: చేసుకుని ఆనందంగా రాండి.
0: యు కమ్ హియర్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్.
1: నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
0: భగవాన్ విల్ బ్లెస్ యూ విత్ టోటల్ లవ్.
1: కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ, దేశానికి తగినటువంటి యొక్క సేవను కూడా మీరు చేస్తూ, ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
0: Therefore, be householders. Set an ideal to the society. serve the society and demonstrate the spirit of unity.
1: కనుక ఈనాడు గోకులాష్టమి.
0: Today is Gokulashtami.
1: కృష్ణుడు పుట్టిన దినం.
0: It's the birthday of Krishna.
1: పుట్టడం ఏమిటింది?
0: What is the fun of his birth?
1: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
0: It's only the external form that's born.
1: పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటిది.
0: It's not the birth.
1: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
0: We have to follow the command.
1: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
0: We have to follow his command.
1: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
0: కృష్ణ
1: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
0: భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆర్ నాట్ సెపరేట్.
1: వాణే స్వామి, స్వామి వాణి.
0: భగవాన్
1: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
0: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
1: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
1: గోవిందే కృష్ణ.

0: వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్ ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్ విదౌట్ లవ్ there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
0: Vidyarthulare,
1: students,
0: prema anu padamu teliyani manavudu ledu.
1: There's no human who doesn't know this word, love.
0: Vishyamantayu ee premalo imidi unnadi.
1: The entire universe is contained in this love.
0: ప్రేమకు ప్రేమయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్.
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు.
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ హి వుడ్ నాట్ ఫైండ్
0: వొకాబులరీ. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద డిస్క్రిప్షన్ బై వర్డ్.
0: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
1: నారద సెడ్ లవ్ ఈజ్ ఇన్డిఫైనబుల్.
0: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు? ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
1: This love is expressed, manifest in the divine.
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: It is like a compass.
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
1: The compass, wherever you may keep it, it always directs itself towards
0: north. అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటాయి.
1: దేర్ఫోర్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ లవ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: ఇంతే కాదు, ఆల్జీబ్రా నంబర్ వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆల్జీబ్రా నంబర్.
0: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాది.
1: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్ సేమ్.
0: తైలము దీపమును వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
0: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
0: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
1: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ హి ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
0: ఇది ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
0: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: తల్లి తండ్రుల ప్రేమ గాని తల్లి బిడ్డల ప్రేమ గాని లేక భార్యాభర్తల ప్రేమ కాని ఇవన్నీ కూడా కేవలము అనురాగమునకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
1: ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: ఇది మోహమని కూడా చెప్పవచ్చు.
1: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్, మోహ.
0: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కానీ ఆత్మకు సంబంధించినది కాదు.
1: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
0: దేహమును ప్రేమిస్తున్నారు.
1: We love the body.
0: అధికారిని ప్రేమిస్తున్నారు.
1: We love the one in authority.
0: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
1: We love status.
0: కానీ ఇవన్నీ ఎంతవరకు?
1: how long they last.
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: We love so long this body exists.
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: We love so long we are in position.
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: So long this human life is sustained.
0: ఇవి మూడు కూడాను అనిత్యము అశాశ్వతము.
1: All the three are temporary.
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: Therefore this sort of physical love is temporary.
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: You cannot call it as true love.
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We take this as true love and waste our time and life.
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: This love is selfless. It is egoless. It is blissful.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
1: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
0: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
1: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
0: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
1: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
1: This eternal love originates from heart.
0: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
1: It's not that it's born there, it is spread everywhere.
0: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించటం లేదు?
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
1: The heart of human has become barren. Barren land.
0: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: The heart of the human is polluted.
0: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
1: It is dirty.
0: కారణమేమిటి?
1: Why?
0: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
1: He has filled his heart with worldly thoughts.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: What is it that the human being should know now?
0: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
1: The human love today changes every time.
0: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
1: After birth, the child considers the lap of the mother as the very heaven.
0: కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైన విద్యల్లో ప్రవేశిస్తుంది.
1: Later the child ages and starts studying.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
1: Later he forgets all the
0: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
1: Later he becomes a householder.
0: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనటువంటిదిగా భావించి దానిని లక్ష్యమునందుంచుకుంటాడు.
1: He considers his family as permanent and forgets everything rest.
0: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
0: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he'll be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొకదాని వియోగము, ఒకదాని వియోగము మరొకదాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
1: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It's not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చదించినటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాప్తమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును.
1: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love

0: Among this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్య నిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: యత్ దృశ్యం తన్నస్యం, చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచినటువంటిది, పరిశుద్ధ పరచినటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: దేర్ఫోర్ దట్ విచ్ డస్ నాట్ డిసపియర్, దట్ విచ్ ఫాస్టర్స్ ది ఇన్నర్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్ ఈజ్ ట్రూ లవ్.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: లవ్ కంటిన్యూస్లీ గివ్స్ అండ్ గివ్స్.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ బిఫోర్ గివింగ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఓన్ సన్.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంకా మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
1: కనుక
0: how do you expect others to give property?
1: ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నఖశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
1: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకని ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమ రహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ ది స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్?

0: sincere.
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కీప్ ఆల్ ద డివైన్ టీచింగ్స్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింపజేసుకోవాలి.
0: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: అదే విధంగానే మనం విన్న విషయములను చదివిన విషయములను గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్ ఆల్ దట్ వీ రీడ్
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ బై మియర్లీ లిసనింగ్.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
0: ఇట్ ఇస్ యూస్లెస్ బై మియర్లీ ఈటింగ్.
1: జీర్ణించుకోవాలి.
0: యు హావ్ టు గెట్ దెమ్ డైజెస్టెడ్.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డైజెస్టెడ్ దెన్ యూ విల్ ఫైండ్ ద స్ట్రెంగ్.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.

దేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there is no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కాని ఈ నాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linkipovu.
0: Whereas in a
1: sand, water is absorbed. Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti. Atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల దీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person should determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విదిన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగ్గర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్, ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మతత్వములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్, వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము అన్యాయము అక్రమము అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనసుతో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit.
1: ఏమిటి?
0: What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఇస్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పొచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో మనస్సుతో బుద్ధితో ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును అశాంతిని కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్ విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్
1: అవుట్సైడ్. ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది
0: ద సెకండ్
1: సమంజస ప్రేమ.
0: సెకండ్ సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడాను ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్.
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత, గ్లానిర్భవతు అనగా ఏమిటి, కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ద రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాం.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ ది సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరమవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: We have to struggle for such love which is present latent in us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: You don't need to bring from outside nor buy nor receive by way of gift.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: It is present everywhere all over.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని, మాధుర్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్ ఇన్ ద వే వీ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు, యూ ఫైండ్ ద పీస్ ఎట్ ఆల్ లెవెల్.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: యూ కెన్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పీస్ బికాస్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, శాంతాకారం భుజగ శయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగ శయనం. వాట్ ఇన్ ద శయనం?
1: వెయ్యి పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ but yet he remains as the embodiment of peace.
1: Anaga ee vela koladi sirasulu kalinatunti oka దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ థౌసండ్ హుడ్స్ he always remains in
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Why? What the
1: దాని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept this sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నింటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore, we should put the sensual desire under control and
1: check. Ariye Bhagavantudu Shantakaram Bhujagasayanam Bhujagasayanam Ayukudanu Narayanudu Shantanga Untunnadu.
0: Lord Narayana, though he reclines from the serpent, he maintains
1: Narayana.
0: His peace. Where is Narayana?
1: Sarvula Hrudayamu Narayana Yokka Sthaname.
0: Narayana resides in the altar of the heart
1: Karuk,
0: of everybody.
1: Hrudayam Anetvantidi Korikalaku Ematramu Avakasam Ivvatam Ledu.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is the due scope for
1: desire?
0: It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది ఎట్లా మరల్చాలి? ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct
1: it. అన్నింటిని అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకని మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudano samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayaktulanta kudano pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani Valini champalante, వారితో విజయాన్ని సాధించాలంటే వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రామును కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామ ఆల్సో ఎగ్జామిన్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హి ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. హాస్ హిస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి, హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసురుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిత్రం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీవన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: It's only Vali who is so powerful who could have Ravana in one arm.
1: Ramula pain unnatundi prema chetane Vibhishanudu kudanu aneka rakamlaitundi okka deenini ochukoni sahinchukoni bharinchukoni sadinchukuntu vachadu.
0: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: All this strength is due to his love for God.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారందరినీ వధించాడు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ killed all warriors.
1: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: All of them died, only Ravana remained.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time every strong man came there.
1: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే ఇంక జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యు కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఇతనే రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
1: అతని కంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ,
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్,
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కదపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుంది విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమన్నారు చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ,
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: If you wait for few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు,
0: and you will never win.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాను అన్నాడు.
0: This I am telling out of love.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: దట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పి చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
1: Tarvata Rama chintan chesadu.
0: Then he thought of Rama.
1: Tadupari lechi
0: he got up.
1: Swami idi naa balahinata.
0: He said, Swami, this is my weakness.
1: Ilanti balahinata naaku praveshinchakoddu.
0: Such weakness should not be there in me.
1: Nee premanu naa hrudayam nundi nimpukunnatvanti nenu ee balahinataku meeku avakasam ivvatama.
0: When your love is there full in my heart, why should I be weak?
1: Manchide kaani నీవి పడిపోవటానికి కారణం ఏమిటి?
0: ఇట్స్ ఓకే, దెన్ వై డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్?
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: విభీషణ కొడుకు,
0: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది గాడ్స్ లవ్ విభీషణ వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: విభీషణ ఎందుకు ఈ విధంగా చేశావు?
0: విభీషణ వై డిడ్ యు డు లైక్?
1: పొరపాటు కాదా?
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్?
1: నీ వదిలే నాకు చెప్పకూడదు నా కుమారుడని.
0: వై డిడ్ నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హి ఇస్ యువర్ సన్?
1: చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడా మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వీ షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్ ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ దర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైన ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment for towards God.
0: Loka sambandham entundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandham entundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండ్ బై ది సాత్విక చైన్. సత్యమైనటువంటి యొక్క
0: రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entuvadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuniki sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ నోర్ మెజర్.
0: భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లే వేదమంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.